0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది తలిచినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం సీతా వాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్ కమ్.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇట్ ఇస్ ద థర్డ్ సిన్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudanu poorna swaroopudai untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manu pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu yenaadu pariharam gaavinchukundumo, mano vaakkayamunu moodinti yokka ekatvanni yenaadu manam anubhavinchukovo, aanaade poorna manavu.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్,
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ said there is unity in thought and word and deed.
0: ఆత్మ స్వరూపము.
1: You are the form of the self.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపం.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanuga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Adosthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kaavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam gaavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam,
1: we have full control over everything, then we have authority.
0: Manasu aadharam ga konna manavu, ee aadharam chestunnam manasune manamu.
1: You have taken the mind as the basis.
0: Manasunu adhinam cheskovali.
1: But it is your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసి ఉంది.
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: There's no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃకరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు,
1: సేమ్ బ్రాహ్మణ్,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: As he cooks, he is a cook Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: When he offers worship, he is a Brahmin priest.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాం.
1: The same Brahmin as he chants mantra,
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: That Brahmin is one.
0: చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: Basing on the job they do, they have the name.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచమనగా
2: వరల్డ్
0: విశ్వమనగా ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
2: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
2: what do you mean by prapancha?
0: panchabhutamulo oka vikasame prapanchamu.
2: The blossoming of the five sets of elements,
0: prapanchamulo panchabhutamulo vikasimpa chestunnam.
2: In this world all the five elements blossom.
0: ee panchabhutamulu ekatvam gaadinchukovatam ledu.
2: We are not unifying the
0: five. Dinamulo vikasimpa chestunnam.
2: We are just blossoming four.
0: Vinnamu gaadinchukuntunnam.
2: We separate them.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాం.
2: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతుంది.
2: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
2: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అన్నింటి ఎందు ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఇన్ ఎవ్రీవన్.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
2: హియర్ మెనీ ఆర్ ప్రెసెంట్.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ మెనీ హియర్.
0: అది బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
2: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం గా ఉంటుంది.
2: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
2: But recognize the unity here.
0: శరీరం రథమం విద్యే. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
2: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం రథనం
2: ద సెల్ఫ్ ఇస్ చారిటర్.
0: అతనే రథికుడు.
2: హీఈస్ ద చారిటర్.
0: దేహాలు రథములు.
2: బాడీస్ ఆర్ చారియట్.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
2: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
2: చారిటర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
2: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
2: in a man
0: aneka vidhamuliga kuda untuntaru.
2: They are different way.
0: Kani anekatvamlo undeti ekatvam ani etta darshinchali.
2: How to visualize the unity and diversity?
0: Andariki tappani sariga undetundi untunnayi.
2: All have most
0: anekatvanni manam gurtinchali.
2: That we should understand.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
2: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
2: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కుళ్ళు తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వం.
2: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
2: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
2: హంగర్.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
2: A pauper may take just the water among the dry
0: water rice. Pachapacha parmandavulu bhujinchavachu.
2: A millionaire may have delicious food.
0: Annamulavi veru kani aakalokate.
2: The food forms are different but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
2: We have to see the unity here.
0: Inka manavuni yokka maranamu.
2: Then the death.
0: Kotisrudu kani kooti peda kani.
2: Millionaire or a beggar.
0: Maranam okkate.
2: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
2: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
2: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
2: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
2: ఎ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
2: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
2: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
2: as he grows in
0: అహంకారానికి పోయి
2: as in income
0: అపమార్గములో ప్రవేశించి
2: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
2: is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకుని జీవితమంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
2: He leads the life of an insect.
0: ఇది కాదు మానవ జీవితం.
2: This is not human life.
0: మరి అధికారం పెరుగుకొలది
2: as you grow in position.
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
2: Self also should grow.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
2: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
2: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ పారమార్థిక రంగంలో కానీ కార్మిక రంగములో కానీ నైతిక రంగములో కానీ భౌతిక రంగములో కానీ అన్ని రంగములు ఎందు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
2: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మారల్ ఫీల్డ్.
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
2: Man today is not having
0: noble thoughts.
2: He is having mean
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
2: He does wicked actions.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
2: He puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
2: There lies ahead the result, consequence.
0: కారణం ఏమిటి?
2: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కపురన్నా అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కపురన్నా
2: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ ముసుళ్ల పండగ క్రోకడాయిల్.
2: There lies ahead. There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తైబొమ్మ దీని తమాషతున్న తోలు బొమ్మ.
2: ఓ టాయ్ వై డూ డాన్స్ ఇస్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్.
0: తోలు బొమ్మని
2: ఇట్ ఈస్ జస్ట్ ద టాయ్.
0: తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం.
2: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి.
2: Therefore, you should have control.
0: మనసు
2: కంట్రోల్ ఉన్న మైండ్
0: ఇంకా వినకూడదు.
2: You should have leave the mind anyway.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
2: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
2: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
2: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గం కాదు.
2: ఇట్స్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
2: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
2: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్, దేవుడిగా రూపొందుతాడు.
2: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ
2: ఇస్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
2: మానవ మీన్ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
2: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
2: ద వన్ డస్ నాట్ ది డే ఇస్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
2: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
2: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
2: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
2: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatrim pagale ledu.
2: So God has no day and night. He has no pain and pleasure.
0: Paapa punyamule levu.
2: He has no sin or merit.
0: Adi kalpattamule levu.
2: He has no high or low.
0: Samatvame.
2: Everything equanimity.
0: Atuvanti bhagavat tattvanni manamu visheshistu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu nu chestunnam.
2: We have to understand, we should worship and what kind of feeling we
0: have.
2: God also gets the blame because of our
0: behavior.
2: God will never get a bad name.
0: He will
2: never submit himself.
0: He transcends
2: everything.
0: The one
2: who goes on the elephant, the dogs start barking.
0: కుక్కను చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడించారు.
2: యాజ్ డాగ్స్ స్టార్ట్ బాకింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్
0: ఇట్స్ టెయిల్. దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
2: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపం అయిపోతున్నాం.
2: యు లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
2: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
2: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
2: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: Bhagavantudu prema swarupudu.
2: God is the form of love.
0: Love is God. Live in love.
2: Love is God. Live in love.
0: Start the day with love.
2: Start the day with love.
0: Fill the day with love.
2: Fill the day with love.
0: Spend the day with love.
2: Spend the day with love.
0: End the day with love.
2: End the day with love.
0: This is the way to God.
2: This is the way to

ఎవరి పనులు వారు ఎంత గారవమునా ఎవరి

0: The green vegetable that one purchases is worth 12 paise, 2 annas, beda. But to fetch it home, he pays 4 annas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: God's gifts are very valuable.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫోర్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any practice or bad company.
1: Kanukane aanati vidyarthulu yendu samyamamu aneetundi emito chakkaga artham chesukuneetundi varu.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: Samyamam anagane indriya nigrahamu.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: సచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ సాంస్క్రిట్ వర్ కాల్డ్ సాక్షర.
1: సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు.
0: ద వర్డ్ సాక్షర మీన్స్ ద వన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, the one who is educated and who prays for the welfare of the world.
1: కాని ఈ నాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: But in modern students, this samyama, control over the senses, is missing.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోలేక ఇంద్రియములకు స్వేచ్ఛావిహారమును సంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way, and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదటి తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు సోమరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీపైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో, పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household
1: work. తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with household
1: work. వారికి చేతనైన రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: That is the meaning and the purpose of the parents praying for a son.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీ ఎందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters, should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ టెన్షన్ వరీ వి ఫాల్ సిక్.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ద ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore, the students don't have what they need, the encouragement and bubbling enthusiasm. Therefore, they are dull.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities, he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసీ, ఈగో, హీట్రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ, ఈగో, టెంపర్.
1: జడమైనటువంటి ఒక పదార్థం ఎందుకు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకుని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సేక్రెడ్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసును పిల్లలకు.
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల,
0: ఇన్ ది సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందో ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు.
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైన.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాజ్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడా ఈనాడు ఆ దాని చుట్టూ కూడా కార్లు, బస్సులు, ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకు ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు, బస్సులు, ఇవన్నీ కూడా దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: Therefore it is decided there should not be any
1: transport.
0: That this Charminar building will collapse quite soon.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: Our body is like a mansion building.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple, indweller is the
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యు కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దేర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద పిపాసీ.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల తాను ఆనందం నుంచినే ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ద టైమ్.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పెయింగ్.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యూ సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
1: చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇస్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటుంది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears. It appears as though he is smiling.
1: ఆ నవ్వు కూడా క్యాస్టైల్ ఫేస్ కనిపిస్తుంది. దీని నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: Nor can it be supplied by company.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: It should be born, originate from our heart.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: This

0: కారణం ఏమిటి?
1: వై
0: అన్నెసెసరీ, అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
1: బికాస్ ది స్టూడెంట్స్ ఎంటర్టైన్ అన్నెసెసరీ థాట్స్.
0: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయము తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
1: యాజ్ ఎ స్టూడెంట్ వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ అదర్ దెన్ అవర్ స్టడీ.
0: విద్యార్థి అనేటువంటి పదమునకు సరైన అర్థము.
1: దట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ స్టూడెంట్ విద్యార్థి.
0: అతైతి విద్య. ఈనాడు విద్యార్థులు విషయార్థులుగా మారిపోతున్నారు.
1: బట్ విద్యార్థి ది స్టూడెంట్ ఈజ్ నౌ ఎ విషయార్థి.
0: ఈ విషయార్థిగా మారిపోవడం చేతనే తన ఎందుంటున్నటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి హీ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
0: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
0: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురి అయిపోతారు.
1: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
0: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
1: Therefore, we should see that our company will be good.
0: ఏ విధంగా ఉండాలి?
1: How should it be?
0: చూడు, భూమి పైన మట్టి ఉంది.
1: You find the sand on the
0: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
1: ద sand will go up not because of the wings it has.
0: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
1: Nor does it go down with legs.
0: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
1: As the sand is in company of the air, it will be dust that will shoot up.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంతల వరకు దిగుతుంది.
1: In association with water, it will go down into the pit.
0: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
1: ఫార్ ద రైజ్ ఆర్ ఫాల్, ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఖురాన్ మీకు తెలుసును.
1: యు నో ఖురాన్.
0: ఇస్లాం మతం లోపల ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
1: ఇన్ ఇస్లామిక్ ఫెయిత్ ఖురాన్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్.
0: భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో, ఈ మహమ్మద్ అని గ్రంథదేవుడను ఖురాన్ అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
1: జస్ట్ యాజ్ రామాయణ, భారత, భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఇస్ హైలీ సీక్రెట్.
0: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
0: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూద్.
0: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
1: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్, దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
0: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
1: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
0: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
1: దీస్ పీపుల్ హర్ట్, harm the poor people without any kindness or compassion.
0: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
1: And the place where these people settled are so beautiful.
0: సని గడ్డితో కలకలలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
1: The whole area is full of greenery.
0: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనంతా కూడాను కలకలలాడుతుండేటువంటిది.
1: There is no dearth of water, there is lakes.
0: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు గాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
1: The sheep and goat they tender would run after the greenery for fodder.
0: కానీ ఈ పాలగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
1: But these servants will never allow them to go there.
0: ఆ యొక్క పంటలో పంట కాదది, గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
0: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
1: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
0: చాలా బాధపడుతూ వచ్చారు.
1: దే ఫీలింగ్ సాడ్.
0: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దే ప్రే టు గాడ్.
0: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
1: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
0: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
1: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
0: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయినటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
1: దో ద ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
1: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్, యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్ టు.
0: ఏదైనా ఒక అనుగ్రహాన్ని

0: అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
0: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు, అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
1: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
0: అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
1: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలెహా.
0: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద మెసెంజర్ సాలెహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
0: ఈ పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిది కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
1: ఈ సెట్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్ నాట్ ఫర్ హ్యూమన్.
0: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
1: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
0: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
1: వై డు యూ అబ్జెక్ట్?
0: ఇది మంచిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
0: అనేక విధములుగా కూడాను ఈ సాలెహా బోధించాడు.
1: ది సాలెహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
1: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీట్ టు దిస్ టీచింగ్.
0: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
1: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐస్ దేర్ వాస్ స్లాటర్.
0: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
1: దేర్ అట్ ద టైమ్ ఎ క్యామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
0: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
1: దే లవ్ ది క్యామెల్స్.
0: ఆ ఒంటె పోయింది, అందరి గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
1: దిస్ క్యామెల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
0: కానీ ఈ పాదగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
1: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
0: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటరి కూడా చంపివేయండి అన్నారు.
1: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామెల్ టు బి కిల్డ్ దేర్.
0: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
1: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
0: పెద్దలకంతా తెలుసును.
1: ఎల్డర్స్ టు నో.
0: మహనీయులకంతా తెలుసును.
1: గ్రేట్ పీపుల్, నోబుల్
0: సోల్స్. ప్రజలకంతా తెలుసును.
1: ఆల్ హౌస్ హోల్డర్స్.
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
1: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
0: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
1: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
0: కడపటికి ఇంకొక మార్గం లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
1: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
0: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడా భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
1: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
0: కానీ ఈ ఒంటిని సంహరించడం కూడా, నేను పంపించిన ఒంటిని కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
1: గాడ్ వాస్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామెల్ వాస్ కిల్డ్.
0: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
1: హీ వాస్ సో పేషెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
0: శరీర వాణి కింద ఒక శబ్దం వినిపించింది.
1: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
0: నాయనలారా,
1: చిల్డ్రన్,
0: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: దైవ ప్రసాదమైనటువంటి ఒంటిని కూడా నువ్వు సంహరించారు.
1: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్.
0: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
1: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైమ్ టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
0: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
1: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
0: పాషాణ హృదయులు,
1: దే ఆర్ స్టోన్ హార్టెడ్.
0: పరమ కఠినులు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్, క్రూయల్.
0: ఈ హృదయం ఎట్లా కరిగుతుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెం టు మెల్ట్?
0: ఏమీ కరగలేదు,
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
1: వన్ నైట్ గాడ్ కేమ్.
0: నమోదు.
1: హీ వాస్ స్మైలింగ్.
0: సారీ. వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్.
0: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
0: ఇంతవరకు క్షమించాను.
1: ఐ పార్డన్ యూ సో ఫార్.
0: నేను క్షమించటకు అవకాశం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
0: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
1: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
0: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
1: The whole village has completely ruined because of this earthquake.
0: ఇది జరిగిన తర్వాత,
1: after this,
0: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము ఇది న్యాయమా అన్నారు.
1: This Saul had a messenger prayed to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
0: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
1: Only one person committed a
0: mistake. ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: But there are the others who supported this mistake.
0: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: Though it was possible to control and stop this
0: evil
1: happening,
0: దాని అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: Though there are some who know it's a mistake, they didn't prevent it.
0: వీళ్ళు కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే.
1: They are only parts and partners of this sin.
0: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహ ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
1: సో ఇట్స్ నాట్ ది వన్ దట్ కిల్ దిస్ క్యామెల్, అదర్ 7 కరేజ్
0: అందరికీ భాగం ఉంటుండాది.
1: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
0: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
1: దేర్ ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ది హోల్ విలేజ్ టు యాషెస్.
0: ఎట్లనగా? ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
0: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
0: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
1: One or two mosquitoes have bitten you.
0: కాని రాత్రి అంతా కూడా చాలా బాధపడ్డారు.
1: You felt so sad on the night.
0: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
1: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
0: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటినీ కొట్టాడు.
1: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ది మస్కిటోస్.
0: అనేక దోమలు మరణించాయి.
1: మెనీ మస్కిటోస్ డైడ్.
0: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
1: After all, he is bitten by one or two mosquitoes. That's all.
0: Mosquitoes anta veedu enduku champadu?
1: Why should he kill the rest of the mosquitoes? Why?
0: Ee kuttina mosquitoes ki avanni friends e.
1: All other mosquitoes are friends of these two mosquitoes that have bitten him.
0: Ee kutteetuntive.
1: They are also bound to bite.
0: Daani chance chikkaledu kabatti kuttaledu.
1: As in didn't find a chance, they didn't bite. Ninnu
0: kuttintari.
1: If not you, they will bite someone else.
0: Ee kuttatame deeniki swabhavamu.
1: This kind of biting tendency is its natural habit.
0: అదే విధంగానే ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైన దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
1: Therefore, when one commits a mistake, the other associates also must necessarily be killed.
0: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరి అయినట్టుగా తీసుకోవాలి.
1: ఎవడైనా
0: ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుని స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
1: If there is any bad man, we should run away from his company.
0: Run away from bad company. వాళ్ళతో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమల మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ, నేచురలీ యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
0: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
0: తిరిగి చదువులైన తర్వాత గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
1: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ
0: యూ దీని లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
1: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
0: మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా?
1: వై?
0: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
0: అందులోనే ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
1: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
0: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
1: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: ఫాదర్ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్.
0: ఓ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
1: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
0: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
1: దో దే సే
0: ఏమీ నీపైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
1: దో దే సే హలో అవుట్ సైడ్, ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
0: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం, లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
1: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
0: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
1: ఫ్రెండ్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హావ్ ఎనీ.
0: హలో హలో,
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
0: హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
1: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
0: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
0: నేచర్. కొంతమంది పిల్లలు,
1: బట్ సమ్ స్టూడెంట్స్,
0: అది ఏమిటో విచిత్రం కానీ,
1: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
0: స్వామి అంటే ప్రేమనే,
1: దే లవ్ భగవాన్.
0: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
1: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
0: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ పాట్.
0: మట్టి కుండ.
1: ఇట్ ఇస్ ఎ మడ్ పాట్.
0: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
1: ది ఎర్తన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టావు, ఎవరు టచ్ చేయకుండా.
1: యు కీప్ దిస్ ఎర్తన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
0: రెండు దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు రెండించులు తగ్గిపోయి ఉంటాయి.
1: ఆఫ్టర్ టూ డేస్ టైమ్ యూ జస్ట్ వాచ్ దట్ ఎర్తన్ పాట్, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ విల్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
1: బికాస్ దిస్ ఎర్తన్ పాట్ కెన్ అబ్జార్బ్ వాటర్.
0: దాని స్వభావం అది,
1: ఇట్స్ ఇస్ క్వాలిటీ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ ఒక పాటను పెట్టండి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ ఎర్తన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: సమంతమైన కూడా నీరు తగ్గవు.
1: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
1: ద వాటర్ ఈస్ సేమ్ ఇన్ ద
0: దాని చుట్టూ ఉన్నది నీరే.
1: అండ్ ఇట్ సరౌండెడ్ బై
0: కరుకునే కుండలో ఉండినటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
1: దేర్ఫోర్ వాటర్ లెవెల్ విల్ నెవర్ రిడ్యూస్.
0: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికీ ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
1: The moment you go to your native place, what will happen? The outer surrounding is
0: probably absorbed.
1: Therefore, the effect of Bhagavan's love.
0: అక్కడ కూడాను మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: But on the other hand, if you are in the good company,
0: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
1: Therefore, you need good company.
0: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: Then this love will never decrease.
0: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
1: యు ఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
0: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
1: భగవాన్
0: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
0: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి.
1: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
0: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
0: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్.
0: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నా.
1: భగవాన్ విల్ గివ్ అస్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: కానీ మంచి మాట చెప్పినప్పుడు వినుకోకుండా పోతున్నారు.
1: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాటలట్టే చెవికి చేర్చు.
1: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: Such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవరిపైన కోపం లేదు.
0: Bhagwan is not angry.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: Bhagwan likes everybody.
1: కానీ
0: but
1: వారితో నేను మాట్లాడను.
0: But Bhagwan does not speak to them.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: It is the biggest punishment.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagwan's words, naturally
1: Bhagwan will talk to you more. మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you. అంటే
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపు చూడటం లేదు అంటే నేనే పిల్లినా కోరినా మీ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagwan is not looking at me, Bhagwan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagwan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యూ కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరి అయినటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: లైక్ వైజ్ ఇఫ్ యూ బిహేవ్ వెల్, భగవాన్స్ లుక్స్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యూ.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: దట్ కెపాసిటీ ఇస్ ఇన్ యూ, నాట్ విత్ భగవాన్.
1: నాకు ఎవరు ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
1: అందరిపైన ప్రేమని.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: హి డస్ నాట్ డిస్లైక్ ఎనీబడి. హి లైక్స్ ఎవరీవన్.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: బట్ ఇట్స్ ఓన్లీ యువర్ టెంపర్మెంట్.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంక నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagwan to
1: white dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి ఓ సత్య సాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరు.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of
1: such. ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagwan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: The parents are not even happy.
1: నీకు ఆనందం లేదు.
0: You are not happy.
1: నాకు ఆనందం లేదు.
0: So also Bhagwan.
1: ఏ ప్రయోజనం ఇంకా?
0: What is the use of all this?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: At least you be happy.
1: నీకును ఆనందం లేదు.
0: You are not happy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అయ్యో స్వామి మాట నేను తప్పిపోతున్నానే అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్. యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాస్.
1: ఎందుకు ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి?
0: Why should you have such a feeling?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదాని కూడా మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో డోంట్.
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్.
1: కనుకని మీరు సమాజాన్ని, సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be
1: good. కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటారు?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఎ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఎ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్ ఎ
1: కారణమోర్మ లేక
0: ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?

0: You have got the sarees, precious, valuable sarees in
1: a trunk. Benar saree. 5,000 రూపాయల శారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
0: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ శారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దిస్ సిల్వర్ ఫిష్.
1: రూములో ఉండేటువంటి మసి గుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
0: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది
1: శారీ. మసి గుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
0: ఏ చీప్ శారీ అండ్ ఆల్సో కాస్ట్లీ శారీ. Both of them are spoiled.
1: కొట్టడమే దాని స్వభావము.
0: Spoiling is its
1: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు, కొంతమంది కొంతమంది చీమ సంతతి వాళ్ళు, కొంతమంది ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
0: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెనీ ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
1: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
0: బట్ స్టూడెంట్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
1: దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
0: వీ బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
1: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: ఒక దేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
0: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యూ విల్ బి ఆన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ విధమైనటువంటి గుణాలు మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ నోబుల్
1: క్వాలిటీ. ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
1: ఆ విధమైనటువంటి విద్యని మీరు అభ్యసించాలి.
0: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: నేను ఆశించేది అది ఒక్కటే.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
1: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
0: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
1: కానా
0: సో
1: చదువు కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
1: గుణము ముఖ్యము.
0: ఇట్ ఇస్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
1: గుణము కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
1: ప్రవర్తన ముఖ్యము.
0: ఇట్స్ యువర్ బిహేవియర్.
1: ప్రవర్తన కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ద బిహేవియర్.
1: ప్రేమ ముఖ్యము.
0: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపం నందే ఉంటుండవు.
0: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్, ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
1: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
0: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
1: అది ఏ నేను కోరేటువంటిది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఏ శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
0: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
0: ది యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
1: అస్థిరం జీవనం లోకే.
0: ది లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
1: అస్థిరం యవ్వనం ధనం.
0: ది యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
1: అస్థిరం ధారా పుత్రాది.
0: ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: ట్రూత్ and a good name, reputation, they are permanent.
1: Adu rendu viru techukondi.
0: Have these two things.
1: Aadina maata tappakunda.
0: Never go back the word, the promise you made.
1: Apa paalu kaakunda.
0: Never go in the wrong path.
1: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku.

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ ఎ కంప్లీట్ కమాండ్ ఓవర్ ద మైండ్ ఈజ్ గోయింగ్ టు బి విక్టోరియస్ ఆన్ ది అర్త్.
1: మనసుకు దాసుడై మనుజ మాత్రుడెవండును శాంతి సౌఖ్యము కనుగొనలేడు.
0: దట్ పర్సన్ హూ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫైండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్.
1: కనిపించుచున్నది
0: దిస్ ఈజ్ ఆబ్వియస్, దిస్ ఈజ్ సీన్ వెరీ క్లియర్లీ.
1: స్వప్నమంటున్నాను.
0: దిస్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద డ్రీమ్.
1: ఇంద్రియములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు.
0: దిస్ బాడీ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫైవ్ సెన్సెస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సెస్.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఈజ్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: ది పొజిషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ వితౌట్ హ్యావింగ్ వాటర్
1: మిథ్యా స్వరూపమై ఉండును.
0: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ ఎ డెల్యూషన్
1: అటులని
0: ఇన్ ద సేమ్
1: మనసులో అయినటువంటి మానవత్వము మానవ స్థితి ఈ విధమైనటువంటి అస్తిత్వంతో కూడి ఉంటుంటుంది.
0: ది సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి ది స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ మైండ్.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఈజ్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెన్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడా వినియోగపరుచుకుంటున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
1: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
0: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ ఆఫ్టర్ ది బాడీ.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ కాంకర్స్ అండ్ అచీవ్స్ విజ్డమ్ బై కంట్రోలింగ్ హిస్ మైండ్.
1: అతనే ప్రజ్ఞానవంతుడు.
0: సచ్ ఎ పర్సన్ అలోన్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వైజ్ పర్సన్.
1: ఈ ప్రజ్ఞానతత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై గుడ్ థాట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
1: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫార్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: దీస్ గుడ్ థాట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ వెరీ క్యాజువలీ.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ డివైన్.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇంపాక్ట్.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వి మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను, కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్. ఇన్
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే మని ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో అన్నారు.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ యాజ్ వెల్ ఎస్ బాండేజ్.
1: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
0: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
1: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకొని వర్తించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ ఎంప్లాయ్డ్.
1: ప్రతి మానవుడు కూడాను సంకల్పము యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్

0: సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
0: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర వాస్ ఏ మర్డర్.
0: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
1: యూజ్ టు వేలే ది ట్రావెలర్
0: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూజ్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
0: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
0: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీ ఈజ్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
0: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షి ఈజ్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
0: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
1: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
0: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముకులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
1: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థంబ్స్ అండ్ యూజ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ హిస్ నెక్.
0: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ అస్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
0: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
1: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
0: వీరు కూడాను ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
0: చైతన్యుని యొక్క సంపర్కం చేత వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
0: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతలను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
1: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.

0: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ వాట్ ఎవర్ ఇట్ బి, గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఏ టైమ్ వెరీ సటిల్.
0: తమిళ రాజ్యం లోపల,
1: ఇన్ తమిళనాడు,
0: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
0: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
1: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
0: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
1: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
0: అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
1: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్, దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ ఎ లాయర్, హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
0: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
1: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్, సర్వింగ్ ద కంట్రీ.
0: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని, నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
0: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
0: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
1: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
0: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
1: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
0: Tana jeevithamulo aneka dinamulu pastu undeetunte vaadu papa.
1: A number of days he used to fast for want of
0: atani sthithigatulu chusthe chaala deenanga undeetuntivi.
1: His condition was rather pathetic.
0: Reepati dinam parikshanaga aanadu raatri veedi deepamulu mundu kurchoni చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
1: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
0: అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
0: ఈనాటి వలే కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా.
1: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాస్ ఓన్లీ ఎ పైసే.
0: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఎ పై.
0: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
1: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ wiped his eyes with water, came back to the street light and sat down.
0: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
1: He underwent these kind of troubles and problems and he passed his law examination.
0: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
0: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ he began going to the courts of law with small lawyers and learning the methods of argument in the courts of law.
0: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam,
1: but one thing he had was implicit and great faith in God.
0: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatiki bhagavantudu naa manchi kosame istadu aneetundi bhavamu atanlo deerghanga undeetundi.
1: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
0: Kana mitrulu evaraina athaniki ee paristhitini chusi ayyo emi niki durgati vattindi bhagavantunu daya leda ante taanu cheppetunti vaadu. God has everything for our own good anetunti vaadu.
1: If any friend approached him and just sympathized with him and said, does not God have any sympathy for you? He used to say that whatever God does is for my own good.
0: Inta vishwasamato paatu aa satyankapam kuda cherakam chetane athi yokka jeevitham chaala goppa maarpunu vachindi.
1: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
0: Swatantram vachina tachaname.
1: After getting independence,
0: మద్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
0: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
0: Atane Muthuswami Iyer.
1: That person is none other than Muthuswami Iyer.
0: Ee Muthuswami yokka sthitigathulu bodalu e vidhanga undeetundi ee satyankalpamulu yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
1: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
0: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
0: Ide vidhamga videshamulu yandu kudanu bazaar lo bootsulu kanta kudanu polish vestu newspaper lu ammukuntu,
1: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
0: copy water lopala tattalu kadugutundeetunte yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్, స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
0: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
1: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: వారి జీవితాన్నంతా కూడాను తత్రవత్తం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
1: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్ రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూస్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హి యూస్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హి యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హి యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
1: హి యూస్ టు
0: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: హి యూస్ టు ఆఫ్టర్ మే గాడ్ బ్లెస్ యూ whenever he sent those children also out of the tuition is over.
0: Thana sankalpamlu kudanu ee natikaina naaku ee vidhangane jeevitham undadu munduku bhagavantudu naaku unnatamainatundi uttamamainatundi sthanamlo cherchi naa cheta sevalu cheyinchagaladu aneetundi gaadhamainatundi sat sankalpam kudanu undetundi.
1: He had a firm belief in good thoughts and he was hoping that God would bless him with all the prosperity and with a good position sometime later in life.
0: Tanu tuition cheppetunte pillalakante kodanu trust in God ani motta motta cheppetunte vaadu.
1: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
0: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti,
1: the person was one who had such implicit and firm strong faith.
0: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
1: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
0: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
1: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
0: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యు కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
0: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
1: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
0: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడమియందు గల జీవరాశులన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్ దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
0: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
1: బై ఎ ప్రాపర్ రెజల్యూషన్ హీ కెన్ గెట్ ఎ కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
1: బట్ బై నేచర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వీక్.
0: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్ by certain limits.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండనటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్, ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
1: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితము నందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: If he does not use his intelligence, even in a life which is bound or which is subject to number of limits, it would become useless.
0: ee naadu medha shaktini manam durvinyoga parustunnam,
1: but today intelligence is being misused.
0: Takkavaina margamulo pravesha pettatam ledu,
1: it is not being used in the proper way.
0: Sariina reetiga dinini artham cheskovatam ledu.
1: People are not understanding properly as to how to make
0: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: By thinking that he is too clever, he is going in the wrong direction.
0: కారణము అతని యందు సత్సంకల్పము లేకపోవటమే.
1: The reason as to why he is going in the wrong direction is he doesn't have good thinking, good thoughts.
0: ఈ సత్సంకల్పము యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
1: The impact and the effect of good thoughts is rather very high.
0: Kevalamu tana swarthamu saprayojana nimittamai ee medha shaktini upayogapedutunnadu nedu manavudu.
1: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
0: Kanukane tana medha shakti undinappatikini daniki taginatvanti yokka prayojanamunu pavitratanu manavudu andichalekapothunnadu.
1: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
0: Swarthamu saprayojanamu mitimiri povatam chetane tana yokka cheshtalu anni kudunu apamargamunu anubhavistunnayi anusaristu unnadu.
1: On account of the selfishness which man has, all the actions are taking a wrong path and a wrong direction.
0: Inaati prati manavuni adugu kudunu dharmamu tapputunnadi.
1: Every man is stepping out of the path of dharma.
0: Prati acharana kriya roopa shunyamaipothundadi.
1: Every deed is not done properly.
0: Prati aalochanalonu duradrushti nashinchipothundadi.
1: In every thought he is missing the long range perspective.
0: Prati aasha durashaga marutundadi.
1: Every desire is exceeding limits.
0: Tana choopulo netvanti prema rahitam avutundadi.
1: His vision is devoid of love.
0: Tana yokka vaakku satyamunaku dooram avutundadi.
1: His words are far removed from truth.
0: Naitika viluva dinadinamunaku jari pothundadi.
1: The moral values are getting degraded day after day.
0: Kevalam kulamata dveshamulu rechagodutundayi.
1: Day after day the quarrels between on the basis of the caste or multiplying and increasing.
0: Prantiya durabhimanamulu
1: parochialism,
0: bandhu preeti
1: and love of his own relatives,
0: idi kevalamu marana hastalaga marutu unnai.
1: These are exceeding all limits.
0: Manavuni yandu undinatundi chaitanyam challabadutu undadi.
1: All the capacity and energy which man has
0: asuyalu,
1: the hatred, anger and jealousy are exceeding.
0: Idi kevalam avadi tappi
1: they are crossing all limits.
0: Swechha viharam salputunnayi.
1: They are becoming unbridled.
0: Papa bheetiki badulu papa preetiga marutundadi.
1: Instead of having fear of sin, there is love of sin.
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
1: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ,
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా నువ్వు తాను గుర్తించుకోలేకపోవటమే.
1: He has not been able to recognize the extraordinary power that his own mind and thoughts.
0: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే.
1: This is all on account of bad thoughts he is indulging in.
0: దురాశలు యొక్క చేష్టలే.
1: He extraordinary greed is also responsible for this.
0: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
1: We have come to such a degraded state wherein man is trying to kill another man.
0: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
1: The hatred between man and man is such that even if we put green grass between the two, that will be reduced to ashes.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: What is the reason for this kind of hatred?
0: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
1: It is only the bad thoughts which he is indulging in.
0: Kanuka manavudu satsankalpamulu poshinchukovataniki prayatninchali.
1: It is therefore man has to develop good thoughts.
0: Prabhavashilamainatundi yokka prana shaktito ichcha shakti koodinappude ee sankalpamulu yokka prabhavamu sariyaina sthitilo roopondutundi.
1: Only when the will power comes in contact with good character he will be able to achieve anything.
0: Ichcha shakti periginappude.
1: Only when he develops will power,
0: nirnaya shakti,
1: he will have the power to decide.
0: Medha shakti,
1: he will have intelligence.
0: Vichchana shakti,
1: he will have discrimination.
0: Grahana shakti,
1: he will have
0: vaak shakti
1: to comprehend.
0: Vaak shakti,
1: he will have the capacity.
0: Alochana shakti,
1: to think, to
0: talk. Uha shakti,
1: and to imagine.
0: Ee sapta shaktulu kudanu ee ichcha shaktito leenamai untuntayi.
1: All these seven types of power are associated with the will power.
0: ఈ ఇచ్చాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
1: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
0: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ?
0: కోరికలు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టపడుతుంది.
1: One person may have a desire to smoke a cigarette.
0: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
1: if one has such a desire,
0: aa aasalanu manam adupulo pettukunnappudu,
1: one should control such kind of desire.
0: Vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
1: If you can control such kind of desires, that controlled energy will join the will power.
0: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: Let us assume that every man has 20 to 30 desires.
0: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపైన ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
1: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the will power and they will strengthen the will power.
0: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా నువ్వు మారవచ్చు.
1: If you can develop the will power in this particular fashion, you can even
0: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
1: You can achieve anything that you want to achieve.
0: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
1: For all these victories, it is the will power which is responsible.
0: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
1: Rishis of the ancient days who recognized this secret, they followed the path wherein they gave up all the attachments, they developed a detachment and thus achieved many things. Otherwise,
0: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
1: The will power will develop proportionate to reduction in your desire.
0: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make an effort gradually to decrease our own desires.
0: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
1: We should divert our will power towards God.
0: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమవుతుంది.
1: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్, ఇట్ ఇస్ అ వేస్ట్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
0: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ
1: ద పర్సన్ హూ యూజెస్ ద ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్.
0: ఆ గడ్డపార యందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
0: ఆ యొక్క పనిముట్టు కూడా చాలా బలమైనట్టుగాను చాలా సూటి అయినటువంటిదిగాను ఉంటుండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మెయిర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
0: అప్పుడే తన బలం కూడా సద్వినియోగం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్త్.
0: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
1: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్ దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
0: అదేవిధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ
1: ఇన్ ద సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్
0: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ మ్యాన్స్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్ దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
0: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
0: సర్వమును సాధించవచ్చు,
1: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: We have to therefore transform our will power into good thoughts.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: Thoughts may be described as immortal.
0: అమృతత్వమైనటువంటివి.
1: They are having that capacity to last long.
0: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్.
0: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ బై గుడ్ థాట్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
1: మ్యాన్ basically refers to mind.
0: Manasanaga sankalpamula yokka cheriki.
1: Mind means it is a conglomeration.
0: Sankalpamulaga nityamu manam anubhavinchetundi yokka parinamame.
1: Thoughts refer to the things which we enjoy in day to day life.
0: Kanuka jeevitamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
1: Therefore life is full of thoughts.
0: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamulainatundi sadhanalu chesinappatikini ivi nirupayogamule.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
0: Annitikini bhagavat vishwasam atyavasaram.
1: For everything, faith in God is essential.
0: Bhagavat vishwasam leka.
1: Without having faith in God,
0: enni grandhamulu chadivinappatikini,
1: whatever number of books you read,
0: upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
1: even if we understand upanishadi
0: geeta kaalamu bolinappatikini,
1: even if we chant Gita,
0: Brahma Sutramunu minginappatikini,
1: even if we repeat Brahma Sutra,
0: japa dhyanamulu salpinappatikini,
1: even if we do japa and dhyana,
0: kevalamu oka dehamuto aacharinchinatvanti okka drill vantivi.
1: All these will be so mechanical, as if it is something like a drill performed by the physical body alone.
0: Ivanta kudunu kevalam exercise vantivi.
1: This may be described as some kind of physical exercise.
0: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
1: On account of physical exercise, the attachment to the body may grow also.
0: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుకున్నటువంటి యొక్క భావములు కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
2: we have to purify both the body and also the mind.
0: ఇది కేవలం ఒక భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
2: We can purify both body and mind only by having faith in God and by no other means.
0: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి మనుషులు అవనియందు.
2: A person who does not have faith, he is really blind person.
0: తాను చూడకయున్న దైవము లేడకో.
2: If he does not see God, can you say that God doesn't exist?
0: తనకు లేడే కాని మనకు లేడా?
2: For such a person, God might not exist. But does not God exist for us who can see him?
0: కనుకు మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we have to foster our own faith.
0: దైవమే లేకుండినా,
2: if there is no God at all,
0: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
0: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాకుండా ఉంటున్నాయి.
2: There are lakhs of stars, but they are not dropping down to earth.
0: లోకాల చీకటినంతా కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
2: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
0: అచ్చులేకని ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
2: Without axle, this earth is moving round and round.
0: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
2: Without receiving any salary, the wind god is providing breeze.
0: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm?
0: ఈ చిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: Who is responsible for all these kind of strange happenings and events?
0: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: Who is giving transcendental experiences for all the human beings? The way
0: కనుక అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
0: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: The one which is not visible, he is making all the visible things move.
0: అదే దివ్య శక్తి.
2: That is the divine power. That is God's power.
0: అదే సత్య శక్తి.
2: That is the power of truth.
0: అదే ధర్మశక్తి.
2: దట్ ఇస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
0: అదే ధర్మో రక్షతి రక్షితః.
2: దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
0: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
2: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఈ సత్య సంకల్పంలో మన యందు లేకుండినా ధర్మ ఏవ హతో హంతి.
2: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
0: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
2: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ. And such a state would also destroy us.
0: Kanaka ee naadu pavitramainatundi guru purnima.
2: Today is sacred guru purnima day.
0: Ee guru purnima vishayam anetundi Gokaku chakkaga arthamayye reethiga meeku telipadu.
2: Gokak explained the significance of guru purnima day in a clear and a beautiful way.
0: Edo konni vidhamainatundi grandhamula vallano upadeshamula vallano manavuni endunnatundi ajnanam anetundi andhakaramu dooram chesukoni ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిజనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ అప్రోచెస్ ఏ గురు
0: అతని సుబోధనల చేత
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
0: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of.
0: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: There are different types of gurus.
0: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: There are 8 types of gurus according to శాస్త్ర.
0: బోధ గురువు.
2: One is the బోధ గురు.
0: వేద గురువు.
2: వేద గురు.
0: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
0: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
0: కామ్య గురువు.
2: కామ్య గురు.
0: కామ్య గురు.
2: కామ్య గురు. కామ్య గురు.
0: వాచక గురు.
2: వాచక గురు.
0: సూచక గురు,
2: సూచక గురు,
0: కారణ గురు,
2: కారణ గురు,
0: పీడిత గురు,
2: పీడిత గురు.
0: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు,
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
0: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్,
0: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
0: తగిన రీతిగా ఆచరించడానికి
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్
0: ఉత్సాహ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
0: తత్వార్థాన్ని బోధించి,
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
0: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
0: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు,
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
0: పీడిత గురువు అనేటువంటి వాడు,
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు,
0: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్,
0: మనస్సును పరిశుద్ధముగా వించి,
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్,
0: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: హీ ఈజ్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్.
0: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు,
2: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్,
0: కొన్ని కామ్యకర్మలను బోధించి,
2: హీ విల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్,
0: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
0: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఈజ్ వన్
0: పుణ్యకార్యములను ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
0: తద్వారా ఇహ పరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
0: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు,
0: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది ది 6 టైప్స్ ఆఫ్,
0: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
0: ఇంకా వాచక గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు,
0: ఇతను యోగ తత్వమును బోధించి,
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా,
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
0: కారణ గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు,
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
2: Therefore, of all the types of guru, Karana Guru is the most important.
0: జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
2: He would be able to effect transformation.
0: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
0: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
2: He proves that there is no difference between God and man.
0: ఆచరణ రూపమైన ప్రబోధులు సలిపేటువంటి వాడు.
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్.
0: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది
0: గురువు ఒక్క దైవము మాత్రమే.
2: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్.
0: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ దాస్.
0: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ because they will be explaining only the worldly things.
0: తనకు ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: By approaching such gurus, we would not be able to understand our own basic reality.
0: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
2: Of all the deeds, if you just take the gurus of today, దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
0: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
0: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రముల చేత గాని తంత్రముల చేత గాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: We will not be able to achieve and attain divinity by mantras and tantras.
0: మనసునందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: That day when we purify our heart from all the bad thoughts which would have been petrified in our own heart, we will be able to get.
0: కరుకనే చిత్తశుద్ధియే కర్మః. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఈ విధమైనటువంటి విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
0: ఏది చూసినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ having full faith in
0: sarvam vishnumayam jagat.
2: We have to recognize the immanent divinity in everything that we just see.
0: Sarvam sankalpamayam vishnumayam.
2: All our thoughts must be full of divinity.
0: Kanuka vishnumunaku sankalpamunaku bhedam ledu.
2: There is no difference between thought
0: ee sankalpame vishnu swarupam.
2: Our thoughts are the very
0: vishnumayana kevala shankara sadadhari maatrame kaadu sarvatra vyapinchinatvanti yokka chaitanya shaktiye vishnu.
2: Vishnu is that power which is all power pervading. It is not a physical entity which has
0: kevalam laukikamainatunti yokka puranamulu cheta manam laukikamainatunti vaanchalane vishwasinchi laukikamainatunti yokka bhavamulle manam vishwasinchi manam laukikamunande manam munigipothunnam.
2: But what is happening is we are indulging in worldly thoughts and imagining only worldly things and we are getting merged and immersed in this worldly activity.
0: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
0: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
0: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్ట్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్, యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ వుడ్ హావ్ హియర్ ఇస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వి ఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: శాంతి జగత్తులో లేదు.
2: Peace doesn't exist in the external.
0: Shanti niyande untundi.
2: Peace is in your own self.
0: Oka chinna udaharanam.
2: One small example.
0: Manam ekkadaina oka pattananiki camp vestam.
2: Let us just say that we have camped in a particular town.
0: Padidinala parinimittamai oka hotel lo praveshinchalani prayatnistamu.
2: We take a room in a hotel for staying 10 days.
0: Manam motta motta manam ye aaharanni bujistamo ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ ను మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది
0: హోటల్. ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోటల్ దేర్ ఇస్ ఎ బోర్డ్ విచ్ సేస్ దట్ దిస్ ఇస్ బ్రాహ్మిన్స్ హోటల్.
0: మరొక వైపు చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
2: On the other side there is another hotel with a board that this is a military hotel.
0: Inkoka vaipu chuchadu brahmana military hotel ani vesachadu.
2: When they turned to the other side there was another board for a hotel. It read like this, brahmins military hotel.
0: Shakaharainappudu brahmana hotel lo praveshistadu ee peru chuchi.
2: If he is a vegetarian he will go into brahmins hotel.
0: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హి మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
0: అట్లు కాకుండా పేరును చూడకుండా.
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇఫ్ ఈ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్,
0: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి
2: ఇఫ్ హి ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
0: నాకు సాంబార్ రసం తీసుకురా అండి అంటే వాడు ఇస్తాడా?
2: ఇఫ్ హి ఆర్డర్స్ ఫర్ సాంబార్ అండ్ రసం విచ్ ఆర్ ప్యూర్లీ వెజిటేరియన్ స్టాఫ్, వుడ్ హి బి ఏబుల్ టు సప్లై దాట్?
0: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్కి పోమంటాడు.
2: హీ విల్ సే, వెల్ సార్, యూ కాంట్ గెట్ సాంబార్ అండ్ రసం ఇన్ దిస్ హోటల్, ప్లీజ్ గో టు నెక్స్ట్ హోటల్.
0: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్? వాట్ ఈస్ ద
0: బోర్డు చూడకుండా ప్రవేశించటమే దీనికి కారణం.
2: వై డిడ్ దిస్ హ్యాపెన్? ఇట్ హ్యాపెన్ బికాస్ ద పర్సన్ ఎంటర్ ది హోటల్ వితౌట్ నోటీసింగ్ ది బోర్డ్.
0: అదే విధంగానే మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
0: అనిత్యం అసుఖం లోకం అని బోర్డ్ ఉంటుండాలి.
2: What is the, what does the board read for this world? It says that this is not going to give you happiness, it is not permanent.
0: Asukam ikkada shanti ekkada undi, shanti leinatundi ee jagattu ani board untundadi.
2: The board clearly describes that this is, there is no peace here, it is not going to be permanent.
0: Nijanga aa board chusinte ee prapanchamlo vachina shanti kavalani evadaina kodutada?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world
0: ekkada
2: untundi? In that case, where do you find peace?
0: Tana yende untundi,
2: peace is found in
0: tana yende unnatundi shantini taanu marachi,
2: he is forgetting peace which is in
0: jagattulo vedagadaniki prayatniste idi doriketundi kaadu,
2: which is inside him. But if he is searching for such peace in the outside world, how would he get it?
0: Shanti ki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible
0: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get
0: aashrayinchaka manam shanti shanti anti manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
0: Kanuka peace ni ee vidhanga vastundi? Jagatlo anta peaces, there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
0: Hastamuna anubambu unchuka harachutunduru shanti shanti.
2: Keeping an atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
0: Chetulo undedi atom bomb.
2: In your palm you are holding an atom bomb.
0: Harachedi shanti shanti ani ekkadostundi? Bhayamga untundadi. Shanti ekkadostundi?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
0: Eppudu ee atom bomb nu dooram vesthamo appude manaku shanti vastundi.
2: If you throw away the atom bomb, then only you can think of
0: jagat bhavam anetundi danni manam dooram tochinappude daiva bhavam manlo praveshinchinappude shanti manaku labhistundi.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
0: Ee vishwasanni ee naadu manam penchukovali.
2: This kind of belief and faith
0: ee vishwasanne manam ee naadu chaatali.
2: This alone will have to just declare
0: ee guru purnima dinamu.
2: On this guru purnima day,
0: ee ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu.
2: Swami is not undertaking to give any ashtachara.
0: Ee ashtachara naamamu meeku upadeshinchadaniki nenu siddhamuga lenu.
2: Swami is not ready to just give any ఎయిట్ లెటర్డ్ మంత్ర.
0: ఏ ఉపనిషత్తులో ఏ భగవద్గీతలో ఏ విధమైన బ్రహ్మసూత్రాలో చదవమని నేను బోధించడం లేదు.
2: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్తు, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్రాస్.
0: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫైవ్ లెటర్డ్ వర్డ్.
0: దేవుడు ఉన్నాడు.
2: దేవుడు
0: ఉన్నాడు. ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడున్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. There are five letters in this. You take
0: Devu Dunnadu.
2: In this Telugu statement, Devu Dunnadu, there are five letters.
0: Ee yokka vishwasamunu manam nirantaram kudanu chintistu bhavistu aacharistu aanandistu andistu unte intakante lokam yokka kalyanam marakati ledu.
2: The meaning of that mantra is God exists. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణి చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడు.

0: యంత్రాన్నే మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: You have repeated the mantra that God exists and all the miracles that he performs in the form of nature and the things that you have just seen. Now this particular faith you should have, this mantra you should repeat. Wherever you go, you should have such a strong faith emphatically without having any fear of committing any mistake. You should declare that God exists and you should live with that faith. Then there is no need for learning any other mantra at all.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: Compared to రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్ర దట్ యు మే హావ్ ది మంత్ర
0: అది లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti, yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater, and compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ and it is supplied in the form of energy to the entire body.
0: Kaluka neevu
1: chatterly established regarding where exactly God resides.
0: Aham vaishyanaro bhutva praninam dehamastah. Ee dehanni aashrayinchi nenu

0: అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది. ఇఫ్ యు దేర్ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్, యు విల్ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
1: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్, ది రిజల్ట్
1: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
0: బి ఇట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్, ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: సంకల్పం బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
0: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యు ఆర్ గెటింగ్ ది
1: కర్మములు అనేటువంటి బీజము నుండి అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
0: యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజము నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
0: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
1: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
0: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
1: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
0: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
0: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
0: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
1: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
0: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ వి కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్,
1: కనుక సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
1: థాట్స్. సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
1: దాని పనులు కూడా నువ్వు విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
0: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్.
1: సంకల్పం తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
0: ద మోమెంట్ ది థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
1: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
0: వి హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తి ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యు షుడ్ డూ ఇట్.
1: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
0: యు షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారకులు కాదు.
0: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
1: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగిందని మనం భ్రమిస్తున్నాము.
0: అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
1: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
0: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
0: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
0: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
1: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
0: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరీ మంత్ర, గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్, ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
0: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికి
0: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
1: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
0: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
1: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
0: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
1: ఆనందాన్ని అనుభవిస్తాం.
0: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
1: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
0: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
1: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
1: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
0: a person who
1: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
0: A person who entertains such doubt
1: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక

0: శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాలను పోషించుకోవాలి.
1: For developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే ధైర్యం కూడా మనము అనుభవించలేము.
1: Without having faith, we would not be able to enjoy anything.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ అవర్ డే టు డే లైఫ్, we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: If we are constructing a house, we are hoping to enter into that house after it is constructed. If we don't have faith,
0: రొద్దున్నే మనం సూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
1: If a person is not having sufficient faith, whether he would be able to come back to house at all, he would not be going to
0: the office. ఒక బ్యాగ్ తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కే పోడు.
1: If a person entertains doubt whether he would be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములను మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day to day activities, because we are having faith, we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇట్టి ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనుక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకు బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina daivaniki seva chestunnanu ani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: during the summer course conducted in the year 2002.
1: దైవాదీనం

0: తత్వమాసితం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత దైవాదీనం జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ నాటి సమాజమునకు రామాయణం అత్యవసరం.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి ఒక తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి ఒక గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి ఒక పవిత్రమైన చరిత్ర.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ye vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: Pillalaku ye vidhamainatundi yokka aadarshanni andinchali.
1: How children should grow in an ideal way.
0: Aneetvantidi ee naadu ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి, కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: How brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family, well, those things are not noticed today.
0: Patulanu satulu satulanu patulu ye vidhamga kudanu meligi aadarshanni samajamunaku andinchali aneetvanti oka idi ee naadu ekkada kanipinchatam ledhu.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: గౌరవ మర్యాదలే అడుగంటి పోయినవి.
1: The courtesy and respect are totally gone.
0: కానీ స్వేచ్ఛ మితి మీరినది.
1: We find the freedom is more and more.
0: పరేచ్ఛకు విరుద్ధమైనది.
1: It's quite against the other's feelings.
0: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
1: In the present circumstances, Ramayana will teach us all the ideas.

0: వర్త్ ఎమ్యులేషన్.
1: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రము చేయటం లేదు.
0: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, హౌ టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్, హౌ దే షుడ్ మేక్ దేర్ చిల్డ్రన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపల ఏ విలేజ్ స్కూల్ లోపల చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
0: ద మోడర్న్ పేరెంట్ థింక్స్ దట్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఎండ్స్ బై అడ్మిటింగ్ హిస్ చైల్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ అట్ ది ఏజ్ ఆఫ్ 5.
1: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
0: In fact, for a child, a home is the first school of learning.
1: ఆ పాఠశాల యందు పెద్దల్ని ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
0: There, the child is taught how to respect elders, how to speak truth.
1: ఈ సత్యధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
0: How to follow dharma, how to speak truth are taught at home.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: There in the school, how one should behave.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
0: How one should respect one's own teacher.
1: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: How to conduct, how to mingle among friends.
1: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
0: Nobody is bothered about these aspects of life.
1: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
1: ఇంతియే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
0: We should also take into cognizance the regulations of the institution.
1: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ee vidhamainatunti satyantyamlo inatunti gurtulu manam gurtinchinappude vidyarthulu aadarshavantamainatunti vidyarthuluga roopondutaru.
0: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: Namamu namini chooputundi.
0: The name will direct you to the person.
1: Nama roopamlo rendu kudanu ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ స్పీక్ ఆఫ్ ద కాండక్ట్ ద బిహేవియర్.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
0: దీస్ టూ ఆస్పెక్ట్స్ మస్ట్ బి రియలైజ్డ్, అండర్స్టూడ్ ఇన్ ఫుల్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ లైఫ్.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి లేము.
0: ఇన్ ఎర్లియర్ టైమ్స్ పీపుల్ వుడ్ యూస్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
1: Paludomukoni deha baadha teechukoni janakamaadi dharinchi chalidi bhujinchu.
0: They attend to the calls of nature, they will have their bath.
1: Hitamaina vastuvulu entayu namili mitamuga adinchundu melo unneeku.
0: They will consume the food in a limited way, in a palatable way.
1: Badikeki siddhaga paatamulu nerchi anakogala baaludu anipinchukonumu.
0: They go to school in all humility and learn.
1: తేమలో అని ఎప్పుడు తిరుగుంగబోకు.
0: నెవర్ మూవ్ అబౌట్ ఇన్ రెయిన్.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: నెవర్ బీ ఎనీవే
1: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
0: నెవర్ బీ ఎనీవేర్ నియర్ దాట్.
1: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
0: అండ్ దెన్ పార్టిసిపేట్ గేమ్స్ రన్.
1: సరి అయిన వేళలో సలుపుచునుండా.
0: If you act at the right moment,
1: pai reetulanni parikintuveni aarogya bhagyamulu anubhavintavu.
0: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: Vidyarthulara,
0: students,
1: vidyaku puramu mana aarogyanni chakkaga kaapadukovali.
0: We have to maintain our perfect health before we go to learning.
1: Dasaratanaku leka leka puttinatvanti naluguru kumarulu వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
0: దశరథ హ్యాడ్ 4 సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి,

0: తల్లి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
1: The modern student is not aware of the fact how to respect and revere one's own mother, how to follow her command in life.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి రావటం చేత,
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ, ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణం నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
0: Kani deeniki aneka vidhamulaitundi oka rakshasulu aatankamulu kalputunnaru.
1: But we, there's constant interference by the demons in that area.
0: Naaku shakti lekapoledu.
1: I do have power.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ ది వెపన్స్.
0: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
0: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు కానీ ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ది సీక్రెట్ రిచువల్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
0: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: దశరథ వాజ్ షాక్డ్.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగందలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళను పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamnanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions
0: of army. Ee matramu ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvakula vamsamunandu aadina maata tappar.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meer ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam ayithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo?
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasistha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: Our children are not ordinary people.
0: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులు అందుతున్నావు.
1: బికాస్ ఆఫ్ యువర్ వరల్డ్లీ ఫిజికల్ అటాచ్మెంట్ అఫెక్షన్ యు ఆర్ లూజింగ్ దిస్ సైట్.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: from your point of view are your
0: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact their might and very powerful.
0: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You're not making an attempt to know their capacities, their potentialities.
0: రాముల్ని పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: And Rama will be followed by Lakshmana.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: This has been the practice.
0: ఇద్దరు కూడా వచ్చి
1: both came.
0: తండ్రికి నమస్కరించారు.
1: They did namaskara to
0: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: Also Vasishtha.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: And Vishwamitra was introduced by Dasharatha to both of them.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: They stood there silently.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డు నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డు నమస్కార
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ఈ కారణాలు మనకు చక్కగా అర్థమవుతాయి.
1: we know the mystery behind it.
0: పుత్రకామేష్టి యాగం జరిగిన తర్వాత
1: at the end of పుత్రకామేష్టి
0: యాగ ప్రసాదమైనటువంటి పాయసమును
1: when the sacrificial food is
0: offered వారు తెచ్చి
1: వశిష్ఠ brought
0: తండ్రి అయినటువంటి దశరథుని చేతికి ఇచ్చారు.
1: అండ్ ఆఫర్డ్ టు దశరథ ద ఫాదర్.
0: దశరథుడు కౌశల్య చేతికి ఇచ్చి మీరు ముగ్గురు పంచుకోండి అన్నారు.
1: దశరథ గేవ్ దిస్ పాయస ద పుడింగ్ టు కౌశల్య, వాంటెడ్ టు షేర్ విత్ అదర్ టూ.
0: కౌశల్య పట్టపురాణి.
1: కౌశల్య ఇస్ ద క్వీన్.
0: ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుంది అనేటువంటి ధైర్యం ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ఫుల్ కన్విక్షన్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్
0: పెండికి పురము
1: prior to the wedding
0: కేకేయ రాజు దగ్గర ప్రమాణం తీసుకున్నాడు దశరథ మహారాజు.
1: ఇన్ ఫ్యాక్ట్ దశరథ మేడ్ ఎ ప్రామిస్ టు ది కేకేయ కింగ్,
0: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వర్చ్యువస్ లేడీ.
0: పవిత్రమైన హృదయం కలిగిన
1: సీక్రెట్ హార్టెడ్.
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: అండ్ షీ టు హ్యాడ్ హర్ షేర్.
0: ఆమె తెలుసుకుంది లోపల
1: షీ వాజ్ థింకింగ్ విత్ హిమ్
0: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిగాటన్ ఆఫ్టర్ పార్టేకింగ్ దిస్
0: ప్రసాద్. సేవ చేయవలసి వచ్చింది కానీ మీరు ఏమాత్రమూ స్వతంత్రంగా జీవించలేరు.
1: ద సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బి బోర్న్ వుడ్ హ్యావ్ టు సర్వ్ అదర్స్. దే హావ్ నో ఇండిపెండెన్స్.
0: ఏ పలుకు పలకలేదు.
1: షీ డిడ్ అటర్ ఎ సింగిల్ వర్డ్.
0: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ ద కప్ విత్ ది రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ది టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్. దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her
0: hair. Tachchame ekkada nunchi vachindo oka garuda vachindi aa cup ni ettukoni poyindi.
1: In the meantime, kite came over there and collected the cup.
0: Chaala bayapadipoyindi Sumitra.
1: She was very much afraid of the situation.
0: Nenu alakshyam cheyatam vallanu
1: because of my negligence.
0: Ajagrataga undatam chetanu
1: because of my negligence.
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఇస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సెక్రెటరీ నేర్చినటువంటి కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైక చాలా గుణవంతురాలు.
1: కైక ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కడ పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మనం ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరం ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we
0: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
1: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
0: Tanakappulo ardanni ame kappulo posindi.
1: And she shared half of her lot.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Amma mana mugguru samanule.
1: All the three of us are same.
0: Igo naadi kudinu ardham postunnanani ame kappulo ardham payasamu sumitra kappulo posindi.
1: And she also shared her half.
0: Ee mugguru kappulu teesukunnaru.
1: All the three collected cups.
0: Vastra var daggariki velli
1: they approach your sister.
0: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
1: they paid all respect to the altar.
0: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
1: And they got permission.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: Vasishtha permitted them to go ahead.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: All the three did namaskar.
0: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
1: Closing their eyes in all humility and prayerfulness, they consumed the prasad.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
1: కొన్ని
0: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెం.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేషన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: You please understand, Lakshmana is the spark of Rama.
0: Kausalya adda paasam nunchi puttinatundi vaadu ee yokka lakshmanudu.
1: And he is born because of the half share that she received from
0: Kausalya. Kaika adda bhagam nunchi puttinatundi vaadu Shatrughnudu.
1: Shatrughna is born because of the half share of
0: Kaika. Shatrughna yokka amsamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాగ్ని ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కంతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ.
0: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క
1: సిస్టర్
0: చెల్లి మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
1: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ,
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్తం మాత్రమే.
1: I'm only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I'm really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I'm really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని,
1: she was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్న ఇచ్చింది.
1: And she gave Shatrughna to follow Bharata.
0: Ramulu venta Lakshmana ichindi.
1: And Lakshmana was to follow Rama.
0: Ante inga Ramulu ekkada adigu pedte Lakshmana ekkada povali.
1: Right from that moment Lakshmana followed Rama.
0: Bharatudu ekkada adigu pedte Shatrughna ekkada povali.
1: So also Shatrughna followed Bharata.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
1: That has been the pattern of life.
0: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
1: They are not merely servants.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ Bharata never accepted any food.
0: Kanukane Bharatunni vivahamaina tarvata,
1: so after the wedding of Bharata,
0: tana menamamainatundi Kaikeyi Raju,
1: his own uncle the king of Kaikeyi,
0: anaga Kashmir Raja,
1: the Raja of Kashmir,
0: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
1: And he has, in fact has taken his daughter along with him.
0: Appudu
1: then
0: Bharatunni maatrame pilchadu kani Shatrughna pilavaledu.
1: It was only Bharata was supposed to go.
0: భరతుడు కూడాను శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడాను వెంట పోయాడు.
1: వెన్ రామ వాస్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
0: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా టు బి ఫాలోడ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే హీడ్
0: టు హిస్ వర్డ్స్. శత్రుడు అంతే.
1: So also Shatrughna.
0: Shatrughna యొక్క గుణగణములు రామాయణములు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: the virtues of Shatrughna are not noticed in Ramayana.
0: శత్రుని ఆశ్రమ చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: In fact Shatrughna is the best warrior to kill enemies.
0: ఎక్కడే గాని రాములకు భరతునకు శత్రువులు కనిపించారా ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: And Shatrughna will not allow any enemy to survive.
0: కాని అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: Those circumstances have not been written.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అన్అకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది. అనగా
1: మిథిలాపురము
0: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
0: Dasharatha cheppadu.
1: Dasharatha said,
0: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulanu nenu chuchi aanandistunnanu.
1: Watching all four suns, I feel as if I am watching the eight planets.
0: Kani vari venta satulu kuda vachi vari kuda ashtagrahalu anaga enimidi netramulu.
1: And you are followed by wives also.
0: 8, 8, 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: 8 + 8 = 16 aspects.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్ళు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
1: I'll consider my daughter-in-law as daughter.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: They're also highly virtuous.
0: అప్పుడు చెప్పాడు.
1: Then you said,
0: ఎంతటి అదృష్టము నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యమునంతా ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెం టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హీ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ సీత. ది సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నోబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్ ఇన్ లా, ది ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠులు వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and Rama was asked to follow. And he never said no to the proposal.
0: Matru ajna motta motne jarigipoyindi.
1: And in fact they followed the command of the mother.
0: Ramulto bail deraadu.
1: And he followed Rama.
0: Velin tarvata
1: after that
0: Sarayu nadi teeram lopala
1: very close to Sarayu river
0: naina inga siddhashramaniki cheravalsi vachindi.
1: We are very close to siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
1: anna. And then I will teach you a mantra.
0: Maya idiye maya.
1: This is illusion.
0: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
1: He knows Rama is omniscient.
0: Sarvashaktimayudu Ramulu ani telisi kudanu.
1: He knows Rama is all powerful.
0: Triyedo mantropadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
1: Yet Vishwamitra wanted to teach a mantra.
0: Ee vidhamainatti mayalo padutu vacharu maharshulu kudanu.
1: And even sages were put to this kind of disillusionment.
0: Nayana ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
0: నిద్రించడానికి అవకాశం ఉండదు.
1: యు నాట్ హావ్ ఎనీ టైమ్.
0: ఆహార నిద్రములు రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై
1: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్
0: స్లీప్. బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చాను.
1: నౌ హీ టాట్ దెమ్
0: బల నిద్రను సాధిస్తుంటాడు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్ అపెటైట్.
0: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్ టు విన్ ఓవర్ ది అపెటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every
0: ఆ బిడ్డలు ఒకరికి ఒకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్ పార్టీ.
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఏ ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: One wife is enough to give enough of problems.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: With two wives beyond estimate.
0: ముగ్గురు భార్యలు ఉంటుంటే ఇంకా ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: Three wives conflict all the time.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏ మాత్రము లేదు.
1: But at the restaurant Dasharatha nothing was
0: said. తలచవచ్చును కైకి ఈ విధంగా కోరింది కదా, కైకి ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బూన్స్.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్.
0: రాములు రాక్షస సంహారం గావించాలి.
1: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్.
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani anek rakalaga manam bhavichukuntuntam.
1: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi Kaika gaadayi.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
1: She is highly virtuous.
0: Sadhyamaduralu.
1: She is chastefully.
0: Seelavanturalu.
1: She is one of character.
0: Eeme kevalamu daivaagniga bhavinchi
1: she considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
1: Unless Rama is in the forest demons will not be killed.
0: Ravana mardam jaragali.
1: Ravana has to be annihilated.
0: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామా మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు
1: సంఖ్య
0: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్ హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బూన్స్.
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి.
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ సెడ్
0: ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్ని ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
0: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం గతించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి.
0: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
1: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయనా నా కుమారుడు పుట్టాడు.
1: I have a son.
0: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
1: He's so young.
0: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
1: He can carry on the responsibility.
0: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు.
1: And he has got that capacity.
0: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
1: And I cannot even estimate his capacities.
0: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
1: అండ్ హీ పాస్ డౌన్ ద మెసేజ్
0: మీరే విచారించండి అన్నారు.
1: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అతనికి మరణం కావాలి.
1: అండ్ హీ వాంట్స్
0: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది.
1: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
0: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
1: దట్ ఓన్లీ దశరథ సెడ్.
0: దేవతల చేత గాని
1: ఐదర్ బై ఏంజెల్స్
0: యజ్ఞ యాగాది కృతముల చేత గాని
1: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
0: కిన్నెర కింపురుషుల చేత గాని
1: ఆర్ కిన్నెర అండ్ కింపురుష
0: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
1: రావణ ప్రేయర్ దట్ హి షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ.
0: నేను ఆ రావణుకి నేనే వరం ఇచ్చాను.
1: దట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
0: దేవతల చేత గాని కిన్నెర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
1: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
1: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
0: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
1: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ ఈజ్ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
0: రాములు మానవాకారము.
1: Rama is in a human form.
0: రాములు చేతనే అతని మరణం జరుగుతుంది.
1: So his death is at the hands of Rama.
0: కనుక నీ దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు హ్యాపన్
0: దేవుని చేత జరిగేటువంటిది కాదు.
1: ఆర్ అదర్స్
0: కింపురు చేత జరిగేటువంటిది కాదు.
1: పురుష
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
1: ఐ నో అదర్ వే ఆర్ బీస్ ఆర్ వాట్స్ ఎవర్
0: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
1: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
0: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
1: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ and you're so proud.
0: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
0: విష్ణుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
1: విష్ణు ఆల్సో గేవ్
0: దేవతల చేత కానీ
1: ఐదర్ బై ఏంజల్స్
0: కిర్ణుల చేత కానీ
1: ఆర్ కిన్నెర
0: కింపరుల చేత కానీ
1: పురుష
0: రాక్షసుల చేత కానీ
1: ఆర్ రామ.
0: కనుక నీ దేవతల చేత జరిగేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు హ్యాపన్
0: కిరుణుల చేత జరిగేటువంటిది కాదు.
1: ఆర్ అదర్స్
0: కింపురుల చేత జరిగేటువంటిది కాదు.
1: పురుష
0: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగే

0: నాట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామ ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
0: హనుమంత
1: లంకని చెప్తుంది.
0: లంకని స్టార్ట్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్.
1: ఈ లంకని కొట్టినప్పుడు
0: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
0: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
0: ఇస్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ ఫర్ లంక. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుడికి చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడే వాడు
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీ దేవి.
0: షీఈస్ అంజనీ దేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
0: And she has received that payasa.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
0: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ.
1: ఎవరు ఈ రహస్యాన్ని వెతికి చూచిన వాళ్ళు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: ప్రతి
1: ఒక్కటి అర్థం లేనటువంటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ హైలీ మీనింగ్ ఫుల్ అండ్ పర్పస్ ఫుల్.
1: ప్రతి కుటుంబములకు
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ
1: ప్రతి అన్నదమ్ములకు
0: ప్రాబ్లమ్
1: ప్రతి అక్క చెల్లెండ్రులకు
0: సిస్టర్
1: ప్రతి తల్లిదండ్రులకు
0: పేరెంట్స్
1: అన్ని రంగముల్లో కూడా ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడా రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణం.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ
0: దిస్ మే మోడర్న్ ఏజ్ ఆర్ అల్ట్రా మోడర్న్ ఏజ్
1: మాటనే
0: అవర్ సర్ కమాండ్
1: సత్యాన్ని పాటించాలి
0: అండ్ వన్ హస్ టు ఫాలో
1: విజయాన్ని ప్రదర్శించాలి
0: అండ్ యు హావ్ టు బి హంబుల్
1: విజయతను నిరూపించాలి
0: అండ్ యు హావ్ టు బి ఒబీడియంట్
1: నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి
0: అండ్ యు హావ్ టు బి ట్రూ ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బాన్ టు బి అన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి అన్ ఐడియల్.
1: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ది స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి
0: అండ్ హౌ మదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి
0: అండ్ హౌ ద చైల్డ్ షుడ్ రెస్పెక్ట్
1: ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
0: అవర్ గెస్ట్స్ ఆర్ టు బి రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్.
1: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ నాన్స్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ.
1: ప్రపంచమంతా ఒక ఇల్లు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ వన్ హోమ్.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: ది హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: కనుకనే ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావములకు అవకాశం ఇవ్వకుండా
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యుమానిటీ దిస్ నాట్
1: ది దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుండదో.
0: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ.
1: చెయ్యి పని చేస్తుంది.
0: ది హ్యాండ్ వర్క్స్.
1: కన్ను చూస్తుంది.
0: ఐ వాచెస్.
1: చెవులు వింటుంది.
0: ఇయర్స్ హియర్.
1: ఎవరు మాట్లాడుతుంది.
0: ది టంగ్ స్పీక్స్.
1: ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ
0: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారంనే ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సన్.

0: ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
1: దిస్ హాస్ బిన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
0: కనుక ఆనాది కాలం నుండి
1: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్
0: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ
1: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్
0: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
1: ది చిల్డ్రన్ ఆఫ్
0: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
1: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్
0: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
1: Parents never cried that the daughter is going to another place.
0: ఇది మా కర్తవ్యం.
1: Is our responsibility.
0: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
1: My daughter has to go to in-law's house and serve there.
0: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
1: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్
0: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్
0: ఆనందం లేదు
1: లాస్ హౌస్
0: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
1: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
0: నారమును అంటే నీరు.
1: నారము మీన్స్ వాటర్.
0: నయనములు అంటే కన్నులు.
1: నయన మీన్స్ ఐ.
0: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
1: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
0: ఇది శోక భాష్పం కాదు.
1: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
0: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
1: దే టియర్స్ ఆఫ్ జాయ్.
0: కనుక కంటి ధారలు అంటే ఏమిటి? ఆనంద భాష్పములనే కంటి ధారలు.
1: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ షుడ్ ఫ్లో నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
0: దుఃఖంతో పరితపించేటువంటి ధారలు కాదు ఇవి.
1: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ అవుట్ ఆఫ్ సాడ్నెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
1: దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
1: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
0: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
1: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
0: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
1: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
1: కౌసల్య నెవర్ క్రైడ్.
0: నాయన నీవు పుట్టావు.
1: You are born.
0: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
1: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
0: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
1: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్ డ్యూటీ. అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
0: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
1: ఆర్ యు కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్?
0: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
1: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
0: కాబట్టి ఆ ఫారెస్టే నీకు అయోధ్య.
1: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
0: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
1: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
0: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
1: దట్ వాస్ ది ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక
1: సో
0: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
1: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
0: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
1: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
0: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
1: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
0: దశరథుడు వస్తున్నాడు.
1: దశరథ వాస్ కమింగ్.
0: కానీ చూచినాడు.
1: హీ నోటిస్డ్.
0: తల్లి పడక ఇంట్లో లేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
0: రాములు ఉన్నాడు.
1: రామ వాస్ దేర్.
0: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
0: చిన్న పిల్లవాడు.
1: సో యంగ్.
0: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
0: చూచాడు దశరథుడు.
1: దశరథ నోటీస్.
0: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
1: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
0: Noppulu levu.
1: No pain at all.
0: Endukosam?
1: Why?
0: Ee kaala yokka swabhavamu.
1: And this is the nature of the body.
0: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
1: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
0: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
1: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
0: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
1: ఇఫ్ అదర్స్ ఆర్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్.
0: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: కరెక్ట్. అందరూ సమత్వమే.
1: సో ఆల్ ఆర్ వన్.
0: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
0: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
0: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
1: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
0: లావణ్యమని.
1: లావణ్య
0: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
1: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
0: దశరథుడు,
1: దశరథ,
0: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
1: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
0: కాబట్టి దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునికి కుమారుడు పుడతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
0: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియములు అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములు అదుపుకుట్టుకోవాలి.
1: సో ఇఫ్ యూ ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: కనుక ఈ విధమైన యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
0: కైక,
1: కైక
0: చాలా మందర మాట విన్నట్టు,
1: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్,
0: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా,
1: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద థింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
0: కాదు కాదు,
1: నో,
0: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
1: అండ్ షీఈ్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
0: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి,
1: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
1: కైక ఇస్ హైలీ కరేజియస్.
0: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
1: డూ యూ థింక్ దట్ షీ విల్ బి సో లో ఇన్ మీ?
0: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
1: డూ యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడీ టు క్రై అండ్ షెడ్
0: టీర్స్? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి,
1: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
0: ఇది ఈనాడు క్రమక్రమేణ కాలం కలిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
1: యాజ్ ద టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
1: గాడ్ హెస్ ఆల్ ద డిటర్మినేషన్.
0: అదే సౌశీల్యము.
1: దట్ ఇస్ సౌశీల్య.
0: అదే అతని యవనముకు మూల కారణము.
1: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
0: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
1: దర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
0: వృద్ధాప్యమే లేదు.
1: నో ఓల్డ్ ఏజ్.
0: ఎప్పుడు యవనుడే.
1: హి వాస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
1: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
0: నో, ముసలివాడే కాలేదు.
1: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
0: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
0: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
1: హౌ కెన్ హీ బి ఓల్డ్?
0: కాదు కాదు.
1: నో.
0: రాముడు,
1: రామ,
0: రామును కూడాను అంతే.
1: సో ఆల్సో రామ,
0: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
1: హీ వాస్ ఆల్వేస్
0: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టి ముట్టిగా నడిచేటువంటి వాడు.
1: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
1: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్
0: దేహానికి 77.
1: భగవాన్ ఈజ్ 77.
0: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
1: నో, హీస్ నాట్ వీక్ ఎట్ ఆల్.
0: చాలా క్విక్ గా నడుస్తాను.
1: హీ కెన్ వాక్ క్విక్లీ.
0: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
1: బట్ యూ ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
0: నేను నడచడం లేదు.
1: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
0: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిలీజ్.
0: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
1: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
0: నేను పరిగెత్తితే ఇప్పుడు అక్కడ నవ్వుతారు.
1: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
0: అనుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
1: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ద ఏజ్.
0: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
1: నో వీక్నెస్ ఎట్ ఆల్, నో ఇల్ హెల్త్ ఎట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
0: ఏ అవతారమునకైనా సరియే.
1: ఎనీ ఇన్కార్నేషన్.
0: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
1: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
0: నాకేమైనా మడతలు పడ్డాయా?
1: యు ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
0: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
1: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
0: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
1: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
0: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
1: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
0: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
1: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ దిస్.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
1: భగవాన్ హాస్ గాట్ ది ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్. నా శరీర
0: శక్తియా ఎవరికీ తెలియదు.
1: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
0: ఎనీబడీ. ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
1: హి విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
0: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
1: ఇప్పుడు ఇది ఎక్సెస్, హిల్ పుట్ ఇట్ అండర్ చెక్.
0: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటాయి చూడండి రోడ్ లో.
1: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
0: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
1: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
0: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
1: అండ్ దేర్ విల్ బి 2 స్పీడ్ బ్రేకర్స్.
0: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
1: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
0: అంతేగాని కార్ లో దోషం లేదు.
1: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
0: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
1: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
0: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
1: ద సైన్స్ ఆఫ్ డివినిటీ,
0: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ డు యు నో,
0: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
1: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
0: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
1: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
0: దేహం మానవాకారమే కానీ
1: బాడీ ఇస్ హ్యూమన్.
0: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
0: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: దేహం పంచభౌతికము.
1: ద బాడీ హస్ టు సెన్స్.
0: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇట్ హస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: నిజము చూడ, ఐ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
1: అండ్ దాట్ ఈస్ ది బేసిక్ ఇన్వెలర్.
0: రామకుడను కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
0: కట్టకడపడికి రాముడు పోయాడు,
1: రామ లెఫ్ట్,
0: కృష్ణుడు పోయాడు,
1: దేహాన్ని.
0: కానీ ఎట్లా పోయారు?
1: హౌ డిడ్ దే గో?
0: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
1: Many people who do not know they think
0: యాదవుల లోపల ముస్లిం గుట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
0: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: రాములు సరయూ నదిలో దిగాడు.
1: రామ గాట్ డౌన్ ఇన్ టు సరయూ రివర్.
0: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
1: దేర్ హీ డిసపియర్డ్.
0: ముందుగానే సీతను పంపించాడు.
1: హీ సెంట్ సీత ఫస్ట్.
0: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
1: సో ఆల్సో కృష్ణ
0: ద్వారక లోపల పోయి,
1: దేర్ ఇన్ ద్వారక,
0: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
1: యాజ్ హి వాస్ గోయింగ్,
0: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
1: హీ సాట్ ఆన్ ఎ ట్రీ.
0: ఉద్ధవుడు చూచాడు.
1: ఉద్ధవ సా.
0: చూచినాడు, ఒక నిమిషంలో అర్ధత్వానం అయిపోయాడు.
1: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్, వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుకనే దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
0: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్, కాంప్రిహెండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీతో పాటు తిరుగుతూ తింటూ
1: భగవాన్
0: తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
1: భగవాన్ మూవ్ సమిట్
0: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
1: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
0: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు
0: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
1: అండ్ ఇట్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
0: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
1: భగవాన్ హాస్ నో వీక్నెస్.
0: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
1: సమ్ విమెన్
0: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అటు నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
0: కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురలీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్ ఫార్వర్డ్.
0: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యు నో ద రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: విధమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
0: మృదు మధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్ అండ్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్, నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: క్రమము తప్పక మింట ప్రతిదినంగును భాను ఉదయాస్తమయముగ నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ ద their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchutakunu saadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: Ee prakriti yandu janminchina prati bhoomi kudanu prati vyakti kudanu mottamodata తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veri veriga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni dani yokka saramunu bhojinchi ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకుని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణములు కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvatundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivatvamunaku evaru ye peru iyyagalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi ఆ నీతితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తున్నాడు.
1: You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: Any country at any point of time will struggle hard, will plan for food.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతని దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: Jagattu paramatma rendu okkate aneetundi samatvanni gurtinchali.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: Neeru manavudu srushtinchaledu.
1: Man cannot generate water all
0: himself. Aharamunu manavudu puttinchaledu.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టు వర్షిప్ గాడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థనలు చేయాలి.
1: వీ హావ్ టు ప్రే గాడ్ ఫర్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసు.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమే మనం బాధపడటము ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు గో బ్యాక్ వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై గాడ్.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters and
0: adi unidi nanaganeela
1: why this and that
0: vipera kaadi brahma paryantam neeve
1: right from ant to brahman you are there
0: adi erungaru
1: they do not know that
0: madha garangaru
1: cannot understand
0: bujuvi chendaru
1: they are not happy
0: bhuvini kondaru
1: some on
0: vivekamana vartinchadani kadu virravigedaru kaani
1: they are highly egoistic because of the intellect.
0: కడబడికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ ఎట్ ది ఎండ్.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
0: దైవం యొక్క ప్లాన్లు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: ద డివైన్ ప్లాన్ హ్యాస్ టు బి రివీల్డ్ బై డివైన్ హింసెల్ఫ్.
0: ఎవరెవరికి ఏ స్థానం నందు ఎప్పుడెప్పుడు ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వేర్ టు గివ్, వై టు గివ్, హూమ్ టు గివ్.
0: కనుక మనం ఏ దానికి కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ in this world.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: There is nothing greater than prayer in this world.
0: కనుకని అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it is essential that all of you should pray.
0: దీనికోసం దానికోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడా జరుగుతుంది.
1: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
0: ప్రపంచం అంతా కూడా సన్నిధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అచీవ్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఫెయిల్యూర్.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: ద నాలెడ్జిబుల్ పీపుల్ నో దాట్ not the rest.
0: Kanuka prapanchamulo ye karyamulu cheyalanappudikini karyam nimittamai meeru prarthana cheyakandi.
1: Therefore in this world don't pray merely for the fulfillment of your desire.
0: Bhagavantula maaku ye nimishamulku edi avasaramo adi meere chusukondi.
1: Oh God, you know best what I need at what point of time.
0: Anta bhagavantuniki arpitam chesi prayatnam chesthe anni sulabhanga jarigipothayi.
1: When once you offer to God, anything can be achieved easily.
0: Kani maaku intavarakunu maa prayatnam emi okati cheyaledu.
1: But till now we have not made any attempt.
0: Prayatnam cheyakapoyinappudiki anni ave vachi raavutunnayi.
1: Effortlessly things started arriving here.
0: Kanukane memu deeniki plan veyatam ledu.
1: In fact there is no special plan for anything.
0: Anni vachinatuvanti vachina reetiga manam vaadukuntunnam.
1: And things are utilized as they reach here.
0: Inka okati
1: another point,
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: All these are divine works, divine master plan.
0: మేము ఈనాటి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: And even this day nothing is desired for.
0: Korakane vastundetundi daliki korthe innichi padipothayo.
1: When things are arriving here without asking, if you ask you can imagine how many more things would be here.
0: Maaku edi voddu.
1: We don't want anything whatsoever.
0: Maa daggariki vachinatundi varandarkini vaaru baaga kshemanga santoshanga jeevithanni aanandanga galipithe ante maaku chaalu.
1: Bhagavan desires that all those that reached here should be happy, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థనల చేత ఏవైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: ప్రే సైలెంట్లీ.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: నాట్ విత్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ నీడ్ బేస్.
0: కోరికలు లేకుండా
1: విదౌట్ డిజైర్
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్టు యూ.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఈస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవద్తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లు ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు
1: peculiar.
0: త్రైలోక్య విచిత్రంబులు
1: and important for all the three words.
0: మంగళాల విత్తంబులు
1: and it's that so endearing, so close.
0: మునిజనవన భౌతంబులు
1: and that so intimate to all the
0: saints. చరిత్రంబులు
1: that is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: Whatever that you want is bound to happen.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్లు జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్ యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ద డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్ ఎనీ.
0: పెద్దదే చిన్నదేని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండి ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: Why this punishment?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your part?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: And this thing you should not do.
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: He was shedding tears.
0: తక్షణమే.
1: Immediately.
0: అక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice. The
0: రెండవ దినమే.
1: Following day.
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: And he was left.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మీరు చిల్డ్రన్ అనే భావంతో, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని,
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkunu prema chethane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti anta ikkunu deva shakti e pradhanam entundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చును.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: స్వామి ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్, అబౌవ్ యూ, అరౌండ్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏ దీని మీకు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్.
0: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసు.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi vidyarthi ilara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina, bhogi aina, leka tyagi aina, sangha vajjitudaina, sangha sahitudaina, okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi ettu sampraptamogunani manam sandehinchavachunu.
0: We can
1: paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు యందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యూ మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ And if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: కాని ఈ విధవత్వాన్ని పొందనటువంటి స్త్రీని ప్రకృతి చూచి ఈమె సుమంగళి అనే భావిస్తుంది, కాని విధవ అని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ విడో, ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్ సచ్. The world thinks that she is a Sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvaru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvam nandu ee pravutti takshaname tyagamunaku poonukuntundi. Kaani nivrutti loka kalyana nimittamai taanu oka sumangaliga undinattuga నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది, కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. యాజ్ ఇన్ ది స్టోరీ దట్ హ్యాస్ జస్ట్ బీన్ గివెన్ టు యూ, వైల్ ప్రవృత్తి హ్యాస్ వన్ నేచర్, Nivrutti, on the other hand, keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishattu, Shavunakuda netvanti Shishudu, Angirasula netvanti Mahajnani netvanti Guruunu prasnittu vachadu.
0: It is about this, in the Mundakoparishat, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite ee Mundakopanishattu paravidya aparavidya rendu vidyala yokka tattvanni taanu prabodhistu kevalam swarabaddhamainatundi yokka rugvedam nani kaani inka samavedam kaani anaga gaanamunaku sambandhinchinatundi samavedam kaani mantramunaku sambandhinchinatundi yokka adarvana vedam kaani ee yokka yajurvedam kaani ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ హ్యాస్ నాట్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ టాట్ ఇన్ టూ వేస్, దట్ ఈస్ పరవిద్య అండ్ అపర విద్య. వెదర్ ఇట్ ఈస్ ది రిగ్వేద విచ్ ఈస్ బౌండ్ అప్ విత్ వేరియస్ యాక్సెంట్స్, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda. These four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as Paravidya, but as Aparavidya.
1: Intiye kaka, indulo Vyakaranamu, Ruktamu, Jyotishyamu, Angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వము నందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మరణమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ దెన్ వాట్ ఎవర్ దిస్ బాడీ డస్ వాట్ ఎవర్ ఈస్ performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aithe janakudu kudanu tana yokka kartavya karmalanu nittu nirvartichutu rajya paripalana saluputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
0: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi jagat kalyana nimittamai భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఒక్కు ఉదాహరణము.
0: ఫర్ దిస్ and for his ability to recognize the oneness, there is a small example.
1: Sukamaharjula varu ee midilapuramunaku samipamunande aranyamunandu kontha mandi shishyulunu cherchukoni konni rakamulainatundi gnanopadeshamulu salputu vachadu.
0: The great rishi Suka, at one time in a forest quite close to Midilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
0: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక కేమ్ టు నో దట్ సుఖ వాస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ గో అండ్ లిసన్ టు వాట్ సుఖ హాస్ బిన్ టీచింగ్.
1: ఒకనాడు అరణ్యమునకు వెళ్లి సుఖునకు నమస్కరించి, స్వామి నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒకరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు.
0: జనక వెంట్ టు ది ఫారెస్ట్ అండ్ మేడ్ అన్ ఒబీసెన్స్ టు ది రిషి సుఖ, ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ టేక్ మీ యాజ్ వన్ ఆఫ్ ది న్యూమరస్ డివోటీస్ విచ్ యు హ్యావ్ అండ్ పర్మిట్ మీ టు కమ్ అండ్ జాయిన్ ది క్లాస్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ లిసన్ టు వాట్ యు టీచ్.
1: ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కానీ ఒకనాడు శుకుల వారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే Janaka was joining the class, was conducting himself as one of the several disciples and listening to what Sukha was teaching. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, "Let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes."
1: Kani aa migilinatvanti vidyarthulu emiti సుఖమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగులని మేము ఆశించాము, విశ్వసించాము. కాని మహారాజైనటువంటి యొక్క జనకుడు ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుల పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: వెన్ ది రిషి టోల్డ్ ది అదర్ డిసైపుల్స్ టు వెయిట్ అంటిల్ జనక హ్యాస్ అరైవ్డ్, ది అదర్ డిసైపుల్స్ బిగాన్ టు గ్రంబుల్ అండ్ మర్మర్ అమంగ్స్ దెమ్సెల్వ్స్ అండ్ టెల్ దెమ్సెల్వ్స్, వీ జాయిన్డ్ దిస్ గ్రేట్ రిషి ఆఫ్ సుఖ థింకింగ్ దట్
2: he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the Rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టముకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
2: వెన్ దేర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్ హూ ఆర్ ఫార్చునేట్, సచ్ పీపుల్ ఆర్ టేకన్ నియర్ గ్రేట్ రిషీస్ అండ్ వెన్ సమ్ teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: వెన్ వన్స్ ది ఫ్రూట్ అండ్ ది గ్రేస్ ఆఫ్ వాట్ ఎవర్ గుడ్ దట్ యు మే హావ్ డన్ ఇన్ యువర్ ఎర్లియర్ బర్త్స్ dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunandi midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunaku kudanu mantalu prakinavi, nivu velli nee antapravasamunu kapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడా ఏమాత్రం కూడా అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
2: Janaka did not agree even for that suggestion. He was only smiling.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: He decided that God's will shall be done. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: ఇంతలోనే గ్రామమునకు పరిగెత్తిపోయినటువంటి ఈ యొక్క ఓర్వలైనటువంటి శిష్యులున్నారు చూడు, తిరిగి వచ్చి స్వామి ఊరంతా కారినట్టుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడా అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుక్ల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు, ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatundi varandai kudanu eemi rani kada stree. కాని ఆనందంగా కూడా ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడా వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: Kani Rasumani kudanu, tanu yemi telinatundi rithiga, nalo yemi tappunadi? నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాస్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్డ్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగా ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులకు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishyudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova anaga sangamuto cheri kani sangamunu vadali kani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku dooramai ఏ కొండ గుహలయందో, ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
2: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma Tattva.
1: మరి కొంతమంది సంఘం లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
2: There are others who are in the society who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరియైనటువంటి ఒక కృత్యములు కానేరవు.
2: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు, కానీ ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
2: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడా పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి, అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
2: జప ధ్యాన and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన.
2: In order to have an unwavering mind, there are 3 kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish, the other like the animal, and a third one like the tortoise.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు, కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
2: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: పది మంది లోపల ఏకాగ్రత కుదరక తాను ఏకాకి అయినటువంటి స్థితి ఎందు మాత్రమే ఏకాగ్రతను అభివృద్ధి పరచుకోవటం మీన సాధన అని అర్థం.
2: To be unable to have concentration when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki ematram kudunu uppukodu. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది, కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
2: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. you cannot go outside the earth and do it. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana laga. ఏకాంతంలో ఉండని, జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన. కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
2: The tortoise can live either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిర చిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
2: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
2: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
2: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘ సేవ సలిపినప్పటికీ సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
2: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
2: If your faith shakes, then your life will become a shaken life.
1: Kanuka nee yokka chittamunu chelinchinatvanti sthitilo neevu kaapadukuneetvanti prayatnaniki poonukovatam lopalne neevu maha dhanyudu kaagalavu. Neevu manava janmam yettinanduku gaani neevu ee prapanchamlo neevu srushtimpabadinappatikini nee yokka saarthakamainatvanti yokka kartavyanni neevu nirvartinchukunnatvanti vaadukunanu kaagalavu.
2: if your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana, Vidyarthulara, meeru mukhyanga ee nela dinamunu kudanu అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో, ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటిని వ్యర్థము కాని ఒక సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తూ ఉంటుంటాయి.
2: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ ఔట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
2: ఇన్ ఏ వాష్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఏ టైమ్ A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: అదే విధముగానే మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసంలో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
2: if you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరూ ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూన్ను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
2: దేర్ ఇస్ నో యూస్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు us బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిట్టించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
2: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
2: There is a small story in Bharata which you may have heard of.
1: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narada daggariki velli edaina oka mantramu leka yantramu leka tantramu edo oka upadesham cheyamani swarthuralainatundi Satya Naradunni prarthinchindi.
2: With a view to get Krishna on her side, Satyabhama, a very selfish woman, went to Narada and prayed to Narada, "Tell me some trick. Tell me some mantra or tell me some shortcut by which I can get Krishna on my side."
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
2: నారద ఫౌండ్ దట్ సత్యభామ వాస్ ఎ వెరీ సెల్ఫిష్ లేడీ అండ్ నారద థాట్ దట్ సచ్ సెల్ఫిష్నెస్ విల్ నెవర్ వర్క్ ఇన్ రిగార్డ్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు గాడ్. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, "Yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance, and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then, when you have purchased him back, he will be yours at all times and under all circumstances."
1: దైవతత్వమును తెలియనటువంటి యొక్క సత్య, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకుని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
2: సత్యభామ డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. సత్యభామ వాజ్ ఇంటెన్స్లీ సెల్ఫిష్. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: ఒకవైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
2: ఇన్ వన్ ప్యాన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీ మేడ్ కృష్ణ టు సిట్. ఇన్ ది అదర్ ప్యాన్ షీ హెస్ బీన్ పుటింగ్ ఆల్ హర్ వెల్త్ వాట్ ఎవర్ షీ హ్యాస్ బై వే ఆఫ్ రిచెస్ బట్ కృష్ణ వుడ్ నాట్ మూవ్ అప్ ఎట్ ఆల్.
1: ఈ సమయంను పురస్కరించుకుని నాగునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మం నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
2: నారద సా ఎన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నారద టోల్డ్ సత్యభామ, లుక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ మీ వెల్త్ అండ్ మనీ విచ్ ఇస్ ఆఫ్ ది సేమ్ వెయిట్ యాజ్ యువర్ హస్బెండ్. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్ళింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకుని ఉంది.
2: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ Now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
1: Ayaka avasthana chuchi Rukmini chellala neevu yochinchanakkaraledu tachana vastunnanani cheppi aa tulasi dalamunu kontha chethilo unchukoni kannulaku addukoni aa chethilende unchukoni satyabhavam venta krishnudu daggariki vellindi.
2: Rukmini saw this confused state of Satyabhama and said, Sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: Kani akkada Krishnudu Naradudu unnatundi yokka paristhitini chitta shuddhi galiginatundi kanuka Rukmini gamaninchindi. Gamaninchi aame kuda nu chirunavvu navvi, ayyo bhagavantuni aa yokka avasthana chuchi Rukmini చెల్లెలా నీవు యోచించనక్కరలేదు తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత

0: కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణునికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కాని నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
1: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name, and that is Krishna, and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
0: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశడవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకే తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
0: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తములకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
0: Kanuka, neevu chitta shuddhudai ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
1: దేర్ఫోర్ మేక్ అప్ యువర్ మైండ్ అండ్ అండర్స్టాండ్ ఫుల్లీ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బై యువర్ ప్యూర్ మైండ్ దట్ యూ కెన్ రీచ్ గాడ్. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
0: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavichitta etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetuvanti vaadu brahmagaane maaripothuntadu.
1: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma with Brahma Yuvavati. You will then

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు రేపు.

ఎందుకు? తనువు నిత్యముగాదు, సంసారమది భ్రాంతి. తనువు నిత్యముగాదు, సంసారమది భ్రాంతి అని

అనర్హమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏచ్చు ప్రకృతి జనని

0: జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు సాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తినేను, హింసించినటువంటి వ్యక్తినేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్, వెదర్ దే హ్యావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హ్యావ్ కట్ దెమ్ ఆర్ దే హ్యావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధుడు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకను కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములు కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత

0: తలి ఎండ వానల సైచుగిరులు. ది మౌంటన్స్ దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు. డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్. ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యమునందుంచుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: మౌంటైన్స్ ఆర్ నాట్ కవరింగ్ దెమ్సెల్వ్స్ విత్ ఎనీ
0: ఎండలు అధికముగా ఉన్నవే అని ఏ హిల్ స్టేషన్ కు వెళ్లటం లేదు.
1: దే ఆర్ నాట్
0: ఎయిర్ కండిషన్ లో వేసుకోవటం లేదు.
1: వెన్ దే ఆర్ ఫేస్డ్ విత్ సివియర్ హీట్ దే ఆర్ నాట్ రిసార్టింగ్ టు ఎనీ అదర్ హిల్ స్టేషన్ టు గెట్ ఎ కంఫర్టబుల్ కూల్.
0: ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైంగ్ టు హోల్డ్ ఎనీ అంబ్రెలా టు దెమ్ టు సేవ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రెయిన్.
0: కేవలము ఈ చలి ఎండ వానలు దేహమునకు మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవులకు అనేక విధములుగా ప్రబోధన సరుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫార్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటికంచు వాపోవలదంచు విహగముల్ సంతృష్టి విద్య గరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాదుల నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
0: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారం లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హెస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ 1 more day టుమారో?
0: యు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఈ విధమైనటువంటి నీటి పొడుగు వంటి ఈ జీవితములకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యుడ్ హ్యావ్ ఇట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
0: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ది బర్డ్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు మ్యాన్ దట్ దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ మ్యాన్ టు వరీ హిమ్సెల్ఫ్ అండ్ ఫీల్ యాంగ్షియస్ అబౌట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.

0: వారు మన కంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూజన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
0: గురువు గురువు గురువు ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యూ సే మాస్టర్ అండ్ మాస్టర్ హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
0: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్
0: విశ్వమే కారణము
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వం అయుండు.
1: అండ్ ఇన్ హరి యు కెన్ ఫైండ్ ద వరల్డ్ ఆల్సో.
0: సంశయము పని లేదు.
1: డు నాట్ ఎంటర్టైన్
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేను ఇలను పరికించినచో.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకనే ఈశావాస్యమిదం జగత్. అంతైకుడును భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
0: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
0: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpajeseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
0: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
0: Trigunamul yokka vikarame
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్,
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఏ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకొని

0: గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఎవరి గురు?
1: హూ ఇస్ దిస్ గురు? హి ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర.
0: గురు బ్రహ్మ, ఈ బ్రహ్మ ఎవరు?
1: వెన్ యూ సే గురు ఇస్ బ్రహ్మ, హూ ఇస్ దిస్ బ్రహ్మ?
0: ఈ సృష్టి అంతా ఇకను బ్రహ్మస్వరూపమే.
1: దిస్ నేచర్ ఇట్సెల్ఫ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ సృష్టికి కారణం కూడాను పరబ్రహ్మనే.
1: ది కాజ్ ఫర్ దిస్ నేచర్ అండ్ క్రియేషన్ ఆల్సో ఇస్ బ్రహ్మ.
0: కనుకనే సృష్టి స్థితి లేమనప్పుడు ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అనే పేరు.
1: బ్రహ్మ ఇస్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి, యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇది ఏ పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్.
0: ఏమని చెప్తుంది?
1: What does Shruti say?
0: Satyajnanam anantam brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is brahma.
0: Satyam paramatma swarupamu.
1: Truth is the very form of brahma.
0: Prema paramatma swarupamu.
1: Love is the form of paramatma.
0: Shanti paramatma swarupamu.
1: Peace also is the form of paramatma.
0: Ee satya, prema, shanti swarupamainati manavudukudunu paramatma swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakruti e manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు, ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరీయ ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఇస్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada brahma ku vishnu ku bhedam ledu.
1: There is no difference between brahma and vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroop swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర, ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇస్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిస్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలోకి వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యూ కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏ తావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is దట్ ఈశ్వర ఈజ్ వెరీలీ ది నేచర్.
0: కనుక సత్వ రజో తమో గుణములతో కూడినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకృతి యొక్క ఆకార స్వరూపులే.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర హు ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజ అండ్ తమో ఆర్ వెరీలీ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి మానవులకు ఉదాత్తత ఉదారత ప్రధానమైనటువంటి యొక్క జీవనాళములు.
1: ఫర్ మెన్ హూ ఆర్ బేసికలీ గాడ్ హింసెల్ఫ్ షుడ్ హ్యావ్ దీస్ టూ క్వాలిటీస్ ఉదాత్తత అండ్ ఉదారత.
0: సత్యం వద ధర్మం చర అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఏ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడాను సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఇస్ ఎసెన్షియలీ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాస్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హింసెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: Seeing unity in diversity, that is real samanvaya, reconciliation, harmony.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should try to recognize unity in diversity.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: We would be able to understand the real divinity only when we have these three types of advaita: bhavadvaita, kriyadvaita and padarthadvaita.
0: Bhavadvaitam,
1: first one is bhavadvaita.
0: Idi oka vastram.
1: Here is a cloth.
0: Ee vastram daram leka vastram kaledu.
1: Without threads it is not possible to have this cloth.
0: Patti leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Patti daramu vastramu moodu okkate.
1: Therefore cotton, threads and cloth are essentially same.
0: కనుకనే దీనికి ప్రతి అనేటువంటిది ఉపాధాన కారణం.
1: ఫర్ దిస్ దిస్ కాటన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఉపాధాన.
0: మగ్గము నేసేటువంటి వాడు కేవలం నిమిత్త కారణం.
1: ద వీవర్ అండ్ ఆల్సో ది వీవింగ్ దట్ ప్రాసెస్ మే బి కన్సిడర్డ్ యాజ్ ది ఉపాధాన.
0: ఇది ఒక ఎండి టమ్లర్.
1: హియర్ ఈస్ ఎ సిల్వర్ టమ్లర్.
0: అయితే దీనికి ఉపాధాన కారణము వెండి.
1: ఫర్ దిస్ ది ఉపాధాన కారణ ఈజ్ సిల్వర్.
0: దీనిని ఏర్పరిచినటువంటి వాడు కంసాలి. దీనికి నిమిత్త కారణం.
1: ది సిల్వర్ స్మిత్ హీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ నిమిత్త కారణ.
0: అయితే ఉపాధాన కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడాను దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లర్ వితౌట్ హ్యావింగ్ ఉపాధాన కారణ, ఓన్లీ విత్ నిమిత్త కారణ.
0: కనుకనే భావాద్వైతమనగా అన్నింటి ఎందుకుండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్ దట్ యు సీ.
0: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
1: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్ థ్రెడ్స్ క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై క్రియాద్వైత?
0: మనం ఎన్ని రకములైన కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ వీ అండర్టేక్?
0: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీఈస్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ అచీవ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దట్ బికమ్స్ క్రియాద్వైత.
0: కనుకనే భావమును భగవంతుని పైన ఉంచి కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ ఇది అద్వైత రూపకంగానే దుగ్గోచరిస్తుంది.
1: ఇఫ్ యువర్ ఫీలింగ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ గాడ్, వాట్ ఎవర్ వర్క్ యూ డూ, దెన్ ఇట్ బికమ్స్ అద్వైత క్రియాద్వైత.
0: ఇంకా పదార్థాద్వైతము.
1: ద నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ పదార్థాద్వైత.
0: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ టుడే.
0: వ్యక్తి కూడాను ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఇస్ ఎసెన్షియల్
0: కూడా శబ్దము, ఆకాశ స్వరూపము.
1: సౌండ్ ఈజ్
0: గాలి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: ద విండ్ ఈజ్ అవర్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జైలింగ్,
0: మన యొక్క టెంపరేచర్.
1: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
0: మన చెమటలు, మన యొక్క మూత్రము, ఇవన్నీ కూడా జలస్వరూపము.
1: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
0: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
1: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్
0: పంచభూతములు, పరమాత్మ స్వరూపం కదా.
1: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎన్వైరన్మెంట్?
0: మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడా ఒక్కటే. ఇది అద్వైతం.
1: As every man is made up of these five elements, we should say every man is
0: ee dehamunandu edi unnado mee dehamunandu kudano ade unnadi.
1: Whatever you find in this body is found in your body also.
0: Mee dehamunandu edi unnadu ee dehamunandu kudano ade untundi.
1: Whatever is found in your body is also found in my body.
0: Rupanamamulu veru kaani padarthamulu okkate.
1: The names and forms are different, but basic material is the same.
0: Kalukuri itti padarthadvaitanni manam gurtinchadaniki prayatninchinappudu ఏకో వసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతా కూడా కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: Therefore, the entire world is basically full of
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: There is no second entity at all. There is only Brahma.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: if you want to attain that state,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the teachings of our ancient
0: religion. కానీ దురదృష్టవశాత్తు,
1: but unfortunately,
0: ఈ ఉపనిషత్తులకు గాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can give the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulukudunu premamayamaina oka tattvanni manam anubhavinchali, andinchali.
1: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
0: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itharulaku prabodhinchetunte vishayamunu tamaku kudunu anvayisthayaneetunte satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
0: Brahma. కేవలం మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువ లేకపోతున్నాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 other people.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ద ఏథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈజ్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యూ మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: తికరణ శుద్ధియే మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనసు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటి రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if you want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: we should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా కూడా పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: the entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము కనిపించదు.
1: there is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అది పూర్ణము. ఇది పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యు టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వాట్ రిమైన్స్ ఆల్సో
0: అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఏ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు ఇంద్రియమునందు అంతఃకరణయందు వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్.
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హ్యావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస, లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు, ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హ్యాస్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగం నందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: డిబ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము, నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాదాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: Everything that is born in this world, it decays and it
0: disappears. Enni marpulu chendinappudiki bhagavantuni endu cheeda saledu, marpu kalugadu.
1: When while all these objects undergo change and get destroyed, there is no such thing in God.
0: Bhagavantuni yokka prema tattvamu akhandamainatundiga untuntadi.
1: The principle of love in God is infinite.
0: Adi tarigedi kaani perigedi kaani kaadu.
1: It never diminishes nor does it grow.
0: క్షణమునో పని తరుగుచు క్షణమునోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్
0: దావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణమునోపనే పుట్టుచు క్షణమునోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it grows.
0: ఇవాటి మన ప్రేమలని కూడాను క్షణములో పుడుతుండాది, క్షణములో మరణిస్తున్నాయి.
1: టుడే అవర్ లవ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: భగవంతుని ప్రేమ అట్టిది కాదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు.
1: ఫర్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ప్రేమనే అతని యొక్క స్వరూపము.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ లవ్.
0: ప్రేమనే అతని స్వభావము.
1: హిస్ నేచర్ ఇస్ లవ్.
0: దానికి ఒరిగేది కానీ, తరిగేది కానీ, పెరిగేది కానీ లేదు.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as God's
0: chavu puttuka kaligina deha hrudini. Ee chavu puttuka rendu undinatundi yokka dehuni yokka hrudayam nandu
1: in
0: nitya nirmala jyoti ayi negadustayi.
1: ఇన్ హ్యూమన్ బాడీ విచ్ అండర్గోస్ బర్త్ అండ్ డెత్, దే ఇన్ హిస్ హార్ట్
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర,
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరి కొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: Some of you may be thinking that we are close to the love of the Lord sometime.
0: ఇది అన్నో రకం డిస్టెంట్. వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: All the difference exists in their feeling. There is no difference.
0: శుద్ధమైన అద్దం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: యువర్ ఓన్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజింగ్.
0: ఆ ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమను నీకును దేహమును ఆధారం చేసుకుని ప్రేమను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతూ ఉండాలి.
1: The love in human beings based upon the physical aspect, it grows and it diminishes.
0: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: Embodiments of divine love, sorrow and joy are not natural.
0: ఇది కేవలం కల్పితములు మాత్రమే.
1: These are all artificial, created.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పెనెన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిస్ నేచర్.
0: కారణం ఏమిటి, స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావం.
1: Sweetness is the
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కొడును మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: ఈ మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
0: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ
0: అమృత స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ,
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ,
0: అమరత్వమే.
1: వీఆర్
0: ఇట్టి సత్యాన్ని మనం భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ అవర్ సెల్ఫ్.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: When can we be steady?
0: భగవత్ ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టెడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ స్టడీ ఇన్ అస్.
0: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్నెస్.
0: ఎవరికి, కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: Andari chemaanni korali.
1: We should wish the welfare of all.
0: Andari aanandanni manam aashinchali.
1: We should aspire for the bliss of all.
0: Andari abhirudhini manam abhirishinchali.
1: We should wish the good for all.
0: Itti pavitramaina bhavam chetane prachinulu.
1: The ancients were full of such sacred
0: sukhino bhavantu ani ee pavitramaina sutralanu andistu vacharu.
1: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: Vedamanandu kodanu itti samatvani kodanu nirupistu vachindi.
1: The Veda also teaches
0: sahana bhavantu, sahana bhavantu, sahavidyam karavavai. Ivanta emtidi kalasi melasi perugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us live together, let us grow together, let us develop the ది ఇంటెలిజెన్స్ విచ్ అక్వైర్డ్
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: వేద హాస్ డిక్లేర్ లెట్ అస్ లివ్ వితౌట్ ఎనీ మిస్ అండర్స్టాండింగ్ అని
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదామనింది వేదం. కానీ ఈనాడు మాది మీది అనేటువంటి ఒక భేదభావములకు చోటు ఇవ్వటం చేతని కలతలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ దేర్ హావ్ బీన్ క్వారల్స్ దీస్ డేస్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దివ్యమైన భావాన్ని మీ యొక్క హృదయమునందు నింపుకోవడానికి తగిన కృషి చెయ్యండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డెవలప్.
0: ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటి మాత్రం మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
1: కృష్ణ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ వెన్ ఎవర్ ఎనీ పర్సన్ క్రిటిసైజ్.
0: శిశుపాల దంతవక్రాదులు మహాపాపులు.
1: శిశుపాల అండ్ దంతవక్ర ఆర్ గ్రేట్ సినర్స్.
0: దివ్యమూర్తి అయినటువంటి యొక్క పరమాత్మని ఇన్ని విధములుగా నిందిస్తూ వచ్చారు.
1: దే వర్ క్రిటిసైజింగ్ ఇన్ అబ్యూజివ్ టర్మ్స్.
0: కానీ అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: ఐ ఆల్వేస్ ఫెల్ట్ సచ్ సిన్నర్స్ విల్ ఫేస్ దేర్ గెట్ ది రివార్డ్.
0: ఈ మహాసభ లోపల
1: బట్ ఇన్ దిస్ గ్రేట్
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే
1: ఈవెన్ వెన్ ఐ
0: వాల్ దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి. ఇటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
1: కృష్ణ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ వెన్ ఎవర్ ఎనీ పర్సన్ క్రిటిసైజ్.
0: శిశుపాల దంతవక్రాదులు మహాపాపులు.

0: ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: ధర్మజునికి ఒక చక్కని పేరు.
0: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
1: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
0: వన్ ఆఫ్ ది టైటిల్స్ ఈస్ ఎ స్వీట్ టంగ్డ్ వన్.
1: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
0: అనదర్ వన్ ఈస్ రాజభూషణ.
1: రాజభూషణ మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యం కాదు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ టోల్డ్ ధర్మజ రాజభూషణ మధుర భాషణ దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
0: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హీ సెడ్.
1: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
0: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్ వెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: ఈ దేహభ్రాంతిని నీవు అభివృద్ధి గావించుకోవటం చేతనే ఆత్మభ్రాంతి నీకు అడ్డు తగిలింది.
0: వెన్ యూ డెవలప్ డెల్యూజన్ అబౌట్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ, దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ.
1: ఈ దుఃఖమునకు కాని, ఈ ఆనందమునకు కాని, ఈ క్రోధమునకు కాని, ఈ రాగమునకు కాని నీ మనసే కారణం.
0: ఫర్ ది సారో ఆర్ జాయ్, ఫర్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేట్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్
1: మనస్సును మంచిగా మరల్చుకో.
0: యూ ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
1: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
1: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోక తప్పదు.
0: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్.
1: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
0: ద పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్,
1: పగిలి ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
0: When it is broken for a period of time, it gets and merges.
1: అదే రీతిగా దేహం మృణ్మయము నుంచి వచ్చినటువంటిది మృణ్మయమునికి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
0: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
1: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
0: ఆత్మ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: జ్యోతిర్మయమైనటువంటిది,
0: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ బల్బ్,
1: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించాలి.
0: బట్ ది లైట్,
1: ఈ వెలుతురుకు ఏమి రూపము?
0: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
0: ఇట్స్ వెరీ ఫార్మ్ ఈస్ ది ఎఫల్జెన్స్.
1: అటునే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
0: సిమిలర్ ఈజ్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
1: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గివ్.
1: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
0: We only imagine according to our own qualities the form of Atma as such and such.
1: Divyatma swarupulara Bhagavat tattvam nandu kani, Bhagavat vakyam nandu kani, ento vishalamaina anantamainatunti yokka arthamulu kaligi untuntai.
0: Embodiments of divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
1: Ikkada oka chinna udaharanam.
0: Here is a very small example.
1: Varnamulanta kudunu Bhagavantu srishtinchadu ani anukuntuntam.
0: We say that all these castes are created by God.
1: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెందుతూ వచ్చాయి.
0: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
1: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
0: There are three colors for the sun. One is black,
1: ఈ తెలుపు ఎరుపు నలుపు,
0: బ్లాక్ వైట్ అండ్ రెడ్.
1: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
0: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
1: రాత్రి చీకటి, అది నలుపు.
0: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
1: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
0: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్ there will be this red rays of the sun coming.
1: ఈ యొక్క ఎరుపు రంగు బలిచిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
0: When this redness matures itself, it becomes white.
1: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
0: From where did this red
1: నలుపు నుంచి వచ్చింది?
0: From darkness it came.
1: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
0: From where did this whiteness emerge?
1: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
0: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్గులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
0: Therefore, in at the stage of birth, everyone is a శూద్ర.
1: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
0: When we slowly free ourselves from

0: ఇగ్నోరెన్స్ విల్ బి ఫుల్ ఆఫ్ రజోగుణ.
1: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
0: దిస్ రజోగుణ ఇట్ సెల్ఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు సాత్విక గుణ.
1: ఉద్రేకం కలిగినటువంటి వాడు, రాగద్వేషం కలిగినటువంటి వాడు ఎరుపు, అదే క్షత్రియుడు అన్నారు.
0: A Kshatriya is one who is full of excitement, who is full of
1: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatundi vade brahmanudu annaru.
0: Brahmana is really one who is full of sacred thoughts.
1: Murkattam chetanu ajnanam chetanu kumulipoyinatundi vadu shuddhudu annaru.
0: The one who is full of ignorance, who is
1: andaru murkulu kaadu, andaru veerulu kaadu, andaru satvikulu kaadu.
0: All people are not ignorant or stupid. All people are not
1: yendukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
0: On the basis of qualities found in one and also their actions,
1: andaru bhagavat swaroopule.
0: Everyone basically is embodiment of God.
1: Prati okka vyakti kudunu bhagavat aakarule.
0: Everyone is a very form of God.
1: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
0: There are four sons for a mother.
1: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేదాధ్యాయం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
0: the eldest son has learned Veda.
1: స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
0: And he gets a title that is a great scholar.
1: రెండవ వాడు,
0: the second one,
1: యుద్ధములో చేరి
0: he is a good fighter. He
1: గొప్పవాడుగా రూపొందుతాడు.
0: He becomes
1: యుద్ధవీరుడుగా ఉంటాడు.
0: He is a great hero, war hero.
1: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
0: He is, we may describe as a soldier.
1: మూడవ వాడు,
0: the third one,
1: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
0: he enters into business.
1: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
0: He gets a good name, a very great name.
1: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
0: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
1: నాలుగో వాడు
0: ప్రొడ్యూస్ కర్షకుడు, హిస్ ఎ కల్టివేటర్.
1: మూడో వాడు వ్యాపారి.
0: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
1: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
0: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
1: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
1: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
0: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్
1: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
1: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
1: కనుకని జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
0: If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
1: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
0: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: వృక్షముల్ తలలూపి పెలుకుచుండు.
0: The trees goes on nodding their heads and giving us a lesson.
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు పక్షి సంతానము పలుకుచుండు.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు కుసుమముల్ ఊపుచు పలుకుచుండు.
0: ద ఫ్లవర్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు.
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్. రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు.
0: ద బీస్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్. Repeat that name in your own heart.
1: Akashamu nundi adi shabdambu vachchu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adi shabdam.
0: The sound coming from the earth also do the same thing.
1: Sai yantu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu naamam pattiyandu.
0: It is resounding itself in the in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the
1: yakkada chusina okaru koorchu Sairam Sairam Sairam Sairam Sairam. Ee hrudayam anetundi enta pavitramaina pratitiga roopanduttundi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okare peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti oka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramaina yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachini manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karmagali.
0: To one's bad luck, righteousness has
1: nilavadeye lekunde neetike echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kaladu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotinistunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Niti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu niti pai nilichunu.
0: The honor of the caste and religion
1: is based upon morality.
0: Without morality,
1: niti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manusha jatike truptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: value. Idiye ee naati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోచరమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen, how can you love him?
1: Mottamadatini talidannu nee preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైనటువంటి ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు.
0: If man cannot show gratitude,
1: దైవ భక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: If he says devotion to God, can it be true devotion?
1: ఇది కానే కాదు.
0: It can never be.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: This becomes a type of stunt aimed at God.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండిని నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: You worship your own parents who have provided all these facilities and who are
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: That is the meaning of worship your father, worship
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవాలను దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము నిర్జీవులను పూజించడము ఇది భక్తి కానేరదు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true devotion.
1: సజీవులను పూజించు.
0: Worship people with life.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు.
0: Have full faith that God dwells in every living being.
1: Idiye Sai Prabodha.
0: This is the teaching of Sai.
1: Nijamuga ee samatvanni meenu abhruthi gaavinchukunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: Evvarini manam dveshincharadu.
0: Do not hate anyone.
1: Kanukane Vyasulu.
0: That is why Vyasa has declared,
1: "He is Goppa Maharshi.
0: He is a great sage."
1: Inte kaadu Vyasu Narayana Harihi annaru. Atanu Narayana swarupudani kudanu oka pekyati.
0: Not merely that, it is said that Vyasa himself is Narayana.
1: Atanu shabda swarupamulo undinatundi vedamulanta kudanu aksha swarupanga marchinadu.
0: He was able to give a shape of letter and write everything.
1: Itanu Arandhati yokka muni manavadu.
0: He is
1: Arandhati yokka great grandson.
0: He is the great grandson of
1: Arandhati.
0: Arandhati
1: idanti maharshi ee vidhamainatundi yokka anantamainatundi vedalanu aneka roopamlo undinatundi vedalanu manavudu inta anubhavinchadaniki sadhyam kadani gurtinchi danini vibhajinchukuntu vachadu.
0: He recognized that Vedas were infinite. It is not possible for man to recognize that. Therefore he divided the Vedas into different ways.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: He was born on the full moon day of the month of
1: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: That is the reason why today is described as Vyasa Purnima.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
1: 18 puranamulu kudanu rasi
0: he wrote 18 puranas.
1: Ee 18 puranamulu kudanu andaru patinchadam sadhyam kadani gurtinchi
0: he recognized that everyone may not be able to read these.
1: Paropakara punyaya papaya parapeedanamani rendu vakyamlo opane dani yokka saramsaanni muginchadu.
0: He summed up the essence of all these 18 puranas in
1: help ever hurt never. అందరికీ సహాయం చేయి ఎవరిని నువ్వు బాధించద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణస్ ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulam gavinchinatunti vaadu.
0: Guru master stands for one who destroys the darkness of ignorance.
1: Karukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master
1: ee andhakaramane ajnanam nirmulam gavinchetundi shakti samarthyamlo ataniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy
1: migilinatundi vishayalante kodu loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach
1: meerandaru evariki guruvulu kane kaadu.
0: దే కెనాట్ బి కాల్డ్ గురుస్ దే మే బి కాల్డ్
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు
0: ఎవ్రీవన్ హూ టీచర్స్ కెనాట్ బి కాల్డ్ ఎ గురు
1: గురువర్ గురు వారికందరికీ గురువు అయినటువంటి వాడు భగవంతుడు
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ మాస్టర్స్ ది టీచర్ ఆఫ్ ఆల్ దీస్
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడిని గురువుగా భావించాలి
0: దేర్ఫోర్ everyone should treat God alone as the true guru
1: ee guru poojanam ani cheptundi kevalam guruvulu poojalu cheyatamu pandlu ivatamu dakshinam ivatamu idi kaadu guru pooja
0: on this guru purnima day worshiping guru does not mean giving dakshina and what
1: dakshina loka guruvulu dakshina loka guruvulu dakshina lokeshagulu
0: dakshina or offerings may be given to this worldly teacher
1: ee naati guruvulanta kodanu చెవులో మంత్రం చేతిలో డబ్బు ఇది బాధ గురువులు బోధ గురువులే కాని కేవలం నిజమైనటువంటి గురువు భగవంతుడు ఒక్కడే
0: ది ట్రూ మాస్టర్ ఇస్ గాడ్ అలోన్ ఆల్ దీస్ టీచర్స్ దే గో ఆన్ టీచింగ్ యూ అండ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆఫరింగ్స్ ఫ్రమ్ యూ
1: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర భగవంతుడే గురువు అన్నారు ఆ భగవంతుడు ఎవరు ప్రకృతి మనకు భగవత్స్వరూపము
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ అలోన్ ఇస్ గురు హూ ఇస్ దట్ గాడ్ Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore, nature is the best teacher.
1: Kaluga manaku ee nature ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself is the best teacher.
1: Kaluga vishwamu lopala prati pachi prati ruchamu prati sila anni kodu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many
1: adavulanta kodunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalam silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalam mrunmayamu.
0: Earth is earth.
1: Dehamanta kevalam maamsamayamu.
0: The physical body is full of
1: flesh. Ivanni kudunu panchabhootamlo mayame.
0: All these are essentially
1: meenikante made up of five elements. Ekkada kudunu manaku kanipinchadu.
0: Other than these five elements you cannot get anything in nature.
1: Kanuka vishwame mana yokka pradhanamainatundi yokka guruvu.
0: Therefore this world is ది గ్రేటెస్ట్
1: ఈ విశ్వం యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ వెరీ క్లియర్లీ
1: చూడండి మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ
1: కానీ
0: అనదర్ డే వీ గెట్ అప్ అర్లీ
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా ఎంత చక్కగా వస్తున్నాయి
0: బట్ లుక్ అట్ ద నేచర్ seasons are
1: ee suryodaya suryastamam enta chakkaga kramanga nadustunnayi
0: the sunrise and sunset are totally punctual and regular
1: kanuka anni kudunu jagattu lopala prati okkati kudunu tavatama neemalu taavu paatistunnayi
0: everything in nature is following the rules
1: manavudu okkade tava neemanni ullanginchi potunde
0: man alone is making breach of all the rules which are laid down
1: kanukane ee naadu manavunike aa dharma sarva dharmamlo atyavasaramayindi
0: therefore the need for righteous conduct is meant more than
1: man tama tama dharmanu tama paatistunnayi
0: animals are following their rules and their own regulations
1: mrugamulu kudunu tama tama neemanu tama paatistunnayi
0: beasts are also observing the rules
1: vaatiki konni season and reason anta untundadi
0: they have a reason and a season
1: ye seasonu ye reason lekunda pratipinchetundi vaadu manavude
0: it is only the man who does not have any season and any reason
1: kanuka atti manavunike ee naadu subodhalu atyavasaramu
0: therefore it is all these teachings are meant
1: atti manavuniki ee naadu dharma prabodhalu atyavasaramu
0: teaching about righteousness is necessary
1: atti manavuniki neethi nijayithulu avasaramu
0: the morality and character are
1: necessary atti manavuniki oka neemanni paatinchali
0: man has to follow some rules and regulations
1: neemame adhyatmikamu
0: and that particular rules and regulations
1: adhyatmikame lekapothe మానవత్వం ఏమాత్రం కూడా నువ్వు ప్రకాశించదు వికసించదు
0: హ్యూమానిటీ కెన్ నెవర్ షైన్ రెస్ప్లెండెంట్లీ వితౌట్ స్పిరిచువాలిటీ
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
1: మనం ఈ ప్రేమను పొందాలనుకుంటే
0: యూ వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హీ స్పోక్ హీ వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ
1: స్మరణే తరుణోపాయం
0: It is remembrance itself which can save us.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సగులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హావ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: కర్మానుబంధీని మనుష్య లోకే.
0: ఇట్ ఈస్ గివన్ ఫర్ యాక్షన్, ఫర్ డూయింగ్, ఫర్ అండర్టేకింగ్ యాక్షన్.
1: కనుకనే కార్యకలాప సముదాయములన్నీ కూడాను ఈ కాయముతోనే కూడి ఉంటున్నాయి.
0: ఆల్ ది యాక్టివిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యు కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, ది వరల్డ్ విల్ బి హ్యాపీ, ది కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
1: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
0: డూ నాట్ థింక్ దట్ యుర్ డూయింగ్ ఇట్.
1: నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
0: ఇఫ్ ఈచ్ వన్ గోస్ ఆన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ వన్ టీచింగ్ అనదర్ టు డూ వన్స్ వర్క్.
1: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
1: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
0: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
1: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
0: ఎ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఈ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
1: సమాజ సేవ అనే సర్వేసుని యొక్క సేవ.
0: సర్వీస్ టు ది సొసైటీ, సర్వీస్ టు ద లార్డ్.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యు వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీలు లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్ సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందే జీవితం సార్థకమవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతని ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్.
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్ ఏ
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: కింకరత్వమే సంకరత్వాన్ని పోషిస్తుంది.
0: It is the attitude of service.
1: నేను గొప్పవాడు, గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: There should not be any room given in human heart for ego.
1: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
0: A wealthy person should not.
1: విద్య చేత బలవంతుడు కాదు.
0: An educated person should
1: not. జనం చేత బలవంతుడు కాదు.
0: A person who has.
1: నిజమైన బలం ఏమిటి? Morality and purity are the. Only strength. Morality and purity.
0: Morality and purity are the only strength.
1: మానవుని యొక్క నిజమైన బలము.
0: This is true strength for every human.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనం?
0: What is the use of this physical?
1: గుండు పోయొచ్చు, బండ్ల పోయొచ్చు.
0: You may carry a big stone or a boulder.
1: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైన బలం అది.
0: We should have that particular power which can help us to bear.
1: సత్యవంతుడు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, who should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ప్రారంభమవుతాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: Appude nijamainatundi desham yokka cheemani korina varam avtam.
0: Then only would have properly
1: appude nijamaina manavatvanni manam poshinchina varam avtam.
0: Would have developed humanity and proper lines.
1: Kanuka prati okkaru kuda sevalo palgonali.
0: Everyone should undertake service.
1: Itarulaku manam emi cheptunnamo adanni manam chesi chupinchali.
0: We should practice what we are teaching.
1: Dani nenu chestunnanu.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go.
1: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఈ
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్. దేర్ఫోర్ ఐ వాంట్
1: పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యు గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్స్, యువర్ జాయ్ గెట్ డ్విండ్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరిని ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love, each one should love.
1: ప్రేమించడమంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డూ నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి కొనిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యూ అక్రాస్ ది ఓషన్.
1: బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Have looked upon God as the Guru himself and assigned to him many attributes and worshipped God himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji Pravartanayandu Parivartanagari Divyattamayana Atmatattvani Vishishinchitame ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this sloka, just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, edo oka pratyekamainatuvanti sthitini anubhavinchatamani ee naati manavuli yokka bhranti.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandam is jagat
1: and Brahmanda is jagat.
0: Jagat Brahmananda swarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmanandam ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagat yande janminchi jagat nande jeevinchi jagat nande abhrutunandi jagat anekunte oka vishayanni vintu undinappudiki jagat lo chudatam ledu.
1: A blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ but now it cannot attain it, he is taking to this blind person.
0: He brahmanandam anetunte padamulaku aneka vidhamulaintunte arthamulanu manamu gurtinchavachu.
1: We can assign any number of meanings to this word brahmanandam.
0: Kanakanaka vastu vahanalu,
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato,
1: in terms of fame and position, for
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity, for
0: aarogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatuvanti sthiti endu kaligeyatundi aanandamunaku manushyanandamu ani pere.
1: And one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు ఏంటి, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తులు కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: ఇట్టి మానుష్యానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
1: A few steps above this మానుష్యానంద is the second one called గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this గంధర్వానంద. It's called పితృదేవానంద.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈజ్ ద అజస్ ఆనంద. అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈజ్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ దిస్ దేవానంద ఈజ్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందము.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ బృహస్పతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతి ఆనంద ఈజ్ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అందినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో షుడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్సనల్ థింగ్.
0: మన ఏవో మనిషానం కారణం నందమొచ్చేమన్నట్టు ఈ బ్రహ్మానందములకు మనిష్యానందములకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్స్ యు సర్టెన్లీ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: బ్రహ్మానందం యొక్క స్వరూపమే స్వస్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
1: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satswarupa.
0: This Satswarupa means what?
1: What is this Satswarupa?
0: Jagratalo. Jagratalo. Jagratalo. Jagratalo. Jagratalo. Jagratalo. Jagratalo.
1: In the wakeful state, when you know that it is, all that you see is pertaining to your wakeful state, that is this.
0: Satswarupa means తన ఉనికిని తాను గుర్తించుకోవటమే సత్వరూపం.
1: దిస్ ఇస్ ది సత్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్త.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క సత్వరూపం.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ సత్వరూపం.
0: సత్వరూపమే అక్షరం.
1: అండ్ దిస్ సత్వరూప ఈజ్ అక్షరం.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: And Pranava in turn is Brahma.
0: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: సో వి ఫైండ్ దట్ ఫర్ దిస్ బ్రహ్మానంద దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ దట్ వన్ కెన్ థింక్ అబౌట్.
0: ఏకం సత్సుత్రా భుజావదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతనే ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి ఒక స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ee nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothane deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: ఈ నేను అనేటువంటిది వేదము. నేను కాకుండా నేను నేనై ఉండటమే వేదాంతం.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is Vedanta.
0: నేను ద్వైతం.
1: This I signifies dualism.
0: నేను కాని స్థితియే అద్వైతం.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: ఈ ద్వైతము శరం.
1: This ద్వైతం is శర.
0: అద్వైతము అక్షరం.
1: Whereas Advaita is Akshara.
0: ఈ అక్షర తత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
1: అండ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ బ్రహ్మానంద ఈజ్ టు రికగ్నైజ్ దిస్ అక్షర స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్మే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మ హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ దిస్ సుఖ.
0: వేదమునందు కస్మై నమః సకర్మణి తస్మై నమః కర్మణి, భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
1: ద వేదాస్ అస్సూమ్ అండ్ డిటర్మిన్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
0: సుఖం అనగా ఏ?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
0: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
1: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: ఆర్ పర్టైన్ టు ఇంద్రియస్?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్తి మనసాహ. మనస్సునకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: ద సుఖ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
0: ఇది గురుత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చారు ఋషులు.
1: ద విషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: That is the truth that this sukha swarupa is the atma.
0: Kevalam anaga desha kalamunaku atheetamaina sthitilo undinatundi shakti.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: Deshamunaku kalamunaku patraku kattupadaka తాను సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ కన్సన్స్ లిమిటేషన్ ఆఫ్ టైమ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్, దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ పోస్ట్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ పోస్ట్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ ఫలానికు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani Bhagavantuda Nesanti Jnanamurti Attu Kaakunda Thanamukudanu Aduvadugudanu Nii Yokka Prayanamana Gurtinchi Gamyamana Chetadaniki Taginatundi Bhadratanu Yerpalustadu.
1: It doesn't say anything about the nature of your journey, but God on the other hand uses Jnanamurti, takes care of you at every step of your journey.
0: Nii Ventane Gantane Vintane Gantane Untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: హీ విల్ విత్ యూ వెన్ యూ అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీ స్టెప్.
0: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
1: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖములకు
1: that is either for joy or sorrow,
0: lava nastamulanu
1: loss or gain,
0: ninda stutulanu
1: or criticism or praise,
0: kee kostamulaku
1: or cold and heat,
0: adhitamaine kunte sthayilo undine kunte
1: one who is above all such divisions,
0: nindala krungaka
1: prathami to
0: vandana krungaka
1: or being puffed up by praise,
0: ee krungi pongalatvanti yokka samastamu dharinchinatvanti vaadu bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated, that is his God.
0: Kanuka ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెందుతుంది.
1: సో దిస్ స్టేట్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్, గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో విత్
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ ఆస్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియెంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో.
1: Then we have the sixth one, Gagana Sadrusha. Gagana is something sky which is all pervading.
0: Akasam yegidanga sarvatra vyapinchi unnado adhe vidhamugane daivattam sarvatyapa

0: విరూపించి లక్ష్యంగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచమునకు దాటేసించి వాడు భగవంతుడు. ద సో మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్. ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కడే భగవంతుడు. ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్. జాగ్రత్తలు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one. Jagrattalo aneka drishyamulu manam chudavachu. Right? In our waking state, we do come across innumerable sights. Aneka vidhamula ee karmalu acharinchavachu. We also perform innumerable of actions. Aneka vidhamula anubhutulu manam anubhavinchavachu. We also undergo many experiences. సత్వంలో మరొక రీతిలో మనం ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు. ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ స్థితి ఎందు అనేక విధమైన ఆనందమును అనుభవించవచ్చు. లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోర్స్డ్. ఈ అవస్థ ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటెయిన్డ్. కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వం నందు దివ్యత్వం నందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు. Certainly God is all pervasive, but at the same time in one's own individual personality, in one's own thinking, in one's own actions, he is one. This is the truth contained.
1: Tadupari nityam.
0: That's why we come to this word nityam.
1: It is shashvatamaina twenty.
0: Nityam, something which is permanent.
1: Marku chendana twenty,
0: doesn't undergo any change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
0: వచ్చింది.
1: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: Here again, there are other interpretations given to this word, Nityam.
1: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: Now, it might have an innumerable meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
1: తదుపరి విమలం.
0: Then we have this word విమలం.
1: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై స్థితి ఒక దైవమే.
0: దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈస్ దాట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీ డర్ట్ ఆఫ్ దట్.
1: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
0: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
1: తదుపరి అచలం.
0: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం.
1: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
0: That means that which does not change with every passing second.
1: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ ఆకారము మార్పు చెందినప్పటికీ ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటి
0: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్ ద ఆత్మ అస్సత్ రిమైన్స్ పర్మనెంట్. ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
1: మనసు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపం.
0: ద మైండ్ అండ్ ద మ్యాన్ దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్ వెరీ చేంజ్.
1: అప్పుడే ఈ జగత్తు నందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
0: బట్ వన్స్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
1: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
0: దేర్ ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
1: దిస్. సినిమా బొమ్మలు ఒక్క క్షణమునకు 16 పర్యాయములు చేస్తుంది.
0: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
1: కనుకనే ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చారు.
0: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్.
1: అనగా కల్పితమైన జగత్తు అని.
0: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
1: కృత్రిమమైనటువంటి జగత్తు అని
0: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: కనుకనే ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
0: సరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్

0: నేను ఆకలితం చూపించమ్మ. ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు. బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూలీ అండర్గోయింగ్ స్టేజ్, ఇట్ నెవర్ యాజ్ ఫార్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేజ్, అన్వేవరింగ్ స్టేజ్. అక్షర స్వరూపుడైన చుట్టివాడు, చలించిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు. వేరాజ్ అక్షర స్వరూప, వన్ హూ డస్ నాట్ వేవర్, హూ రిమైన్స్ పర్మనెంట్, హూ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ గాడ్. సర్వది సాక్షిభూతం. Then we have this Sarvadhi Sakshi Bhuta.
1: Annintiki taanu oka sakshi bhutudai untadu.
0: That is why everything around him, he is this witness, eternal witness.
1: Ee sakshi bhutudaniga yedhiga manam nirupinchavachu.
0: How can we prove this?
1: Annintiki endu taanundi, anniyu taanai, anni jarigintundi taanai, sarvam kuda nu taane sakshi bhutudai untundakudanu, taanu atuludai untunnadu.
0: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this picture.
1: Aithe ee sakshibhutamunaku man evan manasinchukuntunnam.
0: Now what actually is the idea that we have of this idea of being a witness?
1: Deenni chit ani kuda cheptu vacham.
0: This has also been given the term chit, meaning awareness.
1: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చుగా ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
0: వి ఆల్సో యూజ్ దిస్ వర్డ్ కాన్షియస్నెస్ ఫర్ దిస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
0: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్.
1: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ దిస్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ ఎనర్జీ.
1: ఈ చైతన్య స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి.
0: దిస్ యాక్టివైజింగ్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
0: Then you have bhavatitam, beyond one's comprehension.
1: Sarva bhavamuni yandu taanu undi kudanu, atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
0: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
1: Deenini triguna rahitam annaru.
0: This has been called in terms triguna rahitam.
1: Ee gunamulo kudanu taanu unnadu kaani, tana yandu gunamu ledu kanukane trigunatitam ani cheptu vachadu.
0: He is present in the three gunas, but the gunas are not present in him. So he is beyond these three gunas.
1: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
0: నౌ ది మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఇస్ రోగ్.
1: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
1: ఈ గుణములు అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
0: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ ఇస్
1: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
0: దేర్ ఆర్ సమ్ హు ఆర్ టైడ్ డౌన్ బై ది తామసిక్ క్వాలిటీ, సమ్ అదర్స్ బై రాజసిక్ క్వాలిటీ, అండ్ యట్ అదర్స్ బై సాత్విక్ క్వాలిటీ. ఇన్ ఆల్ కేసెస్ ఎ పర్సన్ ఇస్ బౌండ్.
1: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు అని.
0: దట్ ఈస్ మ్యాన్ ఇస్ వన్ హూ టైడ్ డౌన్, హూ బౌండ్ బై ది సెన్సెస్, వన్ హూ బ్రేక్స్ ఫ్రీ ఆఫ్ దీస్ సెన్సెస్, దీస్ గుణాస్, ఈస్ గాడ్. దట్ ఈస్ మాధవ.
1: మట్టి చేత కుండలు చేయబడినందుకు కానీ, కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు.
0: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే, బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
1: కుండలు చేయబడినటువంటి మాత్రమే, మధ్య కాలంలో కనిపించేటువంటి మాత్రమే.
0: నౌ వాట్ యు సీ యాజ్ ఎ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ అది పాట్.
1: అదే విధంగానే ఈ గుణములు అనేటువంటిది మధ్య కాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
0: ఇన్ ద సేమ్ మ్యానర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ ఆఫ్ ది సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ విదిన్ వన్ సెల్ఫ్.
1: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి ఎందుకు గుణములు లేవు.
0: దట్ ఈస్ ఇన్ దీస్ గుణస్ గాడ్ ఇస్ ప్రెజెంట్, బట్ ఇన్ గాడ్ యు కాంట్ హావ్ దీస్.
1: గుణములైనటువంటి కుండలి ఎందుకు కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యానికి తీసుకు వచ్చారు.
0: సో దీస్ థాట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ యూ కెనాట్ లుక్ అట్ దట్ థాట్ ది క్లే ఇన్ ద థాట్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతనే సత్ అన్నారు. సత్.
0: సో దీస్ టోటల్ ఆఫ్ 16 అట్రిబ్యూట్స్, హూ దిస్ పర్సన్ దట్ ఈస్ దిస్ సత్.
1: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము, ఒక గురుత్వం.
0: అండ్ దిస్ వర్డ్ సత్ ఇన్ టర్న్ కనోట్స్ దిస్ గురుత్వం.
1: సత్ అనగా బ్రహ్మతత్వం.
0: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
0: చిత్ మీన్స్ జీవతత్వం.
1: ఈ చిత్ అనేటువంటి జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిపి సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
0: దిస్ చిత్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరును ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు
0: ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు. When sugar gets mingled, gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in such salt to become the third quality ananda.
1: Kanuka, guru vanaga kevalamu, paasya sambandhamainatvanti, brahmanulaku lobadinatvanti, vyaktulu maatrame kaadu.
0: So a guru is one who should not be likened to a person who is tied down by these worldly bonds.
1: Brahmanti rahita guruvu, brahmanti sahita guruvu ani rendu guruvu.
0: Now there are two types of guru. One who becomes a victim of this delusion, one who is free of it.
1: Brahmanti sahita guru anaga edo oka brahmanti cheta taanu konni sadhanalu aacharistu untadu.
0: Now the first one, brahmanti sahita guru, he has this feeling of illusion and he keeps performing his
1: sadhana. Deni kosam chestunnadu? Edo oka phala nimittamai chestunnadu.
0: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
1: Phalamunu aashinchinatunte vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatunte vaadu sadhana cheyadu.
0: One who aspires for a truth performs sadhana. One who does not aspire does will not do
1: sadhana. Lokamulo sadhana chestu undetunte guruvulu guruvulu kaadu.
0: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
1: called sadhana gurus.
0: Such people can at best be called sadhana
1: gurus. Brahmanti guru ani kuda cheppavachu.
0: They can also be called brahmanti gurus.
1: Vyakti brahmanti leka brahmatattvamutoni aanandam anubhavinchetundi guru okka daivantam maatrame.
0: There is this God who your true guru, who is not bound down by any such delusion.
1: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
1: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పాడు.
0: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోక.
1: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరు?
1: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువా?
0: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆఫ్ ఈస్ బ్రహ్మ ది గురు?
1: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
0: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం టాక్ట్ ఆన్ టు దిస్.
1: వీరు కాయమును ధరించినటువంటి వారు.
0: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం లేనిదిగా ఉంటారు.
0: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
1: Bhakta diksha nirasnetche nimittamai, bhakta pushtam phala nishtivitche nimittamai, veeru konni samayamadiyandu, konni konni rupamunu dharistu vastuntaru.
0: In order to fulfill the wishes and desires of their devotees, from time to time, they have taken up different forms and names.
1: Sattvikamainatundi aaharamu dharinchinappudu, Mahavishnuvuga untunnadu.
0: Like, when you have this sattvik as a food, he becomes Mahavishnu.
1: కొన్ని అదృష్టములను సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫ్యూ థింగ్స్ హీ టేక్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
0: నౌ హీ హాస్ దిస్ రజోగుణ యాజ్ హిస్ చీఫ్ క్వాలిటీ.
1: కొన్నింటిని హతమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైనటువంటి ఋతుడుగా ఉంటుంటాడు.
0: అండ్ ఇన్ ఎట్ ఎవర్ టైమ్ హీ హాస్ దిస్ తమోగుణ అండ్
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
0: నౌ వెన్ ఈవెన్ యాజ్ యువర్ సేయింగ్ దట్ దేర్ హస్ బీన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫామ్, హౌ దెన్ వి హావ్ త్రీ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ దట్
1: కలుకనే బ్రహ్మనే ఆకారము.
0: దట్ ఇస్ బ్రహ్మ ఈజ్ ఆకార,
1: విష్ణువే ఉకారము.
0: సో విష్ణు ఈజ్ ఉకార,
1: మహేశ్వరుడే మకారం,
0: అండ్ మహేశ్వర ఈజ్ మకార.
1: ఈ ఆ ఈ మూడు చేరినటువంటి ఓంకారమే దివ్యమైన ఆకారం.
0: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
1: Karupa yekatma swaroopudainatundi yokka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga velasi jagatnandu sakshitilayani chestutu ostundaru.
0: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
1: Karupane itti divyattamaina sthitini lakshyamga unchukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
0: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
0: సో ఓన్లీ only when we delve deeper that into the inner significance can we grasp the
1: yadarthanni manam anusarinchinappude nityatvamanti aatmatattvanni anubhavistam.
0: And once you have come to grips with the reality proper, then you can
1: help anunadi kadamulu kannintikini anasthalu agarthivatsam nanasthalu penchukoni andulo manamu జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
0: టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హస్ కమ్ డౌన్ టు us ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
1: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: టుడేస్ డే ఇస్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు
0: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
1: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
0: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
1: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
0: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
1: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనే సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
0: అండ్ దిస్ ట్రూత్ వాస్ ప్రొక్లెయిమ్డ్ దట్ ఇన్ దీస్ బ్రహ్మసూత్ర మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ గోల్.
1: సూత్రే మణిగణాయువాని అనేక సూత్రములు యందు అనేక మనులు యందు ఒక్క సూత్రము చేరినట్టుగా అనేక విధమైనటువంటి రూపనామములు యందు ఒక్క దైవత్వమైనటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది.
0: నా యూ కుడ్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే కుడ్ బి వన్ కామన్ డినామినేటర్. ఇన్ ద సేమ్ మేనర్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సూత్రస్ దిస్ బ్రహ్మసూత్ర హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్.
1: కనుక ప్రతి మానవత్వం కూడా ఒక మణి వంటిది.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ లైక్ ఎ ప్రెషియస్.
1: ఈ మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్ ది సూత్రం.
1: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
0: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యూమానిటీ.
1: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మత్తలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాము.
0: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, there is no trace of any other.
1: Purnamada, Purnamidam, Purnatpurna Mudachyate, Purnasya Purnamadaya Purnameya Vavashyate, Vishishyate, this Purnam, here is a Purnam, Divyatkavaitinti Purnam.
0: Now this is the common meaning that we attack in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any problem.
1: This Purnima is not the Undavattu. రేపు తరగవచ్చు.
0: నౌ దిస్ ఫుల్నెస్ ఆఫ్ ద మూన్ కుడ్ బి దేర్ టుడే, టుమారో ఇట్ కుడ్ స్టార్ట్ డిమినిషింగ్.
1: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
0: టుమారో ఇట్ కుడ్ డిమినిష్ అండ్ డే ఆఫ్టర్ ఇట్ కుడ్ ఇంక్రీజ్ అగైన్.
1: పెరిగి తరగనటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఒక తత్వమే పరత్వము అని.
0: బట్ ద పరత్వ దాట్ విచ్ లైస్ బియాండ్ ఈస్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ డస్ నాట్ ఇంక్రీజ్.
1: పరము అనగా రాకపోకలు లేనటువంటి ఒక స్థితి.
0: సో దిస్ స్టేజ్ పర ఈస్ దాట్ విచ్ హస్ నో కమింగ్ అండ్ నో గోయింగ్.
1: అంతేకాదు ఏదీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
0: వచ్చారు.
1: ఇట్టి పరత్వంతో కూడినటువంటిది పూర్ణత్వము.
0: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
1: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
0: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
1: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
0: Now, Sat Purnima comes to us four times during the year.
1: Okati Vaishakha Purnima.
0: The first is called the Vaishakha Purnima.
1: Rendavadi Ashada Purnima.
0: Second is the Ashada Purnima.
1: Moodavadi Shravana Purnima.
0: Third is the Shravana Purnima.
1: Nalugavadi Magha Purnima.
0: The fourth is the Madhava Purnima.
1: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
0: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ రికగ్నైజ్ ద ఫర్దర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
1: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు.
0: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
1: Chetto suryo ajayana. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
0: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the Veda.
1: Mana hudayame vishalamaina aakasham.
0: And our heart is like the vast expanse of the sky.
1: Ee hudayamani aakashamulo mano sudhulaneetundi yokka surya chandradamu tirugutu untunnaru.
0: And in the sky of the heart, you have these two, the moon and the sun.
1: Indulo madhya madhya mana yokka sankalpa vikalpanunnatundi yokka dattamaina meghalu kadustu untuntayi.
0: So in this sky again, you have these clouds in the form of your thoughts and the disillusion thereof.
1: Ee dattamaina meghamulu kappapattam cheta
0: ఇంద్రియాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు. Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times. అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం. And in such period, we tend to go astray. అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి. But we should recognize that these dark dense clouds are not permanent.
1: ఇవన్నీ passing clouds.
0: They are after all passing clouds.
1: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
0: They are around for a while and then they move.
1: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
0: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or agitation.
1: అజ్ఞానమే మానవుని కట్టబడి,
0: it is this ignorance which binds man.
1: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
0: It is this ignorance which subjects him to grief and sorrow in this world.
1: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
0: So if this ignorance has to be driven away, we should try to understand the significance of Akshara.
1: కనుక సర్వమునకును దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We should understand the truth that God, it is the very basis of everything.
1: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్లేషించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
0: Today, we have forgotten divinity, we go by the world. That's why grief and sorrow come
1: out. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
0: That's why today you find a thing like love of God, fear of sin.
1: కనుక
0: you don't have any place for this.
1: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
0: When you have this love of God and fear of sin, you become a true man.
1: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క శవస్వరూపులుగా జీవిస్తున్నాం.
0: We are living toxic as it were, having forgotten our nature.
1: దయ దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
0: We have no trace of compassion, mercy and tenderness in our heart.
1: దయా ప్రేమలు లేని హృదయం కాదు.
0: And this heart devoid of compassion and love is no heart at all.
1: దయా ప్రేమలు లేనిటువంటి మానవుడు కాదు.
0: And one who has no place for love and compassion is not a human being.
1: కనుకని మానవుడు ఈనాడు దయా ప్రేమలనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
0: So today if man were to further this daya and prema, he would become a true man.
1: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
0: Bhagavate was just now saying that man cannot change God, but God can change man.
1: అది సరైనటువంటిది కాదు.
0: It is not the truth state of affairs.
1: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
0: As much as God is necessary for man, man is necessary for God.
1: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
0: Without man in the first place, there is no God.
1: మానవుడిని ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
0: Just as God has raised given to man to create God.
1: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నవే కదా.
0: Like today's avatar has come for the sake of man.
1: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
0: Because the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
1: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
0: For this Narasimha Avatar has made form and shape, Prahlada is responsible.
1: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
0: So here you have a case of man.
1: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను, జానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
0: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
1: కనుకనే మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
1: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
0: Without God, there is nothing like life in man.
1: అదే విధంగా మానవుడే లేకపోతే మాధవత్వమే రాణించదు.
0: In the same manner, without man in the first place, there is no charm attached to God.
1: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
0: These two are inseparably linked.
1: అభావ సంబంధమైనటువంటి.
0: Inseparably linked and interdependent.
1: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
0: These two are like negative and positive.
1: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
0: When both these are satisfied, current or electricity flows.
1: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉహాస్వరహ నీవారదు ఒకవర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతోయుధ మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ reach across the dark backdrop of a dark cloud, can you really see the lightning and experience it and feel it?
1: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుని స్థిపపరచడం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: So you have this backdrop of this ignorant man reaching across it is an effulgent God.
1: సుఖార్ల భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
0: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ది వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డిరైవ్ కంఫర్ట్.
1: సుఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
0: ఇట్ ఇస్ ఓన్లీ సుఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
1: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
0: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
1: నసుఖార్ల భేదే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ఈ కష్టమైనటువంటి వాటి మధ్యలో మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
0: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
1: ఒక్కటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
0: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్?
1: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
0: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
1: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
0: ఇట్ సెడ్ వితౌట్ ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
1: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతోయంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడదు.
0: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్స్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు సర్వ్ యాజ్
1: యాంటిడోట్. దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
0: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీస్.
1: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
0: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ డన్ వాట్ ఎవర్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
0: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
1: ఈ సమత్వాన్ని
0: దిస్ ఈక్వల్ మైండ్ దిస్
1: సమగ్రతను
0: దిస్ కేపబిలిటీ
1: ఈ సమైక్యతను
0: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
1: ఈ పరిరక్షణను
0: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
1: ప్రసాదించే నిమిత్తమై పరమాత్ముడు కొన్ని బాధలను అందిస్తుంటారు.
0: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ ఈక్వల్టీ.
1: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
0: సో టూ ఫస్ట్ మూమెంట్
1: ధైర్యముతో ఎదుర్కొని
0: బీ స్టెడ్స్ట్
1: సాధించి
0: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి.
1: దివ్యత్వాన్ని చలించకుండా
0: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
1: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
0: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
1: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
0: The true Guru Purnima centers in man contemplating such things on a day like this.
1: Guru anaka kevalam mantropadesham chesinatundu vaadu maatrame kaadu guru.
0: A guru is not one who merely gives you a mantra.
1: Idu oka mantramu andinchinatundu guru kavachu.
0: Now he could be one who has given you a mantra already.
1: Ee anta margadarshakulu maatrame kaani guruvulu kaaniyadu.
0: All these people are like the guidepost. They cannot be called guru.
1: Guru anaka gunaadhipudainatundu vaadu guru.
0: Because the Guru is one who is above the
1: Guru. Guru Parahitadainatundu vaadu guru.
0: One who has no form.
1: Hukaram ane ajnanani nirmulam gaavinchetundu hukara swaroopu guru.
0: One who has the form of this hukara to dispel the
1: ignorance of hukara. Guru ante kaavalsinta ajnanamu nindipitamai untundaga inkoka ajnanamu veeritiga vaadu pariharam cheyagalaru.
0: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
1: Karuka sarva baadhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణగాని చేసేది ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రోల్ యువర్ గురు.
1: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియొచ్చే సార్థక మార్గం.
0: సో ద ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్ ఫర్.
1: కనుక తమ అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి యొక్క గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
1: గుడ్డివారిని గుడ్డివారి చేసి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైన అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోధ అదే మా గురించి సంతృప్ చూడదండి లేదా ఇన్ ద సేమ్ మ్యాన్ హీ హ్యావ్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
1: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
0: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పనులకు ఏమాత్రం వడ్డించగలడు.
0: వెన్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హి టేక్ కేర్ ఆఫ్ అదర్స్. కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు. సో డు నాట్ రిసీవ్ సచ్ పీపుల్ యాస్ గురు హూ హావ్ దిస్
1: భ్రాంతి.
0: గురువే నిజమైనటువంటి గురువు. వన్ హూ డస్ నాట్ హావ్ దిస్ డెల్యూజన్ ఆర్ డెల్యూజన్,
1: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
0: అండ్ వన్ హూ హావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హావ్ దిస్ బ్రహ్మాండ.
1: భ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
0: రిమూవ్ దిస్ భ్రాంతి, యూ సెక్యూర్ బ్రహ్మాండ.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
0: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాట్ ఈస్ గాడ్ అండ్ దట్ ఈస్ యువర్ గురు.
1: నాయన ఈ జగత్ అంటే ఇప్పుడు విద్యా జగత్తు.
0: దృశ్యములు
1: ఎంతవరకు నువ్వు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్ అంతా కూడా స్వత్వ దృశ్యంగా ఉంటుంటాయి.
0: లైక్ వాట్ హెవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్, ద మూమెంట్ యువర్ అవే ఆల్ దీస్ గో, దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మ్యాన్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
1: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రుల లేవు కదా.
0: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
1: Jagrattala undinatundi sarva saukhyalu kuda no jnanavasthiyandi emattamu kanaravulaga.
0: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
1: అది అద్వైత దర్శనం.
0: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
1: అద్వైత దర్శనమే జ్ఞానం.
0: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
1: అట్టి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
0: సో విచ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
1: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
1: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
1: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్
1: అడవుల పాలు కానక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో
1: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో ఈ
1: సౌందర్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
0: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వి కెన్ గెట్ సీ గాడ్.
1: దేవుడు అనగా మీరు దేశమందు లేడు. దేవుడు అనగా తన దేహం అండి.
0: గాడ్ ఈస్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విదిన్ యూ.
1: పాపం అనగా వేరు, పరదేశము లేదు. తాను చేదు పనుల తల్లి.
0: లైక్ వైస్ సిన్ ఈస్ నాట్ బి ఈస్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాసులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
1: దైవము తన ఇందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్వ అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
1: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
0: వన్ యువర్ గ్రాస్ దిస్ ట్రూత్ ఓవర్ ద బాడీ ఇన్ విత్ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
1: గురువును మనం బయట వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
1: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
1: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమో, బంధములకు మోక్షములకు ఒక్క మనసే కారణం అని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏరుగా హేతు కాగలదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బౌండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
1: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
0: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్, యు బికమ్ బౌండ్.
1: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన ద్వేష స్థితిలో చేరిపోతున్నాం.
0: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యు రీచ్
1: అధోగతి.
0: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
1: మనం తెలుసుకొని బాకీ జీవితం నుండి మన జీవితం అనేది వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
0: వెన్ యూ హ్యావ్ టైట్ టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
1: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
0: నౌ సో లాంగ్ యాస్ యువర్ ఇన్ ద వరల్డ్, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
0: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
1: This is karma kausala.
0: This is called karma kausala.
1: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ద బాడీ, దే ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: సత్నాంతరీతి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువల్.
3: గురు పుణ్యమహోరాత్రం.
1: మనము రాత్రింపగలు కూడా పరోపకార్థం అనేటువంటి కార్యంలో ప్రవేశించాలి.
3: And as far as for being a day out, let's try and do something for others.
4: Mara nitya manityata.
1: మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
3: దెన్ విచ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
1: మొట్టమొదటి
4: సృజన సంసర్గం
1: దుస్తులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
3: The first one is, let go instantly, the company of the evil individual.
1: Run away from evil company.
3: Run away from evil company.
1: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
3: Instantly.
1: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
3: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ టాపిక్.
1: కారణం ఏమనగా, దుష్టుని చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నువ్వు నాస్తికుడుగా మారిపోతాయి.
3: ద రీజన్ బీయింగ్, వన్స్ యు ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వికెడ్ అండ్ ద ఈవిల్ ఇట్ ఇస్ సెడ్
1: విరాయకుడును తరాటిగా మారిపోతాడు.
3: ఈవెన్ ద బిలీవర్ కుడ్ బికమ్ ఎ నాన్ బిలీవర్.
1: మంచి వాడు కూడా చెడ్డవాడిగా మారిపోతాడు.
3: అండ్ ద గుడ్ కుడ్ బికమ్ ద ఈవిల్ వన్.
1: ఈ చెడ్డవారికి సంబంధం అనేటువంటిది చాలా అధికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
3: ద కంపెనీ ఆఫ్ ద వికెడ్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
1: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
3: బికాస్ ఆఫ్ సచ్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
1: అయితే రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
3: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
1: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా గారాహంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
3: ద రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ రామ.
1: అంటే ప్రాణం.
3: ఇన్ రామ వాస్ హర్ వెరీ లైఫ్.
1: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
3: కైక వాస్ వన్ హూ కుడ్ టాక్ విత్ హిమ్ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
1: ప్రాణ సమానంగా పెంచి విలువిద్యలు నేర్పి
3: protecting him as her own mind breath.
1: And nirantaram kuda ramana tone aadu kodaka undinatundi kaika.
3: And beating him all the other arts. He would take care and ponder rama.
1: Anta prana samananga chustunnatundi ee kaika ku mandara bodhana.
3: Now this kaika who loved rama so intensely got to hear a few words from mandara.
1: Ee durbodhana chetanu ee chustunnatundi chetanu కడతడికి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
3: వన్స్ హీ హర్డ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ దిస్ ఈవిల్ అండ్ వికెట్ మందర
1: ఇన్ ఏ ట్రై ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నెక్టార్ అండ్ లవ్. రాముడు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివి అని చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
3: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it. And
1: Rama Kshatriya Mantri Kudamu Satshat Satya Swarupalani Vishnu Sinkeshinti.
3: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: స్నేహంగా ఉన్నంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friend, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటాడు.
1: Once a friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్బోధన చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయము కఠినంగా మారిపోయి.
1: In the same manner, the moment she heard Mangara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do jnana.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: వీటన్నిటి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులు.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ది ప్లీజ్. ద రీజన్ ఇస్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ దట్ యు హావ్ బీన్ కీపింగ్.
0: కనుక సాధనను చేయగోరేటువంటి ఒక ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ ఆస్పైర్స్ టు డు సాధన షుడ్ కీప్ దిస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏనాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి.
1: హీ ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: process.
1: So, if such a person can never call himself a sadhaka. So, the first thing, run away from the evil and the wicked.
0: అంతస్తుని మన యొక్క సాధన శూన్యత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్.
0: మంచి వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడు మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవల యందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం అని. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ డిగ్నిటీ.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, వి షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ దిస్ సజ్జన? హూ ఇస్ దిస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్ ఆఫ్ జాయ్ అండ్ సారో, వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, వన్ హూ డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ విత్ ఫెయిల్స్ అండ్ నేమ్, వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్, దిస్ ఇస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగమును ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Kirtan Dalwar anekunte varu tenin desamlo undeetunte varu.
1: So there was one person, Kirtan Dalwar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayandu devudu prathyakshamayi varam korukomannadu.
1: It so happened that one night in his dream God presented himself and gave him a boon, asked of anything.
0: Atanu దైవత్వాన్ని కోరవచ్చు, లేక దైవత్వంలో దీనమయ్యే స్థితిని కూడా కోరవచ్చు, కానీ ఆ విధంగా కోరలేస్తాను.
2: Now if he had wanted, he could have asked God himself or for the state where he could have merged with God, but he did not ask for either of these.
0: Yen kore,
2: what did he ask for finally?

0: స్వామి, నేను మీ శాసనాన్ని కాకుండా కావాలి, శాసనకు సేవ చేయాలి. ఇది ఒకటి వరం నాకు అనిపిస్తున్నాడు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్. కానీ ఈనాడు నేను దాసులను చెప్పుకోవడానికి చిక్కేస్తుంది. బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐఎమ్ అ చేంజ్. తనకు తానే గోడలు పెట్టుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు. లైక్ యూ సే యూ వాంట్ టు ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ సాయిబాబా యాజ్ ఎ హ్యాంగింగ్ ఎ
1: ఫ్లాగ్.
0: ధరించరాదు. నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ట్రైయింగ్ టు రియలైజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. మీ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, ఆయన నువ్వు నా భక్తుడు రా అని చెప్పాలి. నా ఐదరే రామ భక్త ఆర్ కృష్ణ భక్త రామా కృష్ణ చూస్తే కోచాయి యోమై డివోటి. అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకి అధికారం ఎక్కడ ఉంది? రాగండ్ ఈ గోస్ రామాయంతే ఓ స్వామి హ్యాన్ యోగ.
1: ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన చూసి ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
0: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఇస్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
1: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానే
0: by merely doing bhajan
1: sevana cheyinta matramana bhaktulu kane
0: ra by performing seva it is not
1: jepamulu cheyinta matramana bhaktulu kane
0: ra by doing japa
1: dhyanamulu kurchovinta matramana bhaktulu kaadu
0: or sitting in meditation he does not become a bhakta.
1: Chitta shuddhi kaligina bhaktuga untadu.
0: When he has the purity of heart then he is a true bhakta.
1: Kashta sukhamulu enduku nu sthiratvanni vahinchinatundi vaadu bhaktuga untadu.
0: One who has this equanimity either in joy or sorrow he is a true bhakta.
1: Kashtamulu kundaka సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
0: డస్ నాట్ లీవ్ ప్లేస్ అట్ ది వెరీ మెన్షన్ ఆఫ్ సారో. డస్ నాట్ గెట్ పాస్డ్ అప్ అట్ ది మోమెంట్ ఆఫ్
1: ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
0: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హీ విల్ లుక్ అపాన్ దెమ్ యాజ్ సో యస్ దే కమ్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
1: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
0: ఫస్ట్ భక్త షుడ్ ఇన్ టర్మ్స్ బి సర్వ్డ్ బై అదర్స్.
1: యు విల్ బి భజ సజ్జన సంపద.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
1: గురు పుణ్య మహోరాత్రం. నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాల్లో నువ్వు
0: పాల్గొంది. ఎప్పుడు
1: నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
0: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
1: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
0: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్ నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
1: నిరంతరం కూడా నువ్వు దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములు దుశ్చింతలు చేయటం చేతని వారి వంశమంతా నువ్వు దోషం అయిపోయింది.
0: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
1: Kanaka durbhavanalaku dushchintalaku mana hrudayamlo emaatram kudamo avakasam nandinchara.
0: So there should be no place in our heart for bad and evil thoughts.
1: Parula chintana manamu chedana manam enta korukuntamo antaku padirettu chintalu manaku aduttu untayi.
0: Now even as you think about the others, 10 times that, compared to that, యూ గెట్ ఎఫెక్ట్.
1: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు పౌరుల చెట్టను మనం కోరగా
0: దాయ్ ప్రిన్సెస్ యూ థింక్ అబౌట్ ఈవిల్ ఫాదర్.
1: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధల పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టను మనం కోరటం చేతనే అవి మనకు ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
0: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ది ఫాదర్.
1: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
0: So all the thoughts about others, let them not be evil.
1: These things will come in our mind. We must not have any chance.
0: There should be no place for such thoughts in our heart.
1: Think of, Mara, Nitya Manitya Tam, Yedi Nitya Mu, Yedi Satya Mu, Ani Pridhani, Mara Uttin Tari.
0: Then we come to the fourth injunction. What is real? What is unreal?
1: Dehamu Pachya Bhautika.
0: This body is one of the five elements.
1: Dehamu Koolaka Tappa Jekkudu.
0: It has to decompose one day.
1: Dehi Nirama Yundu.
0: Whereas the one who resides
1: galatimpaka dehi chau kutikal moha nibandha bandhanala mudra levu.
0: The one who resides has no form and no question of decay is beyond
1: deha manityam dehi satyam.
0: So this body is unreal, temporary. The one who resides is permanent.
1: అదే విధంగా ఈ నిత్యా నిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
1: ఈనాడు పూర్తి రేపటి దినం ఇంక 15 దినంలో అమావాస్య వస్తుంది.
0: పూర్ణిమ ఇంక 15 డేస్
1: అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
0: అమావాస్య టుమారో 3 సంవత్సరాలు రాయి.
1: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే.
0: జస పూర్ణిమ ఈ టెంపరీ,
1: సో ఇది అమావాస్య. ఇవి రెండు కూడా స్థిరములు కాదు,
0: టెంపరీ. దీస్ టు ఆర్ నాట్ పర్మనెంట్.
1: కానీ రెండింటినీ అనుభవించేటువంటి నేను స్థిరము.
0: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ, దట్ ఇస్ ఐ, దట్ ఇస్ పర్మనెంట్.
1: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
0: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
1: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక జీవి ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
0: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ, ఇట్ మే గెట్,
1: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు,
0: ఇట్ మే డై. But this idea of a cow remains.
1: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
0: మ్యాన్ మే డై లైక్ వైజ్, బట్ హ్యూమన్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్
1: కంపెనీ. ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
0: సో దిస్ ఈస్ డివినిటీ, దట్ ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ రిమైన్స్. ఇది నాట్ ఇస్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
1: ఇది నా తల,
0: దిస్ మై హెడ్,
1: ఇది నా కడుపు,
0: మై స్టమక్,
1: ఇది నా కాళ్ళు,
0: మై లెగ్, నేనెవరు, బట్ హూ ఆమ్ ఐ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇట్ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: నా దేహము, నా మనసు, నా పుట్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు, నేనెవరు?
0: యువర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
1: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం వాయించాలనుకుంటున్నాం.
0: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
1: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
0: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
1: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
1: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
0: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
1: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను.
0: బట్ ఐ సీ ఇన్ మై వెయిటింగ్
1: కానీ ప్రశ్నావర్తులు చూసి దేహం పరుపైన పడింది.
0: బట్ ఇన్ మై డ్రీమ్ స్టే దిస్ బాడీ రెస్టింగ్ ఆన్ ది కాల్.
1: నేను ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
0: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
1: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
0: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
1: అక్కడ నీవెవరు?
0: హూ ఆర్ యూ దేర్?
1: దేహంతో సంబంధం లేదు.
0: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
1: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
0: ఇంద్రియాలు ఆర్
1: నాట్ ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
0: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్, ఫ్రమ్ ద బాడీ.
1: కూడా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికీ అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
0: సో ఇట్ ఇస్ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
1: మైండ్ కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందు కూడా మనం దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
0: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇంజన్
1: అన్నింటికి. సృజన సంసర్గం,
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
1: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
0: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విథిన్ యు.
1: ఈ దుర్భావములు, సృష్టిల సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: దీస్ ఈవిల్ థాట్స్, దే ఆర్ ఇన్ యూ. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యూ.
1: ఇంకా మానవత్వం ఏ రీతిగా నీవు?
0: వెన్ యూ ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ బీయింగ్ బికమింగ్ గాడ్?
1: కనుక మొట్టమొదటి నీవు మానవుడుగా మారు.
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఎ హ్యూమన్.
1: మానవత్వాన్ని పెంచుకో.
0: ట్రై టు ఫర్దర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
1: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
0: దెన్ ఇన్ ది నేచురల్ వే డివినిటీ విత్ యూ ఆర్.
1: మానవుడిగా మారక మానవత్వమే నీవు లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ టు బికమ్ గాడ్.
1: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గం తిరసాగించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
0: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షాల్ సక్సెస్.
1: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
0: రోజు ఆస్వాద బికం సాధక ప్రపోజింగ్ జంక్షన్ ఇస్ నిస్సాద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ వికెట్. రణవేపం విభాజ
1: సత్యన సమావనం.
0: ద సెకండ్ సీజ్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వైపు
1: గురు పుణ్య మహోరాత్రం.
0: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
1: స్మర నిత్య మనిశ్చిత.
0: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ డూయింగ్ ఫర్ ది కంగ్రిగేషన్.
1: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యముల యొక్క సారము.
0: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
1: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
0: Only when we realize the significance of this Mahavakya and exceeding the essence contained in them, can we say that we have secured divinity for us.
1: Karaka, prakriti dvaitam.
0: Therefore this world, this creation is duality.
1: Purushude advaitam.
0: The Purusha is advaitam.
1: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
0: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
1: దైవత్వం దైవత్వం దైవత్వం,
0: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
1: దైవం అనేది దివము అనేటువంటి పదం.
0: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
1: దైవము కాదు దివము,
0: ఇట్ ఈస్ నాట్ దైవ బట్ దైవము.
1: దివము అనేది దినము అని అర్థం.
0: This word divamu in turn means dinamu.
1: Dinamu anaga ratri pagalu ani.
0: This dinamu they mean day and night.
1: Anaga daivam anaga enti ratri pagalu kani vaadu daivamu.
0: Meaning God is one who is not this night and day.
1: Kala kalamulu atheetamaini kuntu vaadu daivamu.
0: One who transcends the limitations of time that.
1: Karukane kalayana maha, kala kalayana maha, kala prandayana maha, kala atheetayana maha, kala sarupayana maha, kala nimitayana maha. Ani kalamulu inta pradhanamaitanche brahmanam ichida.
0: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time, one who transcends
1: kala kala prapannanam kala chinna karishyate. కాలమును బ్రింగేటువంటి వాడు దైవం.
0: బై గాడ్ ఇస్ వన్ హు హస్ ఫాలోడ్ దిస్ ఐడియా ఆఫ్ టైం.
1: కాలము చేత బ్రింగబడివేటువంటి వాడు మానవుడు.
0: వెరస్ మ్యాన్ ఇస్ వన్ హు హస్ బీన్ ఫాలోడ్ బై టైం.
1: కానీ కాలకాలములకు అతీతమైనటువంటి ఒక దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలము యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
0: సో ఇఫ్ యు సీక్ షెల్టర్ ఇన్ గాడ్ హు ట్రాన్సెండ్స్ టైం గాడ్, యు కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యు హావ్
1: కమ్. కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
0: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of Kodanda, the Lord. So one who seeks God's shelter, there is no trace of
1: Daivanya Guruga Havinchi, Daivanya Guruga Manavishadinchi, Daivanya Tirthavahinchi, Daiva Margani Amsarishadame, Manavasthama Yaka, Divyasthama Yaka, Pavitrata.
0: Let God be your Guru. Seek God as your Guru. And live your life in terms of the injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
1: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
0: చేసుకోవాలి.
1: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
0: There is no greater path, nobler path than
1: this.
0: This is the easiest way, రాజ్య మార్గము. And this is the right all path.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి.
0: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ through the eye of a needle.
1: Manavudu sadhinchavalsinatundi dharma artha kama mochamulu kaadu.
0: What man has to achieve and accomplish are not the four goals of life: dharma, artha, kama and moksha.
1: Antakkarana nirmoolamu, antakkarana parishuddhame manavuniki pradhanamaina purushartham.
0: The most important goal for man is to eliminate his antakarana and to purify it.
1: Manomoolam idam jagat. Jagat antayikudunu manasu chetane aadharapadi untundali.
0: The entire world is dependent upon the mind.
1: Vishwamunandu jarugu sukhadukkhamulu kaani, paapa punyamulu kaani, satya satyamulu kaani, anyaya akramulu kaani, anni kudunu manasu nande jaruguchunnavi.
0: Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintikini manase karanam.
0: For everything, therefore, mind is the cause.
1: Manayeva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation, mind is responsible.
1: Aite ee manasu శుద్ధమైన అద్దం వంటిది.
0: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
1: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు.
0: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
1: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
0: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
1: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
0: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
1: తాను స్వతసిద్ధంగా చూడలేదు.
0: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
1: కర్ణముల ద్వారా వింటున్నది.
0: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
1: తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
0: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
1: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
0: ఇన్ దిస్ వే mind starts functioning through the senses.
1: Kanukane indriyamulu chesinatvanti yokka doshamulanni kudanu manasthane addam paina chitrimpabadutunnavi.
0: That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind.
1: Ee yokka indriyamulu sankalpa vikalpaatmakamainatvanti tattvamto koodi untunnavi.
0: These senses are associated with the thought processes.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియముదా లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ఫోర్ హావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్.
1: మల, విక్షేప, ఆవరణములని మూడు.
0: దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ.
1: మలమనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై మల?
1: మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
0: నోయింగ్ ఆర్ అన్నోయింగ్, వీఆర్ కమిటింగ్ ఏ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్.
1: కేవలం ఈ జన్మమునందే కాదు,
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ఇన్ దిస్ బర్త్,
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములు మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్, ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: ది డిఫెక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ది మైండ్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద చిత్త బర్త్ ఆఫ్టర్ బర్త్, అక్యుములేటింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: వెన్ ది డర్ట్ అండ్ డస్ట్ అక్యుములేట్స్ ఆన్ ద మిర్రర్, వీ కెనాట్ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమేజ్ క్లియర్లీ ఇన్ ద మిర్రర్.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గం అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: Students who are youth should partake pure and faultless food.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: Under whatever circumstances be it, we should not partake faulty and defective food.
1: Bicham dehartham, vastram sitalartham. Manaku ichinatundi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించేవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కాని అశాంతికి కాని గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈజ్ ది ఫుడ్ విచ్ హ్యాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములను అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: Whether the vessel is pure or impure.
1: పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
1: ఆర్ పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నావో అది మనకు ఏమాత్రమూ తెలియదు.
0: అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది కుక్.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: kanukane aaharam shekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: Evariki varu bhagavantudu ekkada unnadu ani prashninchukunnappudu tana lo nunchi kuda oka pedda jawabu ostundadi.
0: When each person puts a question to himself as to where God is,
1: aham vaishyanaro bhutva praninam deham asitah pranapana samayukta pachannanyam chaturvidam aham vaishyanaro bhutva, nenu vaishyana roopam lopala nee yokka ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింప చేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఐ ఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింప చేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింప చేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మార్పితం. ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: kanuka andulo undinatundi doshamulu anni kudunu pariharam avutai.
0: All the defects are removed.
1: Tadwara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
0: By this method, the impurities on the mirror of our mind can be slowly removed.
1: తిరి మనసనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: Then only the mirror can become pure.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయముతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: But it is not possible to purify that in a day.

0: అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసముల చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaga nanaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sana rapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainatundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryamulu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetunte yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is need for purifying our own mind.
0: ఈ విధంగా చేయటం చేత మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటాది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: కనుక ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము చంచలంగా అటు ఇటు కదలటం చేతనే ఇందులో ఉండేటువంటి ప్రతిబింబం కూడాను చంచలంగానే రూపొందుతూ ఉండాలి.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు, చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనస్తో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్, వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: How can you make this unsteady mind into a steady one?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్
0: కీర్తనం, విష్ణు స్మరణం.

0: ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam surrender, it would be possible to study the mind.
0: యువకులయందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: yurudato koodinatvanti yokka vastuvunu parishuddhamainatvanti jalamto kadagali.
1: If any piece is associated with marshi,
0: kani ee naati yuvakuru yendu atti parijnanamainatvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that.
0: Ee naati vidya vidhanamulandu sariyainatvanti viveka vidyanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భావి భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ యు సే ఎడ్యుకేషన్, యు షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫార్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వి ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్,
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu unchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: Kanukane vidyarthulu master master master antaru.
1: That is why
0: master anaga ee indriyamulanu vasam chesukunnatundi vade master.
1: Only that person who controls the senses can be called a master.
0: Ee master sthayi kontha varaku mitimiri poyin tarvata అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్ ది స్టేజ్ ఆఫ్
0: మాస్టర్ అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యు ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యు హావ్ గాట్ ది నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యు షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యు షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అనలౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం యందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యు షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్. అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనమును సంపాదించి అధికారులం అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: Aneka mandi vidyarthulu kodanu videshaniki povadaniki kodanu ide moola karanam.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: Dhanamu dhanamu dhanamu emiti ee dhanamu nijamaina dhanamu mani emiti guname nijamaina dhanamu.
1: When you say money money money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: Kanuku manaku gunamunaitundi dhanani manam pochinchukovali.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి ఒక దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండి వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Videshalu poyi neevu kevalamu మిథ్యాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: ఇప్పుడు నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్ నా భవిష్యత్తు
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తమే ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నము చేయడం యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam etta avutundi?
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: Kartavyam,
1: it is your duty.
0: Kartavyam yogam uchyati, adhe nijamainatundi yogam.
1: That itself is real yoga.
0: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ.
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్.
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ అవర్ మైండ్. ప్రతి ఒక్కటి
0: కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: At birth we call a child, after 10 years a boy, outwards a youth and a old man. But all these things are relating to the changes in the body.
0: Anni marpu chendetuvantivi.
1: Everything undergoes change.
0: Prathi okati marpu ani anukunte dani valla vicharame em matram avasaram undadu.
1: Once you realize that everything changes, there is no need for worry.
0: Depression is an interval between two pains. Rendu badhala madhyalone oka sukham chestundi manaku.
1: Pleasure is found only between two pains.
0: దీనిని వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: You can never obtain happiness out of happiness. Only through difficulties.
0: నీవు 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: If you stay in an air conditioned room continuously for 24 hours you do not know.
0: Rendu gantalu endalo chutti tirigi nee air conditioned room lo praveshinchinappudu appudu dani vilu manaku telustundi.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka vilu manaku artham kaadu.
1: Without undergoing difficulties you will not really appreciate the value of
0: karma. Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali.
1: We should perform.
0: కాయమును వంచాలి.
1: We should bend our
0: హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: Purify your heart.
0: కేవలం సోంబేరిపోతులు మాదిరి తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy.
0: Laziness is rust and dust అన్నారు.
1: It is said that laziness is dust and rust.
0: Realization is the best and rest.
1: Realization
0: కనుక మనం రియలైజ్ చేయాలి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: హూ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ వి ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: హూ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ బై వేరియస్ యాక్షన్స్ కెన్ బి క్లియర్డ్ బై దిస్ కైండ్ ఆఫ్
0: ఆవరణము. ఇది ఏమిటి ఈ ఆవరణము?
1: వాట్ డు యు మీన్ బై ఆవరణ?
0: అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా?
1: వెన్ యూ కవర్ ద మిర్రర్ విత్ ఎ థిక్ క్లాత్, కెన్ యూ గెట్ యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ అట్ ఆల్?
0: ఏమాత్రము కనిపించదు.
1: సర్టన్లీ నాట్ నథింగ్.
0: కనుకనే మనము చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము.
1: వీ ఆర్ సీయింగ్ అవర్ ఓన్ రియల్ ఇమేజ్.
0: విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ విక్షేప వీ సఫర్ ఫ్రమ్ అన్స్టడీ.
0: ఈ చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము.
1: వీ కన్సిడర్ అన్స్టడీనెస్ యాజ్ అవర్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటిది సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము.
1: వీ గో ఆన్ డిఫెండింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్ దిస్ ఆర్ నేచురల్ ఫర్ అస్.
0: కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుంది,
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ రియాలిటీ.
0: రియాక్షన్ అనుసరిస్తున్నాము.
1: వీఆర్ ఫాలోయింగ్
0: రియాక్షన్. ని వింటున్నాము.
1: వీఆర్ హియరింగ్
0: రిఫ్లెక్షన్. చూస్తున్నాము.
1: వీఆర్ సీయింగ్ రిఫ్లెక్షన్.
0: కానీ దానికి ఒకటి ఆధారమైనటువంటిది ఉండదని కొంతవరకు గుర్తించాలి.
1: బట్ ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఎ బేసిస్ ఫర్ ఆల్ దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఇది కవర్ కావటము, ఈ అద్దమును దట్టమైన బట్టతో మూయబడిందంటే ఏ దట్టమైన బట్టం ఇది?
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adi kama krodha lobha moha mada matsalyam nanti arishad vargam.
1: That is the six enemies of man, starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamule ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్టమదములు చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిరర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి కింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదము.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్ అవుట్
0: ఆఫ్ దట్? మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే మీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మీఆర్ ఎడ్యుకేషన్ లీడ్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavulu nerchitinanchu garvam vahinchanradu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chaduvi pet e paatadi.
1: What is the type of education?
0: Vidyakul vinayame satvarupam.
1: Obedience and humility is the
0: vinayam raavalamanavani endu vidyarthuni endu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of
0: ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of youth.
0: ఇది క్రమక్రమేణా మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిరర్ ఆఫ్ అవర్ మైండ్ with this thick cloth.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దిస్ థిక్ క్లాత్.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్గురును మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesam.
1: There is a candle kept below.
0: Dani paina aneka randramulanta kotti dani oka paatranu moosinaam. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్ సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో దానిపైన
0: దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atmic light. This is covered by the nine, the body which has got nine holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body, you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thona ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantilu manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ అది ఐడెంటిఫికేషన్
0: ఏకోహం బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్నర్.
0: కన్నులు బయట చూస్తున్నాయి.
1: ఐస్ ఆర్ లుకింగ్.
0: చెవులు బయట వింటున్నాయి.
1: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్ సైడ్.
0: నోరు బయట మాట్లాడుతుంది.
1: మౌత్ ఈస్.
0: చేతులు బయట పనులు చేస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్
0: పర్ఫార్మింగ్. ముక్కు బయట వాసనే చూస్తుంది.
1: ది నోస్ ఈస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కానీ వీటికన్నిటికి కొన్ని రూపములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
0: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫార్మ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్
0: ఆస్పెక్ట్స్. దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with
0: ఒకటి భ్రాంతి.
1: వన్ ఈజ్ భ్రాంతి, ఇల్యూజన్.
0: రెండవది ప్రమాదము.
1: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన ఇస్ ది థర్డ్ వన్.
0: ఇంకా నాలుగవది,
1: ఫోర్త్ వన్ ఈజ్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
0: త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్, ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ఈ నాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: Today's man is believing his body as truth.
0: కాదు కాదు కాదు,
1: certainly not.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: Body is a water bubble.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: When, where and how we do not know. This water bubble breaks.
0: కాదు,
1: this is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Students, recognize and realize one thing.
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీనే నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యు ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: There is no power which is making the eyes see
0: deham after death. Deham oka pedda torch light vantidi.
1: The body may be compared to a big torch light.
0: Kannulu bulbs vantivi.
1: Eyes are bulbs.
0: Kevalamu buddhi switch vantidi.
1: Intelligence is switch.
0: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledhu. Karanam enti?
1: New bulb, new torch. Switch is on, but you are not getting the light. Why?
0: Cells led akkada.
1: There are no cells inside the torch.
0: Kanuka aa cells lekapotam chethane light manaku raavatam ledhu.
1: As there are no cells inside, you are not getting the light.
0: Kanuka aa cells mana blood cells anta kudanu okkoka divyamaina shakti tho koodinatuvantive.
1: Those cells are our blood cells.
0: Kaani cells unnai avi okkoka turi chaala idaipothuntai maaripothuntai. దాని శక్తి కూలిపోతుంటది.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all
0: dangers.
1: People in whom you should have faith, you are not having. But you are believing things in which you should not have faith.
0: నాది నా వారు అనుకున్నటువంటి వారంత ఎంత కాలం ఉండగలరు?
1: For how long can you have those people who you consider as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: them. కానీ ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి?
1: Everyone has his own duty.
0: ఎవరికెవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: While leaving the world, no one leaves even the address to where he is going.
0: ఎవరికెవరి సంబంధం?
1: What is the type of relationship that
0: అయితే ఇలాంటి దాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: But we are thinking this world as truth. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.
0: ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు.
1: వన్ ఫిలాసఫర్ కేమ్ టు మీ,
0: స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హి సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్య.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుంటాది.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్త సుషుప్తి సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state I am living.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: మొట్టమొదటి ఎవనికి వాడు సత్యమ మిథ్యమ అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not trying to find out what his reality is.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా, నీ దేహంలో ఏం జరుగుతుందాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు, నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ సెన్స్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: యు ఆర్. చక్కబరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబరచడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే భ్రమచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏమిటి? కరణము అనగా ఇంద్రియములు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్.
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాను మీన్స్ వీక్నెస్.
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియం మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ ది స్టూడెంట్ షుడ్ రియలైజ్.
0: కనుక భ్రమచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.

0: The mind is enjoying all the things through senses.
1: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
0: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
1: ఎట్టి ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగము?
0: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
1: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
0: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
1: సమయ పూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
0: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: కాంటెక్స్చువల్లీ చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక గ్రామంలో ఒక పెద్ద రైట్ ఉండినాడు.
0: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
1: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
0: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
1: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైట్ ఉన్నాడు.
0: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
1: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
0: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
1: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
1: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
0: The bullock relating to this head of the village died on account of that fight.
1: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
0: The other farmer was rather frightened.
1: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
0: He is the head of the village.
1: వెల్తీ పర్సన్. పేరు కలిగినటువంటి వాడు.
0: He has got a big name.
1: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
0: My
1: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
0: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
1: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
0: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
1: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
0: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
1: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
0: హీ సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
1: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
0: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
1: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
0: వెల్ చైల్డ్, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
1: Norli ani jantuvulu pasuvulu.
0: After all, the animals are dumb.
1: Niki vidyana pragnana sugnanamulu em matram kudanu levu.
0: They do not have any type of intelligence.
1: Pasuvulu okadaniki okati podchukoni champukunte evaru em cheyagalaru?
0: When the animals fight among themselves and kill, who can be held responsible?
1: Niki em matramu nivu yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
0: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
1: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
0: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ మిస్.
1: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
0: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
1: రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది.
0: హీ వాజ్ ఓవర్హర్డ్ విత్ ఎక్సైట్మెంట్.
1: నీ తల పొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావలసిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
0: హీ బికేమ్ హైలీ ఎక్సైటెడ్ and he said, how impertinent you are, how can your animal king my animal, and I am leaving a fine of 500 rupees.
1: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
0: You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is convenient to them.
1: Manaku oka vidhamainatundi jabbu untundadi.
0: Senses have therefore an ailment.
1: Manaku malaria jevaram vachindi.
0: There was malaria fever.
1: Deeniki puramu neevu ye padartham tindina

0: ఉప్పు చేదు చేదు ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యు టేస్టెడ్ సాల్ట్ ఆఫ్
0: మలేరియా. జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిల్డ్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషం.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupu ga chustavu.
1: When you are healthy you see things as they are, red as
0: kani jaundice vachi deeniki vachindante anta pachaga ganipistundi.
1: But once you get jaundice everything looks yellow.
0: Adhe vidhamgane ee indriyamulaku rogamulato koodinatvanti ganaka rogamulato koodinatvanti indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayaravutundadi.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them it also behaves in that particular
0: fashion. Karana paatham anaga indriyamulu yokka dosham cheta manavattam kunta varaku marugupadipothundadi.
1: Karana paatham means on account of the defects and weaknesses of the senses, mind and man also behaves
0: vipra,
1: in a
0: lipsa ani.
1: Vipra lipsa is
0: another. Vipra lipsa anaga kevalamu orvaleni taramu asuya ani diniki artham.
1: Vipra lipsa means jealousy.
0: Ee asuya manavulaku chaala chedda gunam.
1: Jealousy is a very great weakness for man.
0: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
1: When he sees someone who is better, he can never be happy.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగెన్స్ట్ దిస్?
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ హింసెల్ఫ్ హస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్సే.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ee rakamainaatundi pavitramaina bhavanni penchukuntu povali.
1: Develop such sacred thoughts.
0: Ee naadu ee asuya bhavam raavadaniki kaaranam emti?
1: What is the reason for developing jealousy?
0: Swartham, swartham.
1: Selfishness.
0: Ee swartham anetundi vidyarthulu endu etta unnadi?
1: In what forum does selfishness exist in students?
0: Meer ekkadaina oka bus koni meer bayal deripothe ఎంతో మంది వృద్ధులు స్త్రీలు పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓన్లీ.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు నీవు కొంచి ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినా. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: Give an opportunity first for the weaker people, the ladies, the children.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్ well it is okay, if you don't get walk a little distance.
0: ee nadachadam valla rendu vidhamainaatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
1: You get two benefits by this kind of walking a little distance.
0: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
1: By that walking you get a little physical exercise.
0: Nadachadante aa mile dooram charge kuda neelo migulutundi.
1: And also you save the bus fare for that particular mile which you walk.
0: ee vidhamaina vishala bhavanni penchukovali.
1: Develop this kind of broad mindedness.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్
0: పెద్ద పెద్ద పెద్ద పెద్ద పేజీలు 3-4 పేజీల కంటే వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్
1: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
0: He kuda tana yokka pass tana number kosam kaachukoni untunnadu.
1: He is concerned only about his number.
0: Aa yokka leka Indian Express o Indian Prabhano inke vidhamainatundi Hindu no edo okati terchi chustappudu enno numbers kanipistayi.
1: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
0: Nijanga aa yokka numbers chusti enta aanandam padali.
1: But when you see so many numbers, how happy
0: you are. Mandi pass ayipoyinara ani aanandinchavachu.
1: To be overjoyed with the feeling that so many people have passed.
0: Swartha paranaku ee aanandam raadu.
1: But selfish people will never
0: have that joy. Inni lakshana number lo naa number unda, naa number unda ani dani vetrutu pothuntadu.
1: In the midst of so many innumerable numbers, you are looking for
0: your own. Aanandinchu, tarvata nee number vetukku, tappu ledu.
1: First you enjoy, then you can search for your own number.
0: Kaani ఏ మాత్రము అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well, child, you are the children of immortality.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: Develop broad mindedness.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ through good deeds, good thoughts, good words, good action, you can remove them and purify your own.
0: కనుక నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: Do not see
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop such sacred feelings.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one thing which is important for purity.
0: See, he will see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్. And you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy.
0: Kanaka vidyarthulara, manasu swata siddhanga chudaledu.
1: Mind by itself cannot see.
0: Chuchedantha indriyulu dwarane chustundadi.
1: It can see only through senses.
0: Swata siddhanga maatadaledu. Indriyulu dwarane maatadutundadi.
1: Only through senses it can talk.
0: Kanuka indriyani sarain reetiga mana unchukunte manasu parishuddhamaindigane roopondutundi.
1: Use the senses properly. Mind will always be pure.
0: Kanuka yuvakulaina meeru deha shakti, manas shakti, aadhyatmika shakti, indriya shakti anni gattiga undinatundi ee vayasunandi meeru veetini arikattalekapothe vruddhapyamlo meeru ee reethiga arikattagalaru.
1: In this youth, when you have got the strength of the body, strength of the mind, strength of the intelligence, strength of atma,
0: ippude daivanugrahanni manam adhikanga sampadinchukovali.
1: This is the best time to earn the grace of God.
0: Varshakalam lopala cheruvukanta neeru nimpukunnappude endakalamlo aa yokka neerunanta upayoga pettukovachu.
1: During rainy season you will have to collect water in the tank so that you can use it during summer.
0: Kanukane idi manchi season meeku.
1: This is the best season.
0: Ee vayasu lopale meeku anugrahasaraanni manu abhruthi parchukovali, hrudayalaku nimpukovali.
1: In this age alone you will have to fill your hearts with divine grace.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వుడు ఎందు ఉంటున్నాడు అనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మర్చేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ. బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు. కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ డివోటీ. డివోటీస్ ఓన్లీ విల్ ఫర్గెట్ గాడ్. ఆన్ అకౌంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డెల్యూషన్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది మాయా యూ థింక్ దట్ వే.
0: కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
1: రికగ్నైజ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూత్.
0: అదే నిజమైనటువంటి కాన్షియన్స్.
1: దట్ ఈస్ రియల్ కాన్షియన్స్.
0: అదే మీ విట్నెస్.
1: అండ్ దట్ ఈస్ ది రియల్ విట్నెస్.
0: దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది.
1: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: Whatever water you fill in the tank, the same water flows through the taps.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్ భావం తద్ భవతి అన్నారు.
1: That is the meaning of the declaration.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: The tank, which is such an important thing, we'll discuss and try to know in future.

0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము, ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండా ఇవన్నీ కూడాను నిరుపయోగములే.
1: There might be the beauty, the character, fraternity and perfect understanding. Without culture, they are all useless.
0: ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది.
1: Life without culture is like a temple without God.
0: నీరు లేని పైరు వంటిది.
1: It is like the field without water.
0: కరెంటు లేని వైరు వంటిది.
1: It is a wire without current.
0: ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ విధమైనటువంటి సుఖశాంతులు పొందగలదు?
1: How do you expect this life to have all the peace and happiness in this vast world?
0: ఈనాటి ప్రపంచంలో అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణులని పేరు పొందిన అమెరికా, రష్యా దేశములు కూడాను ఎంతో గర్వించుచున్నవి.
1: Today in the present day world, the countries like America and Russia, they pride themselves because of their capacities and progress in the field of science and technology.
0: కాని ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు.
1: They are so egoistic because no other country would ever equal them in science and technology.
0: కాని ఏ వేద కాలము నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞాన శాస్త్రమునందు అనంతమైనటువంటి యొక్క అభిరుచులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది.
1: But yet, right there in Vedic times, Bharat has experienced all that is present in science and technology as you find today.
0: ఈనాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేద కాలమునందు ప్రారంభమైనటువంటిది.
1: The history of Bharat dates back to the Vedic times.
0: ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు,
1: ఆల్ ది సీక్రెట్ మంత్రస్ ఇన్ వేద,
0: శక్తివంతమైనటువంటి యంత్రములు,
1: ఆల్ మెషినరీ విచ్ ఆర్ పవర్ఫుల్,
0: మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు,
1: అండ్ ఆల్ ద టెక్నిక్ విచ్ ఇస్ సో సీరియస్ కమెన్స్డ్ లాంగ్ బ్యాక్.
0: ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది.
1: ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ వేద is the foundation, its very breath.
0: ee vedamulandu adharvana vedamunu aneka deshiyulu parishodhana salpitu vacharu.
1: Among Vedas, adharvana veda is investigated by many foreigners.
0: Japan varu, Germany varu ee adharvana vedamunu aneka vidhulaga parishodhana salpitu vacharu.
1: People from Japan and Germany conducted several experiments based on adharvana veda.
0: భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడాను వర్ణించలేరు.
1: నో వన్ కెన్ నరేట్ ఆర్ ఎక్స్టోల్ ద సాంక్టిటీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ భారత్.
0: మొట్టమొదట భారతీయులు మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే.
1: ఇట్ ఇస్ ద వర్డ్ దట్ ఇస్ స్పెల్ట్ అవుట్ ఫస్ట్ బై భారతీయస్ ఇన్ ద బిగినింగ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు.
1: Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning.
0: దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మన్ దేశస్థుడు అనేక విధమైన పరిశోధనలు సలుపుతూ వచ్చాడు.
1: Several experiments were conducted by a German scientist by name Grift.
0: ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు.
1: It's only out of this Vedic text, Vishwamitra invented this Gayatri Mantra.
0: ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా,
1: నాట్ మియర్లీ చాంటింగ్ గాయత్రి మంత్ర,
0: ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అగ్నేయాస్త్రము,
1: హీ మేడ్ సెవెరల్
0: ప్రకాశాస్త్రము,
1: అగ్నేయాస్త్రం,
0: ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం సిస్టమ్లంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఆదిత్య తేజస్, విశ్వామిత్ర డిస్కవర్డ్ సెవెరల్ పవర్ఫుల్ వెపన్స్.
0: అట్టి అస్త్రములన్నీ కూడాను రామచంద్రుడికి అర్పితం చేస్తూ వచ్చాడు.
1: He handed over all this mighty powerful weaponry to Ramachandra.
0: ఇది 1000 సంవత్సరముల పూర్వం జరిగినటువంటిది.
1: How many thousands years back that thing happened?
0: కనుక భారతీయులు విజ్ఞాన శాస్త్రమందు వెనుకబడినటువంటి వారు కాదు.
1: Bharatiyas are never backward in science and technology.
0: భారతీయులు శోధించి సాధించినటువంటి విడిచినటువంటి దానిని ఈనాడు విదేశీయులంతా కూడాను ఆధారం చేసుకుంటున్నారు.
1: What all that has been investigated, inquired and researched by Bharatiyas and dropped is followed by foreigners today.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్,
1: వాట్స్ జనరల్లీ హ్యాపెనింగ్ టుడే ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్.
0: కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు.
1: వీ సే దిస్ ఏరోప్లేన్ ఇస్ డిస్కవర్డ్ దేర్ బై రైట్ బ్రదర్స్ ఇన్ అమెరికా ఇన్ 1903.
0: కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు.
1: హౌఎవర్ జర్మన్ డిస్కవర్డ్ ఇట్ ఇన్ ఇయర్ 1896.
0: దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు?
1: హూ డిస్కవర్డ్ ఇట్?
0: లిలిప్త్ కనిపెట్టాడు. కానీ కట్టగడపడి క్రింద పడి మరణించాడు.
1: హౌఎవర్ హి ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాళ్ళు
1: భారతీయస్ ఆల్సో డిస్కవర్డ్ ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇయర్ 1895.
0: శివరాం బాపు చీతటర్జీ అని బాంబే ఉన్నటువంటి వాడు,
1: రెసిడెంట్ ఆఫ్ బాంబే. శివరాం చటర్జీ, శివరాం బాపూజీ చటర్జీ,
0: అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు.
1: ఎస్, గాన్ అప్ టు ద హైట్ ఆఫ్ 1500.
0: అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్, గోవింద రణా అనేటువంటి అతను అనేక విధములు సహాయం చేశాడు.
1: ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈస్ రెండర్డ్ గివెన్ టు హిమ్ బై వన్ బిలాంగింగ్ టు బరోడా, మహాదేవన్, గోవింద.
0: కనుక 1895 లోపలనే భారతీయులు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని.
1: దేర్ ఫోర్ భారతీయస్ ఇన్వెంటెడ్ దిస్ ఏరోప్లేన్ ఇన్ దియర్ 1895.
0: ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడా భారతదేశం నుంచి వెలువడినటువంటిది.
1: ఆల్ మ్యాథమెటిక్స్ ఇస్ ద వన్ దట్ బిలాంగ్స్ టు భారత్.
0: రోమన్ లాంగ్వేజ్ లోపల కూడాను ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది.
1: ఇన్ ద రోమన్ లాంగ్వేజ్ ఆల్ దట్ బిలాంగ్స్ టు భారత్.
0: ఈ విధంగా విచారం చేసి చూస్తే అన్నింటి యందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ వే యూ అండర్స్టాండ్ భారత్ ఈస్ ప్రొసీడింగ్ అహెడ్.
0: కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన స్వల్పలేకపోతూ వచ్చారు.
1: అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ గ్రోయింగ్ జెలసీ దిస్ కుడ్ నాట్ బి ప్రాపగేటెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఇంకా వైద్య శాస్త్రం నందు
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్
0: భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు.
1: ఇట్ ఈస్ ది సేజ్ భారద్వాజ హూ ఇన్వెంటెడ్ దిస్
0: అస్త్ర శస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడాను కనిపెట్టాడు.
1: హీ ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ ది అస్త్ర
0: అనగా ఈనాటి ఆపరేషన్ అన్నీ కూడాను ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద మోడర్న్ సర్జరీ ఈస్ దాట్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ భరద్వాజ. దెన్
0: ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి.
1: World needs code of conduct.
0: Dharmo rakshate rakshitaha. అది ఏ జగత్తును రక్షించేటువంటిది.
1: ఇట్ ఈస్ ది ధర్మ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు.
1: ఇట్ ఈస్ ది ఎంపరర్ మను హూ జస్ట్ డిస్కవర్డ్ దిస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ధర్మ.
0: న్యాయ శాస్త్రమును గౌతముడు కనిపెట్టాడు.
1: లా ఈస్ డిస్కవర్డ్ బై సేజ్ గౌతమ.
0: ఇంకా ఆర్థిక శాస్త్రమును చాణక్యుడు కనిపెట్టాడు.
1: ది ఇకనామిక్స్ ఈస్ ద వన్ ఆఫ్ చాణక్య.
0: ఇవన్నీ కూడాను సకల విద్యలు కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: All forms of knowledge originated out of Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకోలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు.
1: The capacities and the abilities of Bharatiyas ఆర్ నాట్ నోన్ టు ది మోడర్న్ స్టూడెంట్స్, దేర్ఫోర్ దే డిపెండ్ ఆన్ ఫారిన్
0: శక్తులు కూడాను, యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: ఆల్ వెపన్స్ ఆల్ టెక్నిక్స్ ఆర్ అవుట్ ఆఫ్ భారత్ ఓన్లీ.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: స్త్రీ జాతి యందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి, ఆమె యొక్క శక్తి సామర్థ్యం కూడాను అత్యవసరమే.
1: ఇట్స్ ఆల్సో మోస్ట్ ఎసెన్షియల్ టు నో ఆఫ్ సావిత్రి, ఏ ఉమెన్ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ హర్ డెడ్ హస్బెండ్.
0: తన పతి మరణ నిమిత్తమై సూర్యోదయం కూడా కాకుండా ఉండాలని సుమతి అనేక విధములుగా చేసింది.
1: సుమతి ఆల్సో డిడ్ హర్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ వుడ్ నాట్ బి సన్ రైజ్.
0: ఇలాంటి గొప్ప శక్తులు భారతదేశం ముందు స్త్రీ పురుషుల యందు నాటి మొదలు నేటి వరకు కూడాను ప్రకాశిస్తూనే వస్తున్నవి.
1: సచ్ మైటీ పవర్ ఈ షైనింగ్ అమంగ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ భారత్ దెన్ అండ్ నౌ.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదిని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ కెనాట్ బి ఎక్స్టోల్డ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: ఈ సముద్రం ఎన్ని పంప్ సెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడాను తక్కువ అయ్యేటువంటిది కాదు.
1: You cannot draw water with the help of the pump sets out of the ocean. It will be not just the water.
0: Samattam yogamuchyate, samattam tho undeetvanti bharatiya samskruti.
1: The culture of Bharat maintains the spirit of equanimity.
0: Enni nadulo varsha kalamlo pravahinchi cheripothunnaya samudramulo.
1: You know, many of the rivers merge in ocean.
0: Kaani okka inch aina kudunu peragatam ledu.
1: But it doesn't grow even an inch.
0: Nityamu suryuni yokka aaviri cheta ento jalam aaviri aipothundadi.
1: You also water gets transformed into vapor because
0: kaani samudram okka inch aina kudunu taragatam ledu.
1: But there's no dearth of water even for an inch in an ocean.
0: Perigi taraganatvanti yokka samudram yokka sthitiye bharatiya samskruti.
1: The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat.
0: Yavar enni vidhamulainatundi pramadamulu sambhavimpa chesinappatikini ee Bharatadesham nundu samskruti aneetundi netikini pranamtone untunnadi.
1: In spite of repeated foreign invasions, the culture of Bharat still exists.
0: Enni deshamulu varu ee yokka samskrutini nirmoolamu gaavinchalani prayatnincharu.
1: Many foreigners attempted to destroy the culture.
0: Kaani okkaru kodanu deenini kadilinchalekapoyaru.
1: None can shake it.
0: కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి.
1: కల్చర్ ఈస్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను.
1: బట్ ద ఫారినర్స్ అండ్ భారతీయస్ టేక్ ఇట్ ఈజీ.
0: ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు.
1: హౌఎవర్ దే కంక్లూడ్ బై సేయింగ్ ఇట్స్ కల్చర్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ద వే.
0: లైఫ్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఈస్ హైలీ సేక్రెడ్.
0: ఇది ఎన్నో విధమైనటువంటి యొక్క తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది.
1: It's only out of life we enjoy all kinds of convenience, comforts and set an ideal to the rest of the world.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి.
1: ఎవ్రీ భారతీయ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ కల్చర్.
0: ఈ భారతదేశం యొక్క కల్చరు ఒక భారతదేశమునికే పరిమితమైనటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు భారత్ ఓన్లీ.
0: యావత్ ప్రపంచమునకే ఇది ఆధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: All should live together.
0: అందరూ కలిసిమెలిసి జీవించాలి.
1: All should live in harmony.
0: అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
1: They should be blissful together.
0: అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుండాలి.
1: They should live in all friendship and coordination.
0: కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి.
1: Therefore culture belongs to human society by and large.
0: ఏ దేశమునందు పుట్టిన రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
1: We may be born in any other country, we may have separate names
0: kaani
1: and form.
0: Manavattam okkate.
1: But the humanity is one.
0: Kanuka ekkadiki poyinappudiki manavattam oke jati.
1: Humanity is just one race.
0: Aa jatiki ye vidhamainatundi bhedamulu ledu.
1: It has no differences whatsoever.
0: Itti bhedamulu lenatundi jati bharatiya samskruti.
1: The culture of Bharat speaks of that human society without any differences.
0: Intiye kaadu,
1: not only this.
0: Inkanu aneka vidhamainatundi okka bhasha vishayamulannu kudanu యావత్ ప్రపంచమును కూడాను ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ఆల్ ది లింగ్విస్టిక్స్ అండ్ ది లాంగ్వేజ్ టు ది వరల్డ్.
0: ఈ ఆర్థిక శాస్త్రం లోపల
1: ఇన్ ఎకనామిక్స్
0: అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు బయలుదేరాయి.
1: దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: కానీ దాన్ని అన్నింటినీ తట్టుకుని నెట్టుకుని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ కుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఈ
0: చాణక్యుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు.
1: చాణుక్య రిఫర్ టు సో మెనీ ఆఫ్ ది చేంజెస్ టు ది ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్.
0: ఆనాటి నుండి నువ్వు నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది, ఈ యొక్క చాణుక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది.
1: దిస్ కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ప్రెసెంట్ ప్లైట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై చాణుక్యస్ ఎకనామిక్స్.
0: ఈ యొక్క చాణుక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది.
1: ది ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ చాణుక్య డిపెండ్స్ అపాన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్.
0: కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు.
1: Many scholars say inquiry means search.
0: కానీ ఇది వెతకటం కాదు.
1: It's not searching.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎక్కడ?
1: The divinity which is all pervasive, where do you search for it?
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎవరు?
1: Who is going to search for the divinity which is present in all beings?
0: అయితే అన్వేషణ అనే పదమును ఎట్లా పుట్టింది?
1: Then how do you say this inquiry or search?
0: ఇది ఒక జపం చేతను లేక ధ్యానం చేతను లేక భజన చేతను లేక పూజల చేతను లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు వుడ్ గెట్ అవుట్ ఆఫ్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్.
0: ఇవన్నీ కూడా కేవలము స్థిర చిత్తమునకు సహాయములు చేసేటువంటి ఒక సత్కర్మలే.
1: దే ఆర్ ఆల్ గుడ్ యాక్ట్స్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్.
0: దైవాన్వేషణ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సర్చ్ ఫర్ గాడ్?
0: రాగ ద్వేష అహంకారములను వదిలించుకోవటమే అన్వేషణ.
1: The inquiry or search for God means to giving up one's own attachment and hatred.
0: Oka nippu undali.
1: Here is fire.
0: Ee nippunu alakshyam cheyatam cheta dani paina nimrochi kapputundali.
1: As you neglect fire, it will be covered by ash.
0: Kani ee ash ni ye vidhanga teevali?
1: How can you remove the ash?
0: Ee ash ekkada nunchi vachindi?
1: Where from it came?
0: Agni nunchi vachindi.
1: It is out of the fire.
0: Kalukune agni ni moosivesindi.
1: It covers the very fire.
0: మేఘములు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ క్లౌడ్స్?
0: సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సన్లైట్.
0: కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: ద ప్రొడక్ట్ ఆఫ్ ది సన్లైట్ కవర్స్ ద వెరీ సన్ ఇట్సెల్ఫ్.
0: ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది.
1: ద వాటర్ విచ్ ఇస్ నెగ్లెక్టెడ్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ ఎ వెల్ విల్ బి కవర్డ్ బై మాస్.
0: ఆ యొక్క పాచి నీరుని కప్పివేస్తుంది.
1: ద వెరీ మాస్ కవర్స్ ద వాటర్.
0: మన కంటిలో దృష్టి ఉంది.
1: We have vision, sight.
0: కానీ ఇక్కడ కేటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టిని కవర్ చేసేస్తుంది.
1: When once the cataract develops,
0: ఇది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got?
0: కంటి నుంచినే వచ్చింది.
1: It's out of the
0: eye. బయట నుంచి వచ్చి చేరలేదు.
1: It has not come from outside.
0: కంటి నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి.
1: So in order to remove ash, which is the product of the fire, you have to blow it off.
0: ఆ నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: When once ash is gone, you will see the fire.
0: చల్లని గాలులు వీచినట్లంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు.
1: When there's cool breeze around, the clouds will pass off.
0: సూర్యుడు కొత్తగా ఉద్భవించలేదు.
1: Sun has not come afresh.
0: అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి.
1: When once you remove the moss, you will see the water.
0: కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది.
1: When once you remove the cataract, you will have the
0: అదే విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అహంకారము ఈ మూడు కూడా చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపజేస్తుందని.
1: Therefore the divinity within the humanity is hidden there because of attachment, hatred and ego.
0: కనుక రాగ ద్వేష అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once we give up this attachment, hatred and ego, you will have the manifestation of the divinity
0: within. ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రములను ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుంది.
1: Such sacred texts have been propagated since ancient times in Bharat.
0: కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది.
1: In olden days, Sanskrit is known to all.
0: రాను రాను భారతదేశంలో సంస్కృత భాషని అడుగంటిపోయింది.
1: As days passed, the Sanskrit is neglected.
0: భారతీయ చరిత్రలన్నీ కూడాను వాక్యములన్నీ కూడాను వ్యామోహములన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి.
1: All the interpretations and texts are written in Sanskrit only.
0: భారతదేశంలో ఉంచినటువంటి యొక్క ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు.
1: No one can exactly receive all the wealth contained here.
0: ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం బాటపడి మన దివ్యత్వాన్ని మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature.
0: ప్రాకృతమైన వాంఛలు తరిగిపోతున్నాయి.
1: The worldly desires are on the rise.
0: అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి.
1: The inner feelings are lost.
0: కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ డెవలప్.
0: బాహ్యమైనటువంటి క్షణభంగురాలు.
1: All the external is momentary.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్.
0: ఈ యవనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు, పొరలు, తెరలు పుడుతుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దే ఆర్ బౌండ్ టు బి ది వేవ్స్ అండ్ కవర్స్ ఆర్ లేయర్స్ ఓవర్ దేర్.
0: దీనిని శంకర్ల వారు చెప్పారు, మా

0: ఏమిటిది? యవ్వన గర్భం మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: What for is this pride of youth? It comes in between and passes off.
0: ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది.
1: In a half moment it moves.
0: అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం.
1: You take it permanent.
0: శాశ్వతమైన ఆనందాన్ని క్షణభంగురంగా విశ్వసిస్తున్నాం.
1: You consider eternal bliss momentary.
0: ఇది కాదు.
1: This not.
0: మనం నేర్చే విద్యలన్నీ కూడాను ఒక సంస్కారంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: All the forms of knowledge that we acquire should give us culture.
0: దీనిని శంకరుల వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు.
1: శంకర టాట్ ఇన్ అనదర్ వే ద
0: సేమ్. ఈ కలియుగ ప్రభావం చేత మహా పండితులు కూడాను పాణి గ్రంథమును ఉచ్చరిస్తూ ఉంటుంటారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ స్కాలర్స్ రిపీటెడ్లీ రీడ్ ఒక పాణి గ్రామర్ రిటెన్ బై పాణి.
0: వ్యాకరణం అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది.
1: గ్రామర్ రిటెన్ బై పాణి శైలి.
0: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీల్లేదు.
1: వితౌట్ గ్రామర్ దే కెనాట్ బి లాంగ్వేజ్.
0: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
1: Today grammar is not necessary.
0: ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు.
1: Is not the language, it is original.
0: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది.
1: Today we find artificial language.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సంస్కృతి కాని సంస్కృతం కాని లేదు ఇందులో.
1: Today there is no sanskriti, the culture sanskrit or sanskrit.
0: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
1: They just repeat words.
0: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: Then Kashi Shankara, accompanied by disciples,
0: ఒక ఉద్దుడైనటువంటి పండితుడు దుక్నుం కరణే దుక్నుం కరణే దుక్నుం కరణే అని వల్లిస్తున్నాడు.
1: An old scholar went on repeating the grammar principle, దుక్నుం కరణే.
0: విన్నాడు శంకర్ల వారు.
1: Shankara heard this.
0: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
1: What is this madness?
0: ఏమిటి ఈ యొక్క గ్రామర్స్ యొక్క సంబంధము?
1: What is this? What for is this grammar?
0: దుక్నుం కరణే అంటే ఏమిటిది?
1: What does it mean, dukkhum
0: karane? ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
1: In what way does it help you?
0: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
1: It won't give any help.
0: పిచ్చివాడా,
1: madcap.
0: ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
1: You think that it's going to redeem you.

0: నహి నహి నహి రక్షతి దుఃఖంకరణి. ఓ పిచ్చివాడ, ఏమిటి ఈ దుఃఖంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం, భజ గోవిందం. భగవంతుని స్మరించు.
1: Oh, madcap, in what way this grammar principle dukrunkarane is of going to be of any use to you? It will not protect you. Chant the glory of the Lord.
0: Ee govindam ekkada untundali?
1: Where is this govindam?
0: Kevalam nee yende untundali.
1: He is within you.
0: Daivatvam anetundi baita pradeshamlo ledu.
1: Divinity is not present outside.
0: Sarvatra untundali.
1: It is everywhere.
0: Antar bahischata sarvavyapya narayana sthitah. Lopala velupala sarvatra kuda untundali.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుంటది.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that way.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: How?
0: తనకున్నటువంటి దుర్గుణములను దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: If you give up your bad qualities, it comes on its own.
0: ఇవన్నీ కూడాను దానికి కప్పబడినటువంటివి.
1: They all cover it up.
0: ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: ఇఫ్ యూ రిమూవ్ ఆల్ దిస్ కవరింగ్ బ్యాక్ క్వాలిటీస్, కనుక
0: నీ మానవుని యందు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ సో మెనీ అబిలిటీస్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ద పవర్ దాట్ ఈస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్
0: మ్యాన్. కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సరిపటం లేదు.
1: They only investigate in the outer world, but they do not experiment with him.
0: తత్తి దాని కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: Here is a man. If you just click your camera, you will have his photograph.
0: అయితే ఎలాంటి పిక్చర్ వస్తుంది?
1: What sort of picture?
0: నీ దేహం పైన ఏ ఏ భాగములు ఉన్నాయో, ఏ ఏ వస్త్రములు వేసుకున్నావో, ఏ ఏ రంగులు ఉంటున్నాయో అవన్నీ వస్తుంటాయి.
1: You will get there in the picture, you are dressed in the color and your form.
0: అయితే బాహ్యమైనవి వస్తున్నాయి కానీ అంతర్మైనటువంటి రావటం లేదు.
1: యు గెట్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ బట్ నాట్ ది ఇంటర్నల్.
0: అదే ఎక్స్రే ఫోటో తీసేస్తే లోపల ఉన్నటువంటి బోన్స్, ఈ నర్వ్స్, ఈ మజిల్స్ అన్ని కూడా వచ్చేసేస్తాయి.
1: బట్ ఇన్ ఎక్స్రే ఫోటో యు విల్ ఫైండ్ యువర్ బోన్స్ అండ్ నర్వ్స్ అండ్ ద మజిల్స్ దేర్.
0: ఈనాటి విద్యలు అన్ని కూడా కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ లైక్ అన్ ఎక్స్టర్నల్ ఫోటోగ్రాఫ్.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో ఉంటుంది, లోపల ఉన్నటువంటి అంతా కూడా నువ్వు కంపించేటువంటి.
1: వేర్ ఎ స్పిరిచువల్ కల్చర్ ఇస్ లైక్ అన్ ఎక్స్రే ఫోటో దట్ స్పీక్స్ ఆఫ్ విదిన్.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: Today we have the education bereft of morality, righteousness and spirituality.
0: Anati Vishwamitrudu goppa tapas chesadu.
1: Vishwamitra undertook penance in those days.
0: Aa tapas cheyatam cheta
1: because of
0: Aditya Hrudayamu aneetundi dani kanipettadu.
1: He discovered Aditya Hrudayam.
0: Ee Aditya Hrudayam nunchi kudanu anni ashtramulu kudanu prarambhamainayi.
1: It's only out of that principle he could have all the weapons.
0: Aithe inta goppa ashtramulu undi kudanu Sri Ramachandrudu enduku sharanu chochadu?
1: In spite of all the mighty power, why did Vishwamitra surrender to Rama?
0: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: Why should he go to Rama to kill all the demons?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: There are certain procedures laid.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా, ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
1: In the process of penance, he also wanted to conduct yaga.
0: యాగము చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఒక హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను, ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కానీ ద్వేషములు కానీ అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: anger, hatred. తాను బ్రహ్మగా నిలిచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు.
1: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: Ramul anaga evaru?
1: Who is Rama?
0: Dasaratha Maharaju kumaru kadu.
1: Not the son of Dasaratha.
0: Rameti iti Ramaha. Atma Ramul.
1: He is the one of the spirit, Atma.
0: అది ఈ ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆత్మ సర్వలు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: నో కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: కాన్షియస్నెస్
1: కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది ఏ దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వీ అండర్టేక్ వేరియస్ సాధన.
0: ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
1: If you love wholeheartedly, you will have the practice.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: మదర్ ఇస్ వర్కింగ్ ఆన్ ద టెరెస్ విత్ ద చైల్డ్ ఆన్ ద డౌన్ స్టేర్.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: చైల్డ్ ఇస్ స్లీపింగ్.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: ద చైల్డ్ గాట్ అప్ అండ్ క్రైడ్.
0: లేచేటప్పటికి ఆ అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ క్రెష్డ్ ద బేబీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: హీ క్రైస్ ఫర్ గాడ్.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: వేర్ ఎవర్ హీ ఈస్ గాడ్ విల్ డిసెండ్ ఇమ్మీడియట్లీ.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ ప్రే హోల్ హార్టెడ్లీ,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ ద లార్డ్.
0: కాని పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
0: మానవులందరూ కూడాను.
1: Human society is crying today.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: birth. చచ్చినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: death. మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావా?
1: What for you cry?
0: ఏడ్పు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by రామకృష్ణ పరమహంస.
0: స్వామి నీకైనట్టుగా మా కూడాను సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
1: సమ్ ఆస్క్డ్ హిమ్ స్వామి వుడ్ వి ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్.
0: తప్పక జరుగుతుంది.
1: ఇస్ ఇట్ సర్టెన్?
0: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు నువ్వు మాట్లాడవచ్చు.
1: ఇస్ ఇట్ జస్ట్ యూ అండ్ ఐ టాక్ హియర్, యూ కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్.
0: అయితే ఎట్లా?
1: హౌ?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
0: pine?
1: You cry for God in the same
0: way.
1: Certainly God will manifest. God is not
0: elsewhere.
1: He is within you.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: You are not able to know that.
0: అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు.
1: Many will have glasses above the nose.
0: కానీ ముఖం కడుక్కునేటప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు. ఎక్కడ వెతికితే చిక్కుతాయి? తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి?
1: ద గ్లాసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది వెరీ నోస్, వేర్ డు యూ సర్చ్ ఫర్ దెమ్?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: ద ప్రెసెంట్ సిచ్యువేషన్,
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
1: గ్లాసెస్ ఆర్ ప్రెసెంట్ అబౌట్ ద నోస్ బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద గ్లాసెస్.
0: దైవం ఎక్కడ అని వెతికేటువంటి
1: ఫర్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
0: తప్పక దైవం ప్రత్యక్షమవుతాడు.
1: సర్టెన్లీ గాడ్ విల్ మానిఫెస్ట్.
0: దైవం ఎక్కడో లేడు.
1: God is not elsewhere.
0: He
1: is within you.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.

0: మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈస్ సర్చింగ్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఎక్కడ వెతుకుతాడు తను తాను?
1: వేర్ డస్ హి
0: ఇంక్వైర్? దైవం.
1: హి ఇస్ గాడ్.
0: సర్వత్రా దైవమే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మెటీరియల్ టు గాడ్.
0: దైవం లేని వ్యక్తియే లేదు.
1: దేర్ ఇస్ నో పర్సన్.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: దేర్ ఇస్ నో సౌండ్ విదౌట్ గాడ్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ వితౌట్ గాడ్.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తియందును దైవత్వం ఇమిడి ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ.
0: ఎట్లా తెలుసుకోగలవు?
1: హౌ డు యు నో దట్?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుందా?
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: డు యు సీ ఇట్?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌ ఆర్ యూ లిసన్ ద
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడని అర్థం.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ, కెన్ యూ డినై గాడ్?
0: ఆ గాలియే లేకపోతే నీవు ఎట్ట నిలిచగలగావు?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: గాలి ఉంది,
1: దేర్ ఇస్,
0: కానీ కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవటానికి చేత కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాన్ డూ ఇట్ యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్.
0: కనిపించకుండా మాత్రం లేడని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ యూ కెనాట్ డినై.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: ఐ ఎగ్జిస్ట్ సో గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్.
0: ఎందుకంటే దైవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: బికాస్ ఐ లివ్ విత్ ద డివినిటీ ఓన్లీ.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: దట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ప్రెసెంట్.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: వితౌట్ దిస్ ఫెయిత్ హౌ డు యు అక్వైర్? హౌ డు యు నో గాడ్?
0: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి.
1: అట్లీస్ట్
0: అదే చెప్పాడు. ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: సో యూ షుడ్ హావ్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: వెన్ యూ హావ్ దీస్ బోత్ యూ విల్ నో ది ఇన్నర్ సెల్ఫ్.
0: నీ పైన నీకు ఫెయిత్ లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన ఫెయిత్ లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It is impossible.
0: ఇక 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1000 births. It is impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that is
0: ఎక్కడో పోనక్కర్లేదు.
1: You don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కానీ
1: ఏదర్ ఇన్ సైన్స్,
0: ఇంకా ఆధ్యాత్మికంలో కానీ, నైతికంలో కానీ,
1: మొరాలిటీ
0: భౌతికంలో కానీ,
1: ఫిజికల్
0: లౌకికంలో కానీ,
1: ద వరల్డ్
0: అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటి అంతా కూడా కృత్రిమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
0: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్, ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంక ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్లెస్.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అంతా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ ఇన్సెక్ట్స్ దట్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: బట్ టేక్ ది లెన్స్, యు కెన్ సీ.
0: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
1: యు కెన్ సీ విత్ ది లెన్స్.
0: మిగతా దాని కనిపించవు.
1: నాట్ అదర్వైజ్.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవనోపాధి కోసం నిమిత్తం మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఈస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డూ ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త పరిశోధనలు అంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కాని ఈ నాటివి కాదు.
1: They are not of this day.
0: ఏనాడో ఏ వేల కాలంలో నుంచి కూడా జరుగుతూ వస్తుంది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏ నాటి వాడు?
1: హిరణ్యకశిపుడు what times he
0: was? అతను గొప్ప సైంటిస్ట్.
1: He is a great scientist.
0: అతను అనేక రకములైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
1: He inquired, investigated five elements.
0: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
1: He had full control on them.
0: భూమిని క్రమక్రమేణ తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
1: He could also move earth planet.
0: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు.
1: He also reached moon.
0: క్రమక్రమేణ నక్షత్ర మండలాన్ని కూడా ప్రయత్నించాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్.
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణ కొంచెం మార్పు చేయాలని చేశాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్.
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
1: డూ యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపు?
0: దాంట్లో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
1: ద సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
0: భారతదేశం యొక్క దివ్యశక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
1: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ట్ బి నోన్ టు.
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
1: దో హీ సో యంగ్ హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.

0: యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ సెన్సెస్ అండ్ యువర్ మైండ్.
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without sense control, what is the fun of controlling other things?
1: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
0: You say I have learnt all.
1: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
0: My teachers also taught everything.
1: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు, tell what your teachers taught you.
1: చదివించిరి నన్ను గురువులు.
0: My teachers made me learn.
1: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని.
0: I studied all that relating to primary objectives of life.
1: Chadivulalo marmamella chadiviti tandri.
0: I have known all the secrets of knowledge and information, father.
1: Emita analogy?
0: What is that?
1: Aa marmam emiti?
0: What is the secret?
1: Om namo narayanaya.
0: The secret is om namo narayanaya.
1: Om.
0: Om.
1: Adi ప్రణవనాదము.
0: దట్ ఈస్ ప్రణవ.
1: అదే ప్రారంభంలో కూరిపోయినటువంటిది.
0: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్.
1: అది ఆది శబ్దము.
0: ఇట్ ద ఫస్ట్ వర్డ్.
1: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి.
0: The eight letters are born out of that primal sound.
1: ఆ కా చాట తాప యశ.
0: The eight letters are originated of the primal sound.
1: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
0: All Vedas are the products out of these eight letters.
1: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడా అభివృద్ధి గావించిన సారస్వతుడు.
0: సో ఇట్స్ ఆల్ ది వేదిక్ అండ్ ఉపనిషదిక్ లిటరేచర్.
1: ఇది అకాచేట తప యశ అని.
0: దీస్ ఆర్ ది ఎయిట్ లెటర్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దోస్ టెక్స్.
1: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేద అన్నారు.
0: ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంపోజ్డ్ విత్ దీస్ లెటర్స్.
1: మీకు తెలిసిన పిల్లలకు
0: స్టూడెంట్స్ నౌ
1: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
0: In an English language, there are 26 letters.
1: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
0: With these 26 letters, you can compose big volume.
1: అన్ని 26 లెటర్స్.
0: All, everything contains these 26
1: letters. నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలెన్ లోపల.
0: Violin has 4 wires.
1: నాలుగు వైర్లు వైలెన్ లోపలే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
0: With these 4 wires of a violin, you can play many tunes.
1: అదే రకంగానే ఈ ఆకా చాటా తాపాయశ అనేటువంటి 8 అక్షరాలపనే వేదమంతా ప్రారంభమైంది.
0: విత్ దీస్ 8 లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
1: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
0: అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ శృతి. దట్ విచ్ ఇస్ హర్డ్
1: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
0: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్ ఆడిషన్.
1: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
0: ఇన్ వేద 3 థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
1: అది త్రయి అని.
0: దట్ ఈస్ త్రయి
1: అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద.
1: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
0: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
1: మంత్రం అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై మంత్ర?
1: ఓం నమో నారాయణాయ ఓం నమశివ ఇది కాదు మంత్రం.
0: ఇస్ నాట్ నమో నారాయణాయ.
1: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
0: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రీకాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
0: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ దీస్ త్రీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈస్ మ్యాన్.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ మ్యాన్.
1: వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి హార్మోని ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ మంత్రము?
0: దిస్ ఇస్ మంత్ర.
1: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
0: Such mantra is taught previously long back.
1: ఈ మంత్రం యొక్క శక్తి,
0: the power of mantra,
1: ఎంతనో ఉంటుండాలి.
0: It's mighty.
1: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
0: The sound of pranava has got that mighty infinite power.
1: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
0: How do you get it?
1: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
0: It has got these the akara ukara makara.
1: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
0: But we say it in the same way.
1: గాడ్ అని ఒక పేరు పదం వచ్చింది.
0: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
1: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
1: జిఓడి. మూడు అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
0: దేర్ ఆర్ 3 లెటర్ జిఓడి గాడ్.
1: అదే విధంగా ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
1: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
0: 3 హియర్ ఆ ఊం.
1: ప్రతి శబ్దమును కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరం చేరినప్పుడే, ఇది ఒక శబ్ద రూపంగా బదిలీ అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ విల్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
1: కనుక ఆ ఉ ఉం.
0: సో ఆ ఉ ఉం
1: దానిని భూర్ భువ సువహ గాయత్రి మంత్రంలో భూర్ భువ సువహ.
0: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువస్సువః,
1: భూలోక భువర్లోక సువర్లోకము అన్నారు.
0: దిస్ ఈస్ భూలోక భువర్లోక సువర్లోకం.
1: ఎక్కడ ఉంటుంది భూలోకము?
0: వేర్ ఆర్ దీ?
1: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు,
0: వి సే భూలోక ఇస్ నేచర్. నో,
1: ఇది మెటీరియలైజేషన్, బాడీ.
0: దిస్ భూలోక ఇస్ ద బాడీ, మెటీరియలైజేషన్.
1: మెటీరియలైజేషన్ అదే భూలోక, భూర్ అదే దేహము.
0: సో ద ఫస్ట్ వన్ భూ, దట్స్ బాడీ.
1: ఇంకా భువః,
0: సెకండ్ భూ
1: అదే వైబ్రేషన్.
0: భూవః వైబ్రేషన్,
1: ఆ వైబ్రేషన్ ఏ లైఫ్, ప్రాణము.
0: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్, ప్రాణ.
1: సువః,
0: సువః
1: అది ఏ రేడియేషన్.
0: దట్ ఇస్ రేడియేషన్,
1: అదే ప్రజ్ఞానం.
0: దట్ ఇస్ ప్రజ్ఞాన, స్పిరిచువల్.
1: ప్రజ్ఞానం, ప్రాణం, దేహం, మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువః.
0: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ప్రజ్ఞాన ది స్పిరిచువల్, ప్రాణ ద లైఫ్ అండ్ దేహ ద బాడీ.
1: కనుక ఈ భూర్ భూ స్లోకం అంటే భూలోకం, భూర్లోకం, స్వర్లోకం, ఎక్కడెక్కడో లోకాలు, ఇవి ఎక్కడో లేవు, అంతా మన దేహమే.
0: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ త్రీ సెపరేట్ వర్ల్డ్స్, భూలోక, భూర్లోక.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ దట్ ఈస్ బాడీ.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే లైఫ్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద లైఫ్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే మన జ్ఞానం.
0: ద వన్ యూ రియలీ ఆర్ ఇస్ ప్రజ్ఞానం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ప్రజ్ఞాన స్పిరిచువల్ ఇస్ బ్రహ్మ.
1: దైవం అనేటువంటిది ఎక్కడనో లేదు.
0: సో గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: విలువలేని ఇనిప పెట్టేయందు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
1: ఐరన్ సేఫ్ కి ఏమీ విలువ లేదు.
0: ఐరన్ సేఫ్
1: కానీ దాని లోపల పెట్టేటువంటి నగలకంతా చాలా విలువ ఉంటుంది.
0: బట్ ది జ్యూవెల్స్ ఆఫ్ ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి మన దేహం అనేటువంటిది విలువలేని ఇనిప పెట్టే.
0: సో బాడీ ఈజ్ అన్ ఐరన్ సేఫ్ దట్ హెస్ నో వాల్యూ.
1: ఇందులో ఉండాలి సద్గుణములు, సదాచారములు, సచ్చింతనం, సత్ప్రవర్తన, సచ్చిత్త, ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల.
0: దట్ ప్రెసెంట్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ద గుడ్ ఫీలింగ్, గుడ్ ఎమోషన్స్, గుడ్ థాట్, గుడ్ కాండక్ట్ విత్ ఇన్.
1: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వాల్యూస్.
1: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
0: వీ షుడ్ సేఫ్ గాడ్ ప్రెసెంట్ దోస్.
1: అది వైబ్రేషన్.
0: దట్ ఈస్ వైబ్రేషన్.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
0: వితౌట్ దిస్ వైబ్రేషన్ ద బాడీ కెనాట్ మూవ్.
1: ఇది కేవలం జడమైనటువంటిది.
0: బాడీ ఇస్ ఇనర్ట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనలో లేనివి మాత్రం బయటకు రావు.
0: దట్ విచ్ నాట్ విత్ ఇన్ యూ విల్ నాట్ కమ్ అవుట్.
1: ఆ విద్యలు
0: దాట్ ఈస్ దేర్ లేటెంట్
1: ఇన్ బయటపడుతూ వస్తుంది.
0: బట్ ఇట్ షుడ్ బికమ్ పేటెంట్ లేటర్.
1: లేని బయట రావడానికి వీలు కాదు.
0: దట్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ కెనాట్ కమ్.
1: లేని రావడానికి వీలు కాదు, ఉన్నది పోవడానికి వీలు కాదు.
0: దట్ విచ్ ఎగ్జిస్ట్ కెనాట్ వానిష్. దట్ విచ్ ఇస్ నాట్ దేర్ కెనాట్ గో.
1: ఉన్నవి ఉన్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ దేర్ విత్ ఇన్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: Everything is the reflection of the inner being.
1: Anni mane reflection, reaction, resound.
0: Everything comes out as reaction, reflection.
1: Kanuka daiva vishayam lopala okka nirmalamaina premanu penchukunte chaalu.
0: In respect of God, if you develop pure love, that
1: ee vaigyanam lo kuda nu enno parishodhanalu cheyavachunu.
0: In the field of science you can do research.
1: Ee parishodhanante prema chetane cheyali.
0: You should do research with love.
1: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్ విదౌట్ లవ్.
1: ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏంటి?
0: What is this research?
1: దేనిని చేస్తున్నావు?
0: What is that you do?
1: ఎవరిని చేస్తున్నావు?
0: Who is doing?
1: ఎందుకు చేస్తున్నావు?
0: Why?
1: ఎట్లా చేస్తున్నావు?
0: How?
1: ఈ క్వశ్చన్ వేసుకో.
0: Put a question like that.
1: నిన్ను నీవు చేసుకోవాలి.
0: You have to search for yourself.
1: Am I good or bad?
0: You should research for yourself. Am I good or bad?
1: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
0: If you do research like that, you don't need any other.
1: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటారు.
0: Your conscience, ఆత్మ will stand a witness.
1: నీనే ఆత్మ సాక్షి అన్నారు.
0: That is, your ఆత్మ stands as a witness.
1: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
1: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడా ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్.
1: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
0: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్ విశ్వామిత్ర కుడ్ సక్సీడ్ ఇన్ హిస్
1: వశిష్ఠుడు.
0: వశిష్ఠ,
1: ఈ వశిష్ఠుడు యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
0: వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
1: వశిష్ఠ సిస్టమ్ ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
0: వశిష్ట, ద వన్ హూ ఫాలోస్ సిస్టమ్ ఇస్ వశిష్ట.
1: అనగా ఏమి? మన క్రమశిక్షణను అనుసరిస్తూ రావాలి.
0: మీనింగ్ హీ ఫాలోస్ డిసిప్లిన్.
1: ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటున్నాయి ప్రతిదానికి కూడా.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సిస్టమ్.
1: ఇప్పుడు ఒక ఇది టంబ్లర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ కి ఏదైనా ఒక పాత్రకు ఒక అట్ట పెట్టినట్టే, కాగితం పెట్టినట్టే తిప్పి పెట్టితే ఆ అట్ట కరుచుకుంటుంది.
0: This tumbler is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tumbler.
1: కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుంది.
0: Because it is drawn by the pressure force
2: ఆర్ ది ఎయిర్ విత్ ఇన్.
1: ప్రతి దాని ఎందుకు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ హెస్ గాట్ దిస్ మ్యాగ్నెట్.
1: ఆ మ్యాగ్నెట్ అట్రాక్షన్ పవర్.
2: దట్ మ్యాగ్నెట్ స్టాండ్స్ ఫర్ అట్రాక్షన్.
1: ఆ అట్రాక్షన్ స్వరూపమే దైవము.
2: దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ గాడ్.
1: ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
2: దట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: దైవం నందు 100% ఉంటుండాలి.
2: బట్ దేర్ ఇన్ గాడ్ దేర్ ఇస్ 100% ఆఫ్ అట్రాక్షన్.
1: 100% తా ఉంటుండాలి.
2: 100%
1: కనుకనే
2: సో
1: ఆ విధమైన జగత్తునంతా కూడా ఆకర్షిస్తుంది.
2: దేర్ఫోర్ గాడ్ అట్రాక్ట్స్ ద హోల్ వరల్డ్.
1: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
2: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద మ్యాగ్నెట్ యు టర్న్ ఇంటు ద మ్యాగ్నెట్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
2: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
1: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసేయి, అది కరుచుకుంటుంది.
2: ద ఐరన్ పీస్ స్టిక్స్ టు ఎ మ్యాగ్నెట్.
1: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక 2 దినములు పెట్టేసేయి.
2: If you keep the iron piece with the magnet for 2 days,
1: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
2: Third day iron piece becomes a magnet.
1: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
2: This is true research.
1: దైవానికి సమీపంగా ఉంటే,
2: if you are near God,
1: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
2: if you are near God's love,
1: become God.
2: You become God.
1: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్ డివినిటీ.
1: ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
2: యు డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
1: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
2: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు డివినిటీ.
1: కనుక
2: సో
1: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
2: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
1: సంస్కృతి యొక్క తత్వము,
2: ద నేచర్ ఆఫ్ కల్చర్,
1: చాలా విచిత్రమైనటువంటి,
2: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
1: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్, కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతుండినాము.
2: Yesterday, vice chancellor, few students were present.
1: Swami, ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
2: They all said, Swami, it's our good luck.
1: అదృష్టం.
2: It's our fortune, they said.
1: No, same word.
2: Oh, they said, అదృష్ట.
1: అదృష్టం అంటే ఏమిటి?
2: వాట్ యు మీన్ బై అదృష్ట?
1: మై గుడ్ లక్ అన్నారు.
2: దే సెడ్ మై గుడ్ లక్.
1: గుడ్ లక్ అంటే ఏమిటి?
2: వాట్ యు మీన్ బై గుడ్ లక్?
1: మంచి ప్రాప్తి అన్నారు.
2: ఇట్స్ ఎ గుడ్ డిజైర్.
1: ఏదో చెప్తూ వచ్చేసారు.
2: గో ఆన్ టెల్లింగ్.
1: కానీ అదృష్టం అది కాదు.
2: ఇట్స్ నాట్ అదృష్ట.
1: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
2: అదృష్ట, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
1: ఆ దృష్ట, దృష్టి కనిపించేటువంటిది కాదు అదృష్టం.
2: ఆ దృష్ట, దట్ విచ్ యు డోంట్ సీ విత్ ది ఐ.
1: అది ఏ దైవత్వము?
2: దట్ ఈస్ డివినిటీ.
1: దృష్టి కనిపించదు.
2: యు డోంట్ సీ.
1: ఆ దృష్ట, అది అదృష్ట.
2: ఆ దృష్ట విచ్ ఇస్ నాట్
1: అదృష్టం అనేటువంటిది అన్నింటినీ తెచ్చిపెట్టేస్తుంది.
2: ఇట్ ఈస్ దట్ అదృష్ట దట్ బ్రింగ్స్ ఆల్,
1: అన్ని ప్రాప్తులను కలిగింపజేస్తుంది.
2: ఇట్ కన్ఫర్స్ ఆల్
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంలో కూడా వెలిగింపజేస్తుంది.
2: ద ఫిజికల్ ద సైకిక
1: భౌతిక ఆధ్యాత్మికంలో కూడా వెలిగింపజేస్తుంది.
2: ద వరల్డ్లీ ఈథిక్ ఎథికల్ మోరల్
1: ధార్మిక వైజ్ఞానికంగా కూడా వెలిగింపజేస్తుంది.
2: రైచియస్నెస్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్.
1: అది ఏ దైవ దృష్టి?
2: దిస్ ఇస్ అదృష్ట ద స్పిరిచువల్ లుక్.
1: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
2: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
1: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
2: సో దాట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
1: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
2: యు కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: ఈ ప్రేమ. అందరి ఎందు కూడా ఉంటుండాలి.
2: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కానీ ఎట్టి ప్రేమను?
2: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
1: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
2: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
1: స్వార్థరహితమైన ప్రేమ.
2: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుండాలి.
2: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
1: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుండాలి.
2: బిట్వీన్ చిల్డ్రన్
1: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుండాలి.
2: దేర్ సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
1: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుండాలి.
2: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
1: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
2: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
2: But the divine love, there is connection between heart and heart.
1: అది ఎప్పుడు ఉండేటువంటిది.
2: It is present all the time.
1: మార్పు కలగనటువంటిది.
2: It is changeless.
1: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
2: You get out of love only.
1: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు, బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ఏ ప్రయోజనం?
2: But you may hold the talisman and repeat God's name, but the mind will go around the market streets there.
1: ధ్యానం కూర్చుంటున్నాము.
2: You sit for meditation.
1: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
2: Do you sit for meditation for a photograph?
1: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
2: You can't attain divinity that way.
1: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
2: They are only the path to maintain the stability of
1: దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
2: To attain divinity, love is the only path.
1: నీవు ఒక గాలము తీసుకుపోయి నీటిలో వేయి.
2: Just put a hook there in water.
1: దానికి తాడు కట్టు.
2: అండ్ జస్ట్
1: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
2: అండ్ యూ కెన్ నెవర్ క్యాచ్ ఎ ఫిష్ దేర్.
1: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
2: యూ మే సిట్ ఫర్ లాంగ్, యూ కెన్ నెవర్ క్యాచ్ ఫిష్.
1: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది.
2: బట్ ఇఫ్ యూ పుట్ ఎ బెయిట్ టు ద హుక్, యూ కెన్ క్యాచ్ ఎ ఫిష్.
1: అర్త్వర్మ్. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి పడుతుంది.
2: And once you keep this bait, earth worm, you can catch a fish.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
2: in this world which is a well,
1: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
2: put that rope of love, thread of love,
1: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
2: అండ్ యూ హ్యావ్ ది డివినిటీ ఆఫ్ ద ఫిష్, యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు
2: కాదు. విదౌట్ లవ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ద ఫిష్.
1: కనుక మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
2: సో వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ ఇన్ లవ్ ఇంటు డివైన్ లవ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
2: వాట్ ఎవర్ యు మే డు విత్ లవ్, that then the work will be transformed into worship.
1: మీరు ఏ పైన చేయండి,
2: you may do anything.
1: ఆఫీస్ కు వెళ్ళు,
2: go to office.
1: ఇంజనీరింగ్ చేసుకో,
2: do engineering.
1: డాక్టర్ చేసుకో, సేద్యం చేసుకో, టీచ్ చేసుకో, ఏ పని చేసినా అంత భగవత్ ప్రీతి అర్థం అన్ని వదిలిపెట్టు, తప్పక అదే నీకు ప్రేమ.
2: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
1: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
2: It's not merely lip service.
1: హృదయంతో రావాలి.
2: You should say out of your heart, wholehearted.
1: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
2: In a moment you can attain divinity.
1: వెతకన అక్కరలేదు.
2: You don't need to search.
1: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
2: Because he is not present separate from you.
1: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
2: Parents may be apart from you but not God.
1: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: God is always with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ
2: నేర్చాలి.
1: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
2: హ్యావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
1: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
2: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
2: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్.
1: మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
2: వైస్ ఛాన్సలర్ సెడ్,
1: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
2: యు ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ గ్రీన్ లీవ్స్.
1: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
2: బట్ ఫర్ డెకరేషన్ టుడే వీ మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
1: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
2: వై డు వీ కీప్ గ్రీన్?
1: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు.
2: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
1: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటుంటారు.
2: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
1: ఇంటి ముందు బత్తిన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. వేసేస్తారు. ఎందుకోసం
2: వేస్తుంది?
1: వాళ్ళకి ఆనాడంతా ఈ షామియానంతా చిక్కలేదా?
2: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
1: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
2: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
1: ఈ చిన్న ప్రదేశంలో
2: ఇన్ స్మాల్ ప్లేస్
1: ఎక్కువ మంది చేరిపోతారు.
2: మెనీ గ్యాదర్ దేర్.
1: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
2: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
1: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
2: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
1: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
2: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
1: కనిపెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు కూడా.
2: ఇన్నోసెంట్ విలేజెస్
1: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
2: ఈవెన్ టుడే వీ హావ్ దట్ తోరణం. మనం ఇంట్లో
1: మనం ఇసుకుంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
2: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
1: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
2: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
1: కనుక ఈ వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
2: సో సైన్స్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
1: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
2: ఇన్ ఓల్డెన్ డేస్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: అందువల్లనే వారికి ఏ జబ్బులు కూడా వచ్చేటువంటివి కాదు.
2: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
1: హార్ట్ జబ్బులు అసలే లేదు.
2: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
1: అనేది రానే రాదు.
2: దేర్ ఇస్ నో ప్రాబ్లమ్.
1: ఇస్నోఫీలియా లేనే లేదు.
2: నో ఇస్నోఫీలియా.
1: ఎందువల్ల?
2: వై?
1: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
2: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తుందో అది ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
2: ద ట్రీస్ గివ్ యూ ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
1: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగేకొలది వృక్షాలు కొట్టివేస్తున్నారు.
2: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
1: కనుకనే మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
2: So there is shortage of oxygen.
1: కనుకనే మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
2: All this danger is of our making.
1: ప్రపంచం అంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
2: The whole world is full of science and technology.
1: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
2: Without these two, it's not possible to live.
1: ఈ సైన్స్ అనేటువంటిది,
2: this science,
1: electrical,
2: electricity.
1: అనగా పాజిటివ్.
2: Positive.
1: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
2: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
2: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ అండ్ పాజిటివ్. మన మనసులో
1: నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ అస్.
1: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
2: ఇఫ్ యు ఫిల్ యువర్ మైండ్ విత్ నెగటివ్ థాట్స్ యూ కెన్ నెవర్ అటైన్ పాజిటివ్ డివినిటీ.
1: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
2: సో ఫిల్ యువర్ మైండ్ విత్ ద పాజిటివ్ డిజైర్స్ ఫస్ట్.
1: అప్పుడు ఈ నెగటివ్ రావడానికి వీల్లేదు.
2: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద నెగటివిటీ దేర్.
1: కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు కష్టాలకు విచారాలకు కారణము మన నెగటివ్ థాట్స్.
2: ద రీజన్ ఫర్ ఆల్ ది యాంగ్జైటీ అండ్ ద మిజరీ ఇస్ ద
1: నెగటివ్ థాట్స్.
2: ఆల్ నెగటివ్ థాట్స్
1: ఆర్ లైఫ్లెస్ థాట్స్.
2: సో దేర్ ఆర్ లైఫ్లెస్ థాట్స్.
1: పాజిటివ్ పెట్టుకో.
2: Fill it up with positive thoughts.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
2: There is a bulb.
1: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
2: By connecting with the positive
1: negative bulb కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
2: When once positive negative are there, you get bright light.
1: కనుకనే నీ బాడీ నెగటివ్.
2: The body is negative.
1: నీ లైఫ్ పాజిటివ్.
2: The life is positive.
1: ఈ రెండు చేరినప్పుడే
2: when both are there,
1: అది ఏ వైబ్రేషన్.
2: That is vibration.
1: ఆ వైబ్రేషన్ ఏంటంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
2: That very vibration is Satya Jnanam Anantam Brahma.
1: Satya Jnanam Anantam Brahma.
2: Satya Jnanam Anantam Brahma.
1: Adiye truth.
2: That is truth.
1: Adiye knowledge.
2: That is knowledge.
1: Not knowledge, wisdom.
2: That is not knowledge, wisdom.
1: Worldly knowledge, knowledge antaru.
2: That which is
1: Kani
2: wisdom
1: divine dananta wisdom antaru.
2: The divine knowledge is wisdom.
1: Kalakane wisdom power raavali.
2: You should have the power of wisdom.
1: Wisdom power antundi kevalam prema chetane vastundi.
2: You get the power of wisdom out of love.
1: Prema leni hrudayam lopala
2: the heart without
1: general knowledge vastundi.
2: You get only general knowledge.
1: General knowledge undi em prayojanam.
2: What is the use of mere general knowledge?
1: Aa general knowledge ki common sense kuda ekam kavali.
2: You should mix it with common sense.
1: Ee common sense general knowledge chernappude akkada practical knowledge ga bayalderthu.
2: Common sense and general knowledge together will give you the practical knowledge.
1: Kanuka vidyarthulara,
2: students,
1: kevalam vaigyanika shastram anetundi ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకుండా.
2: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా.
1: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
2: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
1: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
1: సమస్త అస్త్రశస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
2: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
1: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది.
2: ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో contained there in that same
1: text. Health ki sambandhinchinadantha kuda adharvana vedame.
2: All that referring to medicine and health are there in adharvana veda.
1: Idi Bharatvaja Maharshi kanipettadu.
2: This is discovered by Bharatvaja.
1: Andarkudunu భారతదేశంలోని ఋషులు కనిపెట్టినటువంటివి ఈ విద్యలన్నీ కూడా.
2: దీస్ ఆర్ ఆల్ ది ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆఫ్ సేజెన్స్ సెయింట్స్ ఆఫ్ భారత్.
1: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్వెన్షన్ ఆఫ్ భారత్ దట్ సేస్ 1+1=2.
1: కానీ
2: బట్
1: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
2: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్ జస్ట్ ది ఆపోజిట్.
1: చూడండి మీకు బాగా తెలుసు, 3-1=2 అంటారు మీరు.
2: యు ఆల్ సే 3-1=2.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
2: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
1: ఈ ప్రపంచానికి అది రైటే
2: ఫార్ ది వరల్డ్.
1: స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
2: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
1: అది ఎట్లా?
2: హౌ?
1: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
2: ద వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్.
1: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
2: వరల్డ్ నీడ్ నాట్ యాక్సెప్ట్. బట్ ఐ విల్
1: నాట్. అది సత్యమే.
2: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
1: ఎంత సత్యము?
2: హౌ డు యు సే దట్?
1: ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక మిర్రర్ ఉంటుంది.
2: హియర్ ఇస్ ద మిర్రర్.
1: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
2: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
1: నీవు,
2: యు,
1: మిర్రర్,
2: మిర్రర్,
1: రిఫ్లెక్షన్
2: అండ్ ద రిఫ్లెక్షన్,
1: మూడు ఉంటున్నాయి అక్కడ.
2: త్రీ ఆర్ దేర్.
1: నీవు,
2: యు,
1: నీ రిఫ్లెక్షన్,
2: యువర్ రిఫ్లెక్షన్,
1: మిర్రర్,
2: అండ్ ద మిర్రర్.
1: ఎన్ని ఉన్నాయి?
2: త్రీ.
1: మూడు ఉన్నాయి.
2: త్రీ ఆర్ దేర్.
1: మిర్రర్ తీసేసే, ఒక
2: రిమూవ్ ద మిర్రర్.
1: రిఫ్లెక్షన్ కూడా పోతుంది.
2: రిమూవ్ ద మిర్రర్.
1: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
2: అట్ ద బిగినింగ్ యు, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ.
1: మూడు లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసి ఒకటే ఉంటుంది.
2: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
1: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
2: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
1: అనగా
2: మీనింగ్
1: దేవుడు నీవు,
2: గాడ్ అండ్ యూ,
1: జీవుడు రిఫ్లెక్షన్,
2: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
1: ప్రకృతి మిర్రర్,
2: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
1: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
2: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ద ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్.
1: ప్రకృతి నీవు మర్చిపో.
2: ఫర్గెట్ ద నేచర్.
1: ఒక్కడే దేవుడు అయిపోతావు.
2: యు బికమ్ గాడ్.
1: నో జీవుడు.
2: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
1: ఈ ప్రకృతి ఉండినంత వరకే.
2: That exists on this nature.
1: అర్థమవుతుందో కాదు ఇంకొక చిన్న ఉదాహరణ.
2: యు మే ఫాలో ఆర్ నాట్ అనదర్ ఎగ్జాంపుల్.
1: ఏమిటి ఇది? పగలు.
2: దిస్ ఇస్ డే టైమ్
1: కనుకనే ప్రపంచం అంతా కనిపిస్తుంది.
2: సో యూ సీ ద వరల్డ్
1: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
2: సో లాంగ్ యూ సీ ద వరల్డ్ దేర్ ఇస్ బౌండ్ టు బి మిజరీ.
1: రాత్రి నిద్రపోతావు,
2: యూ స్లీప్ ఎట్ నైట్,
1: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
2: When you are in deep sleep, there is no
1: kanipinchan neeku,
2: you don't see anything,
1: dukham kuda ledu,
2: no misery either.
1: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
2: When there is no world, there is no misery.
1: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
2: When there is world, there is misery.
1: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
2: To forget the world, meditation is prescribed.
1: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవల్ల.
2: You should forget the world at least for some time.
1: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
2: In blissful state, you forget the world.
1: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
2: That is ananda, which is the truth and infinite. That is ananda.
1: అది నిత్యానందం,
2: eternal.
1: అది పరమానందం,
2: that's supreme.
1: అది యోగానందం,
2: that's one of spiritual.
1: అది అద్వైతానందం,
2: that's non dual.
1: అది సచ్చిదానందం,
2: that is eternal truth.
1: కనుక సచ్చిదానందం అనేది సత్ చిత్ రెండు చేరినప్పుడు ఆనందము.
2: So there is bliss when there is combination of sat existence with chit awareness.
1: పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి.
2: Students should know
1: sat అనగా ఏంటి. బీయింగ్,
2: sat is being.
1: బీయింగ్ అనగా ఏమిటి, ఉండటము.
2: బీయింగ్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది.
2: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఏది మార్పు చెందదు.
2: వాట్ ఇస్ దట్ ఇస్ చేంజ్లెస్.
1: షుగర్ చేతిలో ఉంటుండాలి.
2: హియర్ ఇస్ షుగర్.
1: ఈ షుగర్ పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డూలో వేయి, మైసూర్ పాక్, దేంట్లో వేసినా తీపి తీపి.
2: యు మిక్స్ దిస్ షుగర్ ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ రైస్ పుడింగ్ ఆర్ మైసూర్ పాక్, ఇట్ ది టేస్ట్ విల్ నాట్ చేంజ్.
1: కాబట్టి అది సత్ ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
2: సో దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: దేనిని ఇది చేరుతున్నారో దాని కూడా దీని కూడా అందిస్తుండాలి.
2: అండ్ ఇట్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ టు ఎనీథింగ్ టు విచ్ ఇట్ ఈస్ యాడెడ్.
1: అది సత్,
2: దట్ ఈస్ సత్.
1: ఇది చిత్,
2: దిస్ ఇస్ చిత్.
1: చెంచెలుతుంది నీరు,
2: హియర్ ఇస్ వాటర్.
1: గుట్ట పైన పోసినా కిందికి ఎదుగుతాయి ఆ నీరు.
2: ఈవెన్ వాటర్ ఇస్ దర్ ఆన్ ద మౌంటైన్ టాప్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
2: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్ క్వాలిటీ.
1: చిత్ వాటర్,
2: చిత్ ఇస్ వాటర్.
1: సత్ షుగర్,
2: సత్ ఇస్ షుగర్.
1: షుగర్ ఇస్ షుగర్, వాటర్ ఇస్ వాటర్.
2: షుగర్ అండ్ వాటర్ ఆర్ అపార్ట్ సెపరేట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
2: మిక్స్ బోత్.
1: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
2: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్, ఇట్ ఇస్ సిరప్.
1: అనగా ఏమిటి, ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ అండ్ మిక్స్
1: ఆనందం. ఆనంద రెండింటిని ఏకం చెయ్యాలి.
2: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
1: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
2: The individual soul in the infinite
1: shashvit anandam,
2: that is eternal permanent bliss.
1: Adiye satchit anandam,
2: that is one of existence. Adiye
1: advaita anandam, rendu kada kada,
2: that is a non dual.
1: Danne ekam eva advitiyam brahma anna,
2: there is only one, not two, non dual.
1: Kanuka
2: so
1: manamu దైవత్వం కోసమని అనేక రీతిలో ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: సో వీ డోంట్ నీడ్ టు మేక్ ఆల్ ఎఫర్ట్స్.
1: పెంచుకోండి, అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
1: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
2: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: నీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
2: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
1: కనుక
2: సో
1: విద్యార్థులు,
2: స్టూడెంట్,
1: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: సంస్కృతంలో లేనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
1: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
2: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
1: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
2: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
1: ఏమిటది,
2: వాట్స్ దాట్?
1: కల్చర్ ఒక్కటే.
2: కల్చర్ ఇస్ వన్.
1: కాస్ట్ ఒక్కటే.
2: కాస్ట్ ఇస్ వన్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
2: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
1: Nijame.
2: Yes.
1: Caste of humanity.
2: Caste of humanity.
1: No kulamu, no matamu, no idilenu. But what about culture?
2: So in fact, there is no caste, creed and color. How about culture?
1: Caste nu maatrame nevu cheskuntunnavu.
2: You think of caste.
1: Culture kuda teeskovali.
2: Also take into consideration culture.
1: Ee culture kalavadu.
2: The culture, you don't find it tallying, agreeing with other.
1: Culture, culture entity, adhe samskruti.
2: That is the actual culture.
1: Aa samskruti inko danto kalavadu.
2: It will never tally. There should be compatibility.
1: Adhe entity maatrame kalustundi.
2: It will only be one with the reality.
1: Meeta danto kalavadu.
2: Not with the others.
1: Kanuka manamu ee pani cheyavalsindi gaani motta mota mana culture ni kudanu vicharinchukovali.
2: So we should also think of the culture.
1: Deenine sampradayamu annaru.
2: This is called tradition.
1: Sampradayanni anusarinchinappudu valiki sukshemame labhistundi.
2: When you follow the tradition, you will certainly progress.
1: తప్పక మనము కల్చర్ని కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
2: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
1: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నిటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
2: బికాస్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
1: త్యాగరాజ్ చెప్పాడు,
2: త్యాగరాజ్
1: చీమలో బ్రహ్మలో, ఓ భగవంతుడా చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావని చెప్పాడు.
2: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ అన్ హ్యాండ్ టు బ్రహ్మ.
1: అయితే చీమ కొట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
2: Then once there is ant that is giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
1: Enduku chimalo brahmalo unnappudu chima kuda namaskaram cheyali kada.
2: Then God is there in ant, why don't you respect it?
1: Aha, cheyam manam.
2: No, you don't do that.
1: Endukante aakaranni aadharam teeskunnam.
2: Because you go by the specific form.
1: ఆకారం కాదు,
2: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
1: ఆనందం ప్రధానం,
2: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
1: దానిలోనే దైవత్వం ఉంది, దీనిలోనే దైవత్వం ఉంది.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
1: చీమ ఎంత చిన్నది,
2: అండ్ ఇట్ ఇస్ సో స్మాల్.
1: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి,
2: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
1: ఈ నొప్పి దానిపై ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి?
2: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
1: చీమ చిన్నదే,
2: ఇట్ ఇస్ సో స్మాల్.
1: ఇంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
2: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హస్, హౌ కుడ్ గెట్ ఇట్?
1: తేరు చాలా చిన్నది.
2: ది స్కార్పియన్ ఇస్,
1: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
2: ది స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
1: ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
1: అతని చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
2: సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
1: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
2: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ద పవర్.
1: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
2: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
1: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
2: వి సఫర్ బికాస్ వి డోంట్ నో.
1: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
2: దెన్ వన్స్ యు ఆర్ అవేర్ యు విల్ ఎంజాయ్ ద బ్లెస్.
1: కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని కొన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
2: Therefore we should portray picturized divinity within ourselves and attain the state of bliss.
1: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
2: So body also should be sacred.
1: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
2: In order to maintain the sanctity, the sacredness of the body,
1: మనసు పవిత్రం కావాలంటే ధ్యానంలో పోవాలి.
2: In order to make the mind sacred, you should meditate.
1: జపసహిత ధ్యానము, ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
2: Therefore the chanting of the God's name and meditation, both are needed.
1: ఎనిమిది ఎందుకు సమత్వం చేసేటువంటిది ప్రేమ తత్వం.
2: You should have equal mindedness in both, that is love.
1: ఇక్కడ ఒక తాళం ఉంటుంది, అది
2: here is lock.
1: తాళం,
2: oh తాళం స్వామి, తాళం.
1: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
2: ఓ యూ హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యూర్ హ్యాండ్స్ ద తాళం.
1: కానీ రెండు తాళంలు కలిసినప్పుడే శబ్దం వచ్చేసేస్తుంది.
2: అన్లెస్ యూ జాయిన్ బోత్ యూ డోంట్ గెట్ ద సౌండ్.
1: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
2: వన్ ఈస్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్. దెన్ యూ విల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
1: నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
2: And that state is the one that is to be attained.
1: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
2: Many people undertake spiritual practices, you don't get out of it.
1: ఎందుకంటే గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
2: You should have
1: విశ్వాసం కూడా ఉండాలి.
2: You should have strong faith and intense love.
1: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: We have to develop that faith.
1: ఈ ప్రేమతను మనం సాధించాలి.
2: With this love we should achieve.
1: భజన బినా సుఖ శాంతి నహి,
3: భజన బినా సుఖ శాంతి నహి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th August 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra dosha. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలం హీ మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము చే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశ.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatur chamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రిఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ వుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ థాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ థాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనము దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku tainatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్, గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యూ హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smasanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
2: ఇట్ వాస్ బరీ.
1: ఈ దృశ్యము చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైన కట్టకడపటి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. Person who is
1: ఈ దేహాన్ని స్మశానమునకు తీసుకెళ్లి దీని నిప్పులో పెట్టి భస్మం చేశారు.
2: This body was taken to the cremation ground and it is cremated.

0: వైరాగ్యం అని చెప్పించుకోదు. తాత్కాలికమైనటువంటి మార్పు.
1: దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ ఏ రియల్ వైరాగ్యం. ఇట్ ఇస్ ఓన్లీ ఏ టెంపరీ ఫెనామెన, ఏ టెంపరీ ఫీలింగ్.
0: ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కరలేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుకుంటుంది.
1: ఏ హసిఫ్ డ్యూరింగ్ డెలివరీ టైం నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది ట్రబుల్ మే సే దట్ ఐ డు నాట్ వాంట్ దిస్ లైఫ్ అట్ ఆల్. దిస్ ఈస్ నాట్
0: తాత్కాలిక వైరాగ్యం. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
1: దిస్ ఈస్ ఏ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్స్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ ది షీ గెట్స్ ఏ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
0: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
1: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
0: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
1: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
0: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
1: All these things may be described as temporary and not permanent type of vairagyam.
0: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
1: Detachment may be described and classified as two types.
0: Teevra vairagyam ani manda vairagyam ani.
1: Intense detachment and very dull detachment, not so intense.
0: Edaina oka pani chestam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
0: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
1: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళుదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ డూ.
0: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైన ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్. వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ.
0: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
1: To do good acts and good activities immediately, people do not make such great efforts.
0: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
1: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, హీ షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
0: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
1: This is a right royal path which was laid down for all by Buddha.
0: Okkaturi idi sariyainatundi kaadu, dehamu nasincheetundi, manavattam cheeninchetundi, kevalam daivattame shastravainatundi, satyame pradhanamainatundi, ahinsaye margadarshakamainatundi aneetundi vishayalu viswasinchi aarubuddhalanu tejinchi.

0: రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: గౌతమ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్. హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
0: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
1: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
0: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
1: ఆల్దో షీ వాజ్ ఎంపరర్ షీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ షీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
0: ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
1: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: Vacharu kaasnam paina pettaru nippu pettaru evaru paatiki varu indaku vellaru.
1: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: Bandhulu mitru evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
0: Kattelanta vestunnadu paapam.
1: He was putting a little fuel.
0: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టిక్యులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరికి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్, హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టిక్యులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entunte eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
0: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
1: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the person and also
0: yenatikaina eppatikaina ee deham aneetundi kaani vastuvulu aneetundi kaani vishayamulu aneetundi kaani maarakunda undavu.
1: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
0: Ee maarpu aneetundi kalpitamulu kaavu.
1: These changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahajasiddhamai deeniki swayam swabhoogamainatuve ee maarpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti maarpulu kaliginatuvante ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
0: paamulo vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near it.
0: తేలులో విషం ఉన్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు.
1: ఏ పర్సన్ హూ రికగ్నైజ్ దట్ పాయిజన్ ఇస్ ఇన్ ఏ స్కార్పియన్ హి వుడ్ నాట్ ట్రాంపుల్ ఆన్ ఇట్.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: ఓన్లీ ఏ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మే డై.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ developing attachment and then getting disillusioned once things happen, it is better in the beginning itself we develop detachment towards the things and objects of the world.
0: Manavudu satyanni gurtinchukonaleka yemeemo cheyalani aneka vidhamulaga prayatnam chestuntadu.
1: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
0: Idi chetu adi chetu inkenniyo chetu anchu uhalu balli alasipo.
1: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
1: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in the fullness.
0: విత్తనం ఒకటేనా ఇదేన ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
1: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివెన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
0: Manchi mutyapu saru machunakunu levu.
1: Garlands of pearls will not be there even for sample.
0: Nelvi bangaru danda medaku ledu.
1: Golden garlands also will not be there round the neck.
0: Ratnala haramul ranjimpagaledu.
1: The pearls and gems will not be also there.
0: Pachala gellanu potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi,
1: the activities and the deeds which you have done over a number of births,
0: karmalanni ruchina kanthamala,
1: the fruits of all the actions would be in the form of a garland round your
0: brahma meetichi pampunu baruvu mala.
1: This weighty garland is given to you by brahma.
0: Kanuka manamu kantiki kanipinchakapoyinappudiki ee karmala mala anekuntadi mana kantamlo nirantaram ko aadutune untundadi.
1: It may not be seen by the physical eye, but the garland of the fruits of action is round your neck all the time.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
1: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahma jnanam anetunte perulo maha praveenata Janaka Maharaja.
1: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahma jnana.
0: Itanu vaidehi anaga videha Maharaja. దేహం యొక్క ఏ సంబంధమూ లేదని ఆత్మజ్ఞానమును పఠించినటువంటి వాడు.
1: This particular king has been also described as king of Videha, which means he does not have any sense of body consciousness.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
0: Kontha aalasyanga padaka gadiki vellaadu.
1: He went to the bedroom a little late.
0: Dasa dasilu paadaseva chestu vinjamarlu veestu maharani kudanu prakkana untunnaru.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: జనక గాట్ అస్లీ.
0: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడాను శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: Kontha sepatiki Janaka Maharaju lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
1: Suddenly after some time king Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth, is this the truth, is this the truth, is that the truth.
0: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth, is that a fact, is this a fact, is
0: this a fact. మంత్రులను రప్పించింది మహారాణి.
1: షీ బ్రాట్ ద మినిస్టర్స్ అండ్ ది అదర్ ఇంపార్టెంట్ పీపుల్ ఓవర్ దేర్.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
0: టు సీ ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi, maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu, andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking, what is your doubt, may I clarify? And whatever question he was asking, king began repeating, is that truth, is this truth, is this a fact, is that a fact.
0: Vasishtha varu kunta kannu moosi triloka gnani kanuka deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: హంగ్రీ. ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండినట్టు.
1: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
0: Ayyo, evaro maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetundi annam taraku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినా అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట. మెలకు వచ్చింది.
1: he realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, "Oh, what has happened? I am hungry."
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలిక పానపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా, అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: Maharishi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, "King Janaka, neither that is a fact of truth, nor this is truth, but the truth is yourself. You are the truth."
0: Swapnamalo jagrata ledu, jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state, and there is no wakefulness in the dream state.
0: Swapnamlona nee unnavu, జాగ్రత్తలోనా నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అది అని నీ ఓమ్ని ప్రెజెంట్, అది సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములి.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: Kanaka jagrat swapnamlu anni kudanu oka vidhamaina pinti yokka bhramtule ani kudanu deenni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu గీతాచార్యుడు చెప్పాడు.
1: యాజ్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ దట్ ఇల్యూజన్స్, ది గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ వి హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అండ్ ది
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu, idu oka vidhamaina kasrat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture, that is not it. It could be
0: ani deeniki sirasasanam kuda ni cheptu untaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: Idu oka aarogya nimittame aacharinchekunte aasanalu maatrame.
1: This is only an exercise for acquiring some health.
0: Tapasthanaga daivamlo kuchi taapamu, aa taapame tapas.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: Sarvakala sarvavasthali endu kudanu atani edabatunu sahinchukolenitunte tapasse pedda tapu, taapame oka tapasu.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamulandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodunu ekamaipothayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapasani kodanu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపస్ ఫలము అని.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varala manam anubhavisthunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: ఫ్యాన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ ఫ్యాన్,
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రమూ లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీత్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: సర్కిల్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీత్.
0: కాబట్టి బ్రీత్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీత్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ యూ గెట్ రియల్ బ్లెస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ రూమ్.
0: మూడు గుణములే సత్వరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంటు.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమి ఈ యొక్క ఆనందం.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: కానీ అందులో కీ పెట్టి ఎడమవైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడివైపున తిప్పితే మూసుకుంటుంది.
1: If you insert the key and turn towards the right, it opens and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్ టు కీ.
0: దైవం వైపున తిప్పితేమే మోక్షము,
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితేమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukare manayeva manishyanam karanam bandhamocho.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nascharamaina jagattu paina prasarimpakunda shashtamaina itunti daivattam paina dinni lagnam gaavinchukune itunti sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next, next, next ani pokoddu manam.
1: We should not go on postponing to next day, next day, next day.
0: Oka pendike emaina ani vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ హావ్ టు ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam anetundi next next anetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having an assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept వాట్ కమ్స్ అవర్ వే.
0: కాలం ఎవరి కోసము ఆగదు.
1: టైమ్ వెయిట్స్ ఫర్ నన్.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కానీ కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలం ప్రావాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీత ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకముచే ప్రీతిపూర్వకముతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: He has also promised that I will take him within me.
0: Buddhi yoga managa atma anatma vivekame.
1: Buddhi yogam or the yoga of intelligence refers to discrimination which can distinguish the one which is atma from anatma, permanent atma to impermanent anatma.
0: Idi pavitramaina భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ a real knowledge and wisdom, devotion alone is the right royal path.
0: Soham tattvamunaku dasohame aadharamani kudanu prakatinchindi.
1: To the principle which is associated with the Lord itself, soham tattva, the attitude of servant and dasoham is the proper path.
0: Bhaktiman me priyo narahani, ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ హెస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇదే భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ క్షేత్రములు దర్శించుచు పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు మందిరముల యందు పూజా రూముల యందు దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే గావించినటువంటి కర్మల కంతియును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఇస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, the 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Gita Charyanu dini antaga angikarinchatam ledu.
1: Gita Charya, however, does not accept this as the path of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్యమై బాహ్య సంబంధమైనటువంటి పుష్పమును తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is
0: the ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham chesetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadaacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana chesetundi yokka ప్రక్రియకి పరాభక్తి అని కూడా నువ్వు చెప్తూ.
1: ద యాక్టివిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈస్ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్ బై ది ఫ్లవర్స్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ సచ్.
0: అయితే జ్ఞానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. జ్ఞానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam, which Balaraju said just now.
0: Dhyanamu leka jnanamu kudaradu.
1: Without meditation, it is not possible to get real knowledge.
0: Jnanamu leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge, you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manamu odalu teesukovali?
1: In such circumstances, which of the two should we have in the, to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu,
1: but this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
1: Etymologically, dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antararthu.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడా దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: Kani idi pushpam leka phalam kaneradu.
1: But you would not be able to get fruit without having flower.
0: Kanuka motta motta manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
1: Only when we get flower in the first place, we would be able to just get a fruit.
0: Adi vidhamugane pushpam antide bhakti.
1: In the same way, devotion may be compared to flower.
0: Bhaktini aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్ దాసోహం ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనము చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణా సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: అనే పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పులకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్టచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్త చోర ద స్టీల్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: హీ హాస్ టేకన్ అవే ఫ్రమ్ దా సోహం దట్ పర్టికులర్ ధాతు దా అండ్ హీ మేడ్ ఇట్ సోహం.
0: దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఏ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: There were two devotees, one a Grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu Grihastha Bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda Sannyasi Bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya Nirantaram Kudanu దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంతాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
1: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: వెన్ ఎనీ డివోటీ కమెన్సెస్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం ఈగోయిజం విల్ డిసప్పియర్ ఫ్రమ్ ద డివోటీ.
0: అహంకారం ఉండినంత వరకు ఆత్మజ్ఞానం ప్రాప్తించదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం ఇన్ హిమ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈ అహంకారం అనేటువంటి గాంధీవును పారవేసి కరిష్యే వచనం తవా అని శరణాగతుడు కావటం చేతనే అర్జునుడు కృష్ణుడు అనేక విధముల ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: Even for Arjuna, Krishna gave all types of encouragement only after he threw away this Gandiva of Ahankara, that is egoism, and surrendered to the Lord and said, I am prepared to obey your command. Give me your command, I'll obey.
0: అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండుటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండుటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్ ఇజంట్ ఇట్.
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్
0: ఐఎమ్. వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి రూపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా ది స్పెల్ ఆఫ్ ద మాయా అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్లాడు.
1: The shackles of Maya which were binding Vivekananda were turned to pieces by his expanding Sivoham Sivoham Sivoham. I am Siva, I am Siva, I am Siva.
0: Anaga nene devudanu aneetundi unnata bhavamunu uttama bhavamunu abhruti parichukunnatundi vaaniki ee vidhamainatundi bandhananu atanni baadhincham.
1: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: There is no use by merely uttering all these things by words.
0: అనుభూతికి రావాలి.
1: They must come to one's experience.
0: దేహభ్రాంతిని వీడాలి.
1: One should overcome the feeling of
0: ఇంద్రియని గ్రహణం చేయాలి.
1: One should overcome body consciousness.
0: సతడం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: Control senses and continuously identify himself with the Lord.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths, Dvaita, Visishta Dvaita, Advaita. Dualism, Qualified Dualism and Non-Dualism.
0: Tatsvaipaham. Anaga, Nenu Bhagavantuni Bhaktudanu Ani Prarambhamlo Tanu Cheppukuntadu.
1: In the very beginning, he utters that I am a devotee of God.
0: Indulo Bhagavantudu Veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ వన్ ఇస్ గాడ్ ది అదర్ ఇస్ డివోట్.
0: తత్స్వైపాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసం అని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీజ్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: gradually he will make progress, he will come face to face the Lord and he will argue with him, ask, Lord, I am your devotee, I am your devotee.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో, నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: మూడవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐఎమ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐ ఆమ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐ ఆమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ అట్రిబ్యూట్. దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: దేర్ఫోర్ టు స్టార్ట్ ఇట్ వీ విల్ హావ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ బికమ్ ది సర్వెంట్.
0: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒకవైపున పెద్ద సున్న ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఇస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: The big circle may be compared to God.
0: ఈ చిన్నది జీవుడు.
1: The small one refers to జీవా.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: This జీవా is different and distinct from దేవా, God.
0: ఇది ద్వైతం.
1: This is ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం, qualified dualism refers to the small circle being within a big circle.
0: Anaga daivamulo jeevudu unnadu.
1: That means jeeva amsha is a part of divinity. He exists in
0: the world. Ee jeevudu daivamto chere vidhanam enti?
1: Then what is the way of merging himself totally in the Lord?
0: Ee chinna sunna kramakramina vishalamainatundi bhavamunu penchukoni penchukoni penchukoni potu ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
0: ఇది అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ అద్వైతం, ఇట్ ఇస్ సెట్.
0: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పార్ట్ ఆఫ్ devotion and prapatti refers to the path which makes a jeeva tattva merge itself in deva tattva or the principle of God.
0: ee manavattamulo undinatvanti divyatvanni kontha varaku gurtinchi danini daivattanga mana visheshinchinappude ee jeeva tattvam anetvanti yokka charyalu kramakramena anugutaku avakasam untundali.
1: Only when we recognize the principle of divinity which is inherent in man, who will be able to just suppress the weaknesses and develop broadness and merge in the
0: Deyo hi jnanam abhyasat. Ee jnanam anekuntadi e vidhanga vastundante abhyasam dwara manaku labhyam avutundi.
1: How do we acquire this knowledge? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కానీ, వ్రాయుట కానీ, నడచుట కానీ, తినుట కానీ, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బి ఇట్ రీడింగ్, రైటింగ్ వాకింగ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్. వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కాని వ్రాయుట కాని నడచుట కాని తినుట కాని ఇవన్నీ కూడాను అభ్యర్థి

0: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
0: Knowledge refers to the physical world and wisdom refers to the spiritual world.
1: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
0: Enquiring into the nature of an article refers to ordinary knowledge.
1: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
0: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
0: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
1: దీనిని అందుకును విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
0: All the good activity associated with this body is that refers to the path of acquiring this knowledge.
1: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
1: శరీర మార్గం కలు ధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
1: పరోపకారార్థం ఇదం శరీరమని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
0: Body has to be used and is necessary for doing activities which are useful for others.
1: Chinna pillalaku artham kavalante deeni maroku reetilo oka udaharananga cheppukovachu.
0: For the sake of young children to understand, this can be presented in a different way.
1: Manam ekkadiko oka picnic ani vellam.
0: Let us say that we have gone on a picnic to some place.
1: Akkadiki bhojanamuku sambandhinchinatundi padarthamulu anni ippudu manam teesukoni vellam.
0: There we have carried all the articles necessary for cooking food.
1: Akkada bhojana samayaniki manam vondukovataniki prayatninchamu oka adavilo.
0: In the forest we have made preparations to cook food.
1: Appudu manam em cheyali? Moodu raalanu techi pettukovali.
0: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
1: ఈ మూడు రాళ్లపైన పాత్రను పెట్టాలి.
0: On these three stones, we'll have to keep the vessel.
1: పాత్రలో నీరు పోయాలి.
0: We'll have to pour water into the vessel.
1: ఆ నీటిలో బియ్యం వేయాలి.
0: We'll have to put rice in the vessel and water.
1: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
0: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
1: ఈ మంటను వేయటంలో ఉండినటువంటి అర్థార్థం ఏమిటి?
0: What is the use of, what is this inner significance of putting the fire beneath the vessel?
1: ఈ మంట ద్వారా పాత్రలో ఉండినటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
0: Through the fire, we have to just cook the rice which is within the vessel.
1: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
0: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాజ్ సచ్.
1: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
0: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్, అండ్ దెన్ రైస్ ఇస్ కుక్డ్.
1: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of, in the forest of life, we are searching for the bliss which will be compared to food.
1: Ikkada sattva rajo tamo gunamule moodu raalu.
0: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
1: Mana dehame patra.
0: Our body will be compared to the vessel.
1: Mana yokka aasale jalamu. Mana aasalu anetundi deento ee yokka deenini tattvam gavinchukoni manamu shantini pondali.
0: The wisdom has to apply itself to the body, through the body to the feelings, and through the feelings to our desires, and through

0: ఇది ఆత్మ జ్ఞాన షుడ్ బి ఓపెన్.
1: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది సరాసరి మనకు హృదయానికి చిక్కుటకు కాని దక్కుటకు కాని వీలు కాదు.
0: డైరెక్ట్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ విజ్డమ్ డైరెక్ట్లీ ఇన్ ద హార్ట్.
1: ఇది దేహం ద్వారా భావముల ద్వారా మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
0: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
1: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువల్లీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
1: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
0: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
1: Karmanu phala karma yokka phalatyagam cheyataku evariki kudamu sadhyam kaadu.
0: It is impossible for anyone to sacrifice the fruits of work.
1: Phalamu undane undadi.
0: There is fruits for every work.
1: Maa phaleshu ani cheppindi kaani na phaleshu ani cheppaledu.
0: It is said మా ఫలేషు నాట్ నా ఫలేషు.
1: కనుక ఫలితము ఉన్నది అయితే ఫలిత నిమిత్తమే నీవు కర్మలు ఆచరించద్దు.
0: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
1: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
0: కన్సిడర్ ఇట్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
0: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
1: కర్మఫలమును త్యజించమని కాని లేక కర్మఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
0: గీత హాస్ నాట్ టాట్ దట్ యు హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హావ్ ఎనీ యాక్షన్.
1: అయితే ఈ కర్మఫల త్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
0: పీపుల్ హూ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
1: Karma enta varaku untundali?
0: How far can they sacrifice the action?
1: Vantalu ayyenta varike kattelato manaku avasaram.
0: Only until food is cooked there is need for the fire.
1: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
0: Once the food is cooked there is no need for any fire.
1: Aithe karma yokka rahasyanni kaani karma phaltam yokka rahasyanni kaani gurtinche anta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
0: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
1: కనుక కర్మ ఫలత్యాగమునకు కాని కర్మత్యాగమునకు కాని జ్ఞానాభివృద్ధికి కాని ధ్యానమునకు కాని అన్నింటికి ప్రేమనే ప్రధానము.
0: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
1: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
0: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
1: Satyamu kaani, shanti kaani, dharmam kaani, pratyekanga levu.
0: Truth, peace and righteousness, they do not exist separately. All these are essentially dependent upon love.
1: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
0: When love enters into one's thoughts, it becomes truth.
1: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
0: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
1: Premanu artham chesukunnappude adi shanti avutundi.
0: When one understands love, it automatically becomes peace itself.
1: Prema yokka arthame idi shanti.
0: The very meaning of the word love is peace.
1: Prema yokka aacharane dharmam.
0: Practicing love is dharma.
1: Prema yokka aalochane idi satyam.
0: Thinking of love is truth.
1: Premanu talanchutu poyinappude non violence ahimsaga mari potundi.
0: Continuously thinking of love itself becomes non violence.
1: Kanuka satya dharma shanti ahimsalaku naligintiki kudunu antarvahiniga pravahinchetundi prema okkati maatrame.
0: For truth, for non violence, for peace and for righteousness, it is love which is flowing as an undercurrent.
1: Itti premanu ప్రవృత్తి గావించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
0: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
1: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
0: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
1: భక్తుడా నీ చేతులు చిన్నవి.
0: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
1: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
0: విత్ దోస్ స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
1: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
0: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
1: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
0: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
0: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
1: నీ చెవులు రెండు చిన్నవి.
0: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
1: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణము చేయమన్నాడు.
0: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
1: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
0: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
1: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజంట్ సర్వ్ ది ఎంటైర్.
1: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
1: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
1: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
0: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
1: కానీ ఒక్క హృదయం ఉన్నది.
0: But there is one thing and that is the heart.
1: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
0: If you introduce me into your heart, then none of these actions are very important.
1: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
0: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
1: కానీ హృదయములో ప్రవేశించిన తరువాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
0: వన్స్ ద లార్డ్ ఎంటర్స్ ద హార్ట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ విల్ బి సో ఈజీ దే గెట్ స్టిల్డ్ ఆటోమేటికలీ.
1: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: There is no need for any special effort to be made for karma phala tyaga sacrificing the fruit of the action.
1: Bhakti mami priyo naraha. Na yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu jalinchuchu na yokka chintani endi neevu nimagnulainappudu sarvamu kudanu nene chuchukuntanannadu.
0: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me. I'll take care of it.
1: Drudha nischeha annadu. Drudha nischeedu kavali.
0: For this particular purpose, you would have firm resolve.
1: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
0: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
1: భగవంతుడు పరిపూర్ణుడు.
0: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
1: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
0: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
1: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పోత్తు కుదరదు.
0: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యూఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ ప్యారిటీ బిట్వీన్ దీస్.
1: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
0: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ వుడ్ బి ట్రెజరస్.
1: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
0: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
1: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్,
1: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
0: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
1: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
1: అద్వేష్ట సర్వభూతానాం,
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యలు కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
0: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
1: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
0: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
1: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే, లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
1: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
1: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
0: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
1: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: ఇన్ భక్తి యోగ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
1: సత్యం కేవలం చెప్పటం మాత్రమే కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
1: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
0: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
1: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
0: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
0: విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
1: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
1: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
1: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: కనుకనే ప్రేమనే సర్వస్వము.
0: Therefore, love is
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కనుక మన ప్రేమను పెంచుకుని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
0: ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ భక్తి యోగ రిఫర్స్ టు ది లవ్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ అండ్ బై ప్రాక్టీసింగ్ లవ్ విల్ హావ్ టు బికమ్ బ్రాడ్ మైండెడ్ అండ్ డెవలప్ గ్రేట్నెస్ ఇన్ అస్. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message
3: of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th ఆఫ్ జనవరి 2006 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.
1: Dear students, boys and girls,
2: మానవ జన్మ పవిత్రమైనటువంటి,
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
2: అయితే ఎంత పవిత్రమైనగా దైవం మానుషుల పైన ఏ అవతారం ఎందుకు కూడా మీరు చూసినప్పటికీ దైవము మనిషి రూపంలో ఉంటాడు, కానీ ఇంకొక మృగ రూపంలో ఉండడు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ సేక్రెడ్ బికాస్ గాడ్ డిసెండ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. ది అవతార్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఓన్లీ.
2: కనుక మానవుడు దైవం అంటే ప్రత్యేకంగా ఒక రూపంలో ఉంటాడు అని మీరు తలంచకూడదు.
1: సో నెవర్ థింక్ that God has a separate form.
2: Manushyulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: Ee manushyulu ee roopam dharinchadante panchabhootamato unnadu.
1: In fact, the human being represents the combination of the five elements.
2: Shabda roopa rasagandha.
1: He represents all the five elements: the sound, the space, the water, ether and the fire.
2: Indito cheyinatundani panchabhootamulu ani cheptam sadhyam kaadu.
1: It is not possible to limit with these five elements alone.
2: Andukosame ee mottamga aatma ani pettaru.
1: Therefore in totality the whole thing is called aatma.
2: Aatma ga dai roopam emiti ani aneka mandi prashnistaru.
1: Many question the form of Atma.
2: Kani aakaram matrame manavatvanni nirupinchadu.
1: It is not the mere form that stands as an evidence or the proof for the human being.
2: Kaduga atti manava swarupanni nirupinchalante manam kevalam grantha pittanam chesukadu.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
2: Kevalam nartha cheta pravartana cheta mam dani nirupinchali.
1: It is only our conduct and behavior that prove that we are human beings.
2: Anduvalla deeniki vidyarthi ani cheppadaniki veeru kadu.
1: And therefore it's not possible either to say vidyarthi, the student.
2: విద్యార్థి అనగా కేవలం నెగిటివ్.
1: విద్యార్థి ది స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగిటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే ఒక పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక ద్వీభావము, ఇవన్నీ ఉండేటువంటి కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
2: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఈస్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
2: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ.
2: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్?
2: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: In fact, people have been explaining the very birthplace of Krishna Godavari, the rivers that flow incessantly.
2: Ade vidhamugane education anetundi padam nunchi vachindi.
1: Therefore education is derived out of this educare, the origin.
2: Manam bhautikanga chestunnatundi వీరన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క భావం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విద్ ఇన్ రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
2: ఏ మాట అయినా ఏ పాట అయినా ఏ పాట అయినా ప్రతి ఒక్కరు హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: Therefore, you can call it an expression of educare in all your words, actions, and your path that you follow, if it arises from your own heart.
2: Kani lopala antarbhavam ayi chakkaga lekunna matalu kodanu manchivaru.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: Kalukune ee naadu education people ante ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: యు కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రూలీ ఇన్వెస్టిగేటెడ్ వాట్ ఎడ్యుకేర్ ఈజ్.
2: లోపల నుంచి వచ్చిన భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: ఓన్లీ
2: అనేక బిల్డింగ్లు వస్తూ ఉంటాయి.
1: ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ది ఇమినెంట్ ప్రిన్సిపల్. బట్ అదర్ పీపుల్ గో బై ఆల్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ లైక్ ది అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్.
2: కనుక మీరెల్లరూ కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకుని పిల్లలకు తిరిగి బోధిస్తుంటారు.
1: యు అక్వైర్ ద నాలెడ్జ్ రిలేటింగ్ ద ఔటర్ వరల్డ్ అండ్ యూ బిగిన్ టు షేర్ విత్ ఫెలో మ్యాన్.
2: కనుక అంత మాత్రం చేత మేము విద్యావంతులమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్దీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
2: ఇప్పుడు బిఏ ఎంఏ బిఎస్సి సిఏ ఇలాంటి పేజంతా పెట్టుకున్నారు.
1: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ ఎంఏ అండ్ సో ఆన్.
2: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
1: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్ హూ టీచ్ యూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.
2: మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దీనికోసమని స్టెరిలైజేషన్ అంటే దేహము తన మనసు తన బుద్ధి చిత్తము అంతఃకరణ ఇవన్నీ కూడా మనసుపై ఆధారపడినవి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ రియలైజేషన్ ఇస్ బియాండ్ విచ్ కంప్రైజెస్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దట్ విల్ టేక్ టు ది హయ్యర్ ఆల్టిట్యూడ్స్.
2: దీనినే త్రిమూర్తులు అని చెప్పారు. త్రిమూర్తులు,
1: దిస్ ఈస్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
2: అనగా సత్వ రజో తమో గుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ రజస్ తమో గుణాస్.
2: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఇస్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విద్ ఇన్.
2: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: రజోగుణ ద ప్యాషన్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
2: ఇంకా మాటలు అది కూడా ఒక తమో గుణమే.
1: ద వర్డ్స్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్ తమో గుణ.
2: కానీ ట్రూత్ అనేటువంటిది నిజంగా అన్ని విధములు అన్ని ఇంద్రియములను లోపరుచుకున్నటువంటి ఒక ఇదే సత్యం.
1: దేర్ఫోర్ ద ఫండమెంటల్ ట్రూత్ విల్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ఆల్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: Supposing you are doing an activity, who is the one responsible for this?
2: ఈ పనులు ఈ ఆటలు ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం చూసి.
1: The sports and games and all that you do, they represent rajoguna, the emotional passion.
2: Swarthani adharam chesukoni,
1: basing on your selfishness,
2: parathani bodhisthundaru.
1: And we just speak of the spiritual value.
2: Kaadu kaadu. Parathani adharam chesukoni bahimatvam chinchali.
1: So we should base on the spirituality and carry on the physical activity.
2: అనేక తీపులు చేస్తుంటారు.
1: We have so many sweets.
2: కానీ వీటన్నిటికీ ఏది కారణము?
1: What is the cause behind all these sweets?
2: నీ అంతర్భావంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమనే.
1: In fact, all that which is essential, basic, is the sacred feeling within.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
1: Therefore, every human being should have faith in God.
2: ఆ ఆధారమే లేకుండా పోతే అదేమీ లేదు.
1: Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn.
2: దైవం ఒక్కటే.
1: God is one.
2: ఏకోహం బహుశాం అన్నాడు.
1: One God assumes many forms.
2: పరమాత్మ వేరే అయినప్పటికీ God ఒక్కడే.
1: There may be plurality or multiplicity, but God is one.
2: మనం అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
1: We find the illumination because of so many bulbs around.
2: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where from you get them?
2: కరెంట్ నుంచి వస్తున్నాయి.
1: Because of the current supply, they illumine.
2: అన్ని బల్బులు ఎందుకో ఉన్నది కరెంట్.
1: It is the current which is responsible for all these activities.
2: కనుక ఇలాంటి వస్తువులను ఆధారం చేసుకుని మనము ఇన్ని భాషలు ఇన్ని పనులు మనం చేస్తూ.
1: Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being. You should have the steadiness, and you should have purity, and you should be totally detached.
2: ఇలాంటి మూడు గుణములు చేసినటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ప్యూరిటీ, ఆఫ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ద ట్రాన్సెండెంటల్.
2: కాబట్టి ప్రవర్తన పురస్కరించుకుని పేరు కూడా ప్రారంభమవుతుంది.
1: దర్ఫోర్ ద టైటిల్ ఆర్ ద నేమ్ ఈస్ గివెన్ బేసింగ్ ఆన్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది కాండక్ట్.
2: కనుక మనము మంచివారమా చెడ్డవారమా అనేటువంటి పౌరులు అడగలేదు.
1: We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms.
2: Haluka manamu sakara anetvachindi ekkadu chustundi sakara,
1: the sugar, where from you get it?
2: Aa sugar tho inniyothi puri manu chestuntam.
1: With the sugar you make so many preparations.
2: Aneka rakamaina teepulu, bobbattu, ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
1: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
2: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటి ఎవరు గుర్తించలేదు.
1: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్.
2: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు.
1: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్, వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: కానీ హృదయమే మీ యొక్క దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
2: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి.
1: దిస్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
2: లవ్ ఏ లేకపోతే వాడు మనిషి కాదు.
1: వన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్.
2: కనుక మనందరూ కూడా ఇప్పుడు పంచభూతములను దైవం భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ డివైన్.
2: మొట్టమొదట ప్రాణము.
1: The first one is life.
2: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
1: లైఫ్. who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice? And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? That true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent. He is God, but he behaves as a human being. Why?
2: మానవుడు మానవుడుగా ఉన్నప్పుడే మానవత్వం అనేటువంటి వాడు చక్కగా అర్థమవుతుంది.
1: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
2: కనుక మొట్టమొదట భావం అనేటువంటి నుంచి ఆవిర్భవిస్తుంది ఈ ఎడ్యుకేర్.
1: Therefore, it is out of this feeling the ఎడ్యుకేర్ develops.
2: కాబట్టి ఎడ్యుకేర్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
1: Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
2: Kani, temper.
1: We say he has got temper.
2: నిగ్రహించుకోలేనటువంటి వారు అలాంటి టెంపర్ లో జీవిస్తుంటారు.
1: సో హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హ్యాస్ దిస్ టెంపర్.
2: ఎవరు కంట్రోల్ చేస్తారో వారిని వశం చేసుకుంటారు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హ్యాస్ గాట్ ఫుల్ కంట్రోల్ హి విల్ సబ్మిట్ టు గాడ్.
2: ఈ పెట్రోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: పెట్రోల్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
2: ఆయిల్ నుంచి వచ్చింది.
1: అండ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్?
2: అది భూమి నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
2: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
1: నౌ ఇట్ ఇస్ టేకెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ఎర్త్, వి గివ్ ఇట్ డిఫరెంట్ నేమ్స్.
2: వైట్ పెట్రోల్ అంటారు.
1: ఇట్స్ ఏ వైట్ పెట్రోల్.
2: డార్క్ పెట్రోల్ అంటారు.
1: డార్క్ పెట్రోల్.
2: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడాను ఆ యొక్క లైఫ్ నుంచి వచ్చినవి.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ హావ్ ఒరిజినేటెడ్ టు ది సేమ్ సోర్స్.
2: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వం.
1: దేర్ఫోర్ ఆత్మ రిప్రజెంట్స్ the essential basic oneness of all of the beings.
2: ఈ ఒక ఆత్మానే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
1: In fact, when once this Atma is spelt out, it includes all the vastness of the
2: being. ఈ మూడు ఆత్మలు మీరు చూస్తే అందరూ మనుషులే.
1: And if you just watch, you will find all human beings around.
2: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్టరు, ఇవంతా ఉంటాయి.
1: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
2: మతములన్నీ వేరు.
1: Religions are different.
2: మార్గము ఒక్కటే.
1: The path is one.
2: వస్త్ర భేదము వేరు.
1: The cloth is different.
2: వస్తు ఒక్కటే.
1: But the yarn is one and the same.
2: శృంగారము వేరు.
1: The jewels are different.
2: బంగారం ఒక్కటే.
1: But gold is one.
2: పశుల వర్ణ వేరు. పాలు ఒకటే.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్ బట్ ది మిల్క్ ఈజ్ సేమ్.
2: బ్రతుకు కోసం బహుబాధ బుద్ధులు.
1: పీపుల్ స్ట్రగుల్ ఫర్ దర్ లివింగ్.
2: కానీ ఆత్మ ఒకటే, జీవుడు ఒకటే.
1: బట్ ది ఇన్వెల్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: అతనే అన్ని రకము దేహంలో సృష్టించి,
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్,
2: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: అండ్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ దట్ లీస్ టు ప్రోజెని.
2: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై,
1: దట్ ద చైల్డ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బోత్ ది పేరెంట్స్.
2: కనుక మనము ఆత్మతత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
1: Therefore, we should never forget the Atmic principle. We should realize it.
2: దేని మర్చినకుండాను ఆత్మను మర్చకూడదు.
1: You may forget anything else, but not Atma.
2: ఎందుకంటే నీ ఎందుకు పంచభూతములు ఉన్నాయి.
1: Because five elements are within you.
2: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: When all the five elements are united, they, when they, once they combine, it is Atma.
2: జపం చేస్తుంటారు నాకంత తెలిసి ఉంటారు.
1: వన్ డస్ జపం అండ్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్.
2: కేవలం మాల తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
1: ఇఫ్ యు జస్ట్ రొటేట్ దిస్ టాలిస్మన్ జపమాల, ఇట్ డస్ మీన్ దట్ యు నో ఎవ్రీథింగ్.
2: ప్రపంచ లౌకిక విషయంలో అంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద ఔటర్ వరల్డ్ అండ్ వరల్డ్లీ మ్యాటర్స్ దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ జపమాల.
2: కనుక మనం ప్రతి దాని ఎందుకు మూలమును కనుక్కోవాలి.
1: Therefore, we should understand the source Moola for everything.
2: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: Therefore, he is a true human being. When once he knows this Moola, the primordial essential base.
2: భగవద్గీత ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ,
1: you may go through Bhagavad Gita a number of times and you may say you got it by heart.
2: నేను గొప్ప చదివాడిని అంటాను.
1: You may call yourself highly educated.
2: ABCD మొదలుకొని
1: రైట్ ఫ్రమ్ ఆల్ఫబెట్స్ ABCD.
2: భారతం భాగవతం రామాయణం అన్ని కూడా తయారవుతున్నాయి.
1: అండ్ యూ నో దట్ దీస్ ఆర్ ద లెటర్స్ దట్ కాన్స్టిట్యూట్ గ్రేట్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత.
2: కనుక ఈ యొక్క ఒక్క భాగం అర్థం చేసుకుంటే అన్ని అర్థం అవుతాయి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఎసెన్షియల్ మెయిన్ పార్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద రెస్ట్.
2: లేకపోతే మేము ఎందుకు కాలేజీలు స్టార్ట్ చేయాలి?
1: Or else why should we start colleges?
2: మా కాలేజీలో మంచి గుణము మంచి ప్రవర్తన మంచి ఆచారం.
1: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
2: ప్రతి ఆశకు ప్రతి వంచకు డిజైర్స్ చాలా ఇంపార్టెంట్.
1: And we find various life pursuits based on their desires.
2: ఆ డిజైర్ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రము.
1: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
2: కానీ ఆ డిజైర్ కూడాను ఎట్టనుకోవాలి, అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
1: యూ షుడ్ కన్సిడర్ ద డిజైర్ ఈజ్ ఆల్సో ద విల్ ఆఫ్ గాడ్.
2: కనుక స్త్రీ పురుష అనేటువంటిది బాల్య వృద్ధ కౌమారం సౌఖ్యమైనటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లే.
1: ద మెన్ అండ్ ఉమెన్ ద డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
2: ఎవరైనా సారీ చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ వన్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
2: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కన్ను మూసుకుని,
1: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్డ్ ఐస్.
2: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: వెన్ వన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
2: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: దర్ఫోర్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్ హు విల్ కాంప్రిహెండ్ అవ్యక్త దట్ విచ్ ఇస్ హిడెన్.
2: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
1: దర్ఫోర్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ యూ విల్ నో ద టోటాలిటీ ఆఫ్ ఆత్మ.
2: ఎంత జపము చేసినా ఎంత జపము చేసినా కట్టగడకు ఆత్మశక్తిగా.
1: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో జప ఆర్ తప ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు
2: హనీ మిస్ బీస్ ఉంటాయి.
1: యు నో హనీ బీస్
2: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్
2: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
1: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్
2: కానీ అన్ని స్మెల్ ఆరోగించు.
1: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
2: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
1: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
2: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసని ఎంత కూడా,
1: ఇట్ ఈస్ ఆల్ ది స్మెల్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ విత్ ఆల్ ది అవేర్నెస్ ఇన్ హిస్ కాండక్ట్.
2: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం కనుకనే మనం మానవులు అయ్యాం.
1: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu. When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant. We are not merely human beings, manushya, but we are madhava, divine.
2: Dhava anaga dhairyam. Dhairyam.
1: Dhava means dhaikada kare.
2: Sahasam.
1: That valor,
2: నమ్మకము,
1: faith.
2: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
1: And once you have these virtues, you can call yourself manishi, human being.
2: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
1: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
2: Die mind. మనోనాశనం కావాలి.
1: It is annihilation of the mind.
2: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
1: For everything, manas, mind is necessary.
2: అందుకోసమనే మనోమూలం మూలం జగత్.
1: And therefore, mind is the basis, మనోమూలం, for the whole జగత్, the world.
2: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రం కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాం?
1: If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
2: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
1: Can that be true diamond?
2: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా పంచగుణములతోనే ఉన్నాయి.
1: All that you learn is present in this world in the form of five elements.
2: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
1: It is only after మనోనాశన, annihilation of the mind,
2: ఎవరు కూడా ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
1: And therefore no one should follow the mind or manasu.
2: అది తీయని ఫలములు ఇస్తుంది.
1: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside.
2: కనుక మనము ఉపయోగమైనటువంటిది మధురమైనటువంటిది మధురమైనటువంటిది మనసు.
1: Therefore, we should understand that which is useful, which is sweet.
2: కానీ ఈనాటి యువకులు అంతా కూడా మనసును మైండ్ అంటారు.
1: But we say the mind, we go by the mind or manas.
2: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
1: And the mind stands for ignorance, ajnana.
2: అది కేవలము చదువు.
1: And that is all sadhu or education that we acquire.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ABCD మొదలు చెట్టు వరకు ఉంటుంది అక్షరాలు.
1: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
2: అక్షరాలను తెలుసుకున్నప్పుడు
1: you know the letters,
2: artham kuda meeku sahajanga aagutundi.
1: Then you can know the artha, the meaning of the words.
2: A meaning teliyakunda poorke manam chaduthu pothunte vedanti.
1: Without knowing the meaning, why should you simply read?
2: Vedam nechutunnaru.
1: You learn Veda.
2: Ananto vai Veda.
1: Ananto vai Veda.
2: Aina vedam ani anantamainatundi yokka sikti kalinatundi vedamu.
1: Ananta, that represents the vastness, that which is infinite.
2: Nijanga Bhagavad Gita chesinatuvallu Bhagavan cheppesinatuvallu kevalam artham chesukoni vartinchesinatuvallu.
1: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
2: Kani understand chesukokunda enta chaduvu chadinappudiki prayojanam ledu.
1: Without understanding, basically, after all the education books, reading will be of no value.
2: The gopa mahanini rasadi ji, the education kadam, idi keval vedam ani antuntam.
1: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
2: You like to and like to. Ye chese apdikini, adi Veda Vedami.
1: Whether you like or dislike, Veda is Veda.
2: Kanuka, ilanti Vedam chadinatuvanti vaadu, ఇలాంటి విద్యను నేర్చుకుంటే ప్రతి మానవుడు అది అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
1: Therefore, all those that go through the Veda, that chant Veda and other books should know the meaning first and then act.
2: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యను నేర్చుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ నేచర్ హింసెల్ఫ్ బట్ హి వాంట్స్ ఎక్వైర్ నాలెడ్జ్.
2: అది మనిషి యొక్క వీక్నెస్.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
2: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
1: ద మ్యాన్ విత్ దిస్ వీక్నెస్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్.
2: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
1: Therefore, you should not forget the fundamental. Students, dear students, dear students, you know all.
2: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
1: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
2: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
1: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
2: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అతని రూపము అతని నామము చక్కగా మనకు బోధిస్తుంది.
1: వెన్ వన్స్ వీ సీ ద నేమ్ ఇన్ ద ఫార్మ్ స్పెసిఫికలీ
2: యు నో ఆల్ ఆర్ వన్ అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
1: Though we say all are one, how do you explain it? How is it possible?
2: Bulbulu light. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
1: We have got the illumination bulbs. We decorate it in the way we want.
2: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
1: Bulbs may be many, but the same current is present in all.
2: కాబట్టి ఆధారమైనటువంటి గుర్తించాలి కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
1: But we have forgotten the basic foundation, but we go by the supported. Therefore, even in the physical world, we should experience the spiritual content. Therefore, first develop faith in God. With faith in God, you will develop all the rest of things.
2: నువ్వు దైవం పైన బాధ్యత వేసి నీ కర్తవ్యాన్ని నెరవేర్చు.
1: లే ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ గాడ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
2: అప్పుడే మీకు సరైన విద్య అభ్యయం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అక్వైర్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
2: కనుక ఎడ్యుకేషన్ అంటే కేవలం గ్రంథములు పరిచయం చేసుకోవచ్చు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ త్రూ ద బుక్స్.
2: ఈ చదువు కొంత మించిన బియాండ్ ఎడ్యుకేషన్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ బియాండ్.
2: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతారు?
1: వితౌట్ దట్ విచ్ ఇస్ బియాండ్ వాట్ ఫర్ ఆల్ దీస్ బుక్స్.
2: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
1: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈస్ డివినిటీ.
2: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
1: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్ ఫర్ గాడ్.
2: ఆ ప్రాపర్ లైన్ లో నీవు పోతుంటుంటే నీవు తప్పక ప్రాపర్ స్థితి.
1: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ రీచ్ ద ప్రాపర్.
2: కానీ ప్రపంచం బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
1: బట్ ద వరల్డ్ విల్ నో ఆల్ దట్ ఈస్ ఔటర్ బాహ్య.
2: కానీ గాడ్ ఇన్నర్ భావాన్ని చూస్తాడు.
1: బట్ గాడ్ విల్ లుక్ ఇన్ టు ది భావ.
2: కనుక ఇన్నర్ భావాన్ని చూడాలి ప్రతి ఒక్కరు కూడా. నేనెవరు నేనెవరు అయ్యా ఓ ఆర్ యూ ప్రశ్నిస్తాం. కానీ హూ ఆర్ మై అని ఎవరైనా ప్రశ్నిస్తారు.
1: సో ఇన్నర్ ఫీలింగ్ భావ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ బట్ హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆర్ మై
2: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ నోయింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ మై.
2: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐ ఆమ్ యూ ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
1: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ యూ ఆర్ సో అండ్ సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్.
2: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
2: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ oneness is the true aspirant to sadhaka.
2: She is my mother, he is my father, and even the father and mother, he is relationship to kevalam manasuku matrame sambandham.
1: Therefore when you call so and so your father, so and so your mother, that is all based on the physical relationship.
2: Kadi ee manavathani physical ga techukunte daravalu vachinatundi partham ayyadu.
1: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
2: కాదు, నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను నేనే, నేను పిల్లాడి రామయ్యను, పిల్లాడి లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది? పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
1: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
2: Ramaya అనుకున్నప్పుడు రామయ్య.
1: Then once your name is Ramaya, you should act like Rama.
2: ఒక రకమైన ఒక బిడ్డ ఉండేది.
1: There was a child.
2: ఆ బిడ్డకు పెళ్లి కావాలని కోరింది.
1: అండ్ ద గ్రోన్ అప్ డాటర్ ఇస్ టు బి మ్యారీడ్ లేటర్.
2: ఎందరో తెచ్చి చూపించారు.
1: ఆల్ హ్యావ్ బీన్ షోన్ టు హర్.
2: హీజ్ నాట్ గుడ్, హీజ్ నాట్ గుడ్, హీజ్ నోస్ సొట్ట కన్ను కాదు అని ఈ రకంగా ఒక తప్పులు పడుతూ వచ్చారు.
1: హీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ వన్, షీ హాజ్ బీన్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ ఇన్ దేర్ ఫామ్.
2: కానీ ఎవరు వచ్చినా కానీ నీ యొక్క వాంఛని తీర్చుకోవడం.
1: Let him be anyone. In fact, he should satisfy your desire.
2: కాని దీని కూడా చూసి చేసుకుంటే అన్ని విధాల జీవితం అంతా కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు.
1: And once you understand the basic principle, you'll have eternal happiness throughout your life.
2: అందరూ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: Here all students are here.
2: కానీ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్సే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు.
1: All are students, but each one has got his own subject.
2: కానీ ప్రతి వారు కూడాను ఎంఏ పాస్ చేశారు.
1: బట్ ఎవ్రీవన్ హాస్ పాస్డ్ ఎంఏ.
2: ఎంఏ అంటే దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎంఏ?
2: ఆ ఎంఏ అనేటువంటి దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
1: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
2: కానీ చదువులన్నీ కూడాను కేవలం పట్టకూటి కోసం చేయాలి, కానీ వేరు కాదు.
1: So all the education throughout your life.
2: అందరూ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: Here all students are here.
2: కానీ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్సే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు.

0: మేము అమెరికా పోయి అనుకుంటారు.
1: One may say, I'll get through BCom and go to America and take up some job.
0: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
1: And we have got more outer desires, more and more.
0: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
1: So every hand should have only one bangle. That's what Swami tells.
0: కానీ రెండు మూడు ఉంటే సర్దుబాటుంటారు.
1: And when you have two to three bangles, they make sound.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఏకోహం భవిష్యత్తు ఒకే మనసుతో ఉండాలి.
1: So everyone should have single pointed mind.
0: ఒకవేళ నమ్మకం రావాలంటే వారిని పూర్తిగా నమ్మాలి.
1: So we should have total faith, in fact.
0: అది చుకేకుండా కేవలం బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ ఈ విధంగా ఉంటుంటే వాళ్ళు పిచ్చివారు అనుకుంటారు.
1: Without faith, if we have got bumps and jumps, means we are mad.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
1: So every person should have this correct meaning, same meaning.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: వాడు అనేక భావాలతో ఉన్నారు.
1: We have so many feelings, so many ideas.
0: ఈ డిజీజ్ వేరు వేరు అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
1: When there are so many desires which are different, we cannot understand this oneness.
0: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
1: Some combine all, make into a gold. And it may be, the jewels may be quite different, but basically the gold is one.
0: కనుక మనం పూర్తిగా మంచి బాగా ఉండాలి.
1: Therefore, we should be good in every way.
0: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
1: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being. Embodiments of love.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమే.
1: It is the same love present in everyone.
0: ఒక లైటు ఎంతమందికో దాన్ని ప్రకాశిస్తుంది.
1: In fact, one light will give illumination light to so many people.
0: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోవాలి, ఉదయాన్ని ఒకే బల్బ్గా పెట్టుకోవాలి.
1: Therefore, have only one bulb, the heart, that gives the light of love.
0: దాని నుంచే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
1: And then you have connection with that love, which is inward, establishing connection with the rest.
0: చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాటు చేస్తుంటారు.
1: And we find there is a conflict between educated and uneducated people.
0: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
1: Truly speaking, if they know what love is, they should be united. They should be one.
0: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ బయట.
1: When there is unity, there develops purity.
0: Purity ఉన్నప్పుడే divine wealth వస్తుంది.
1: When there is purity, we can experience divinity.
0: ఆ ప్యూరిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది.
1: Therefore, it is all out of this love we will develop this unity, and thereafter the purity.
0: ఆ భేదం వేరు వేరు ఉన్నప్పుడు అన్ని డిఫరెన్స్ వస్తుంటాయి.
1: When there is variation, the variety, there will be number of differences.
0: కనుక విద్యార్థుల మీరు చదివి చదివినంత మాత్రాన డిగ్రీలు పొందినంత మాత్రాన మాకు సంతోషం లేదు.
1: బై సింప్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, బై స్టడింగ్ హియర్, బై ఎర్నింగ్ డిగ్రీస్ విల్ నాట్ బి హ్యాపీ.
0: కానీ బయట కూడాను ప్యూర్గా ఉండాలి, లోపల కూడా అంత బహిష్ట నారాయణ.
1: యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి ప్యూర్ అవుట్ వర్డ్, యూ షుడ్ బి ప్యూర్ ఇన్ వర్డ్ ఆల్సో.
0: మరి ఏమైనా మంచివాడు వెళ్ళిపోతుంటే చాలా మంచివాడు, చాలా మంచి గుణము, మంచి ఏది మాట్లాడు, ఏది చెప్పినది వీరు, తనకు తాను తోచినట్టుగా తాను నడుచుకుంటాడు, ఎవరి జోరికి ఎప్పుడు అని వర్ణిస్తారు.
1: పీపుల్ సే సో అండ్ సో ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అండ్ హీ డజంట్ ఇంటర్ఫేర్ విత్ ఎనీబడి, హీ మైండ్స్ హిజ్ ఓన్ బిజినెస్, దట్స్ హౌ పీపుల్ ప్రైజ్ హిమ్.
0: ఆ విధంగా ఏ కారణం తెలుసుకోవాలి.
1: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
0: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
1: From that person, any number of things can be achieved,
0: attained.
1: Therefore, we should have good conduct. So man gets the name, good or bad, basing on the ambient surroundings. So we should get a good name.
0: అని చెప్తారు.
1: You are a brahmachari celibate. You are

0: దట్స్ వాట్ పీపుల్ సే.
1: ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ రౌడీ.
0: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ.
1: కాబట్టి రౌడీ
0: నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
1: గుడ్ బాయ్
0: గెట్ ఎ గుడ్ నేమ్. ఎవ్రీ వన్ షుడ్ సే యువర్ ఎ గుడ్ బాయ్.
1: గుడ్ నేమ్ ఎప్పుడు
0: వెండ్ యూ గెట్ గుడ్ నేమ్?
1: గుడ్ వర్క్, గుడ్ వాటర్, గుడ్ గుడ్ చేసినప్పుడే గుడ్ అని వస్తుంది.
0: పీపుల్ సే యువర్ గుడ్ బాయ్ వెన్ యువర్ థాట్స్ ఆర్ గుడ్, వెన్ యువర్ బిహేవియర్ ఇస్ గుడ్, వెన్ కాండక్ట్ ఇస్ గుడ్.
1: కానీ గుడ్ అంటే ఇంకోటి ఎగ్ అని కూడా అవుతుంది.
0: బట్ గుడ్ ఇన్ తెలుగు ఇస్ ఎగ్.
1: ఆ ఎగ్ పేరు తెచ్చుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్.
1: చింతలు కలిగినటువంటి వాడికి ఆ చింత
0: ఇస్ ఓన్లీ విత్ చీప్ బిహేవియర్ పీపుల్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే. మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్. దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
1: కానీ చాలా మంది వివేకవంతులు అతను కేవలం హెడ్ వాడు.
0: బట్ ది పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ దే గో బై ది హెడ్ ఓన్లీ. దే డోంట్ కన్సిడర్ ద లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తీర్చితే మనకు హృదయాన్ని చేయదు. తీర్చినవన్నీ గాల్లో చేయకపోతుంది.
0: Don't bother if anyone accuses you or blames you. All that will reach God.
1: Kali cheppe vaadu takkichukuntaru adi sattvikam.
0: The true sattvic quality lies in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Appe athuruki good name.
0: Then only you will get a good name.
1: Vivekananda chudandi enta idiga unnadu kaani katta kalapatiki taraku bhema karindi.
0: You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded.
1: Kaani ade bhavanto jeevitham jeruthundi kaani good mahaneeyuga pelchere.
0: Later, he has proceeded in the right direction so that he could become very noble at the end.
1: Faith unnapudu entaina sadistundi.
0: With faith, you can attain anything.
1: Kaabatti meerandaru kudanu daiva prarthana cheyandi.
0: So all of you pray to God.
1: Idi roopamane nenu teesparestunnanu.
0: Don't limit your rooms only and give it up later.
1: Aa vidhanga meeru jeevisthe meekante maaku veliyadu.
0: If you live in prayer, really that is the true thing which you should develop.
1: I want that.
0: I want that. Bhagavan wants you to pray. All of you should be united. And you should be good children. And you should get a good name.
1: సార్థకమవుతుంది.
0: When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment.
1: ఎప్పుడు మీరు వెంటనే వెంటనే చేసే ఉంటారు.
0: Bhagavan is always with you, in you, above you, below you, around you.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్తు లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: So Bhagavan wants you to grow in devotion and share the feelings of devotion with everyone around.
1: Anera santosham.
0: That will make Bhagavan very happy.
1: Ee uttarayana.
0: This is uttarayana.
1: Uttamakaram.
0: This is noble time. Uttamakaram.
1: Vittamayinatukaram.
0: It is auspicious and sacred.
1: Ee naadu meeru manchi bhavanalo kaligi untunte tappaku bhavishyattulo manchi pere vastundi.
0: If you have got all good thoughts and good feelings, now you will get good name.
1: Kandithanga chikki chikkutundi.
0: You will certainly get a good name.
1: Ega prema swarupulara.
0: Embodiments of love.
1: Meekinte seva icheyanduku naaku chaala vicharanga undi.
0: Bhagavan, he feels sorry that he has given you strain.
1: Mimmalni chusinanta matrame naaku ento aanandamu.
0: Bhagavan is bubbling with joy as he sees children, students here in front of him.
1: Happiness is union with God.
0: The true happiness lies in union with God.
1: కాబట్టి నీ హ్యాపీనే.
0: Therefore this happiness is the center of God, center of divinity.
1: మీరు ఎప్పుడు విచారమైనట్టు పెట్టుకోకూడదు.
0: Never give scope for any worry or anxiety.
1: అయ్యో ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఎట్లా తెలియదు, పాస్ అవుతారా కాదు, ఈ సందేహం ఏమాత్రం చోటు ఇవ్వకూడదు.
0: Don't worry about examinations, never doubt anything whatsoever.
1: లోపల తాను పుట్టించినటువంటి భావాన్ని మనం రాస్తాం.
0: Write what all that comes to your mind, that what all within.
1: అప్పుడు తప్పక మీరు మంచి వారు అవుతారు.
0: Then you will be perfectly good.
1: అందరూ మంచి సోదరులు.
0: In fact, all of you should move intimately like brother.
1: భజన బినా సుఖ శాంతి నహి.
2: You have been listening to a Divine Discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే.
1: అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్.
0: అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ విల్ హావ్ టు టేక్ టు హావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: రియలైజింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ ఆత్మజ్ఞాన.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందుంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్, ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టికులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇదే మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా.
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ద నేమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థం చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని ఎందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: సీకింగ్ లిబరేషన్ మ్యాన్ ప్రేస్ టు 3 crores ఆఫ్ గాడ్స్ అండ్ హీ రిసార్ట్స్ టు దెమ్ బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్.
1: కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు.
0: ఆస్పైరింగ్ టు గెట్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్ 3 crores.
1: ఉన్నది ఒక్కటే అని వేదము కానీ శాస్త్రం కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించు చూడగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుందాది?
0: వెన్ ది వేద శాస్త్ర బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలుగుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కానీ ఆత్మానందం కానీ ఆత్మదర్శనం కానీ మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కానీ అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో అండ్ బై నో అదర్ మీన్స్.
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగి ఎందడంగే?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే?
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది బ్రహ్మ, అది ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈజ్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈజ్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యూ రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడ వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
0: దే వాంటెడ్ టు క్రాస్ ద రివర్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ దే గాట్ ఎ డౌట్ వెదర్ ఆల్ ది 10 people
1: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: ది స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మంది ఉన్నాము, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 of us కేమ్, వన్ ఈజ్ వాష్డ్ అవే ఇన్ ద రివర్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రికన్. దే రిప్లైడ్,
1: అజ్ఞానం గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ 10 ఆన్ వన్ సైడ్ అండ్ సెట్, వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభివృద్ధి పరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: ఇవన్నీ కూడా నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలే నీ యొక్క ప్రతిబింబములే.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: You are forgetting the object and placing confidence in
1: కనుకనే భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ani atuvanti okka takrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayap jayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: నీ ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేనటువంటి కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్, హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యూ కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యం ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నం చేసి తద్వారా నీవు కేవలం అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ that there is nothing which you are going to achieve mana dekhamunnade
1: ee vidhamainti yokka satyamu manaku sakshatkaristuntu undali.
0: You can get any number of proofs from your own body.
1: Nee dekhamulo undinatvanti gunde kottukodaniki nee ve prayatnam chestunnavu.
0: What efforts are you making for the heart beating and functioning in your own body?
1: నీవు క్షణ క్షణముకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింప చేస్తుంటుండాలి, దానికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నీవు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavali anukunte neevu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukuku neeve kaarakula?
0: Are you responsible for your birth?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhivruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: ina jagatlo manam aacharinchesinte samasta karyamunu kodanu manodrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti manastrupti aneetundi enta kaalam chesinappudikini ee manasuku trupti aneetundi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhrantilo neevu munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యు వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అతను ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్.
1: ఇది భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ which will have to be meditated upon and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: ఇది కేవలము అజ్ఞానము యొక్క చర్య.
0: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే వేరైనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ యూ, యు ఆర్ అండర్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
0: బట్ టు సే దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఈజ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్.
1: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
0: వి గెట్ ఎ నంబర్ ఆఫ్ సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్టేట్ ఆఫ్ డ్రీమ్.
1: ఎంత వరకు నిజము?
0: హౌ లాంగ్ ఆర్ ది ట్రూ?
1: స్వప్నములో ఉండినంత వరకే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద డ్రీమ్.
1: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
0: వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ డ్రీమ్ దిస్ ఆర్ నాట్ ట్రూ.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డెల్యూషన్ ఆఫ్ ద మైండ్ all these things like joy
1: మనోభ్రాంతి వీడితివా ఇదంతా అసత్యం.
0: కమ్ అవుట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ దిస్ ఆర్ ఆల్ అంట్రూ.
1: కనుకని ఇవన్నీ కూడా మనోభ్రాంతితో కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
1: ఈ మిథ్యానేను ఆధారం చేసుకుని సత్యానేను విసర్జిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్.
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త కర్మ క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: He is the act which is being done.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అస్ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దే షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీనిని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పారలన్స్ దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆస్తి భాతి ప్రియం.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది సత్.
0: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఈస్ ఆస్తి, దిస్ ఈస్ ట్రూత్.
1: అయితే చిక్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: వాట్ డు యు మీన్ బై చిక్?
1: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
0: ఐఎమ్ సీయింగ్ దిస్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
1: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: వాట్ డు యు మీన్ బై ఆనంద? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
1: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైంది, ఇది లేదే ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్. Is it really
1: ఈ సత్ ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపచేయనది ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఇట్ ఈస్ షైనింగ్ యాజ్ అండ్ దట్ ఆల్సో ఈజ్ వన్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఆల్సో ది సేమ్ థింగ్.
1: కనుక ఒకే దాని యందు మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ బై డెల్యూషన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, it is necessary to realize when we say that Atma Tattva, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This Atma does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: It is capable of taking many forms.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమున గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారం కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారం ఇట్
1: గెట్స్ బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫారం ఆఫ్
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: When it enters into a football, its form is
1: that. తల కింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: But it has a quality.
1: అదే చైతన్య గుణం.
0: That is the quality of consciousness.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: If you really want to understand this principle of chaitanya consciousness,
1: ee chaitanyam anekuntide consciousness annaru.
0: This chaitanya has been described as consciousness.
1: Ee consciousness nu manamu gurtinchalanukunna artham cheskovalanukunna dani nunchi oka chinna bhagamainatundi dani teeskoni conscience anekuntide roopakanga tayar chesukuntu vacham.
0: If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience.
1: Anaga witness.
0: That means it is a witness.
1: Deenine awareness ani.
0: This is also called awareness.
1: Deenine satyam ani.
0: This is also called again witness.
1: Aithe deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: Daani vallane ee conscience nunchi kudanu consciousness vachesindi.
0: From this conscience, conscious has come.
1: Consciousness, conscience, conscious. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: Consciousness, conscience and conscious are the three entities which have got
1: consciousness. అనేటువంటిది senses తో కూడినటువంటిది.
0: Conscious is associated with senses.
1: కాన్షియన్స్ అనేటువంటిది మనస్తో కూడినటువంటిది.
0: కాన్షియన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ మైండ్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది ఆత్మతో చేరినటువంటి.
0: కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: ఈ మూడింటి యొక్క తత్వములనే లోకానిమిత్తమై, లోకాచరణ నిమిత్తమై, లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ, ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ సేక్ ఆఫ్ అంటే
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఒకరు కావచ్చును, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చును, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసేటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్ స్పెషలిస్ట్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు. హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ అనదర్ హూ హావ్ స్పెషలైజ్డ్ విత్ రిఫరెన్స్ టు కిడ్నీ.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక్క దేహంలో ఉండినట్టు దాన్ని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: ఈచ్ వన్ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆల్దో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ. దిస్ ఈస్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ బెనిఫిట్.
1: అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకటి ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఎ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములను అందుకుంటున్నారు.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంకా చెప్పనక్కరలేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోనే మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్ట జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంత మంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అనుకున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: కనుక ఆత్మ భావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
0: Therefore we should have that unity.
1: ఉన్నది ఒకటే, ఒకటే, అన్యము లేదు.
0: There is only one thing and one thing alone.
1: The
0: second thing
1: doesn't exist. మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్
1: కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: We have recognized that this body is like a chariot.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాలను గురించి గుర్తించాం.
0: We have also recognized that senses are like horses.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: We have also recognized the mind is like the rain.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాం.
0: We have also recognized that this charioteer is intelligence.
1: అయితే ఈ రథము, ఈ గుర్రములు, ఈ పగ్గములు, ఈ సారథి దేని నిమిత్తమై ఏర్పడినాయి?
0: ఫర్ హూస్ సేక్ హావ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ లైక్ చారియట్?
1: యజమాని.
0: దేర్ ఈస్ ఎ ఓనర్ ఫర్ దిస్.
1: ఆ యజమాని అనేటువంటి వాడు ఇందులో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: దట్ మాస్టర్ ఈజ్ ఆత్మ రిసైడింగ్ ఇన్ దిస్ హార్ట్.
1: కనుకనే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని ఎందు సర్వభూతములు ఎందుకు నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీ ఈజ్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of bhutam all these
1: jadamule.
0: These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idu peru bhutanga untundadannaru anaga emti viduvaleinaatundi yokka dayyanga untundadani.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిశాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవే మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్యస్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెససరీ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ కెన్ మేక్ అస్ రియలైజ్ ది రియల్ నేచర్.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: ఫీలింగ్ ఇట్స్ ప్రిన్సిపల్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ప్రాపర్లీ.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూయర్.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తిత్వంలో నువ్వు తిరగద్దు.
0: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్
1: ఈ కర్తృత్వ భక్తిత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్టేక్ దట్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: దిస్ డ్యూటీ ఈజ్ ద రియల్ యోగా.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో. డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూయర్.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తిత్వంలో నువ్వు తిరగద్దు.
0: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దట్ యూ షుడ్ గెట్.

0: యోగా మారుతున్నాం.
1: As we are not practicing this yoga, we are becoming diseased souls.
0: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
1: We have to carefully analyze and understand the mental activity.
0: ఇది ఎక్కడ నుంచి పుడుతుండాలి?
1: From where does this mind come?
0: ఇది చేసే పని ఏమిటి?
1: What does it do?
0: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
1: Why should we follow
0: it? దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of all this?
0: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
1: Does it bind us or does it liberate us?
0: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
1: If you gradually inquire on these lines, it is taking you towards the bondage.
0: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
1: Therefore, it is not possible to understand the principle of ఆత్మ in any other way.
0: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
1: As we have lost this sense of unity, this has manifested itself in the form of all the differences, jealousies, quarrels, conflicts, strife, grief, and every problem in the world.
0: Kanuka manamu samattamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: Therefore, we have to develop the love which brings about equality in us.
0: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యు హావ్ అండర్టేకన్?
0: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
1: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
0: కాదు, కాదు,
1: సర్టన్లీ నాట్.
0: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
1: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
1: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
0: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
0: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఇన్ బిట్వీన్ ఏ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్
0: స్లీప్. జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
1: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్.
0: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
1: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
0: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
1: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
0: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
1: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
0: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
1: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ. ఇన్ బిట్వీన్ దీస్ టూ కమ్స్ సత్వగుణ అండ్ దాట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, యు షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ delivered by Bhagwan Shri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Brindavan.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ద పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండినా సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు హూ సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సంతోషముల కంటే మరొక సుఖం లేదు.
1: There's nothing comparable to that of happiness.
0: మానవుని సుఖమును కోరుతుంటాడు.
1: Man wants to be happy.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: He wants various forms of pleasure.
0: కానీ శాంతికి మించిన సుఖము మరొకటి లేదు.
1: But yet there's no other happiness other than peace.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Chagaraja, that there cannot be happiness without
0: ఈ సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There is no other happiness other than your own pleasure.
0: సంతోషమున కన్న స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: నతృష్టాయ పరం వ్యాధి. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: Man is bound by so many of desires today.
0: ఈ ఆశలే మానవులకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవుచున్నవి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: For that reason, the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: Because of so many of the desires, there are so many of mental agitations that lead to physical ailments.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to put a ceiling on our desire.

0: నచ ధర్మో. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: Therefore, everyone must have a heart of compassion.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కొడను అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: ఇకనైనా మసలరయ్య.
1: At least lead the life of a human being from now.
0: ఈ ప్రపంచమంతయును భగవంతుని యొక్క సృష్టియే.
1: The whole world is God's creation.
0: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: It's highly powerful.
0: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: Is not the one that could be expressed at a point of time or at a place either.
0: ఈ శక్తి సర్వత్ర ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though such power is latent all over, but man is not able to recognize the divine.
0: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
0: విద్యుత్ శక్తి తీగలయందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ రన్స్ త్రూ ది వైర్స్.
0: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
1: బట్ యు డ్రా ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్ టు ద హోల్డర్.
0: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురో అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
1: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
0: అటునని భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకును అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Likewise, God is present everywhere. But you will find his manifestation in the heart of a person which is full of love.
0: Kani ee naati manavudu jeevitam ante emiti, deeni yokka gamyam ante emiti, deeni lakshyam ante emiti, deeni kartavyam ante emiti aneetundi daarini gurtinchukolekapothunnadu.
1: But man today is not able to know what is life, what is the purpose, what is the goal, what is the aim.
0: Kalamu prachanda marutam vale అతి వేగంగా కదులుతున్నది.
1: టైం పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
0: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మొమెంట్ టు మొమెంట్.
0: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
0: ఏమిటి ఈ కర్తవ్యం?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
0: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
0: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
1: సర్టన్ గోల్స్.
0: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్ పాత్స్.
0: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్?
0: తన యొక్క జన్మము యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్?
0: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తనయందు కాని లేక వెలుపల కాని ప్రశ్నించుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ టు హిమ్సెల్ఫ్ సచ్ క్వశ్చన్స్ నాట్ సిక్స్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్స్ ఈదర్.
0: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: Therefore, man has his, limited his life to drink and food.
0: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
1: He has limited his life to properties and pleasure.
0: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the purpose of man.
0: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
1: It's not the duty of mankind.
0: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
1: It's not the goal of life.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధ దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Every individual should demonstrate the divine ideal.
0: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
1: Therefore, man should never change his ideal. He should keep on working for that ideal throughout.
0: కాని ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
1: But man is not treading along that sacred path.
0: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నవి.
1: Everything lies in the thought of man.
0: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
1: All thoughts reflect externally.
0: Reflection of the inner being.
1: It's a reflection of the inner being.
0: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందు కూడాను చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చు.
1: ఆల్ దీస్ థాట్స్ యూ కెన్ అండర్స్టాండ్ త్రూ ఎన్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
1: Before you undertake construction of your own house, you decide where different rooms have got to be, the veranda, and then you put on paper the entire house plan.
0: Tana yendu puram nirminchapadi tadupariye aa yokka nirminchapadinatunte bhavame roopamnu dharistu untadi.
1: So the house is already has a shape in mentally and it reflects physically here.
0: Mari konni chinna udaharanamulu
1: and other examples now.
0: Meer evarikaina oka jaabunu raayalanukunnappudu
1: if you want to write a letter
0: emi raayali ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబు రెండు రాయగలుగుతున్నారు.
1: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
0: కనుక మొదలు సంకల్పము,
1: ఫస్ట్ థాట్,
0: రెండవది ఆచరణము,
1: ద సెకండ్ యాక్షన్.
0: సంకల్పం ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
1: The thought leads to action.
0: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Without thought you cannot act.
0: కనుకని సంకల్పం పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should entertain sacred thought.
0: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరం.
1: It's most essential for every individual to recognize for all the misery, for all the lapses, sufferings, troubles and turmoils his thoughts are responsible.
0: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
1: We consider someone is responsible for our misery.
0: తమ దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
1: He thinks that someone is responsible for all his lapses.
0: ఎవరో కానే కాదు.
1: No one is responsible.
0: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కాని మరొకరు కాదు.
1: You are responsible for good and bad. No one else.
0: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
0: Kanuka mana manchi chedalaku maname kaaranam aneetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
1: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
0: Bhavam tad bhavati,
1: as is the feeling so is the experience.
0: Dinine upanishattiyalu kudanu keno upanishattiyandu chaala vivarinchi bodhisthu vachindi.
1: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి,
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
0: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపం నీవు పొందుతున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దాట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఎస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యు విల్ బి దాట్.
0: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామా ఇన్ హిమ్.
0: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైన తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రము యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
0: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
1: As you think about the brilliance, a spark will enter into you.
0: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: సర్వకాల సర్వావస్థలయందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: At all times and all conditions he thought of Hari only.
0: హరిని ప్రేమిస్తూ వచ్చాడు.
1: He loved Hari continuously.
0: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: He developed intimate relationship with Hari.
0: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
1: He had full faith that there no one else other than Hari.
0: కనుకని ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక,
1: Therefore he had no fear whatsoever for all the difficulties and problems.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: But he went on experiencing the divine, novel, evergreen, ever fresh divinity.
0: ఆకలి దప్పులు లేవు.
1: He had no thirst, no
0: అలసట అన్నది లేదు.
1: No mistake.
0: బాధ అన్నది అసలే లేదు.
1: No suffering.
0: కనుకనే చెండ అమార్కులు కూడా వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
1: Therefore, Chanda Amarka came to the demon.

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear. Kalukane
0: Vishnu yokka tejasu aa Prahladuni yokka mukham lopala taandavamaadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: says Brahmaiva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యూ బికమ్ క్లోజ్ అండ్ యూ బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈజ్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతమైన అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశము,
1: బ్రాంచ్ ఇస్ స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హి ఇస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యు వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యు సఫర్?
0: భగవంతునికి కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్?
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హి ఇస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ప్రీ.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యు సఫర్ లైక్ దట్?
0: నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్, యు విల్ అండర్స్టాండ్ దట్ వి ఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ బికాజ్ వి ఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపర్మెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసం వాళ్ళు ఎందుకు కూడా ఉంటున్నది.
1: ద బైబుల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్సంతా ఉట్టిపడింది.
1: Because of constant thought of God and chanting his name, the Moses had the effulgence of Jesus Christ.
0: Jesus kudanu ante.
1: So also Jesus.
0: Nirantaram kudanu. I and you are one. I and you are one. I and you are one. Ane 20 bhavam chetane nirantaramu chintistu vachadu.
1: Jesus went on thinking this way. I and you are one. Identity with the divinity.
0: Lokamulo goppa mahashastragnudu.
1: In this world there are many scientists.
0: Pavitra hrudayudu.
1: Sacred heart.
0: Pravartana uttamamainatundi.
1: Behavior which is noble.
0: Satyanveshanalo taanu nirantaram konu nimagnulayinatundi vaadu.
1: He went on in search of truth.
0: Alanti oka shastrajnudu.
1: One scientist of that sort.
0: Nirantaram kudanu daivachintana cheyatam cheta atani yokka mukhamlo daiva tejasu uttipadindi.
1: Because of constant thought of God he could reflect God's brilliance on his face.
0: దీనికి కారణమేమిటి?
1: What is the reason behind it?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: Because of constant thought of the divinity he becomes divine.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: How could he have that strength?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కొడును అనుసరిస్తూ వచ్చాడు.
1: Because he followed his guru preceptor throughout the period of his study.
0: Henslow అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: He followed his guru Henslow.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్లోగానే మారిపోయాడు.
1: As he followed him, he became Henslow.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణమునకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people.
0: మనసులేని మానవుడుగానే జీవిస్తున్నావు.
1: So we lead life as a human without mind.
0: ఇది కాదు సరైనటువంటిది.
1: It's not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy deshamlo undetunti vaadu.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: హి ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వయలిన్.
0: ఆంటోనీ వయలిన్ అంటే చాలా విలువైనటువంటి.
1: ఆంటోనీస్ వయలిన్ హస్ ఆఫ్ వైడ్ రెప్యుటేషన్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: ఒక్కొక్క వయలిన్ దాన్ని సరిచేయడానికి, దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ, ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి, ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది?
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్, ఆంటోనీ ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్,
0: ఈ భౌతిక జీవితం, ఈ ప్రాకృతిక జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్, రైట్?
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్?
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్,
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలిన్ చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto God.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు, చేసే పనులు, పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణమద పూర్ణమిదం, పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full, therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు ఆ కాలంలో.
1: ఇన్ దోస్ టైమ్స్ ఫారినర్స్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుక భగవంతుడు పరిపూర్ణుడు.
1: God is perfect.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనం 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: When God is all perfection, we cannot be 1/4 or
0: 2/4. మనం పరిపూర్ణుడే కావాలి.
1: You should be full in all respect.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: Because you are this spark.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: You should have that.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: There's a lot of plenty of water in an ocean.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చును, సముద్రం వాటర్.
1: You can collect a drop of water on hand.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్, బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు, క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీ ఈజ్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈజ్ ప్రెసెంట్ విత్ఇన్ అస్, నో
0: వన్ ఎల్స్. బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు, అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, తృష్ణార్పణగా విస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ, బట్ ఇట్ ఈస్ ఫర్ తృష్ణ, దట్ ఇస్
0: ఆల్. కాదు, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్ సఫరింగ్.
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్‌పీరియన్సింగ్
0: పొందవలసిన గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ, దెన్ హిస్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
0: ఆనాటి గోపికలకు ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: గోపికస్ ఆల్సో ప్రొసీడ్ ఇన్ ద సేమ్
0: పాత్. పూర్ణ హృదయం వారు.
1: దే హావ్ గాట్ ఫుల్నెస్ దేర్.
0: ఏ ఒక్క దానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ accepted the message brought by
0: Uddhava. మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: Uddhava, we visualize Krishna with our eyes in full.
0: మా నాలుక నిండు కూడాను కృష్ణ నామం నాట్యమాడుతుండాలి.
1: We also sing the glory of the Lord with our tongues.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: Our mind experiences the divine bliss of Krishna.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా రోలుతున్నాము.
1: వి లిసన్ టు ది సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు దట్.
0: ఈ పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హ్యాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: అంతే కాదు, ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: Krishna was 6 years young.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: While he was playing with gopikas,
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెండ్రు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: Krishna, aged 5, when he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: మార్గం ఏమిటి? మనుషుల్ని మార్చలేదు, మనసుల్ని మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: కనుకనే నీవు మనిషి మారనక్కర్లేదు, మనసు మారాలి.
1: Man need not change, his mind should change.
0: మనిషి అంటే మనసే.
1: Man means the mind.
0: మనసు అంటే సంకల్పములే.
1: Mind is thought.
0: కనుకనే మొట్టమొదటి సంకల్పాలు నీవు పవిత్రమైన సంకల్పాలుగా నీవు అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, we should develop sacred thoughts.
0: ఈనాటి సంకల్పములు స్వార్థము సప్రయోజనంతో నిండి నిమిడీకృతమై ఉంటున్నాయి.
1: Today, all our thoughts are full of selfishness and self-interest.
0: కృష్ణుడు కనిపించిన సమయం లోపల,
1: at a time when Krishna is
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kuda nu Krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulu unda, ivi chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Anni bhagavantuni yokka srishtilotivi.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvatah paanipadam tas sarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: Because they could not bear the pangs of separation, gopikas stepped into Vrindavan.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: They were asking the flowers.

0: ఉల్లము దోచుకవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopikas went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopikas had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి వాస్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హి ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హి బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru helslo evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Henslow.
0: Ee vidhanga form e mari poyindi.
1: Their form had changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwasa rahitulainatunti vaaru kaani deenini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yetla gurtinchagalaru?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ దట్ ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పాట్.
0: హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవనంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్టపగలుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్టపగలుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము, ఈ ప్రభావము, ఈ ప్రకాంతి రెండు కూడా విరజిల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter
0: God's meditation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం, వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమ కాట్లేదు. కానీ వైరం కాదది.
1: దో దే వర్ హార్ష్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణావతారం.
1: ఇట్స్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నిత్య సత్యమే నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఇస్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్.
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్.
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెసెంట్
0: పాత్ర బంగారే. కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ అర్థన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ అర్థన్ పాట్ దిస్ ప్రెసెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not me.
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life,
0: ప్రేమించదగినటువంటిది.
1: You have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: It has, we have to believe.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిపొగులకు అమ్ముకుంటున్నాము.
1: The life which is so precious and golden is sold off like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: We have to go back to that original place.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మద్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యూ కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్య లోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రికులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటా స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే అచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: The living beings should go back to the places of their origin.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be
0: shown? వచ్చిన మార్గాన్ని పట్టుకుని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వి హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: యు హావ్ బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వి షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి మాత్రమే కాదు. ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్. దే ఆర్ గుడ్ యాక్షన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: Devotion means surrendering the heart full of
0: ఎందుకు
1: pure love.
0: అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తోనే వచ్చావు.
1: Because while taking birth here you came with that love.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents' property or grandparents'.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own attachment.
0: ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: So long there is attachment, you cannot understand the nature of ఆత్మ.
0: సమస్త విచారములకును, సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: For all anxieties, for all the suffering, attachment, possessiveness or
0: మమకారం ఉండవలసినదే.
1: Can have attachment.
0: అభిమానం ఉండవలసినదే.
1: Possessiveness.
0: ఎంత వరకు? కొంత పరిమితంలో ఉంటుంది.
1: To what extent? Under certain limits.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: You are thirsty, you need water.
0: కానీ ఒక టమ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: If you drink tumbler full of water,
0: ఈ టమ్లర్ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంత కావాలని ఎందుకు కోరటం?
1: When one tumbler full of water is enough, why do you want
0: ganges?
1: This excessive desire.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: This morsel of food is enough.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 దినము మూట్లు దినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: But why do you need 10 bags of rice? Are you going to live till then?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: You should have certain limits.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: Because of limitless desires we are restless.
0: కనుకనే గోపికలు కాని గోపాలురు కాని వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: Gopikas and cowherd boys led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్
0: ప్లేస్. ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్.
0: అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్.
0: వారికి బోధించినది కూడా ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యూ ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in it, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు, కానీ వేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్
0: కృష్ణుని ప్రార్థించారు.
1: దే ప్రే.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.
0: బాలుండీతడు

0: సందేహం వచ్చింది.
1: దే డౌటెడ్ హీ ఇస్ ఎ బాయ్ అట్ ఐ నీ థాట్ బట్ హీ ఇస్ ఎ మౌంటైన్ ఇట్ ఇస్ సో బిగ్
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది దీన్ని తాను మోయగలడా తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట.
0: యుగ యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: దిస్ కైండ్ దిస్ సార్ట్ ఆఫ్ డౌటింగ్ థామస్ హావ్ బీన్ దేర్ ఆల్ ఓవర్ ద వేజ్.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నౌ గివ్ స్కోప్
0: ఒక్కసారి నమ్మితమా చాచేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ ఇట్ టిల్ డెత్.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసిన బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస పెట్టిదో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: We celebrate the birthdays of God.
0: ఈ జన్మోత్సవాలను యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret behind this celebration?
0: ఏ యొక్క ఆదర్శాన్ని ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి.
1: What is the principle behind every incarnation, the ideal and all the
0: goal? ప్రతి అవతారం కొరకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of
0: dharma. Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudu grihastha dharmamu, vanaprasthudu vanaprastha dharmamu, sanyasudu sanyasul dharmamu, brahmacharidu brahmachari charanam. Idantha dharmamlu anukuntunnam. Idi dharmamule kaadu.
1: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamule kaani, idi nijame dharmamule kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayati iti dharmaha annaru. మనలను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్
0: ఏమిటి మనల్ని ధరించినటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము మనస్సు వాక్.
1: త్రీ. ద బాడీ ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాక్కు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, man. Words, action, moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeds. Deeniki ye desham yokka bhedam kaani, ye matamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: anni
1: deshamulo varu
0: anni kaalamulo varu andaru kudundi deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ
0: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటి రెప్పలై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హ్యావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: బట్ టుడే వి థింక్ సంథింగ్ సే సంథింగ్.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: దర్ మోర్ బాడీ అటాచ్మెంట్ టుడే.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: దర్ నంబర్ ఆఫ్
0: ఈ ఉపాధి భేదం చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటెన్.
0: పరధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డెలూడెడ్.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మం స్వధర్మం అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ అండ్
0: స్వధర్మం? ఆత్మధర్మం.
1: స్వధర్మ ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంత కాలమైనా ఇంకా మనం దేహధర్మాన్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This was said in Mahabharata war.
0: Yuddham cheyalani aashisthunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamulo kuda rayabarame akkarledannadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakruti reetiga irunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anedi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Ee manchidi kaadu yuddhamunu niraminchali ani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తాడని పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక.
1: Enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలిగి ఉన్నా.
1: East and west shall never meet.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమేక ఏలా.
1: Why don't you say we are ready to fight? Why do you waste time?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డూ వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగ మన పొత్తు కొత్తురా.
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవస్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధము సిద్ధము.
1: సో బీ రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హీ వెంట్ దేర్.
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హీ స్టూడ్ అట్ ది
0: సెంటర్. చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు, అభిమానం బయలుదేరింది.
1: There he developed the feeling of attachment because they are all his near and dear.
0: తక్షణమే గాంధీవం మొదలుపెట్టాడు.
1: He dropped his గాంధీవద weapon.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధం.
1: కృష్ణ, ఎనఫ్.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకేమి ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తాను అన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: బికాస్ ఆఫ్ దిస్ టిమిడిటీ దిస్ ఈస్ అవుట్ ఆఫ్
0: శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బాండేజ్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: బట్ ద బాండేజ్ ద బాడీ ఈస్ రెస్పాన్సిబుల్.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: వాట్ ఈస్ ద డిఫరెంట్ బట్ ఆత్మ ఈస్ వన్.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మ. చాలిక ఈ యుద్ధము.
1: కృష్ణ, ఎనఫ్.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ బై కిల్లింగ్ దీస్ పీపుల్?

0: పరధర్మ.
1: కనుక ఏ అవతారము ఎందుకు కానీ దేహాన్ని కొంతవరకును తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సిందే.
0: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
1: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
1: దైవార్పితమైన భావంతో ఉండాలి.
0: యు షుడ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
1: మదీయ ధనధారాది సర్వపాద సమర్పితం ఆత్మానాం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
0: Everything has to be surrendered to God, the family, the body, the mind and the property.
1: ఇది కాదు శరణాగతి. నీవే నేను నేనే నీవు.
0: This is not surrender. I and you are one.
1: నీవు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను.
0: You are in me and I am in you.
1: ప్రత్యేకము. దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to know this.
1: ఈ యశోద కూడాను కోరింది.
0: యశోద ఆల్సో.
1: ఏమిటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడు అయినప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
0: దో కృష్ణ ఇస్ హర్ సన్, బట్
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: నా 14 లోకాలు నోటిలో చూచింది.
0: She has seen all the 14 worlds.
1: అనేక మహత్యములంతా కూడా నువ్వు దినదినము చూస్తూనే ఉంటుండాలి.
0: ఎవ్రీ డే షీ హస్ బీన్ వాచింగ్.
1: అయినప్పటికీ ఆ మాయ వదలలేదు.
0: Yet she is not free from delusion.
1: దేహాభిమానమే మూల కారణము.
0: The body attachment is responsible.
1: Krishna.
0: Krishna.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: నే పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకున్ పోయి వెన్న పట్టెళ్ళుగా లో గుట్టున తినేదవు నీతో పుట్టెను రట్టెల్న కృష్ణ.
0: But you visit the neighboring houses and you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
1: గోరంతలేవు బాల.
0: You're so small.
1: ఊరంతయు ఆగడంబు ఒకటే రద్దులు.
0: Full of mischief all over the village.
1: ఏంటి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
0: But you're doing mischief all over the whole village.
1: అని చెట్టు కట్టి వేసిందట.
0: And he tied him to a post.
1: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కానీ మరొకటి కాదు.
0: All these things are there to set an ideal of the divine power of mankind.
1: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు యందు ఉంటుండది.
0: The transcendental power is present in everyone.
1: ప్రతి వ్యక్తి యందు కూడాను ఈ దివ్యత్వం ఉంటుండాలి.
0: Everyone has this divinity.
1: అయితే ఆ కెపాసిటీ దాన్ని పట్టి ఉంటుంటాడు.
0: But it lies in your capacity.
1: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని పట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటాయి.
0: The divinity manifests depending upon the intensity of your faith.
1: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమ తత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
0: If you want the fullness of all brilliance and the light, only love is the way.
1: కనుక ప్రేమ చేతని పరమాత్మని వశము గావించుకోవాలి.
0: Therefore you can have God with love only.
1: ద్వేషం చేత కాని, అసూయ చేత కాని, అహంకారం చేత కాని భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
0: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
1: ఇలాంటి దుర్గుణములు, దుర్భావములు, దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ క్యాస్ట్రాయల్ ఫేస్.
1: ధ్రువుణ్ణి చూడండి.
0: యు సీ ధ్రువ, ప్రహ్లాద.
1: నారదుల్ని చూడండి,
0: నారద.
1: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
0: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్,
1: నిజముగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యూ షుడ్ నెవర్ సఫర్ నౌ వారీ.
1: అదే వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
0: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
1: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
0: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
1: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దాట్?
1: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
0: వెన్ యూ లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, దెన్ యూ విల్ హ్యావ్ దిస్ లైట్.
1: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
1: ఆనందము అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
1: దివ్యత్వము లీనం కావాలి.
0: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
0: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
1: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
0: వీ అండర్టేక్ సర్టన్ యాక్షన్స్.
1: ఏమిటి కర్మలు? ఇవన్నీ
0: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
1: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
0: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
1: అది కావాల్సిందే.
0: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
1: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్టనే ఉంటుండకూడదు.
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
1: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దు.

0: time you get up from the bed from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study only to carry on your life.
1: గొప్ప విద్యావంతుణ్ణి.
0: You are highly educated.
1: పుస్తకముల్ పఠించి తిని.
0: I have gone through the books well.
1: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
0: I studied all texts.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
0: Why do you pride yourself because your scholarship?
1: నీ హస్త యుగంబు మోర్చి పరమాత్ముని మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకములు కదా మానవా.
0: Oh man, when you don't join both of your hands and offer respect, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it? You may be a scholar.
1: బహుమానాలు పొందవచ్చు.
0: You may have gifts.
1: మిత్తులు కట్టవచ్చు.
0: You may have belongings.
1: నగలు ధరించవచ్చు.
0: You may have jewelry.
1: ఎంత వరకు?
0: How long?
1: బతికినంత వరకు.
0: To the extent you live.
1: తదుపరి అన్ని వదిలిపెట్టి పోవచ్చుంది.
0: Later you have to give up.
1: అది ఏ శంకర్ను కూడా బోధించింది.
0: That's taught by Shankara.

0: కాలే నహి నహి నహి రక్షతి. డుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాలు చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణినీయ గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవలసిందే.
1: Oh, madcap, you are learning all this grammar composed by Pani and mathematics towards the end.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి జీవితానికి మాత్రమే అవసరము.
1: They are all related to this ephemeral world. అది
0: కూడా మనకు కావాల్సిందే.
1: They are also necessary.
0: కానీ
1: but
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
1: దోస్ స్టిప్యులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్ డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదివియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో,
1: ఇన్ ది టౌన్ ఆర్ ఇన్ ది ఫారెస్ట్ ఆర్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ వాటర్,
0: ఎరుకలేదు.
1: యు డోంట్ నో వెన్ యు ఆర్ గోయింగ్
0: డౌన్. మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్ ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే, నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: You cannot escape from it any day.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know this truth and conduct ourselves.
0: సత్యాన్ని ఉద్దముని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: The truth is conveyed through Uddhava to Gopikas.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: Gopikas, bodies are temporary.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: They are not permanent.
0: మరణపు కొంప.
1: That's full of the
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of disease.
0: జాత సంచలనము పొందు దుంప.
1: పెరినేస్
0: భవసాగర మీదగలేని కంప.
1: It cannot cross the
0: అంబుల మదనపు మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు ఓ మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: Oh mind, never think this permanent. Surrender to the feet of God.
0: ఏమిటిది దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవ్వరూ అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడి విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తా.
1: ద మూమెంట్ బాడీ హాస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
0: శ్వాసమనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము. అదే చైతన్యము.
1: దట్ ఇస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఇస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: Therefore, we should not be depressed or frustrated because of loss of
0: trouble. ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: We should face challenge of life.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము తట్టుకోకూడదు.
1: We should bear all the suffering.
0: లెక్కనే చేయకూడదు.
1: We should not be mindful of
0: that. ఇది నిజమైన మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రభావం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the effect.
0: ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten
0: our destiny. మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాము.
1: Forgotten our
0: మన సంపత్తిని మనం మర్చిపోతున్నాము.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాము?
1: What is that we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వ అర్థం ఇది స్వార్థం.
1: స్వ అర్థ ఇది స్వార్థ.
0: స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇస్ భగవద్గీత ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ రిలేటెడ్ టు
0: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ రిలేషన్ విత్ ది ఎంటైర్ వరల్డ్.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం, పురాణం, అనుశాస్త్రుడు తానే.
1: హీ ఈజ్ ద పోయెట్, హీ ఈజ్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హీ ఈజ్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor, this very actor is that director, and that is full and equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చెయ్యాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్ట ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: the ఏదో ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all understanding.
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్, ది వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ
0: స్వమాం అన్నాడు. దానివల్లే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: అది లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the destiny is so strong,
0: nyayamu gelchu,
1: the justice will
0: nasinchu swarthamu,
1: selfishness
0: sada yugadharma gine kodoyi, sada yugadharma ide kodoyi.
1: This is the law of in all ages.
0: Kanugommika,
1: understand this.
0: Noor guru biddala tandrikaina,
1: oh, the father has
0: understood. Noor guru biddala tandrikaina antyamuna pindamidigu dikku galagarakata prarabdham ademito.
1: Dhritarashtra has 100 sons, he will not be left even one to do
0: rabayetti future nu చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: He went on telling what is going to happen in future.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము.
1: You have full faith in me.
0: నేను చూసుకుంటాను.
1: I'll take care of it.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవ.
1: Then he said, I'll follow your command.
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: I'll follow your command.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు.
1: With all happiness,
0: మన్మనాభవమద్ భక్తో మజ్జాజీమాం నమస్కురి మామే వైశిసి సత్యం తే ప్రతిజానే ప్రియోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు.
1: Now you are my devotee.
0: ఇంతకు పూర్వము
1: prior to that
0: బంధుమిత్రులపై ఉంటున్నావు.
1: You think of your relation.
0: అనుబంధమే కానీ భక్తి లేదు.
1: It's only attachment, no devotion.
0: భక్తే గాని భక్తి కాదు.
1: It is only living but not devotion.
0: ఈ విధంగా బోధిస్తూ
1: teaching like that
0: పచ్చని రాజవంశమును పాడరింపచెనించినారు.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు.
1: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనాడు సూత సుతనే స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
1: The Shakuni is there, who is always after the conflict.
0: Ragulukone manta inta vivachuni inta.
1: Now you find the bonfire all over.
0: Inka saravarshamu dappadu vishwashantiki annadu.
1: It's only the rain of arrows that is the solution.
0: Yuddham kodalu vishwashantiki.
1: The war is also for world peace.
0: Elanti varshamu?
1: What type of rain?
0: Ambula varsham kurpinchali.
1: It's the rain of arrows.
0: Lemmu dhananjaya.
1: Get up Arjuna.
0: Lemmu dhananjaya.
1: Get up
0: dhananjaya.
1: Get up, he said.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: This is the teaching of Vedanta. Arise, awake, stop.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: Don't be in slumber of ignorance.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: Don't stay back in the pride.
0: నాది అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: Don't have attachment.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: Get up from the sleep and slumber of ignorance.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: Be careful, be watchful.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: ఇస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్
0: ఉపకారం చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడి
0: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెంచుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో మీరు మీతో దైవము ఉంటుంటాడు
1: వెన్ యూ డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యూ
0: దైవం నీతో ఉన్నాడు
1: గాడ్ ఈజ్ విత్ యూ
0: నీవు దైవంలో ఉంటున్నావు
1: యు ఆర్ ఇన్ గాడ్
0: నీకు దైవంకు భిన్నం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్
0: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము
1: దిస్ వన్నెస్ ఇస్ ది ట్రూ నేచర్
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి
1: యూనిఫై యువర్ మైండ్ నౌ
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్
0: అన్య భావములు దీన్ని చేయలేవు
1: బట్ నాట్ డిఫరెన్సెస్
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడి డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యూ నౌ ద ఫిఫ్త్ డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th August 1984. ఇన్ దిస్ ఐ ఓపెనర్ డిస్కోర్స్ భగవాన్ షోస్ అస్ హౌ సీయింగ్ గాడ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankara samadukha sukachami. Ahankara mamakaramulu dooramu chesukoni sukhamunu dukhamunu సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పోజ్ దట్ హీస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం attachments and who can treat with equal mindedness joy and sorrow.
1: ఇది సామాన్య సాధకులకు అసాధ్యం.
2: For ordinary sadhakas this is impossible.
1: నిత్య జీవితములో
3: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు, పూజ పునస్కారంలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది people who are following the family path to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this the nirmama nirahankara which has been explained would be very difficult for an ordinary sadhaka.
3: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
3: మన యొక్క తత్వము దైవం యొక్క ఆత్మ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం.
2: దిస్ ఈజ్ డిఫికల్ట్ సో లాంగ్ యాజ్ వీ డు నాట్ వీ డిఫరెన్షియేట్ అవర్ ఓన్ ప్రిన్సిపుల్ ఫ్రమ్ ది కమాండ్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
3: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ హూ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
3: స్వశరీరం స్వయం జ్యోతి, స్వశరీరం స్వయం జ్యోతి, స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ వెల్లింగ్ in the form of jyoti and flame in all bodies and all people, it could be possible to control our egoism and also our attachment.
3: Swashariram swayam jyotihi, ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self effulgent flame is residing in our own bodies.
3: Swarupam sarvarakshanam, ఈ సర్వరక్షకుడైనటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
3: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
3: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
3: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
3: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
3: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
3: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
3: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ అవుట్
3: బహిర్దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
3: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
3: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
3: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
3: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
3: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, షీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
3: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
3: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
3: కనుకనే మానవుని యొక్క శరీరము నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దేర్ ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్సైడ్ ద మ్యాన్ హింసెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
3: మృన్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
3: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
3: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
3: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యమనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
3: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
3: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
3: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
3: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
3: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
3: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
3: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కాని లేక అశుద్ధముతో నింపుకోవటం కాని ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
3: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
3: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
3: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
3: కారణమేమనగా దేహం దేవాలయంతో జీవో దేవ సనాతన.
2: ది రీజన్ ఇస్ దాట్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
3: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
2: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
3: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
2: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సీక్రెట్ వే పాసిబుల్.
3: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గము ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
2: సచ్ ఎ సీక్రెట్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
3: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
2: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
3: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
2: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
3: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్డ్ ఈజీలీ బై అస్.
3: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
3: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
2: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యూ వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
3: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
2: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
3: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
2: This particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
3: Ee yokka sagaram nandu bhayankaramainatundi musallu inka konni vidhamainatundi krura mrugamulu andulo nivasistu untayi.
2: In this ocean of samsara there are terrible crocodiles and other things which are very harmful.
3: ఈ యొక్క ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి.
2: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
3: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహచ్చిల్లినటువంటి ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
2: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they are compared to the crocodiles which are going to trouble the man.
3: Ee samsaram anetunte sagaramu chaala agadhamainatuntedi.
2: This ocean of samsara is unfathomable.
3: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
2: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
3: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
2: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
3: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
3: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
2: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
3: స్వశరీరీ స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
3: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
2: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
3: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
2: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
3: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్తున్నం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
2: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
3: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైర్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
2: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
3: Eeta nerchukunna tarvata ee yokka sahaya karmalu sahaya kriyalu ee sahaya padarthamulu manaku em artham kodano avasaram undadu.
2: Once you learn swimming, the aids will be of no use to you.
3: Ade vidhamgani geetha manaku artham ayyenta varaku ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
2: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
3: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
2: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
3: భక్తి యోగంలో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
2: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
3: ఈ ఆరు విధములైనటువంటి అరిషడ్ వర్గంలో సాధించమని కూడా బోధించింది.
2: ఇట్ హెస్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
3: చెప్పుట సులభం, చేయుట కష్టం.
2: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
3: అయితే ఎప్పుడు ఇది సులభమవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వెన్ వుడ్ ఇట్ బికమ్ ఈజీ అండ్ సింపుల్ వన్స్ యూ రికగ్నైజ్ దాట్ ది సేమ్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ హీస్ ఓన్లీ యాక్టివేటింగ్.
3: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
2: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యు మే డూ దే విల్ నాట్ బి గివింగ్ అ సాటిస్ఫాక్షన్.
3: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిడినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
2: స్కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
3: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
2: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
3: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
2: ఆఫ్టర్ దాట్ యూ టేక్ దిస్ స్వీట్ జ్యూస్ యూ విల్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్.
3: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేతుము, ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ వి రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ anger etc. You would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
3: compassion
2: love etc.
3: kanuka mottamota bhakti ee bhakti aneetundi vishayam lopala kevalam manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
2: In the very first place we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
3: Bhagavantuni pai gala anuraktiye bhakti.
2: Bhakti, devotion refers to the love of the Lord.
3: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
2: Describing devotion as love for the Lord looks like a very big
3: kanuka bhagavantuni endundinatundi oka bakaram aneetundi jeeva shaktini అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
2: ఇన్ ది వరల్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్
3: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్ వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
3: మానవుని అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటిది.
2: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
3: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
2: యాజ్ఞవల్క హాస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
3: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
3: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
2: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
3: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
2: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫర్ ద డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
2: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
3: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
2: We think that this is really an enjoyment.
3: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారము భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
2: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
3: కాదు కాదు, ఇది రోగములకు ఔషధమే.
2: బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ.
3: ఇట్ ఇస్ కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మిక్స్చర్ విచ్ కంటెయిన్
3: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
2: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But that is only a medicine.
3: Dahamu.
2: Thirst.
3: Idu kudamu oka rogam.
2: This is also a disease.
3: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
2: When you give cold drink, this disease is cured.
3: ఇదే విధముగానే ఈ అర్షద్ వర్గములు కామక్రోధ రోగ మోహమను మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
2: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్, యాంగర్, హేట్రెడ్ అండ్ ఈగోయిజం,
3: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
2: For all these diseases also, there are different activities which become medicine.
3: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
2: Man has been thinking wrongly that he is enjoying different types of...
3: ఇది రోగమును చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
2: He has been teased by a number of diseases.
3: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశుని గుర్తించేంత వరకు దేశం యొక్క బద్ధతను మనం చూసుకోవాలి.
2: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
3: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
2: All the sadhanas have been done only with the help of this body.
3: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
2: All the types of education we have been learning only through the body.
3: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
2: The extraordinary speciality of God is also being learned through body.
3: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
2: Taking body as the basis, we have to make an attempt to see the Lord inside it.
3: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
2: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
3: పాపమనగ వేరు, పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
2: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
3: పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
2: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
3: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రము లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
2: We have to make an incessant search and a serious search and find God's knowledge about it.
3: Seek, seek, and it shall be found.
2: It is said, seek, seek, and you will find it. It shall be found.
3: Manam vetiki, vetiki, vetiki, vetiki, daarulo praveshinchinappude andulo aa swaroopanni manam darshistamu.
2: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
3: Aneka padartham unnatundi gadilo kudanu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
2: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
3: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
2: Without searching you will not get the article which you want.
3: తలుపు తట్టినప్పుడు లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
2: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
3: అడిగినప్పుడే అమ్మాయి నా బువ్వ పెడుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్, ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
3: కనుక మనం అడగాలి, అడగాలి, తలుపు తట్టాలి, తట్టాలి, మన లోపల వెతకాలి, వెతకాలి.
2: దేర్ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
3: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
2: We have been knocking at the door.
3: ఏ తలుపును దొరుకుతున్నాం విచారించుకోవాలి.
2: యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్. అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ నాట్.
3: మోక్ష తలుపులు తెరుతున్నామా, బంధన తలుపులు తెరుతున్నామా?
2: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
3: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
2: We have not been knocking at the door where God is residing inside.
3: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
2: We are knocking at the door where the devils are dwelling.
3: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
2: Whom are we approaching and taking shelter in?
3: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize the truth, whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
3: దైవాన్ని దర్శిస్తున్నాము.
2: We are looking at the Lord.
3: కాని దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
2: But we are not asking the divinity itself.
3: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
2: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
3: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
2: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
3: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకం గావించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
2: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
3: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
2: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
3: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
3: ఈ దేహమునందు ఉండేటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
3: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
2: And in what way should we aspire for the Lord?
3: Mandalo marigina matakai leduda amba amba ani arachinatlu.
2: It is in the way that a calf will be crying most heartily for the mother which has gone along with the herd of cows.
3: Bhatta vasina kanta viraha vedana sokki moola moolala dagi moolginatlu.
2: Like a chaste woman who has lost her husband and who cries on account of the separation.
3: ఆకలి చేతను అల్లాడు చున్నట్టి నిరుపేద అత్యంకు అడిగినట్లు.
2: Like a person who is hungry, who is suffering from the pangs of hunger, asking for
3: food. బిడ్డలు లేకను అల్లాడు చున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
2: In the same way, a person who does not have children will be aspiring for a child and praying for a child with the God. In that particular fashion, we have to
3: pray. Or today,
2: with a full of devotion,
3: tadatmu tattvanni anubhavistu,
2: feeling oneself with the Lord and praying,
3: దైవత్వమును ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
2: Identifying himself with the Lord, he has to just pray for him.
3: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
2: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
3: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
2: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఎ డిఫరెంట్ థింగ్.
3: మనోమాటలు రెండు కూడాను ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్
3: క్రిస్టూ.
2: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్,
3: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
2: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్, హీ హాస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.

0: ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్సేకం కమ్మన్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ that the same thing in the thought, same thing in the word, and same thing in the
1: action. ఈ నాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
0: Today we'll have to verify whether we are following this particular path.
1: మనసు ఒక వైపున, మాట మరొకటి గాను, క్రియ మూడవది గాను మనం ఆచరిస్తున్నాము.
0: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
1: కనుకని మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: Therefore we are not becoming mahatmas these days.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a durātmā.
1: కనుక ఈ విధమైనటువంటి యాక్షన్ అంతా కూడాను దైవం దగ్గర చెల్లవు.
0: All these things will not work with God.
1: యత్ భావం తద్ భవతి అని యక్తి తత్వము అట్టి ఫలితము ఉంటుంటాడు.
0: Your thoughts will bring you the results.
1: యక్తి పిండో అట్టి రొట్టె.
0: The size of the cake depends upon the quantity of
1: flour. యక్తి పిండో అట్టి త్రేపు.
0: Your hiccup depends upon the food that has just taken.
1: యక్తి భావము అట్టి బాహ్యం.
0: And whatever we are feeling is reflected in the way that we talk.
1: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: Parishuddhamainatundi premanu ga manam teechiriddukovali.
0: We have to make our love pure.
1: Chamatattvani manam abhivruddhi parchukovali. Chama.
0: We have to just develop forbearing.
1: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్బరెన్స్.
1: క్షమ సత్యము.
0: ఫర్బరెన్స్ ఇస్ ట్రూ.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ఈస్ రైషియస్నెస్.
1: క్షమ వేదము.
0: ఇట్ ఈస్ వేద.
1: క్షమ అహింస.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వము.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
1: క్షమ దయ.
0: ఇట్ ఈస్ కంపాషన్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి,
0: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్,
1: ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ బి ఏబుల్ టు
1: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్ టెంపర్ ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింపచేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మ నిపించుకున్నట్టు చేకూరుచుమి.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
0: నాట్ ఓన్లీ దాట్ హీ వుడ్ లూజ్ హిజ్ ఓన్ వెల్త్ ఆల్సో.
1: తనకుండర గౌరవము దగ్ధము చేయును.
0: ఆల్ ది ఆనర్ దట్ హీ ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్.
1: తన వారలకు ఎడసేయును.
0: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ దేర్.
1: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
1: కనుకని ఈ కోప తాప ఈశ్వర దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
0: Love does not know.
1: Prema swarthaniki pravechinivadu.
0: Love does not allow selfishness to enter.
1: Prema evarini aashrayinchadu.
0: Love does not take shelter in
1: prema nirantaramu ichchute gaani puchchukunta undadu.
0: Love knows only giving and does not know receiving.
1: Kanukani ee prema tattume daivattam.
0: Therefore love is God.
1: Atti daivattvanni manam pondavalanna tirivi daiva gunamulu manalo abhivruddhi kavali.
0: If we want to acquire love and if we want to acquire God, we'll have to develop this particular love.
1: Puttina chandruni మనము చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండెంటను లేకపోతే పెట్టమాక్స్ లైటో మనకు అక్కరలేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
0: If you want to see moon, there is no need for the help of a torch light or some candle light etc. In the light of moon itself, we will be able to see moon.
1: కనుక దైవాన్ని మనం

0: పొందవాలంటే దైవం ప్రేమ స్వరూపుడు.
1: ఇఫ్ యు వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్, గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్.
0: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
1: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
0: కనుక జపము, తపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
1: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప, తప, ధ్యాన ఎట్సెట్రా will make your, will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
0: Karuka, ee vidhamaina sadhanalu, pavitramaina prabodhalu, manam kontha varakunu aalakinchi, daani artham chesukoni, aacharani yandu unchinappude, manamu dhanyulamavutam anetundi satyanni ee naadu meeru gurtinchali.
1: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we able to reach that goal.
0: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సార్థకంగా గావించుకోవటం చేత కాయము కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనము విచారించి చల్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ బీయింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫోర్త్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు టీచ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఈజ్ టు నో ద బెనిఫిట్స్ ద రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విల్ బి నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: We acquire by two procedures.
0: Education anaga baita prapancham nunchi krodikarinchukoni sarva vishayamulu kodanu vidyarthulaku bodhinchadam.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti danni chudali.
1: The second one is educare.
0: Educare anaga లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: ద ఫేక్ కాయిన్ విల్ నాట్ బి రిసీవ్డ్ బై ఈవెన్ ఎ బెగర్.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభోగులు లేనటువంటి వీరులు అనుభోగ్యులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ experienced experts to accept this kind of education.
0: కనుకనే అందరికి ఆనందాన్ని చేకూర్చవాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధి గర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: Ee dark room lopala kevalamu gabbidamu maatrame nivasinchagalavu.
1: Dark room will be inhabited by bats only.
0: Itti roomu maha కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: ఎవరి కొంపలో కూలుస్తుందో.
1: Where it will fall.
0: ఏ వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో.
1: What harm it is going to do to others.
0: కనుక దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు.
1: No one can decide the consequences, good and bad.
0: కనుక చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What is culture?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualist.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: All the education that we find in the world today is worldly, physical and materialistic.
0: ఇది కేవలము bookish knowledge.
1: This is all the bookish knowledge.
0: ఈనాడు అందరూ కూడా ఈ bookish knowledge ని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: Today all have centered around this bookish knowledge.
0: ఇది కేవలము superficial knowledge.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chanachanamuku mari pothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukane ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educate aneetundi daniki ee chadugunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare aneetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జి అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జి, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో,
1: జస్ట్ as the heart is worshipped receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిసార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: Jnanam.
1: What sort of wisdom?
0: Laukika jnanama.
1: Is it worldly knowledge?
0: Praprita knowledge.
1: Or physical knowledge?
0: Leka general knowledge.
1: Or is that general knowledge?
0: Kaadu.
1: No.
0: Idi kevalamu bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: Ee bookish knowledge nunchine manavudu ilaadu anni vidhamlo kodanu heenamai chedipothunnadu.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: యూ కెన్ హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సో లాంగ్ యూ హ్యావ్ మెమరీ.
0: ఇది కొంతవరకు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ ఎట్ టైమ్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జీ తల నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హెడ్ విత్ ది బుకిష్ నాలెడ్జ్
0: ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: Examination hall lopala ee tallo unnatundi vishayam anta kodanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlo kuda empty head tho vastadu.
1: And as he returns he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Karanam emiti?
1: Why?
0: Dinni discrimination analogy ga cheskodaniki avakasam lekunda untadi.
1: Because he has not given any chance to develop discrimination knowledge.
0: ee discrimination knowledge ipodaniki general knowledge kuda athyavasarame.
1: To reach that state of discrimination knowledge the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainti yokka telivitetanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: ee yokka discrimination knowledge lopala
1: indiscrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి ఒక భౌతిక గుణములు కనబడతాయి.
1: When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today
0: ఇది కూడాను కొంతవరకు మనకు ఉండాలి.
1: It's necessary, however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత.
1: భగవద్గీత డిక్లేర్స్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ద రైట్ వన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: ఆల్సో
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: డ్రైనేజ్ వాటర్, సూయేజ్ వాటర్,
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాయి.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటాయి.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ will flow like a pure river.
0: Life river.
1: Like life river of life.
0: Life. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: బట్ ఇట్ విల్ నెవర్ బి డ్రై వితౌట్ వాటర్.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది.
1: ఇన్ దీస్ రివర్స్ యు ఫైండ్ వాటర్ ఆల్ త్రూ. ఇట్ విల్ నెవర్ బి డ్రై ఎనీ టైం.
0: కనుక ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువులు చదివాం, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తం ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: Educare wants you to explore, investigate from within.
0: What is the meaning of education?
1: What is the meaning of education?
0: Education means not only knowledge, but it must be an act.
1: Education is not merely knowledge, it must take you to action.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: That education is needed.
0: చదివినదంతా కూడాను మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in practice.
0: 10 మందికి దీనిని పంచాలి.
1: You have to share with others.
0: వారిని కూడాను ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: You should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకును లోపల శక్తివంతమైనటువంటిగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: వీ కాల్ ద టెక్స్చువల్ నాలెడ్జ్ హెస్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: Tarvata, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: Ee aim of education anetundi evaru vicharinchadam ledhu.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యూజ్ చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి, నివసిస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
0: అనిమల్స్. ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do you need education? To carry out your life, do you need education?
0: దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు.
1: No.
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
1: Our education should be for life.
0: ఆ విధంగా చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: హియర్ యు హావ్ ఎ వాష్మన్ ఇన్ ఎ విలేజ్.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: దోబి వాష్మన్ కలెక్ట్స్
0: ఆల్ క్లోత్స్. ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ విల్ నోట్ డౌన్ ఆల్ ద క్లోత్స్.
0: వన్ బెడ్ షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీన్ అని రాసుకుంటాడు.
1: హి నోట్స్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద క్లోత్స్ గివెన్ టు వాష్మన్. One shirt, one pant, and so on.
0: ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: ద వాష్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: The general knowledge you have it right from birth.
0: What is the end of education?
1: What's the end of education?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: This is very important.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making effort to know this.
0: What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: If anyone asks what is the end of education, they say education has no end.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం వ్రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుందది.
1: There is an end to reading and writing.
0: కాని ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: బట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: ఈ క్యారెక్టరే లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రము ఉపయోగించదు.
1: Without character, education is useless.
0: పూర్వం ఋషికులములంతా
1: Earlier in hermitages,
0: అనేక మంది ఋషులు
1: many sages
0: తెల్లవారి రాత్రి అనేటువంటి సమయం చూడకుండా
1: they didn't go by the timing day
0: వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి
1: they were accompanied by disciples
0: నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు
1: even only walking they used to teach
0: మనది అట్ట కాదు
1: ours is not
0: తెల్లవారి 8 గంటల మొదలుకొని
1: 8 o'clock in the morning
0: మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్
1: we have classes till 12 o'clock in
0: tarvata
1: the afternoon
0: 2 గంటల నుంచి
1: from 1 o'clock
0: 5 గంటల వరకు మరి క్లాసెస్
1: we have classes till 5 o'clock
0: ఈ విధంగా మనం అవర్స్ ని నిర్ణయం చేసుకొని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జ్.
1: we base our studies on time table and hours. it is limited knowledge.
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: ours is not limited knowledge.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: character has no limits.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: దిస్ హ్యాస్ టు బి ఇన్ అవర్ బిహేవియర్.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ కాండక్ట్.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్.
0: మాటల్లో ఉంటుండాలి.
1: అండ్ సాంగ్.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: ఆల్ అవర్ వర్డ్స్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ స్వీట్ దట్ డు నాట్ హర్ట్ అదర్స్.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: క్యారెక్టర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు కాండక్ట్.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in your words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడాను ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to
0: ఈ
1: boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ For the rice you have.
0: మనం వేసిన మంట ఎంతవరకు దీనికి ఉపయోగము?
1: The flame, to what extent it would help.
0: వంటకు తగిన మంట, మంటకు తగిన వంట.
1: The cooking process, వంట, requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: Anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు,
1: ఎల్డర్స్ విజిటెడ్ యూ,
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: యు మే నాట్ ఆఫర్ ఎనీ ఫుడ్ అండ్ డ్రింక్.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: యు కెన్ ఇన్వైట్ దెమ్ కర్టియస్లీ.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: యు షుడ్ స్పీక్ టు దెమ్ సాఫ్ట్లీ టు ఆల్ ఎల్డర్స్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: అదర్వైజ్ యు సే వై ఆర్ యు హియర్?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: దో ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ దే సే ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ బెటర్ యు గో.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: ఇట్స్ ఎ రియలీ బిగ్ మిస్టేక్.
0: మంచి మాటలు చెప్పు.
1: స్పీక్ సాఫ్ట్లీ.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: ఇఫ్ ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ సే యెస్ ఆర్ ఎల్స్ నో ఇఫ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: భగవాన్ మెన్షన్ త్రీ వర్డ్స్, నిజా ద ఫ్యాక్ట్, సత్యా ద ట్రూత్ అండ్ అల్టిమేట్ రుతము.
0: నిజము.
1: నిజము
0: ఏమిటది నిజము?
1: వాట్ ఈస్ దిస్ నిజము?
0: ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం.
1: ఫ్యాక్ట్ వాంట్స్ యూ టు సే థింగ్స్ యాజ్ యూ సీ యాజ్ యూ హియర్.
0: నీవు ఇక్కడికి వచ్చావు,
1: you're here now,
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు,
1: you put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: భగవాన్ sees you wearing white dress.
0: సత్యము అంటా కాదు నిజము అంటాం.
1: You say it is truth, now it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: బై ది టైమ్ యూ గో హోమ్ యూ విల్ చేంజ్ దిస్ వైట్ డ్రెస్ అండ్ వేర్ బ్లూ కోట్.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagwan said to you is not
0: chusinappudu cheppinatundi nijamu.
1: The fact is said as it is.
0: Dani tarvata maareetundi vanta kudanu nijam kaadu.
1: That which changes later is not true.
0: Anuga appadiki appadiku undinatundi dani bodhinchadame nijamu.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ట్రూత్? సత్యం.
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: యూ హ్యావ్ బీన్ చేంజింగ్ యువర్ డ్రెస్.
0: కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: యూ కుడ్ నాట్ చేంజ్ యువర్ బాడీ.
0: అది మారినటువంటిది సత్యం.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
0: త్రికాలం యందు కూడా ఉండేటువంటిది సత్యం.
1: సత్య చేంజ్లెస్.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: దిస్ భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: Yemta three.
1: Oh, what are
0: the
1: those?
0: The one you think you are. Adi nee vaishnatvanti dress.
1: The one you think you are is the dress you have
0: worn. Adi bhautikamainatvanti roopamu.
1: It is physical form.
0: The one others think you are. Adi mind.
1: The one others think you are is the mind.
0: Aya mind evarikudunu kanipinchadu.
1: No one can see your mind.
0: Nee chesina pannulu patti idi cheddadi manchidi ani nirnayam chestaru.
1: Your actions will help us to decide good or bad.
0: Kaani ee rendittikini minchinatvantidi untundadi.
1: Yes.
0: అదే రుతం.
1: దేర్ సంథింగ్ బియాండ్ దట్ ఇస్ రుతం.
0: ది వన్ యు రియల్లీ ఆర్.
1: రుతము ఇస్ ద వన్ యు రియల్లీ ఆర్.
0: అదే ఆత్మ సంబంధం.
1: దట్ ఈస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: దిస్ రిప్రజెంట్స్ ఆల్ ద త్రీ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
0: కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: బాడీ చేంజెస్.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ రుతం.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: ఎవర్ షైనింగ్,
0: సనాతనం,
1: ఏన్షియంట్,
0: నికేతనం,
1: షైనింగ్,
0: నిత్య,
1: ఎటర్నల్,
0: శుద్ధ,
1: ప్యూర్,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: అన్సలిడ్, ప్యూర్, క్రిస్టల్.
0: అటువంటి రుతం అన్నారు.
1: దట్ ఈస్ రుతం.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్ దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నానన్నాడు.
1: One says that he has three postgraduate degrees.
0: ఏంటి ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ త్రీ?
0: ఐ
1: ఐ,
0: అదే నిజమైనటువంటిది.
1: దట్స్ ఐ ఇస్ ట్రూత్.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
0: ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్. ఇది
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల,
1: ఇన్ డే టైమ్ వెన్ యూఆర్ అవేక్,
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్ విత్ యువర్ బాడీ.
0: అన్ని చూస్తున్నావు.
1: యు వాచ్ ఆల్.
0: అన్ని తింటున్నావు.
1: యు ఈట్.
0: అనుభవిస్తున్నావు.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇది ఏమిటి?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: యు సే దట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్.
0: అయితే స్వప్నావస్థ లోపల,
1: ఇన్ ఎ డ్రీమ్,
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: యు క్రియేట్ యువర్ సెల్ఫ్.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గోన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గోన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి, డీప్ స్లీప్, యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ది
0: సేమ్ పర్సన్. డీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in you.
0: స్వప్నావస్థ లోపల అనేకము కల్పించుకొని,
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని,
1: in fact you imagine yourself
0: and
1: experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల,
1: in wakeful state,
0: నీ చేతులారాను చేసి,
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ కూడా మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ ఫీట్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ది వేకింగ్ స్టేట్.
0: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enniyo uhalu puttuntai.
1: He said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty
0: give. Jagrata, jagrata. Jagrata, jagrata. Jagrata, jagrata. Ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying, jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్
0: హెర్మిట్. ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్, జాగ్రత్త, బి కేర్ఫుల్, బి.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several, many levels in
0: janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha. Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha.
1: Repeatedly we will have the misery tagged to our birth, the old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Neenedo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్, ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బీ అవేక్, బీ వేక్ఫుల్ టువర్డ్స్ ది ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు?
1: ఇన్ దిస్ ఓల్డ్ ఏజ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్,
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో,
1: వేర్ ఆర్ దే గోయింగ్ టు స్టే,
0: కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ వాస్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: అప్పుడు అనుకున్నాడు,
1: హీ థాట్
0: ఏది జాగ్రత్త,
1: వాట్ ఈస్ దిస్ జాగ్రత్త,
0: మాతా నాస్తి,
1: no mother,
0: pita nasti,
1: no father,
0: nasti bandhu sahodara,
1: no relations, no brother,
0: artham nasti,
1: no money,
0: griham nasti,
1: no residence,
0: tasma jagrata jagrata,
1: and therefore be wakeful, watchful of this, be careful.
0: ilanti deeni kosamani ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ టు దేర్ డిసైపుల్స్.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆర్ హెడ్స్ ఆఫ్ మొనాస్టరీస్ టుడే.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: ది ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్
0: ఎడ్యుకేర్.
1: Care, be careful, jagrata.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుండ, ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండా.
1: And hence we should be very careful.
0: అందువల్లే ఏబిసి మూడు అక్షరాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters ABC.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు.
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరార్థం బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet ABC. And in fact, we just end up with that. By teaching alphabets, we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you will have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: fan లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండది.
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండది.
1: So powerful divinity is in everyone.
0: అదే పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్నే.
1: ద బర్త్, గ్రోత్, డెత్, ఈటింగ్, డ్రింకింగ్, ఆల్ ఆర్ నెగటివ్.
0: కాదు కాదు, చావు పుట్టుక లేనట్టే శాశ్వత ఉండు.
1: బట్ యు ఆర్ ఎటర్నల్, పర్మనెంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: విత్ నో బిగినింగ్ నోర్ ద ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: he cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: Atma tattvam,
1: that is the principle of truth.
0: కనుకని ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోని ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వి నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: ఇట్ నో డౌట్ ఇట్స్ గ్రేట్ టు లీడ్.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ
0: మృత జీవితాన్ని గడపాలి.
1: We should lead the life of truth ruta.
0: Mana life ekkada pothundi deham anukuntunnam manamu.
1: You think you are the boss.
0: Chaala parapaatu parapaatu.
1: It's a big mistake.
0: Oka talli 25 samvatsaramlu talli untundali.
1: We have a mother age of 25.
0: 15 samvatsaramlu oka kumarudu unnadu.
1: She has a son aged 15.
0: Kaani aa 15 years age vaadu ee 25 30 vayasu vachinatundi talli maraninchagane
1: this boy soon after he finds his mother dead at the age of 30
0: appudu aa pillavaadu baadha padutunnadu.
1: He feels so sad.
0: Emane baadha padutunnadu?
1: In what way?
0: Amma nannu vadalipothiva nanne aa kavaru dikku nannu evaru chusukuntaru nannu vadalipothiva ani edustunnadu.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: Chakkaga vicharana chesthe
1: when he enquires clearly
0: tannu vadalipoyinatundi evadi.
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
1: Then why do you say you left me?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: You find this right in front of you.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: And this
0: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: You say your mother died, but the body is there. So what is that left? It is life.
0: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: Therefore my mother is not this body, she is the very life.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రముల వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and is the death of is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికి లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this there's one basic thing.
0: అది ఫండమెంటల్.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self.
0: ఎడ్యుకేషన్ తో పాటు
1: along with education.
0: Educare కూడాను అత్యవసరము.
1: Educare is very essential.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education you cannot comprehend educare.
0: Kanuka
1: so
0: meerandaru chaduvulu prarambhamistunnaru.
1: You all commence your education activity.
0: Aneka deshamallo aneka rakamainaatvanti vidyanu abhyasistunnaru.
1: Many study in different ways.
0: Kaani deenini kramakramena meeru abhivruddhi gaavinchukoni ee vidhamainaatvanti dantlo mee sandehalu mee baadhalu mee doubts vastunnayo avi tarvata mannu maatladukovachu.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
1: First, we should know the
0: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
1: The five principles and five procedures.
0: ఏమిటి చదువు అంటే ఏమి?
1: What is education?
0: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్.
0: ఇది పంచతంత్రముల యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ది ఫైవ్
0: యొక్క వివేకము.
1: This is the significance of the
0: పంచతత్వముల యొక్క విచారము.
1: దిస్ ఎంక్వైరీ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్స్. ఈ
0: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్ లు మనకు సులభంగా అర్థమవుతాయి.
1: When you enquire and investigate, you will know the different procedures.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: First you should know what is education.
0: కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Not merely bookish
0: knowledge. బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
1: Not words written on the blackboard.
0: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
1: We say it's all education.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది
1: మీ
0: నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
1: It's not merely verbal or vocal expression.
0: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
1: The true education will open the doors of your mind.
0: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
1: ద డోర్స్ ఆఫ్
0: మైండ్ యొక్క డోర్స్ ని తెరిపించాలి.
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
0: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
1: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
0: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
1: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ప్లెజర్.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కన్వీనియన్స్.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ కంఫర్ట్.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్, ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ ఎక్వైర్ దిస్ ఋతం,
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యు హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ ఋత ఫండమెంటల్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒకటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్
0: లైఫ్. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎవ్రీవేర్.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.

0: All that is written is just accepted.
1: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
0: And it gives you scope for doubt.
1: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
0: Education should be mixed up with care.
1: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
0: Then you'll be blissful.
1: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: The difference between education and educare.
1: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
0: Education is merely water.
1: ఎడ్యుకేర్ షుగర్.
0: ఎడ్యుకేర్ ఈ షుగర్.
1: ఆ షుగర్ దాంట్లో వేయి.
0: మిక్స్ ది షుగర్.
1: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
0: డ్రింక్.
1: కానీ నీకు ఆ రుచి తెలియదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
1: కానీ ఒక స్పూన్ తీసుకో.
0: పిక్ అప్ ద స్పూన్.
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
0: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
1: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
0: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది rest of the water in the container.
1: మన హృదయమే టంబ్లర్.
0: Our heart is the tumbler.
1: Divinity is sugar.
0: Divinity is sugar.
1: లౌకిక విద్యలంతా కూడాను కేవలం వాటర్.
0: Secular knowledge is water.
1: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
0: And put the pick up the spoon of wisdom.
1: విచారణ అనేటువంటిది కలుపు.
0: And stirring up mixing is wisdom, inquiry.
1: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: And this wisdom is all pervasive.
1: కనుక కేవలము.
0: So
1: స్పూన్ కూడా కావాలి మనకు.
0: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
1: అది విజ్ఞానము.
0: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
1: విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
0: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
1: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
1: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
0: యూ సే యువర్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యువర్
1: జ్ఞాని అనేటువంటి దానికి రూపం లేదు.
0: And wisdom has no form.
1: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
0: No one can demonstrate.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The experience of non-duality is wisdom.
1: అందరూ ఒక్కటే.
0: All are one.
1: All are one.
0: All are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
0: Experience in its truth is wisdom.
1: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: We should know the unity in diversity.
1: ఏమిటి?
0: What is it? This kerchief.
1: ఇది ఒక గుడ్డ.
0: This a cloth.
1: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
0: Not so.
1: మరి ఏమిటి?
0: Then what is it?
1: త్రాళ్ళు అంటాము.
0: And with threads.
1: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
0: Not threads anyway.
1: కానీ ఇది ప్రత్తి అంటారు.
0: But you say it's
1: cotton. ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే.
0: The cotton, the thread and the cloth are one and the same.
1: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
0: Without cotton you cannot have yarn. థ్రెడ్
1: లేకపోతే కాటన్ కాదు.
0: Without yarn you cannot have cloth.
1: ఒక గుడ్డ కాదు.
0: And it cannot be a cloth.
1: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
0: The combination of three is unity.
1: కనుకనే మానవత్వములో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantunni nindistamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Taravata sukham vachesindi.
0: Then you are happy later.
1: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
0: యూ థింక్ దిస్ గాడ్స్ గిఫ్ట్.
1: కాదు కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని.
0: దట్స్ ఆల్సో గుడ్ ఫర్ యూ.
1: పెయిన్ అండ్ ప్లెజర్ బోత్ ఆర్ యువర్.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ బోత్ ఆర్ గుడ్.
1: గుడ్ గుడ్ గుడ్
0: బోత్ ఆర్ గుడ్.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ ప్రొసీడ్ అలాంగ్ దిస్ లైన్ యూ విల్ బి బ్రాడ్ మైండెడ్.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది ఒకేషన్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ఆల్సో ది యాన్యువల్ డే ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆన్ ద 25th ఆఫ్ డిసెంబర్ 1986.
1: అల్లాయంచు మహమ్మదీయులు

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేనే అనుచు కలపుచు.

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnanam Anantam Brahma.
0: Truth
1: Anni Kalamuli Yandu, Anni Lokamuli Yandu ఉండగలిగినటువంటి అనంతమైన జ్ఞానమే బ్రహ్మ.
0: బ్రహ్మ ఈజ్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అండ్ ఆల్వేస్.
1: అదే నిత్యం, అదే సత్యం.
0: దట్ ఈజ్ ట్రూత్ అండ్ దట్ ఈజ్ పర్మనెంట్.
1: ఇట్టి బ్రహ్మను గుర్తించినటువంటి మానవుడు, మానవునకు తెలియనటువంటి పదార్థములను లోకములో మరొకటి ఉండదు.
0: సచ్ ఎ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నథింగ్ విచ్ హీ డస్ నాట్ నో ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞాన విజ్ఞాన సర్వము అతని యొక్క సొత్తే.
0: నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, సైన్స్ అండ్ మెటాఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ.
1: ఇట్టి దైవత్వము నుండి శబ్దస్వరూపమైన ఆకాశం ఉదయించినది.
0: ఫ్రమ్ సచ్ ఎన్ ఎంటిటీ విచ్ ఈస్ గాడ్ ఎమర్జ్డ్ ద స్కై.
1: ఈ ఆకాశము నుండి వాయువు పుట్టినది.
0: ఫ్రమ్ స్కై ఆర్ స్పేస్ హ్యాస్ ఎమర్జ్డ్ విండ్.
1: వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
0: ఫ్రమ్ విండ్ ద ఫైర్ అండ్ ఫ్రమ్ ఫైర్ ఎర్త్ దే హావ్ ఎమర్జ్ ఇన్ దట్ సీక్వెన్స్.
1: ఈ పృథ్వీ నుండియే ఓషధులు, ఓషధుల నుండియే అన్నము, అన్నము నుండియే పురుషుడు ఆవిర్భవించాడు.
0: ఫ్రమ్ ఎర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ ది ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ has emerged the man.
1: Yeta vata brahmaku purushunaku sambandhamu avichinnamuga jarugutu vachindi.
0: This samman substance of this is that there has been a continuous relationship between brahman and man right from the times immemorial.
1: Purushudu annasara swarupudu.
0: Man has taken the form arising out of food.
1: Itanu kevalamu annamaya swarupude kaaka stulamaya swarupudu kudanu.
0: He has the form of food and he has also a gross body.
1: Ee stula shariramu nundi sookshmamainatvanti pranamu marinta sookshmanga kanipinchutunnadi.
0: From the gross body has emerged a subtle body which is very subtle in fact.
1: దీనికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు.
0: In the subtle body, mind is one important as
1: మనస్సు కంటే మరింత సూక్ష్మమైనటువంటిది విజ్ఞానము.
0: Wisdom or knowledge is subtler than mind.
1: విజ్ఞానము కంటే సూక్ష్మమైనటువంటిది ఆనందము.
0: Bliss is subtler than wisdom or knowledge.
1: స్థూలమైన అన్నమయ శరీరం నుండి అతి సూక్ష్మమైనటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ జీవితములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ బాడీస్ హావ్ ఎమర్జ్ లైక్ ది షీత్ ఆఫ్ లైఫ్ ప్రాణమయ అండ్ మైండ్ అండ్ ఫ్రమ్ మైండ్ నాలెడ్జ్ అండ్ ఫ్రమ్ నాలెడ్జ్ బ్లిస్.
1: అన్నమనగా కేవలం మనం భుజించు ఆహారం మాత్రమే కాదు.
0: When we refer to food, ఫుడ్ ఈజ్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ద వన్ విచ్ యు టేక్ త్రూ ద మౌత్.
1: ప్రాణమయ పదార్థములు అన్ని కూడాను అన్నముగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్.
1: కనుక అన్నమే అన్నమయ స్వరూపంగా రూపొందుతున్నది.
0: ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఫుడ్ విచ్ టేక్స్ దిస్ హ్యూమన్ ఫామ్.
1: భుజించువాడు భుజింపబడినది కూడాను అన్నమే.
0: ద వన్ హూ పార్టేక్స్ అండ్ ద వన్ విచ్ ఇస్ పార్టేకన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్.
1: అన్నమే అన్నమును భుజించుచున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫుడ్.
1: ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా రూపొందుతున్నది.
0: వన్ లైఫ్ ఫామ్ బికమ్స్ ఫుడ్ ఫార్ అనదర్ లైఫ్ ఫామ్.
1: జగత్ అంతై కూడాను స్థూలమైనటువంటి రూపంలో అన్నమయముగానే కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎంటైర్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని కూడాను నిరూపించారు ఋషులు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ఏన్షియంట్ రిషీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఫుడ్ ఈజ్ బ్రహ్మన్.
1: ఇలాంటి అన్నమయమైనటువంటి యొక్క దేహతత్వాన్ని మనోమయ రూపకంగా మార్చుకుని విజ్ఞానమయంలో ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ది ఫిజికల్ ఫామ్ యాజ్ ద బేసిస్ అండ్ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద నాలెడ్జ్ అండ్ బ్లిస్ హీ హాస్ టు ఎంజాయ్.
1: ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది సర్వ ప్రాణులకు కూడాను సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈజీలీ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఏ కొంతమందికి మాత్రమే ఈ విజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ఎ
1: ప్రాణమయమైనటువంటి పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఈ యొక్క మనోమయం ఉండనప్పటికి ఇందులో విచారణ శక్తి లేకపోవటం చేత ఇవి అతి పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందలేకపోతున్నవి.
0: ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో హ్యావ్ ది లైఫ్ ఇన్ దెమ్ అండ్ ఆల్సో ద మైండ్ టు ద సమ్ ఎక్స్టెంట్ బట్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ మ్యాన్.
1: నిత్యానిత్య పరితత్వమును ఆ మాత్రం ఏమాత్రము కోల్పోయి తన యొక్క మంచి చెడ్డలు అనేటువంటి విచారణ శక్తి శూన్యమై విచక్షణ లేకపోవటం చేతనే పశుపక్షి మృగాదుల యందు ఈ విధమైనటువంటి విజ్ఞానము కనిపించలేకపోతున్నది.
0: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
1: manchi chedala vicharana shaktini nityanitya visha parisilannu gavinchinatuvanti vaadu okka manavudu maatrame.
0: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
1: manavude ఆనందమును పొందడానికి అనుభవించడానికి అర్హుడవుతాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ బ్లిస్.
1: అన్నముతో ప్రారంభమైనటువంటి మానవత్వం ఆనందంతో అంత్యం కావటమే దీని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు రియలైజ్ దట్ దే కమెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ బాడీ బట్ ఎండ్ అప్ విత్ ది బ్లిస్ ఫామ్.
1: ఇదే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము.
0: This is the most important purpose and goal for humanity.
1: Ananda nimittame manavudu aneka vidhamulainatundi prayatnamu salpichunnadu.
0: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
1: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaani aavedanalache apraapti roopamainatundi praaptiki praakulaadachu ashantiki guri avutunnadu manavudu.
0: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
1: కాని ఇట్టి ఆనందమును అనుభవించుటకు మానవునికి అధికారం ఉండి కూడాను దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
1: ఆనందమే బ్రహ్మ.
0: Bliss is Brahman.
1: ఇదియే దైవము.
0: This is God.
1: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
0: You can give any name for this.
1: కాని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: But unfortunately, man being subjected to ది పాసింగ్ ఫేజెస్ ద టైమ్ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ హీఈస్ లివింగ్, హీఈస్ ఫర్గెటింగ్ హిస్ రియల్ నేచర్ అండ్ హీఈస్ అండర్ ద స్పెల్ ఆఫ్ ద డెల్యూజన్, దేర్ ఫోర్ హీఈస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
1: మానవుడు తన యొక్క జీవితం ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణముల పైనను తన యొక్క భావం పైనను ఆధారపడి ఉంటుంటుంది.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ రియల్ నేచర్ ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తన పైన గుణముల పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
1: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
0: If man's behavior is good and if man's feelings are proper to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
1: Manavuni yokka nadakalu bhavamulu which oka vikrutamainappudu desham kudanu jati kudanu chininchi pothundi.
0: If man's behavior goes in the wrong direction and if his feelings are crooked to whichever community and country he belongs, he will be going in the wrong direction.
1: Kanuka manavulu yendu uttamaina kriti bhavamulu pavithramaina kriti nadakalu abhiruddhi parchukovataniki krushi cheyali.
0: Man therefore has to make an effort to develop in himself good feelings, sacred thoughts and divine virtues.
1: Manavudanaga nammadaginatunti vaadu nammakam kalavaadani upanishattu yokka vakyamu.
0: Upanishads have declared when man is described, man refers to the one who has faith.
1: Thanu visheshinchinatvanti vishayanni aacharanalo pettinappude thana nammakam kudanu abhiruddhi gaatutu vastundi.
0: Only when man practices what he believes in, he will be able to make real progress.
1: Kaani ee naati manavunaku vishwasam aneetvantidi kevalam taatkaalikamainatvanti roopanni dharistundadi.
0: But today's man's faith is very temporary.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: He has not been able to transform all his faith into action and practice.
1: కేవలం మాటల చేతనే దీన్ని మరుగు చేసుకుంటున్నాడు.
0: Only by words he is trying to satisfy himself.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేమ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్ వర్డ్ అండ్ వన్స్ డీడ్స్ మస్ట్ బి ఇన్ టోటల్ కన్ఫార్మిటీ. వెన్ హీ ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రియల్ మ్యాన్.
1: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
0: జీసస్ వాజ్ వన్ who had recognized this particular truth.
1: Sarvamatamula saramu,
0: the essence of all the religions,
1: sarvashastramula yokka moolamu,
0: the root of all the
1: sarvamargamula yokka gamyamu,
0: the scriptures and the goal of all the religions,
1: okkate ayinatundi satyanni sarvamatamula kudulo chaatutu vachayi.
0: The all this is only one. This is the declaration of all the scriptures and religions.
1: భారతీయులు నమస్కారము అనేటువంటి పవిత్రమైనటువంటి చర్యల్లో ప్రారంభించారు.
0: భారతీయస్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రాక్టీసెస్ విత్ వన్ థింగ్ కాల్డ్ నమస్కార్.
1: నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అన్నింటినీ ఏకముగా ఆవించినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
0: నమస్కార ఈజ్ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. This is symbolic of unifying all the things and seeing the divine unity in the apparent multiplicity.
1: ఐక్యతే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: This also proves that unity is the very purpose of human life.
1: మహమ్మదీయులు సలాం సలాం అంటారు.
0: మహమ్మదన్స్ సే సలాం సలాం.
1: సా అనగా దైవము,
0: సా రిఫర్స్ టు గాడ్.
1: లా అనగా ఐక్యము, లయము.
0: లా రిఫర్స్ టు మర్జింగ్.
1: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థముగా నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రిఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
1: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
0: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు జీసస్.
1: ఏ అనగా ఒకటి,
0: ఏ మీన్స్ వన్,
1: సు అనగా దైవము,
0: సు మీన్స్ గాడ్.
1: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
1: ఏతావాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The sum and substance of all this is that all the religions have declared oneness of God.
1: కాని దేవుడు ఒక్కడే అనేటువంటి గుర్తును నిరూపించేటువంటి యేసు తత్వమును అనేక మంది భిన్న అర్థములుగా విభజించి యేసు ఒక్కడే దైవము అనేటువంటి పెడత్తంగా వారు భావిస్తూ వస్తున్నారు.
0: Jesus has declared that God is one. People who have misunderstood this particular thing have gone on telling that Jesus alone is God.
1: Jesus okkade daivam aneetundi okka artham andulo ledu. Yesu ante okkade daivam. Ee tattvanni vishala drushtito pracharam chesina enta pavitramainundi okka margamunu avalambinchadaniki avakasam untundi.
0: Yesu stands for the declaration that God is one. But it is misinterpreted as Jesus alone is God. If only we understand the correct meaning of Jesus.
1: There is only one God. ఎక్కడ చూచినప్పటికీ నీ ఒకే దైవము. రూపములు వేరుగా ఉండవచ్చును, నామములు వేరుగా ఉండవచ్చును.
0: Wherever you see, you will find only one God. God is only one. And there may be different forms and different names.
1: ఈనాడు ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
0: However much one may get educated these days, the more one gets educated, the less he is becoming broad in his outlook.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: After learning all types of bookish knowledge, he does not know who he really is.
1: Enta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: Whatever education one may acquire, a mean person will not be able to give up his own meanness.
1: Sarichi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: As people go on learning more and more education, they end up only in argumentation.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvoleyu.
0: What is the use of acquiring such useless book knowledge? You should acquire knowledge.
1: Eenadu prathi manavuniki kudanu vishalamainatundi hrudayam athyavasaramu.
0: It is very important for the man of today to develop broad mindedness.
1: Vishala prema manam penchukovali.
0: We have to develop and foster love.
1: సంకుచితమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు నారో మైండెడ్ నారో వ్యూస్.
1: ఈ తత్వాన్ని జీసస్ అనేక విధములుగా కూడాను విచారణ సల్పి చాలా నిజ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: జీసస్ హెస్ ఎన్క్వైర్డ్ ఇన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రూత్, రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ డిక్లేర్డ్ ఇట్ సో.
1: జీసస్ కూడాను ప్రప్రథమంలో ద్వైత భావమునందే తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలోడ్ ది పాత్ ఆఫ్ డ్యూయలిజం అండ్ హీ సెట్ దట్ ఐఎమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ ఎంటిటీస్ హియర్.
1: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఆఫ్టర్ హీ carried on his inquiry and his researches into the truth, he came to the next
1: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vachadu.
0: I am the son of, I am the Son of God, he said, is the second stage. And further he carried on the things and he became closer and closer to God.
1: అప్పుడే 12 సంవత్సరములు ఏడారిలో సంచరించి దైవత్వమునకు మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: హీ స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హీ డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుండాలి, జాయిగా ఉంటుండాలి అన్నాడు.
0: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్. దెన్ హీ డిక్లర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
1: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
0: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
1: అందులో మొదటివాడు పీటర్.
0: ద ఫస్ట్ అమంగ్ దెమ్ వాస్ పీటర్.
1: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ ఎ లాట్
1: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ హిమ్ అండ్ హీ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ వెరీ క్లోజ్ పర్సన్. హీ never had any secrets with him. All the secret things he used to discuss.
1: అందరిని ప్రేమించుటమే ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం అన్నాడు.
0: He declared that loving everyone equally is the primary duty of
1: love. Love is God, live in love.
0: He declared love is God, live in love.
1: కనుక దైవమే ప్రేమ స్వరూపము.
0: God is the very embodiment of love.
1: ప్రేమ ఫలితాన్ని కోరేటువంటిది కాదు.
0: Love never expects any return.
1: అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
0: Love knows only giving.
1: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడు మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
0: Only when man lives with this kind of love and practice, then only he will be able to reach divinity.
1: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
0: When Peter realized this particular thing and experienced in his own mind these things, he used to remember Jesus in a very special way and practice that particular thought.
1: Joy. J-O-Y.
0: In joy, there are 3 letters, J-O-Y.
1: J. Jesus is first.
0: J stands for Jesus. Jesus comes first.
1: Oh, others are next.
0: Oh stands for others and others will come next.
1: Why? Nijanga why kunnatunte artham enti? Yourself is last ani.
0: Why actually stands for yourself is lost, but he has told himself myself is
1: J, lost. Jesus is first.
0: The first one J, Jesus is first.
1: Oh, others are next.
0: Who stands for others, others are next.
1: Why? Yourself is last.
0: Why stands for yourself? Yourself is the last.
1: ఎవరికి వారు? నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
0: బట్ టుడే ఇట్ ఇస్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఆస్ ఫస్ట్, ఐ ఆమ్ ఫస్ట్ అండ్ గాడ్ హస్ లాస్ట్.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఈస్ గాడ్ ఈజ్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ది లాస్ట్.
1: అనగా తన తత్వాన్ని తాను మరచినప్పుడే ప్రపంచం అనేటువంటి అద్దములో ఉండేటువంటి ప్రతిబింబము తాను విస్మరించుకుంటాడు. తక్షణమే జీవితము ఏకమైపోతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ you will be able to just see the real divinity reflected in nature.
1: Kanukane manavattamulo itti divyatvani prabodhinche nimittamai sarva deshamulu kudanu sarva matamulu kudanu aneka vidhamainatunte margamunu nirupistu andulo undinatunte gamyanni okkatigane bodhisthu vacharu.
0: This kind of unity and oneness of God exists in every human being. All the countries and all the religions have adopted different paths in order to ఎక్స్పౌండ్ దిస్ పర్టికులర్.
1: కానీ మానవత్వంలో ఇట్టి విశాల విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు డెవలప్ లవ్ ఇన్ అస్ బేసికలీ అండ్ ప్రైమరీలీ.
1: అందరూ ఒక ప్రభువు యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: అందరి మతము ఒక్కటే.
0: ఆల్ ది రిలీజియన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఓన్లీ వన్.
1: అందరి జాతి ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: అదే మానవ జాతి.
0: ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క పద్ధతి ప్రేమతత్వమే.
0: అవర్ మెథడ్ అండ్ అవర్ ప్రొసీజర్ మస్ట్ బి
1: సర్వమతముల యొక్క సమ్మతమే మన యొక్క అభిమతమని భావించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ యాజ్ అవర్ ఓన్ రిలీజియన్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ద రిలీజియన్స్.
1: దానిని ఒక వ్రతంగా కూడా నువ్వు విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ వౌ.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విశాలం గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దానిలో పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రము ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకి ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: ఒక వైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఈస్ హిమాలయన్
1: మూడు వైపులా సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్.
1: ఇలాంటి హద్దులతో నేను ఉండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: వాట్ డస్ హిమాలయన్ మౌంటైన్?
1: హిమము అనగా పవిత్రము.
0: Hima stands for
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధిస్తుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ and steadiness, these are the three aspects of
1: achalanga undadi, charanam lekunda untundadi.
0: One should be steady, one should not be changing too fast.
1: Kanaka nenu bharatiyudainatunti valiki nischalamu nirmalamu prashanti na yokka prabhavamu, na yokka swabhavamu.
0: Everyone has to see that if I am bharatiya, I must have steadiness, I must have purity, and I must have the sacred.
1: ee gunamule lekapoyina nenu bharatiyudane kaadu.
0: If I don't have these qualities in me, I am not a bharatiya at all.
1: ee bharat deshamulo ganga jamuna anaga gana tattvamaina saraswati upangamulaina unti oka godavari krishna kaveri jam ivanta sindhu nadulanta kuda nu pravahistunnayi.
0: In this sacred land of Bharat, there are a number of sacred rivers such as Ganges, Yamuna, Saraswati, Godavari and various other rivers.
1: Na pavitramaina Bharat deshamulo rakta naalamulo vale Ganga, Yamuna, Saraswati prasaristu untunnayi.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: ఈ రక్తములకు అర్థములు లేకుండా పోలేదు.
0: ఫర్ దిస్ బ్లడ్ ఆల్సో దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ మీనింగ్ అట్
1: గంగా. ఇది పవిత్రమైన నిష్కామ కర్మకు చిహ్నం.
0: గంగా, గ్యాంజెస్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఫర్ సెల్ఫ్లెస్ వర్క్.
1: జమున పవిత్రమైనటువంటి యొక్క భక్తి ప్రభావములతో కూడినటువంటి యొక్క చిహ్నము.
0: జమున స్టాండ్స్ ఫర్ ద సీక్రెట్ డివోషన్.
1: గంగ యందు నిర్మలము నిశ్చలమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుంది, అదే కర్మయోగము.
0: ఇన్ గ్యాంజెస్ దేర్ ఇస్ సీక్రెట్ వర్క్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ కర్మయోగ.
1: ఫలాపేక్ష లేకుండా తాను పవిత్రమైన భావముతో సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: Without having any fruits for the work which one performs, with sacred thoughts and sacred feelings, with a feeling that God exists in every human being undertaking activity as service, this stands for
1: ishavasyamidam sarvam. Sarvulu yendu undinatundi vaadu bhagavantudu okkade ani prema tattvamto ee yokka prabhavanni katirimpa chesinatundi de jamuna, ade bhakti prabhavamu, ade bhakti kaanda.
0: Jamuna stands for devotion, which basically means that there is only one God who is residing in the hearts of everyone. With this particular feeling, one develops love, that becomes devotion.
1: Saraswati jnanamunu bodhinchinatundi.
0: Saraswati stands for the goddess.
1: Kevalam laukik jnaname kaadu
0: swami,
1: kevalam laukik jnanam maatrame kaadu.
0: Here it is not merely knowledge relating to the world.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్
1: ఆత్మ దృష్టి కలిగినటువంటిదే జ్ఞానము అన్నారు.
0: Developing the vision of Atma is real wisdom.
1: Sukadukkamulu kaani, paapapunyamulu kaani, manchi chedalu kaani, ye maatram kodana avakasam ledu.
0: In real wisdom and knowledge, there is no room for duality like happiness and sorrow, profit or loss, and
1: ilanti gaanatvamto kudinatvante Saraswati pravahamu.
0: The flow or the river of Saraswati is symbolic of
1: kalutaneena bharatiyudainatvanti vaani
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, pavitramaina ekatvanni gurtinchatamu, ivi naa yokka pradhama lakshyamu aneetuvanti listo manam undali.
0: Those people who claim themselves as Bharatiyas should just say that I undertake work without expecting the fruits thereof, I undertake devotion which is pure, and I undertake to acquire the knowledge, real knowledge of spirituality.
1: Deshamunaku dehamunaku సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవస్థనాతన, అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ ఎ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరము ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో, దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్ది ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్టేక్
1: ఈ సేవ ఎందే జీసస్ తన కాలమునంతయు కూడాను పవిత్రము గావించుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ ఇనేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ మిస్అండర్స్టూడ్ హిమ్ బట్ హీ అండ్ దేవర్ అపోజింగ్ హిమ్ బట్ హీ మెయింటైన్డ్ హిస్ ఈక్వానిమిటీ అండ్ ఈక్వాలిటీ.
1: లోకములో మంచి చెడ్డలు ఉండక తప్పదు.
0: ఇన్ ద వరల్డ్ దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్టింగ్.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది.
0: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ లైట్ అండ్ షాడో టుగెదర్.
1: మనం నీడగా భావించుకునేటువంటి దాని ప్రక్కనే ఎండ కూడా ఉంటుండాలి.
0: Where you find shadow, just besides, you'll be having light as well.
1: ఎన్నే లేకుంటేనే నీడనే కనిపించదు.
0: If there is no light, there cannot be a shadow at all.
1: కనుక ఈ ఎండకు అభావమే నీడ.
0: There is that kind of relationship between light and shadow.
1: లోకాన్ని అభివృద్ధిలోకి తెచ్చినటువంటి ప్రతి మానవుడు కూడాను ఇట్టి కష్టములకు, నష్టములకు, నిష్ఠూరములకు, నిందలకు గురి కాక తప్పలేదు.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: సత్యాన్ని ధర్మాన్ని చాటించే నిమిత్తమై మానవుడు దేనికైనా కూడా సిద్ధంగా త్యాగంగా ఉండాలి.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: భగవత్ కార్యం యందు ఏ విధమైన యొక్క యోచన లేకుండా ప్రవేశించాలి.
0: We should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: With a lot of faith in ourselves and with a firm faith we should undertake.
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి యొక్క దీంతో విశ్వసించాలి.
0: You should firmly believe that your life breath is really your own faith in God.
1: అప్పుడు నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: Then only you would have recognized your real duty.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: కేవలం ఒక కుమారునిగా తాను జీవించడానికి ప్రయత్నించినప్పటికీ,
0: he also tried to live as the son of a king,
1: పితృవాక్య పరిపాలనే లక్ష్యం నందుంచుకొని,
0: but at the same time he remembered that it is his responsibility to
1: ప్రజాక్షేమమే తన దృష్టియందుంచుకొని,
0: to respect the words of his father and to look after the welfare of the
1: Sita kudano venta pettukoni,
0: wherever he went he took Sita also with him.
1: Kathinamainatunti adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: తాను జీవిస్తూ వచ్చినప్పటికీ ఒక్కనాడైనా నాకు కష్టమే అనేటువంటి భావం తాను ఏమాత్రము తలంచలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ విచ్ హీ ఫేస్ నెవర్ నాట్ ఈవెన్ ఏ డే డిడ్ హీ థింక్ దట్ హీ వాస్ హావింగ్ సమ్ డిఫికల్టీ విచ్ హీ హాస్ టు ఫేస్.
1: సర్వ కష్టములు కూడా ఆనందంతో స్వాగతం చేస్తూ వచ్చాడు.
0: హీ వెల్కమ్డ్ ఆల్వేస్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థము.
0: దిస్ ఈస్ గ్రేట్ సిగ్నిఫికెంట్ థింగ్ అబౌట్
1: మొట్టమొదట దైవము అంటే దేవుడు అంటే దీనికి అర్థం ఏమిటి?
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ డస్ గాడ్ స్టాండ్ ఫర్.
1: దానిని దినము అని చెప్తూ వచ్చారు. దినము
0: దైవము ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ దినము డే.
1: దినము అనగా డే అండ్ నైట్, పగలు రాత్రి అని.
0: డే కన్సిస్ట్ ఆఫ్ బోత్ డే అండ్ నైట్ ఆల్సో.
1: ఈ డే అండ్ నైట్ అంటే పగలు రాత్రి కానటువంటి వాడు దైవము అని, అనగా కాలాతీతుడైనటువంటి వాడు దైవము అని దీని అర్థం.
0: గాడ్ ఈజ్ వన్ హూ ట్రాన్సెండ్స్ బోత్ ది డే అండ్ నైట్ అండ్ హీస్ ఎ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దైవము ఆర్ గాడ్.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా విచారములకు అవకాశం ఉంటుండవు.
0: There is no question of anxiety or grief for such entity as God.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: God always considers his life should become an example for discharging duties.
1: అదే విధంగా కష్టములు ఎందు, నష్టములు ఎందు, దుఃఖములు ఎందు, విచారములు ఎందు మనం ఏమాత్రం కూడాను కృంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ విచ్ వి ఫేస్, వీ షుడ్ నెవర్ గెట్ ఎలేటెడ్ ఆర్ నెవర్ గెట్ డిప్రెస్.
1: రెండింటి ఎందు ఉండినటువంటి యొక్క సమత్వాన్ని ఆనందంగా మనం అనుభవించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పాండవులు అనేక విధమైన మోసములకు, జూదములకు లొంగి కన్న కష్టములను అనుభవిస్తూ వచ్చారు.
0: పాండవాస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టు సఫర్ ఇమ్మెన్స్లీ బీయింగ్ డిసీవ్డ్ బై పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్ ది గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ సత్యానికి ధర్మానికి వారు ఆ రక్తమంతా దారబోస్తూ వచ్చారు.
0: బట్ దే డెడికేటెడ్ దెమ్సెల్స్ ఎంటైర్లీ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే వారిని దైవమే మెచ్చుకున్నాడు. శిష్యుడే వెంట జంట ఇంటలుగా ఉంటున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హింసెల్ఫ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ దెమ్ అండ్ లివ్డ్ విత్ దెమ్ త్రూ అవుట్ దర్ లైఫ్.
1: ఈ సమత్వమునకు దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడాను జంకక కుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: జీసస్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ వితౌట్ కేరింగ్ ఫర్ ద డిఫికల్టీస్ ఆర్ ద జాయ్స్ ఎట్సెట్రా వన్ షుడ్ గో ఫార్వర్డ్.
1: తన రక్తాన్ని కూడా తన దేశానికి దారబోశాడు.
0: అట్ ద ఎండ్ హీ ఫ్యాక్ట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ హిస్
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకునలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుక తాను ఒక సరి అయినటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: వెన్ హిస్ డిసైపుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఆగనీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్ హీ గేవ్ ఎన్ ఇన్విజిబుల్ అడ్వైస్.
1: వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు. ఉద్రేకం చేత విరోధులంతా కూడా అరికట్టడానికి వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దే వర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్.
1: ఆ సమయంలో కూడాను ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైట్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, "All are one, my dear son. Be alike to everyone."
1: Inte kadu. Inka konni konni samayam lopala tanu aneka vidhamuga kudanu dushinchi tana paina kachchanu sadhinchalani cheppani paalu kudanu chaala punukunnadu.
0: Not merely this, Paul once upon a time wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee paluku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and the God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీవు స్వార్థపరుడైనా నీవు భావిస్తున్నావు.
0: You are a selfish person and you think that Jesus is selfish.
1: జీసస్ లోకానికి ఏమి చేస్తున్నాడు?
0: What is it that Jesus is doing for the world?
1: ఎవరికి మోసం చేశాడు?
0: What has he deceived anyone this world at all?
1: ఎవరికి ఏమి కష్టములు కలిగించాడు?
0: What difficulties has he caused to
1: తన సర్వస్వాన్ని కూడాను ప్రజలకే దారబోస్తున్నాడు.
0: He has sacrificed his all for humanity.
1: అలాంటి జీసస్ ను నీవు దూషించటము చాలా పాపం అన్నాడు.
0: He declared that criticizing and condemning such Jesus who is
1: మంచి వారికి ఇలాంటివే జరుగుతుంటాయి ఎప్పుడు కూడాను.
0: Death is the proof of one's the
1: life. కాచిన చెట్టుకే రాళ్ళు దెబ్బలు.
0: Only a fruit bearing tree will receive ద షవర్ ఆఫ్ స్టోన్స్.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములు యందు మంచి వారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ దే హావ్ కంపేర్డ్ ఆల్ గుడ్ పీపుల్ టు ఏ షుగర్ కేన్ ఆర్ టు ఏ శాండల్వుడ్ ట్రీ.
1: ఈ చెరకు ముందు తీయని రసం ఉంటుండాలి.
0: ఇన్ షుగర్ కేన్ యు గాట్ స్వీట్.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా పిప్పి కొట్టాలి.
0: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్ యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక దానిని బాధించక దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
0: వితౌట్ క్రషింగ్ ది కేన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టున బెల్లంబు పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
0: If you merely ask sugar cane to give you juice, would the sugar cane be able to give it? No, you have to crush it.
1: అదే విధముగా మంచి వారలంత చెరుకు గడ వంటి వారు.
0: In this way, all good people can be compared to
1: ఈ మహనీయులందు మధురమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: In all great people, there is this kind of greatness.
1: ఆ రసమును జగత్తునికంతా పంచిపెట్టడానికి కొన్ని శ్రమలు పడవలసి వస్తుంది.
0: If you want to distribute సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్నెస్ విచ్ యు హావ్ యు హావ్ టు అండర్గో
1: కొన్ని కష్టములకు నష్టములకు నిష్ఠూరములకు కూడా నువ్వు గురి కావాల్సి వస్తుంది.
0: వన్ హాస్ టు సబ్జెక్ట్ వన్ సెల్ఫ్ టు టైప్స్ ఆఫ్ క్రిటిసిజమ్స్ కామెంట్స్ అండ్
1: కూడా నువ్వు మేలు కోసమే.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ వన్స్ ఓన్ గుడ్.
1: గంధపు చెక్క
0: యు టేక్ ఏ శాండల్ వుడ్
1: దానిని రాతిపైన వేసి నూరి నూరి నూరేంత వరకు కూడాను చక్కని సుగంధంతో కూడినటువంటి రసం మనకు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు రబ్ దిస్ పర్టికులర్ స్మాల్ పీస్ ఆఫ్ శాండల్ వుడ్ ఆన్ ఎ స్టోన్ యు బి ఏబుల్ టు గెట్ ది
1: ఆ చెక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
0: యు గెట్ శాండల్ పేస్ట్ ఓన్లీ వెన్ యూ రబ్ లైక్ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ టు శాండల్ వుడ్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది.
1: కనుక జగత్తునందు ప్రతి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులకు ఇలాంటి కష్టములు బాధలు తప్పవు.
0: దేర్ ఫోర్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ హెల్ప్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రయల్స్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై ఆల్ గుడ్ పీపుల్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ వన్.
1: కేవలం మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అనగా భగవంతుని యొక్క మెసెంజర్స్ గా భావించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు గాడ్.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వుల్ బి ఏబుల్ టు గెట్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా టు డెవలప్ గుడ్నెస్ అండ్ టు బి ఫ్రీ.
1: ఈ విధమైన శక్తి సామర్థ్యం మనం సంపాదించాలంటే భగవంతుని ప్రేమను మనం ప్రధానంగా పొందాలి.
0: ఇఫ్ యు షుడ్ రియల్లీ అక్వైర్ దిస్ కెపాసిటీ అండ్ దిస్ స్ట్రెంగ్త్ యు మస్ట్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: అనేక మంది అనేక విధములుగా భావించవచ్చును, నేను ఎన్నో సంవత్సరముల నుండి భగవంతు నిమిత్తమై నేను ఎన్నో సాధనలు చేస్తున్నాను, ఎన్నో యాత్రలు చేశాను, భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటాను.
0: డిఫరెంట్ పీపుల్ మే బి థింకింగ్ డిఫరెంట్ వేస్ స్టేటింగ్ దట్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఐ బీన్ డూయింగ్ సాధన, ఐ అండర్టేకన్ ఎ నంబర్ ఆఫ్ పిల్గ్రిమేజెస్ బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ గాడ్.
1: భగవంతుని వెతికేటువంటి వారు, అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎన్క్వైరింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుండాలి.
0: బట్ ఆల్ దిస్ లుక్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్.
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ హిమ్? హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ కమిటింగ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
0: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్రా ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నించనక్కర్లేదు.
0: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
0: But unfortunately, it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించడం లేదు. సరి అయిన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కాని భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వత పాడి పాదం తత్సర్వతో తీసిరో ముఖం ఎక్కడ చూచినా ఉంటున్నాడు. వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: In fact, God has been searching for a real devotee. Devotees need not search for God. God exists in the form of all the human beings and in the form of the world itself. He is omnipresent.
1: Kanuka, ee vishala tattvanni meeru gurtinchukunte bhagavantuni vetakadaniki em artham kuda meeru prayatnincharu.
0: If only you recognize this particular truth, there is no need for making an effort to find God in a particular place.
1: Thanu leni sthanamu తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ హీ ఇస్ నాట్.
1: అంటున్నాడు వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ బీన్ సర్చింగ్ ఫార్ ఎ రియల్ డివోటీ. డివోటీస్ నీడ్ నాట్.

0: ఈజ్ ఫిల్డ్ విత్ హిమ్.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ ఫర్మ్ ఫెయిత్.
1: ఇది సరి అయినటువంటి భక్తికి లక్షణము.
0: దిస్ ఈజ్ ఎ ట్రూ ఇండెక్స్.
1: ఏదో ధ్యానములు, పూజలు, యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
0: ది అదర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దే బి కన్సిడర్డ్ యాస్ గుడ్ యాక్ట్స్, బట్ నాట్
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
0: ది అదర్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఫర్ సాంక్షన్.
1: కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గంలో మనకు అక్కర్లేదు.
0: బట్ యాక్చువల్లీ వీ హావ్ టు డెవలప్ లవ్ విచ్ కెన్ గివ్ అస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ గాడ్.
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: ఇటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని మనము ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనము అతన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికక్కడే కనిపిస్తాడు.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్ అండ్ వీ హావ్ టు మెడిటేట్ ఆన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ వేరెవర్
1: హీ వాంట్స్. ప్రహ్లాద చరిత్ర లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
0: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ ప్రహ్లాదాస్ ఫాదర్ హిరణ్యకశిపు హూ వాజ్ ఎ వికెట్ పర్సన్ లుక్డ్ ఫర్ గాడ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్.
1: ఇతను ఈనాడి వైజ్ఞానుల కంటే చాలా గొప్పవాడు.
0: హీ కెన్ బి కంపేర్డ్ టు ఏ వెరీ గ్రేట్ సైంటిస్ట్, గ్రేటర్ దాన్ ఎనీ సైంటిస్ట్ ఆఫ్ టుడే.
1: సముద్రాన్ని శోధించాడు.
0: He has searched all the oceans.
1: ఆకాశములో పచ్చవల సంచరించాడు.
0: He has flown like a bird.
1: అణువణువునందు తను తన పరీక్ష జరుపుతూ వచ్చాడు.
0: Every step he tried to find God.
1: అడుగడుగున కూడా విచారం చేస్తూ వచ్చాడు.
0: Every step he looked in and inquired.
1: ఎక్కడే గాని దైవత్వం అంటే కనిపించలేదు.
0: He did not find God anywhere.
1: కారణం తనలో దేవుడు లేడు లేడు లేడు అనేటువంటి భావంతో చేతుటం చేత తాను లేకుండానే కనిపించాడు.
0: The reason as to why he did not find God is he was always looking with the feeling God doesn't exist at all.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవం గానే కనిపించాడు.
0: On the other hand, Prahlada was searching for God with the firm faith God exists everywhere. Therefore he found God everywhere. Your experience depends upon your own feeling.
1: తండ్రి అడిగాడు, ఎక్కడరా నీ దైవము అని అడిగాడు.
0: Father asked the son, where is your God? I say,
1: indukalada andulenu sandeham valadu annadu.
0: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: Aithe ee stambhamlo untunnada ani nirupinchamannadu.
0: Then he said, can you just show me God in this pillar?
1: Tandri, oka stambhame kaadu, ekkada chuchina taanu lenatundi stalame ledannadu.
0: He declared, oh father, not merely in this pillar, anywhere you want to.
1: ఆ స్తంభాన్ని బ్రద్దలు కొట్టాడు, అందులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
0: హిరణ్యకశిపు బ్రోక్ ఓపెన్ దట్ పిల్లర్ అండ్ ఫ్రమ్ దేర్ ఎమర్జ్డ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్?
1: దేహమే ఒక స్తంభం వంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ పిల్లర్.
1: ఇందులో దైవత్వం అనేటువంటి చైతన్య స్వరూపంతో సర్వత్రా సర్వకార్యములు ఆచరిస్తున్నాడు.
0: గాడ్ హాస్ బీన్ ఎగ్జిస్టింగ్ performing various activities inside this particular body.
1: Kannulato chuchedi taane, chevulato vinedi taane, naalato ruchi chuchedi taane, maataadedi taane, sarvamu taane.
0: He is seeing through the eyes, listening through the ears, and tasting and talking through the tongue, and experiencing everything through the body.
1: Kanuka aa deha bhranti anetundi daanni braddalu chese tappudike daiva swaroopam pratyakshamayindi.
0: If you can destroy the body consciousness which you have with you, you will be able to experience divinity there itself.
1: Kanuka deha bhranti undinanta varaku kudanu daiva bhranti manaku abhiruddhi kaadu.
0: So long as you think that you are the body, you would not be able to get the real experience of God.
1: Idi bhranti adi bhranti.
0: This is one type of illusion, that is another type of illusion.
1: Bhranti undinanta varaku nu brahma manaku praaptinchadu.
0: As long as you are suffering from illusion, you can never experience divinity and God.
1: Kanuka deha bhrantini kramakramena manamu kontha varaku nu tagginchukuntu raavali.
0: Gradually and slowly you should diminish that kind of body consciousness and attachment to the body.
1: Daivam yokka apekshanu penchukuntu povali.
0: You should develop attachment to God and
1: mana samasta premanu kuda nu bhagavantuni paine ankitam cheyali.
0: You should dedicate and offer your entire love to God alone.
1: Kanukani tvameva mata cha pita tvameva bandhu chakatvameva tvameva.

0: విద్యా ద్రవణం తమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ మై లార్డ్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్
0: ఎవ్రీథింగ్,
1: ఎవ్రీథింగ్ ఈజ్ మై, ఎవ్రీథింగ్ ఈజ్ యూ అండ్ యూ అలోన్.
0: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో, అభివృద్ధి గావించుకుందామో, ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో, అప్పుడే మనకు అనుకున్న ఆనందం లభ్యమవుతుంది.
1: దట్ డే వెన్ వి డెవలప్ టు ది ఫుల్ ఎక్స్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆస్, అండ్ వెన్ వి మానిఫెస్ట్ దిస్ విత్ ఇన్ ఆస్, వుడ్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ దట్ వెరీ మోమెంట్.
0: మనసు నిండుకు ఏదో సందేహాలు పెట్టుకుని ఈ డౌట్స్ చేత మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కడపటికి అనుభవించేటువంటి దాన్ని కూడా అనుభవించలేకపోతున్నాము.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్స్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ టు విచ్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు.
0: చిక్కిన దాన్ని కూడా దక్కించుకోలేకపోతున్నాము.
1: ద వన్ విచ్ యూ హావ్ బీన్ ఏబుల్ టు గెట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ దాట్.
0: కనుక చిక్కిన దాన్ని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ద వన్ విచ్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ should be able to make efforts to enjoy that.
0: Virodhulu kodanu manam premistu povali.
1: You should go on loving even your own enemies.
0: Vara tappaka manaku taginatunte oka margamlo varini manam marchukodaniki veelavutundi.
1: If you love your enemies, you would be able to turn them towards you the way that you want them to be.
0: Prema entati dininaina kodanu cherustu vastundi.
1: Love always brings things together.
0: Samatvani samaikyatanu avistundi.
1: It will be able to establish equality and unity.
0: ఒకానొక సమయం లోపల బుద్ధుడు ఎక్కడో ప్రయాణమై వెళుతున్నాడు.
1: Once upon a time, Buddha was going to a particular place.
0: ఒక రాక్షసి ఆ మధ్య మార్గంలో అతన్ని పట్టుకుంది.
1: He came across a demon who tried to catch him.
0: నిన్ను ఇప్పుడు చంపి నిన్ను భుజిస్తానన్నింది.
1: The demon said, I am going to kill you and eat you up.
0: బుద్ధుడు చిరునవ్వుతోపల, ఓ దైవమా, నీవు దయ్యం కాదు, నిన్ను నేను దైవంగా భావిస్తున్నాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: బుద్ధ విత్ ఎ స్మైల్ డిక్లర్డ్, వెల్ యు ఆర్ నాట్ ద డెమన్, యు ఆర్ గాడ్. ఐ లవ్ యూ ఆల్సో, ఐ ట్రీట్ యూ ఓన్లీ యాజ్ గాడ్.
0: ఈ హృదయపూర్వకంగా బుద్ధుడు చెప్పినటువంటి మాట చేత ఆ దయ్యము మార్పు చెంది ఒక శాంతికి చిహ్నమైనటువంటి పావురంగా కూడా అది ఎగిరి వెళ్ళిపోయిందట.
1: వెన్ బుద్ధ అటర్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ దీస్ పర్టికులర్ వర్డ్స్, that demon became
0: anaga prema mundu virodham kudanu ematram kudanu pani cheyaledu.
1: If you are having love, even enemies cannot do any harm to you.
0: Kanuka manam premato evarini kudanu manam premistu poyinappudu etti virodhayina kudanu mana yokka kachanu sadhinchukoledu.
1: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
0: కనుక మనమందరం కూడా సమైక్యతను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, all of us will have to develop unity.
0: సమత్వాన్ని మనము సాధించాలి.
1: We have to achieve success by having unity and equality.
0: దివ్యత్వాన్ని మనం పోషించుకోవాలి.
1: We have to foster divinity in us.
0: అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is the primary purpose of human life.
0: కనుక క్రిస్టియన్స్ అని, ముస్లింస్ అని, హిందువులని, బుద్ధులని, జొరాస్ట్రియని, ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు.
1: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్ అండ్ ఆల్ దట్.
0: అన్ని మతములు కూడాను సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ అమంగ్ అస్.
0: ఈనాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
1: ఆల్ దీస్ రిలీజియన్స్ విల్ హ్యావ్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ యాజ్ ద బేసిస్. ఆల్ ది భజన్స్ విచ్ యూ డూ టుడే,
0: కేవలం ఒక్కొక్క వ్యక్తి కూడి భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఇది కేవలం స్వార్థం అనేటువంటి రీతి కింద సామూహికమైనటువంటి ప్రార్థనలు జరిపినప్పుడు దైవత్వం లోపల ఏకత్వం ఏర్పడుతుందని గురునానక్ సామూహిక భజనలంతా ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ గురునానక్ హూ స్టార్టెడ్ ద కమ్యూనిటీ సింగింగ్ దట్ ఇస్ ది భజన్స్ విచ్ యూ క్యారీ ఆన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ దట్ సింగింగ్ ఆల్ ఫర్ వన్ సెల్ఫ్ విల్ ప్రాంప్ట్ ఓన్లీ అండ్ ప్రమోట్ సెల్ఫిష్నెస్.
0: అందరూ ఏకకంఠంతో ఒక్కతూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్, ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులు అభివృద్ధి పొందుతాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్ వాయిస్, వాట్ ఎ గ్రేట్.
0: కనుక ప్రతి మతమునందు కూడా నువ్వు మనం చక్కగా విచారిస్తే అన్ని శుభోధనలే చేస్తూ వచ్చాయి.
1: ఇఫ్ ఓన్లీ యు ఎన్క్వైర్ టు ఇన్ డెప్త్ ఆల్ ది రిలీజియన్స్ ఆర్ టీచింగ్ ఓన్లీ గుడ్ థింగ్.
0: కనుక ముఖ్యంగా జాతి మత భేదములను మనం త్యజించి,
1: దేర్ఫోర్ ప్రైమర్లీ యూ షుడ్ గివ్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ బిట్వీన్
0: ఇవన్నీ కూడా భ్రమలుగా భావించి,
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్
0: మన జాతి ఒక్కటే, అదే మానవ జాతి.
1: యూ షుడ్ కన్సిడర్ దట్ వి బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ ఇన్ ద
0: దేశములు వేరు కావచ్చు,
1: వి మే బిలాంగ్ టు డిఫరెంట్
0: భాషలు వేరు కావచ్చు,
1: అవర్ లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్,
0: వేషములు వేరు కావచ్చు,
1: అవర్ ఫార్మ్స్ అండ్ అవర్
0: హృదయములు ఒక్కటే.
1: బట్ వీ హావ్ అవర్ హార్ట్ ఈస్ వన్.
0: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: The jewelry may be different, but gold is one.
0: Pashula vannalu veru, paalu okate.
1: The colors of the cows may be different.
0: Jeeva jantulu veru, jeevundu okkade.
1: The human beings may be different.
0: Jati neetulu veru, janmam okate.
1: The caste may be different, but the birth is
0: one. Poola jatulu veru, poojalu okate.
1: The flowers may be different. But the worship that you do with flowers,
0: telivi lekanu manamu telivi tappi bratuku kosam bahubada badulairi, ee bratuku kosam inni vidhamaina margamulo avalambistu vacharu.
1: Not understanding the real meaning behind all these things, they have lost their intelligence and taken up all these things for the sake of eking out a livelihood.
0: Daivanto bratikeetvanti bratike nijamaina bratuku.
1: True life is life lived with Lord.
0: Daivam leni bratuku bratike gaadu, adu oka gatuku.
1: Life without the Lord is no life at all. It is as good as death.
0: కనుక ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే దేశమంతా కూడాను ఎంతైనా కూడాను ప్రశాంతిని పొందగలదు.
1: We have to develop this kind of faith in us. Then only there will
0: be. ఈనాడు దేశంలో శాంతి భద్రతను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: In the world of today, you don't have peace and.
0: దీనికి కారణం మనమే.
1: Who are responsible for this?
0: మన నడతను, మన గుణములు పవిత్రముగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
1: ఇఫ్ వి కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్ అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ ది కంట్రీ అండ్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్.
0: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
1: వీ షుడ్ నాట్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ విచ్
0: నీది ప్రేమ స్వరూపమే.
1: యువర్ ఫారం, రియల్ ఫారం ఈజ్ లవ్.
0: కనుక ఎప్పుడు కూడా నువ్వు దీన్ని మీరు స్మరిస్తూ రాండి.
1: కంటిన్యూస్లీ యూ షుడ్ గో ఆన్ రిమెంబరింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు, పల్కెడి పల్కులు పావనములే, రూపమే లేని శక్తికి రూపుదల్ప, రూపమే లేని శక్తికి రూపుదల్ప. ఎవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి.

నాకు ఆటపట్టు భరత దేశము వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు

0: భారతదేశం, దిస్ కంట్రీ భారత్ ఈజ్ ద హోమ్ అండ్ ద ట్రెజర్ హౌస్ ఆఫ్ ద వేదస్. దిస్ ఈజ్ ద హోమ్ వేర్ రిచువల్స్ sacrifices and performances like the yajnas, yagas have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema swarupulara,
0: embodiment of love.
1: Prati sadhakudu tana jeevitamulo sadhinchavalasinatundi karyamulanu pradhanamainatundi bhagavat prema.
0: Embodiment of love, the first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: Okka premanu manamu sadhinchitama manamu sarva sadhana yokka taramunu kodanu sadhinchinama ramavtam.
0: If you are to secure just love, you would have secured everything possible.
1: Premaku patrulainatundi yokka manavunaku maroka sadhanalu avasaram ledu.
0: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
1: Vanta ayyentavarake manta.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: Vanta putti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetundi iniki patrulainatundi yokka sadhakulaku maroka sadhana anetundi anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamulainatundi yokka bhrantula cheta tana jeevitamunu chuttabadukuni tadwara vandituga untunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: Okati preeti, rendavadi dveshamu.
0: One is a fondness for something, second a hatred.
1: Deenini vedantamulo shastramulandu dvandamulu ani cheptu vachindi.
0: In the Vedas, the same has been talked of as a duality.
1: Pavikarshana, uprakarshana ani deeniki rendu perulu.
0: You have two other names for the same thing.
1: Pavikarshana, viprakarshana.
0: Pavikarshana and viprakarshana.
1: Pavikarshana anaga okka padarthamunu maroka padarthamu chintaku lagatamu.
0: The first one, pavikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga oka padarthamu maroka padarthamu nundi dooram kavatam.
0: Viprakarshana on the other hand denotes trying to repel something through one object.
1: Oka padarthamunu maroka padarthamunaku chentaku laginatuvantidi ee prema.
0: And this love is that which tends to attract something towards itself.
1: Ee prema tattvamune bhakti anukodunu.
0: It is this prema or love which has been also called bhakti.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని నమ్రతమని గౌరవమని చెప్తూ వచ్చారు.
0: The first one, savikarshana, is tending to attract something to oneself.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని నమ్రతమని స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who is far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ సవికర్షణ దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This సవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these సగుణ భక్తి, the three types are తామసిక, రాజసిక and సాత్విక.
1: ఈ తామసికమైనటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు, భాగ్యములు ఎందు, కీర్తి ఎందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary work.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడా సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is the rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహంలో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కానీ ఇది పరాభక్తి సంబంధం కాదు.
0: So this attitude is not something which is tuned in to the other aspects.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: బలిచక్రవర్తి వామనకు సర్వస్వమును దారపోశాడు.
0: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: In the such a type of bhakti, there are 9 distinctive categories.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through these mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తమ చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కానీ ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. మన అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: It is certainly a lofty idea to feel that the nature around us is a visible manifestation of God himself.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువు లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమైనదనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruits, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మనకు దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifests as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగా దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్.
0: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: But then there is a close relationship between the two.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagattu antai kudanu chaitanyamainatunti yokka daivattamutone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantrai daggara జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెరించుతున్నదో అదే విధముగానే దైవత్వము యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెరించుతున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a life full one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తనగా వేరని దైవమన్నగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: Ee vasyam idam sarvam daivame sarvatra undinatvanti yokka chaitanya swaroopamga nirupistu untundadi.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopalainatvanti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatvanti yokka nimitta karanamainatvanti daivatvame ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: Avatarana means coming down.
1: Digiravatam anaga ekkadi nunchi digiravatam.
0: Where is he coming down from?
1: Nirakara tattvamainatvanti sthanamu nundi narakaramainatvanti sthanamunaku digiravatam.
0: Coming down from a formless stage to a formful one.
1: Aithe nirguna bhaktulu nirakara tattvamune pradhanamaina lakshyamunandu unchukunduru.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: Saguna bhaktulane kunti varu kevalamu saakaramunu aadharam chesukoni nirakara tattvamulo varu praveshistunnaru.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of
1: ee naadu manavulu chesetuvanti sarva sadhanalu kudanu kevalamu మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడా మనో సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యం కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ekam satyatra bhavadanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulaitvanti roopanamamulnu talinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: srishtilo etti bhedam kudanu ledu కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్స్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandpa.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: అండ్ ఇఫ్ యూ వర్ టు ఆస్క్ ఏ వెరీ ఓల్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ వుడ్ రిగార్డ్ దిస్ యాస్.
1: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: సో ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ద సన్.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: ది మదర్ రిగార్డ్స్ యాస్ ద సన్, ద వైఫ్ యాస్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ద ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యం అయితే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
1: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
1: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఏ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెండ్ టు ఫీల్ దట్ ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ థింగ్ థెరబై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
1: విచ్ కాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్ బై సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
0: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
0: The faiths or religions could be different but the path is the same.
1: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వి క్యాటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
1: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
0: దట్స్ వై దట్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
1: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటి.
0: యు కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలం కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి సచ్ యాజ్ ఎ సూట్ ఆఫ్ కన్వీనియన్స్ బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఈజ్ ద కామన్ ఫైబర్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: యు కుడ్ హ్యావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
1: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
0: ఇఫ్ యు లుక్ ఎట్ ఎ డార్క్ బ్లాక్ కౌ, డు యు ఎక్స్పెక్ట్ టు గెట్ బ్లాక్ మిల్క్?
1: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
0: ఆర్ ఎ వైట్ కౌ, వుడ్ ఇట్ గివ్ యు వైట్ మిల్క్?
1: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవుని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion.
1: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
0: No, the color of the milk is the same.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The
1: జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే.
0: The colors of the cows may be different, but the milk is the same.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
1: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతుడై.
0: He doesn't know this and he leads himself astray and suffers in the process.
1: ఈ బ్రతుకు నిమిత్తమై జీవితమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
0: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity would we be seeking a sense of fulfillment in our life.
1: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహమునకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the nine types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి ఒక సేవనే దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: యూ కెనాట్ పాసిబ్లీ వర్షిప్ గాడ్ హూ ఇన్ఫినిట్.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ

0: మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభము.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి ప్రాంతాలకు వారు గురియ్ కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
0: దీనిని సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into four ways. The first is salokya.
0: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappatikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
0: Daniye salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఇస్ సా లోక్య. దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battle field.
0: Kanuka neevu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappatikini avi bhagavantunike chendutayi.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
0: Nee bhavam matramu bhagavantuni paina లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సాలోక్యము అన్నారు.
1: దిస్ ఇస్ సాలోక్య.
0: ఇంకా సారూప్యము.
1: ద సెకండ్ ఇస్ సారూప్య.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్స్ which emanate from fire have the characteristic of the fire.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములకు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
0: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: So in the same manner, it is సారూప్య type of service. Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
0: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatundi kanamude.
1: Every being is like a spark emanating from the Lord.
0: Kanuka deenini sarupyamu ani kuda cheptalo oka vidhamainatundi antarartham unnadi.
1: So that is why there is the inner significance to classify this as sarupya.
0: Inka samipyamu.
1: The third is called samipya.
0: Anaga అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురు కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. తదుపరి ఇవి నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్.

0: I am the messenger of God. First, then I am the son of God. Third, I and my father are one. And then we have the Holy Ghost.
1: Inka aarya samajam nandu kani leka varatiya samskrutin nandu kani konni vidhamulu ayyatundi అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: We also have in the form of what we have in our culture అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత.
1: ఇవి కూడా కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గము అందించేటువంటి మార్గములే.
0: Now these are nothing but different ways to show to man, to suit his convenience and purpose, the self-same destination.
1: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానమని కూడా చెప్తూ వచ్చారు.
0: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
0: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
1: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
0: ది కర్మ మార్గ ఈజ్ లైక్ ది కచ్చా రోడ్.
1: కొన్ని శ్రమలకు మనం గురి కావాల్సి వస్తుంది.
0: వి సర్టన్లీ హావ్ టు అండర్గో సమ్ హార్డ్.
1: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడులకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
0: వి మైట్ కమ్ టు సమ్ ఫిజికల్ డిస్కంఫర్ట్.
1: శ్రమ పడవలసి వస్తుంది.
0: వి ఆల్సో హావ్ టు అండర్గో సమ్ ట్రబుల్.
1: భక్తి మార్గం అనగా బండిబాట అని.
0: Now the second one, the bhakti marga, is a path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్కి పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలు మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగకుని అక్కడ లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
1: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పాత్.
1: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
0: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
1: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
0: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
1: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
0: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
1: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
0: అండ్ జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: Manamu prayanamu chese enta varaku konni sukadukkamulaku manu guri kavachune tappa gamyamu okkate.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: Kanukane ee bhautikamaina dehamuto ee yokka jagattunandu manam undinanta varaku kodanu కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాకులాడుతుంటాం.
0: in the same manner endowed as we are with this physical body. For this journey of life in this world around us, we have to undertake a journey of thought. We have to think of this jnana marga.
1: కనుక దేహతత్వము నందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనుక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వి షుడ్ నాట్ గెట్ బాగ్డ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్ ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆముష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును కాని ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
0: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది విషము ఉంటుంది.
0: Here you have food, you have poison.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
0: When you look at the poison, we don't feel like eating it.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
0: When you look at the food proper, we have a desire to partake of it.
1: కనుక మనం ఐహికమునందు కాని ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కాని శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
1: తినే చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు.
0: వి కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్ దాట్ విచ్ ఇస్ బేసికలీ
1: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
0: వీ టెన్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్ సమ్ గుడ్ డీడ్స్.
1: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
1: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వి షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
1: Sharira manasika adhyatmika shaktulanni kudanu seva tattvamlo imitchi tadwara daiva sevaka bhavinchi mana jeevitamunu sarthakam cheskovali.
0: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైనా
0: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ త్రూ దీస్ త్రీ దట్ వి షుడ్ ప్లంజ్ ఇంటూ సర్వీస్ ఆఫ్ సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా స్వామి పుట్టిన దినమని పుట్టిన దినమని అనేక మంది ఇప్పుడు ప్రొటెస్టన్ ఇస్లాం ముజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ స్వామీస్ బర్త్డే మెనీ పీపుల్ లైక్ చార్లెస్ పెన్ ఇస్లాం ముజాని కేమ్ క్లోజ్ టు స్వామి అండ్ సెడ్ హ్యాపీ.
1: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
0: And then many others at a distance were also saying happy birthday to give joy to their own sense of feeling.
1: నేను చెప్తుంటాను హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను నాకు చెప్పనక్కర్లేదు.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
1: Birthday, birthday ani ga kevalamu ee paanche bhautikamaina tundi dehamunaku maatrame birthday manam chestunnam. Idi jadamaina tundi.
0: But I am happy every second.
1: Idi yenaatike enapudu shastramaina tundi kaavu.
0: We talk of birthday, but birthday is something related to
1: ivanni kudunu edo konni vidhamaina tundi oka sankalpamulu poorthi chestukunenta varaku ivu oka vidhamaina tundi upadhuluga bhavinchi పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఎండోర్డ్ ఇన్ టు ద బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ సో దట్ వి డూ సమ్ యాక్టివిటీ.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ వి షుడ్ ట్రై అండ్ సీ దట్ ఇన్ దిస్ వరల్డ్ బిఫోర్ వి డై వి డూ సంథింగ్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ ఎనోబ్లింగ్.
1: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటి విచారించాలి.
0: యు మస్ట్ ఆల్సో ఆస్క్ యువర్సెల్ఫ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద బర్త్డే గిఫ్ట్ దట్ ఐ కెన్ పాసిబ్లీ ఆఫర్.
1: తోటి మానవులను ప్రేమించి వారి బాధల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంది.
0: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యు కెన్ గివ్ టు స్వామి.
1: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
0: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఇస్ ద ఓన్లీ
1: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
0: దిస్ ఇస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ జగత్ అంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
0: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ క్యాంప్.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దిస్ క్యాంప్, ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ యాక్టివిటీస్ టువర్డ్స్ ది వెల్ఫేర్.
1: ఇది ఒక కర్మక్షేత్రము.
0: దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్స్.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వి గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్యతరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వీ నో దిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్ట్ గో టు ద వెల్దీ వన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డాటర్స్ మ్యారేజ్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ వెసల్.
1: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: వన్స్ ద వెసల్స్ ఆర్ టేకెన్ యు మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ ఆఫ్టర్ ద పర్పస్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్ క్లీన్ దెమ్ థరలీ అండ్ దెన్ రిటర్న్ దెమ్ టు దేర్.
1: అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
0: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: But the same way, even these patras, any one, divatmu unchi, mana karya nimittamai, mana andu kone vastunna.
0: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
1: Ee jagattulo, mana cheyavalsinatundi panulu. చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహాన్ని కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ, వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీ స్టేట్ టు గాడ్.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: ఆన్ దిస్ బర్త్డే దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్.
1: ఇది కూడా నా ఆశ మాత్రం కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: దిస్ ఈస్ నాట్ టు బి టేకెన్ టు బి మై సెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్.
1: రాబోయేటువంటి ఒక 60th బర్త్డే అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: ఐఎమ్ డూయింగ్ ఇట్ సో యాజ్ టు గివ్ యూ ఆనంద ఇన్ ద ప్రాసెస్. వీఆర్ మార్కింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ద 60th బర్త్డే.
1: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు పొన్నలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవిలో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach in the spiritual truths, he can't get any of it.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడప్పుడు.
0: Try and satiate his hunger and that food is will take him.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: You are giving him God in the form of his food.
1: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One who is troubled, give him peace in the form of God.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One who is diseased, give him medicine. That is God for him.
1: కనుకని ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
0: There are many villages which suffer from lack of pure drinking water.
1: ఇవన్నీ కూడాను ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: We cannot say that the government alone is going to do all.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడాను ఏ పనులు చేయలేదు.
0: It is not possible. Without the cooperation of the people,
1: ప్రభుత్వం కూడా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి ఒక దీనిని కాదు.
0: Government is something which is not independent, dependent on the people.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
1: మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship, true act of surrender to God.
1: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
0: You must become such embodiments of love, who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow being.
1: జపతపాది యజ్ఞయాగాది క్రతుల వల్ల వచ్చేటువంటి ఫలితమంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
0: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: You secure the love of God and there is nothing greater than this.
1: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
0: But you should also try to understand the nature of this love.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
1: చాలా పొరపాటు.
0: This is a mistake.
1: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
0: This love is ego.
1: నిర్మలమైనటువంటిది.
0: Serene and pure.
1: నిస్వార్థమైనటువంటిది.
0: Selfless.
1: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
0: Whatever Sai would tell you. whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about.
1: Swarthamanta mee aanandame.
0: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
1: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
0: Your happiness is my happiness. I have
1: no aanandam kavalanu kudanu aashinchaledu.
0: I have no separate
1: naaku aashale ledu.
0: I have no separate.
1: Meer anukovachunu స్వామికి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది నా కోసం కాదు మీకోసమే.
0: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
1: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికి ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
0: ఐ హావ్ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
1: Yedi chesinappudiki nee samajam kosame.
0: And whatever I do is for the sake of the society.
1: Ippudu 57 samvatsaralu ayinappudiki okka naya paisa kharchu petti nenu okka chukka kuda puttinchukoledu.
0: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
1: Bhaktulu ichinave dharistunnanu.
0: Whatever the devotees give, I wear.
1: ఈ నాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వటం వల్ల వేసుకున్నాను.
0: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students. రాధాకృష్ణ హు హాడ్ గివెన్ దిస్, హు హాడ్ ప్రమిస్డ్,
1: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైన యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
1: Kanuka, Sai Tattvani Chakkaga Guptinchi, Sai Ki Swarthamu Ledanetti Yokka, Dinini Kuda Meeru Gamaninchi, Munmundu, Mana Karyakramamlo, Ati Utsahanni Kuda Nuvvu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
0: సో అండర్స్టాండ్ దట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, ఈవెన్ యాజ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ సిట్టింగ్ సో క్లోజ్ టు మీ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ నౌ మేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ కమింగ్ యువర్ వే ప్లంజ్ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ లిసన్ టు స్వామీస్ వర్డ్ లివ్ ఇన్ హిస్ లవ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ డోంట్ ఫ్రిటర్ అవే దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కొనుక్కుంటారు.
0: The world will very soon become a big prashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
1: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇది జరుగుకొనది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
1: అదే విధముగానే సాయి సమస్తది ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things
1: will be spreading. ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ ఇన్ నేమ్.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ యూ కెనాట్ హ్యావ్ దిస్ కేస్ ఆఫ్ అనసూయ.
1: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సమస్తల వారు ఎంతైనా కూడా మీరు ముందంజ వేయాలి.
0: సో డోంట్ పే ఎనీ హెయిట్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. బీ ఫర్మ్ ఇన్ యువర్ రిజాల్వ్, బీ ఫర్మ్ ఇన్ యువర్ ఐడియల్స్, బీ స్ట్రెంగ్థెన్ ఇన్ యువర్ డ్యూటీ అండ్ ప్లంజ్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
1: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకుని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
0: టుడే యు హావ్ హాడ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ అసెంబ్లీ ఆఫ్ పార్టేకింగ్ ఆఫ్ దిస్ జాయ్ ఆఫ్ పార్టేకింగ్ ఆఫ్ దిస్ ఆనంద. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్. యూటిలైజ్ ఇట్ ఫుల్లీ అండ్ టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్.
1: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయం జరగాలి.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
0: All the states should be represented in such activities.
1: Sai di kevalam andhra rashtram ane meer bhavincharadu.
0: Don't feel that Sai belongs to the state of Andhra.
1: Prapanchame Sai oka grahamu.
0: The entire world
1: andaru Sai vare.
0: The entire world is the home of Sai. All are Sai's people.
1: Andaru okkate.
0: All are one.
1: Ee tattvanni ee kaliyugam nunde manamu nirupinchadaniki taginatundi prayatnam cheyali.
0: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
1: Ide nenu ee naadu aashinchetvanti yokka aasha.
0: This is what my hope is on this day.
1: Nee aashalanni kuda nenu neraverustunnanu. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: I'm fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: యు విల్ నౌ హియర్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 27th August 1996 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ఓణం.
1: సత్యం మాత సత్యం మాతా

0: శాంతిపుత్రి క్షమం పుత్ర సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత దయాసఖీ శాంతం పత్ని ధృతం పుత్ర షడయతే జనబాంధవ షడయతే జడబాంధవ సత్యం మాత ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్
0: సత్యం మాత నిజముగా మన తల్లి ఎవరు
1: హూ ఇస్ అవర్ మదర్
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్ హూ హస్ టేకెన్ కేర్
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్
0: కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ past present and future is truth
0: pita gnanam gnanam anaga kevalamu advaita darshanam gnanam rendu kaani okatiye gnanam adiye mana yokka tandri
1: wisdom is non dualism the only one and not two that is our father
0: dharmo భ్రాత ధర్మమే మనకు సోదరుడు
1: ధర్మ రైచస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్
0: దయాసఖీ దయనే మన సోదరి
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్ సిస్టర్ కంపాషన్
0: శాంతం పత్ని
1: పీస్ ఈజ్ వైఫ్
0: క్షమాపుత్ర
1: ఫర్ బ్యారెన్స్ ఈజ్ సన్
0: షడయతే జనబాంధవ ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజబంధుత్వం
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu.

0: మెలగుచునుండితే మేలుయగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్.
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితంబగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంకమగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు

0: తిరుగపరతు ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
1: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Atmananda nimittamu, Atmanveshana nimittamu, Atma Samyoga nimittamu, Atma Sandarsana nimittamu, మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
1: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
0: వివిధ మార్గములైనటువంటి చర్యల యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: salutation,
0: archanam,
1: worship, friendship,
0: atma nivedanam,
1: surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సల్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
1: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
1: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
0: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
1: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
0: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
1: When once the ash is blown out, you will see the fire.
0: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
1: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
0: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
1: As clouds pass off, you find the sun shining.
0: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to make any effort to enjoy the sunshine.
0: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
1: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
0: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
1: It's not for the Spirit.
0: అనాత్మ సంయోగము నుంచి సంయోగమునకు పోవటం.
1: We just give up this worldly feeling and this unite with the Spirit.
0: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
1: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
0: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: A devotee.
1: Tvameva mata cha pita tvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: None of these prayers are true.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీ సర్వం మమ దేవ దేవ.
0: A devotee.

0: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దే బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ డైకోటమీ బైఫర్కేషన్ బిట్వీన్ యు.
0: మాతాచ పితాత్వమేవ, నీవే తల్లి నీవే తండ్రి, నేను వేరే.
1: వెన్ ఐ సే ఓ గాడ్ యు ఆర్ మదర్ యు ఆర్ మై ఫాదర్ ఇట్ మీన్స్ ఐఎమ్ డిఫరెంట్.
0: కనుక నీవే తల్లి నీవే తండ్రి నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
1: When once we say you are the father, your mother, you are the relation, we are far, far away from him.
0: Tandri putrudu kaadu, putru tandri kaadu.
1: A father can never be a son and a son can never be a father.
0: Father is father, son is son.
1: Father is father, son is son.
0: Rendu okkati kavadaniki veelu kaadu.
1: Both can never be one.
0: Kanukane mana prarthanalu neevu tandrivi నీవు తల్లివి నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
1: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
0: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటిది.
1: I am you and you are me only, that is the true prayer that should be offered.
0: తత్వం అసి,
1: తత్వమసి, దట్ ద వా,
0: నీవే నేను,
1: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
0: ఈ సంబంధమైన బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
1: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
0: దైవంతో కూడా ఈ విధమైన రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
1: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
0: సర్వుని యందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం, అందరి ఎందు ఉండినటువంటి నీవు నాకు తల్లి తండ్రి, ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
1: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్ యు ఆర్ మై ఫాదర్? అదే
0: భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: నీ యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
0: దీనికి కులము మతము ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
1: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
1: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
0: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
0: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
1: వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై?
0: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: ద డిఫరెన్సెస్ అరైజ్ బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ వెస్చర్.
0: ఏకోహం బహుశా, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
1: ఓన్లీ వన్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ టూ మెనీ, ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: అతనొక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
1: ఆల్ ఆర్ ఇన్ హిమ్.
0: అందరి ఎందు తానే ఉంటున్నది.
1: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు తానే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
1: వి మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
1: డే బై డే వీ ఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
1: సో లాంగ్ దిస్ డెల్యూషన్ భ్రమ ఇస్ దేర్ యు కెన్ నెవర్ నో ద బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ యూ బికమ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: నేనే బ్రహ్మ,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
1: ఎ డివోటీ షుడ్ డెవలప్ దట్ సచ్ అ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: శరీరములు భిన్నంగా ఉన్నాయి.
1: Bodies are different.
0: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
0: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ దర్స్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
0: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
0: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వం.

0: కావాలి.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ సో ఫార్ ఎట్ ది బాడీ లెవెల్,
0: జగత్తంతకును బ్రహ్మమయమే.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
0: సైంటిస్ట్ చెప్తుంటారు,
1: సైంటిస్ట్ సే
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
1: సే దట్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ అటామిక్ పవర్.
0: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
1: సైంటిస్ట్ సే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ నేమ్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్.
0: ఎవరు పూలిషో చక్కగా యోచించాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ హూ ఆర్ ఫూల్స్ హియర్.
0: నిజంగా సైంటిస్ట్ నే ఫూలిష్.
1: ట్రూలీ స్పీకింగ్ సైంటిస్ట్ ఆర్ ఫూలిష్.
0: ఎక్కడనగా ఈ జగత్తంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
1: ది హోల్ యూనివర్స్ హాస్ గాట్ ఎ ఫార్మ్.
0: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
1: ఈవెన్ ఆటమ్ హాస్ ఎ ఫార్మ్.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది.
1: ఈవెన్ ఆటమ్ హాస్ ఎ ఫార్మ్.
0: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వితౌట్ ఎ ఫార్మ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వరూప ధరం శాంతం సర్వనామ ధరం శివం. సర్వధరం తాం శాంతం సర్వనామధరం శివం.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: సచ్చిదానంద రూపం అద్వైతం.
1: ఈస్ ది వన్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్.
0: శివం సుందరం.
1: అండ్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సర్వరూపధరం శాంతం. అన్ని రూపంలో కూడా భగవంతుడు ధరించినటువంటిది.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ ది డివైన్.
0: దీనినే పురుష సూక్తం నందు.
1: దిస్ ఇన్ పురుష సూక్త.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అంతా భగవంతు యొక్క స్వరూపమే.
1: సేస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ది డివైన్ ఫార్మ్ అండ్ మానిఫెస్టేషన్.
0: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
1: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంటాడు.
1: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
0: ఇది కాదు మానవత్వము.
1: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
1: దేర్ షుడ్ బి యూనిఫికేషన్, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
0: కనుక ప్రపంచం నందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
1: దేర్ఫోర్ వీ సే గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్.
0: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
1: బట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: హీస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ బియాండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెల్యూషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇల్యూషన్.
0: దీని అంతరార్థములు,
1: వాట్ ఈస్ ఇన్ సిగ్నిఫికెన్స్.
0: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
1: అన్లెస్ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, the value is attached to diversity.
0: దాని ప్రకారం సున్న పెట్టినప్పుడే పది అవుంది.
1: A zero by the side of one will be called 10.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
1: Another zero makes it 100.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
1: Another zero 1000.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
1: Another zero 10000.
0: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
1: Like this, by adding more and more of zeros you will
0: have
1: total
0: of millions. కంటే ఎక్కడ విలువ?
1: But where does this value lie to the
0: only
1: zero?
0: One, that is viluva.
1: The highest value is because of one.
0: One is hero.
1: One is hero.
0: The world is zero.
1: The world is zero.
0: Kanukane ee world kante kodanu aa yokka hero nunchine value anta vastundadi.
1: Therefore this world is zero gets the light from that hero one.
0: Daivam okkadu undinappude annintiki nee viluva vastundadi.
1: When there is God everything will have its own
0: value. Daivam lekapothe jagatte ledu.
1: Without God there is no world.
0: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
1: Therefore God is the cause.
0: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
1: వరల్డ్ ఇస్ ది ఇఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
1: Having been born in the sacred nature, how is that one does not know his true self?
0: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
0: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
1: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్. is your own self.
0: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
1: When you go on identifying yourself with the body, mind and intellect, how do you know the true spirit?
0: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము, ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: బట్ యు ఆర్ ద మాస్టర్.
0: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
0: ఈ ఆత్మ అనేటువంటిది సర్వత్రా ఉంటుండేటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
0: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
1: This vastness is Brahman.
0: Anaga visalamayetvantide Brahma.
1: Means that it which is ever expansive.
0: Sarvatra vyapinchinatvantide Brahma.
1: That which is ever expansive.
0: Idi aanade Prahladudu cheppadu.
1: This is declared by Prahlada then itself.
0: Hiranyakashipuni kumarudu Prahladudu.
1: Prahlada is the son of Hiranyakashipu.
0: Prahladuni kumarudu Virochanudu.
1: Virochana is the son of Prahlada.
0: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
0: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
1: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
0: ధర్మమూర్తులు.
1: దట్ ఇస్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: త్యాగమూర్తులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఆనంద ప్రియులు.
1: దే లవ్ బ్లిస్.
0: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
1: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
0: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
1: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
0: మినిస్టర్ చెప్పాడు.
1: ది మినిస్టర్ సెడ్,
0: జనసేవనే జనార్దన సేవ అని.
1: సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
1: The same thing is done by Virochana in those times.
0: Virochana kumarudu ainatunte yokka ee bali chakravarti kudunu chesadu.
1: The same thing is followed by Emperor Bali.
0: Kanukane manam nechukovalsinatundi emiti.
1: So what should we learn?
0: Aneka mandi buddhuru daggara cheri
1: many assembled.
0: Inta kaalam meeru sadham chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheppadu.
1: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
0: Appudu atanu chakkaga maunam vahinchadu.
1: He observed silence.
0: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
0: ఏమి తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
0: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
0: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
1: దేర్ ఇన్ రైట్స్,
0: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
1: ట్రూత్ అండ్ ఫాల్స్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
0: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రమే ప్రయత్నం చేయవద్దు.
1: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది కాలం వ్యర్థము.
1: యుల్ బి వేస్టింగ్ టైం.
0: ఇది శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
0: దైవం ధర్మస్వరూపం.
1: గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
0: దైవం సత్య స్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్.
0: దైవం అహింసా స్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
0: them. నడుచుకు సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
1: Follow dharma and speak truth and observe non violence.
0: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
1: This is the very form of God.
0: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరారు.
1: Some assembled very close to Paramahamsa.
0: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు.
1: Sir, you spend all the time serving God.
0: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
1: Have you seen God yourself?
0: ఆయన పక్కను నవ్వి,
1: he laughed.
0: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
1: Yes, I see God as I see you.
0: నాకంటే దిగుగానే కనిపిస్తున్నావు.
1: I see in front of my eyes.
0: సర్వులు కూడాను దైవ స్వరూపులే.
1: All are embodiments of the divine.
0: అయితే
1: హౌఎవర్
0: నీ దృష్టి వేరుగా ఉంటుండాలి.
1: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
0: వీరందరూ కూడా నువ్వు మానవులుగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
0: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ ఆల్ ద వరల్డ్.
0: కాదు.
1: నో.
0: పశ్యన్నపి చ నపశ్యతి మూఢో. మూఢో, మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
1: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నీవు చూస్తూ చూడలేదని ఎట్ల నీవు చెప్పగలవు?
1: యు సీ యట్ యు డినై.
0: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
0: ఓ నరుడా,
1: ఓ మ్యాన్,
0: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
0: భర్త కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
0: పదవుల కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ పొజిషన్.
0: ధనం కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ మనీ.
0: పేరు కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ నేమ్.
0: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు. దైవం కోసం ఏడుస్తున్నారా?
1: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
0: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షం అవుతాడు.
1: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్.
0: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
1: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
0: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
1: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
0: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
1: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
0: భ్రాంతిని త్యాగం చేయాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
0: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
0: ఆస్తి ఆలి వీడి అడవికి ఏగుట కాదు.
1: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
0: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
1: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
0: ఈ చిత్తమునకు చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణములను మనం వదిలేసి,
1: we have to give up the bad qualities, bad thoughts.
0: అది ఏ నిజమైన త్యాగం?
1: That is true tyaga or sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
1: How many observe this sort of sacrifice?
0: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్, యూ నో యువర్ ట్రూ సెల్ఫ్.
0: త్యాగము లోపల ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
0: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
1: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
0: కానీ ఎవరు వచ్చినప్పటికి ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ,
1: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
0: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
1: హీ మేడ్ వామన బి సీటెడ్
0: స్వామి, మీరేం కావాలి, మీరేం కోరుతున్నారు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
0: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
1: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
0: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
1: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
0: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
1: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
0: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
1: బట్ నథింగ్ డూ యూ గివ్ మీ దీస్ త్రీ.
0: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య ప్రిసెప్ట్
0: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
1: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్
0: ఎంపరర్ చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
1: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
0: బలి చక్రవర్తి, ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
1: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
0: తక్షణమే నీ పొరపడి అతనికి దానం చేయి, ఏమాత్రం ఒప్పుకోవద్దు.
1: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
0: ఇచ్చాను.
1: Yes, I made a promise.
0: దీన్ని తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back.
0: గురువైనా సరే ఎవరైనా సరే,
1: let him be the teacher or anyone for that matter.
0: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
1: I'm ready to sacrifice my guru, but I will uphold the word given.
0: దానం చేశాడు.
1: He offered.
0: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
0: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
1: He never transgressed the very word that he gives.
0: అందువలననే
1: so
0: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
0: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమునే ఆధారిస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
0: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
1: Without this truth, nothing has any value.
0: Satya, dharma, prema, chantunu lekunna, vidyalan niyunerchi viluvasunna.
1: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just a zero.
0: Satya, dharma, prema, శాంతులు లేకున్నా దాన ధర్మాను సాత్వికత సున్నా.
1: వితౌట్ దీస్ వాల్యూస్ the acts of charity and compassion, they just come down to the level of a zero.
0: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: The acts of charity and the acts of compassion are just a zero.
0: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
1: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
0: Sanatana dharma marmyambu niluva.
1: For this ancient mansion of dharma to sustain,
0: gunamulivinalgu.
1: These are the
0: gunamulivinalgu punadi godalappa.
1: These four values are the pillars.
0: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
1: We have to recognize that
0: value. Dharma prema shantulu.
1: We have to know these values.
0: ఇవి ఏ భగవత్ యొక్క స్వరూపాలు, ఇవి ఏ మానవుని యొక్క విలువలు.
1: These are the human values. They are totally divine.
0: Satyam, truth is God.
1: Truth is God.
0: Dharmam, Ramo vigrahavan dharmaha. Daiva swaroopame dharmam.
1: Rama is the very embodiment of dharma.
0: Shanti.
1: Peace.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
0: శాంతి ఎక్కడో బయట లేదు.
1: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
0: బయట ప్రపంచంలో అంతకు పీసెస్ ఉంది. నో పీస్
1: ఇన్ ద ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
0: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
1: దిస్ పీస్ ఇస్
0: ఆభరణం వంటిది.
1: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: చూసారా? సత్య ధర్మ ప్రేమ
1: ద లవ్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Premane lekapothe pranam ledu.
1: Without love there is no life at all.
0: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranamga nilchi undi.
1: Therefore in every human being this love is the life principle.
0: Ai duradrishtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
1: But however in this world today unfortunately
0: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
1: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
0: కాదు,
1: నో,
0: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
1: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్,
0: మేక్ ఇట్ డివైన్. దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
1: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళ్లతో తుంచివేయండి.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ద ఫింగర్.
0: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
1: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
0: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
1: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
0: నువ్వే గాడ్, నీవే ఫ్రెండ్.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
0: అందువల్లనే కట్టగలిపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
1: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
0: Sravanam, Kirtanam, Vishnu Smaranam, Padasevanam, Vandanam, Archanam, Dasyam, Sneham, Atmanivedanam. Atmanivedanak munduga Sneham. Sneham ukkati vachinappudu anni akkade nirnayamaipothayi.
1: And therefore, it's the friendship that precedes this surrender.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: Therefore in order to surrender the friendship,
0: అదే మైత్రి.
1: That is friendship.
0: What is మైత్రి?
1: మైత్రి
0: సత్వరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. That is త్రీ.
1: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
0: Kanukane ni mitratvani pondali.
1: So we should develop friendship.
0: You are my friend.
1: You are my friend.
0: God is my friend.
1: God is my friend.
0: Ee worldly friends anta pocket lo money chustaru.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your
0: position
1: pocket.
0: Jistaru.
1: And the position of your
0: father.
1: Father
0: position sariga untundadi.
1: The position is fine.
0: తన పాకెట్ లో మనీ ఉంటుండది.
1: There is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
1: You will have hundreds of friends who will tell you hello.
0: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
1: When the pocket is empty.
0: Father retired అయిపోయినాడు.
1: Father retired.
0: Goodbye కూడా చెప్పడు.
1: You are left with none who would say goodbye.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్.
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
1: ఆర్ దే ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. God is real friend.
1: God is the only
0: real friend. He is always with you, in you, around you, above you, below you.
1: God is always with you, in you, above you, below you, around you.
0: Aa friend eppatiki ni podu.
1: That friend will never be away from you.
0: Ee bandhulandaru vaakidi daakane vallakaatike vattaru.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: Bandhamadichi ninbayani aapad bandhu bhagavennaame mera.
1: But only God
0: is bandhu okkade bhagavantudu.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హి విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హి ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు, అండ్ హి ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ని మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అత్యుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తనకనకు వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
0: చేయవచ్చు.
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నం దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు,
1: అండ్ క్లోత్స్,
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
0: బట్ బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: That is the greatest value.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు.
1: Not the three foot steps.
0: తననే ఇచ్చాడు.
1: He offered himself.
0: మదీయ

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly, accept.
1: Yem techedi nenu?
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Yedo chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of flowers?
1: Yedaina market lo phalamulu tisukochi arpitam anukunte aa phalamulu ye chettiki puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ కుంకుమ పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్. ఇవన్నీ కూడా
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివి నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: సంతతి నుంచి వచ్చినటువంటి వాడు.
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైం
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ వీక్.
1: పురోహితుడిని పోయి పోలాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
1: స్వామి
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ
1: మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
0: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
0: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళాడు.
0: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
0: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొడుకుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
0: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
0: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
0: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: ఈ యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
0: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా.
0: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
0: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
0: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
0: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
0: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
0: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
0: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
0: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేనుండినాను.
0: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
0: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
0: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాద్.
0: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
0: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: మీరు ఎవరో చక్రవర్తిగా ఉంటున్నారే.
0: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
0: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్ క్యారెక్టర్
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
0: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
0: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపు ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
0: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్ మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
0: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మి నీ రాజ్యలక్ష్మిని.
0: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్ దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
0: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
0: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
0: Therefore, wherever there is character,
1: అందుకోసమే
0: భగవంతుని కింగ్డమ్.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
0: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
0: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏంటి మన ఐశ్వర్యము?
0: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము.
0: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
0: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
0: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
0: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
0: It was only at that time Prahlada married.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు.
0: దెన్ హీ హాడ్ ఎ సన్ బై నేమ్ విరోచన.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
0: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
0: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
0: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్యనిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ ఈస్ సెల్ఫ్లెస్ వేర్యాస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ సెల్ఫ్.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
0: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ బ్లడ్ రిలేషన్.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
0: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
0: బట్ గాడ్ హ్యాస్ నో సచ్ రిలేషన్షిప్.
1: హార్ట్ టు లవ్ టు లవ్.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హెస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వాట్సెవర్.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
0: సో వీ హావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ టు సచ్ గాడ్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలి చక్రవర్తి చాటుతూ పోయాడు.
0: దేర్ ఫోర్ ఎంపరర్ బలి ప్రాపగేటెడ్ దీస్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
0: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
0: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king and she has put Rama to
1: suffer. గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
0: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లినైనా త్యజించవచ్చు.
0: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: ఇంకా తండ్రి.
0: Then father.
1: హిరణ్యకశిపుడు.
0: ఫాదర్ హిరణ్య
1: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
0: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
0: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
0: దెన్ ప్రిసెప్టర్
1: అది బలి చక్రవర్తి.
0: దట్ ఈస్ బలి చక్రవర్తి.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
0: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
0: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
0: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
0: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
0: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
1: పతియే దైవము.
0: ద హస్బెండ్ ఇస్ గాడ్.
1: పతియే నా గతి.
0: అండ్ హీఈస్ మై డెస్టినీ.
1: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం.
0: హౌ కెన్ ఐ లీవ్ హిమ్.
1: ఇది సందేహం వచ్చింది.
0: షీ డౌటెడ్.
1: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి.
0: బిఫోర్ రీచింగ్ ద్వారక హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
0: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
0: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి
0: స్వామి
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది.
0: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ.
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా.
0: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్.
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
0: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: ఇలాంటి భర్తలు ఎన్ని జన్మముల నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
0: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్ వన్ ఆఫ్టర్ ద అదర్.
1: మెనీ మెనీ లైఫ్.
0: మెనీ మెనీ లైఫ్.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
0: బట్ గాడ్ ఈస్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
0: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
0: షీ హర్డ్.

0: దట్ దిస్ మైన్
1: ఏ ప్రయాగకు పోదామని, ఆ ప్రయాగకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చలో రేమున్,
0: షీ హాస్ నాట్ గాన్ టు ఈ ప్రయాగ.
1: సింగళ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం, ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: నిర్మల పాని,
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్ రివర్.

0: ఓ మైండ్ గో టు దట్ ఏరియా ఆఫ్ గంగా అండ్ యమున ద షోర్స్ అలాంగ్ దట్
1: మోరమకుట పీతాంబర సుబి కుండల రజత శరీర చల్లో రే మన్ హే మన్ చల్లో రే మన్ గంగా యమునా తీర్
0: ఓ మన్
1: గంగా యమున ఈ రెండింటికి తీరం అదే ప్రయాగ.
0: ద ప్రయాగ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గంగా యమున. ఓ మైన్
1: ఇది రేచకము, ఇది పూరకము, ఇది కుంభకము. రేచక పూరక కుంభం యొక్క స్థానమే ప్రయాగ స్థానము.
0: ద ప్లేస్ ఆఫ్ ప్రయాగ ఇస్ ద ప్లేస్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద బ్రెత్ దేర్.
1: అలాంటి రీతిగా త్యాగం చేసింది మీరా.
0: దాట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ మీరా.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గంలో ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: Anyone may say anything, but never give up God.
1: ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
0: The whole firmament of sky may fall on your head, but never give up God.
1: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
0: Doesn't matter even if there is fire on hand, burning all around.
1: భూమి దివి కూడా మారినప్పటికీ దైవాన్ని మార్చకూడదు.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: ఆ విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
0: That faith will protect you.
1: దారికి పోతున్నాడు కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there. He was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వెరవక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుచు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటు పడుతూ వచ్చారు.
1: In those days that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladudu kodunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli degariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Shirasu paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vena వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందున దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇన్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాళ్ళు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సో స్ట్రాంగ్, ఒక్క
0: క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్క్వేక్ విల్ మేక్ ది హోల్
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తుంటాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి రిమూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరం స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit Brahmaiva Bhavati. Neeve Brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leniponi sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్. సత్తు
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renniti yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: Kanuka danini manam nirantaramu smaristhu raavali.
1: Therefore we should think of that divinity.
0: Danini nirantaramu manam bhajisthu raavali.
1: We should always chant its glory.
0: Bhajana vinasukha shanti nai.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 25th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th సెప్టెంబర్. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతములు యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: The indweller has pervade, is all pervading, he is found in all the living beings and in all places.
1: Dehamu anityam ashashvitam dehi nityam satyam.
2: Body is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ నియర్లీ డ్వెలింగ్ ఇన్సైడ్ ది బాడీ కెనాట్ క్వాలిఫై హిమ్ టు బి కాల్డ్ ఇన్డ్వెలర్.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: ద కాస్మిక్ పర్సన్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇన్డ్వెలర్.
1: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ which may be compared to a body, the cosmic person is the indweller.
1: Deho devalai prakto jivo deva sanatana. Sanatanamai, nityamai, satyamai undinatvanti atmatattamekai dehi ani peru.
2: The principle of atman, which is permanent, everlasting, that may be described as dehi.
1: Itti dehi ni gurtinchutakai శాస్త్రములు ప్రమాణములు.
2: టు రికగ్నైజ్ దిస్ దేహి ది స్క్రిప్చర్స్ ప్రొవైడ్ ఎ బేసిస్.
1: శాస్త్ర ప్రమాణం మాత్రమే చాలదు.
2: ది స్క్రిప్చురల్ ట్రూత్స్ దెమ్సెల్వ్స్ మే నాట్ బి సఫిషియంట్ టు ప్రూవ్ దాట్.
1: శాస్త్రం వలనే ఇది మనకు లభ్యం కాదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ దిస్ త్రూ స్క్రిప్చర్స్ అలోన్.
1: శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నంతో స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అటైన్ దట్.
1: శాస్త్రములు ఉపనిషత్తులు వేదములు ఇతిహాసములు పురాణములు ఇవన్నీ కూడా కేవలము మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్ ఉపనిషత్స్ వేదాస్ పురాణాస్ ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్ బట్ యూ విల్ హావ్ టు వాక్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
1: గమ్యమును చేరగోరినటువంటి వ్యక్తులు దీనిని ఆధారముగొని తమ ప్రయాణము తామే సాగించాలి.
2: People who are desirous of reaching the goal, on the basis of the direction given by the Shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.

0: ఇది సెకండో అధ్యాయం లోపల.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్
0: నవే సోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
1: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
0: నసోచ్య. కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
1: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
0: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
1: దిస్ ఓన్లీ లీడ్స్ యూ టు అవాయిడింగ్ ఆఫ్ గ్రీఫ్.
0: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
1: వాట్ ఈస్ ది వే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ గ్రీఫ్?
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
1: హీ హాస్ డిక్లర్డ్ దట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ యువర్ గ్రీవింగ్ ఓవర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
0: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
1: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
0: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ 5 యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ 5 క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
0: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
1: సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
0: ఈ సత్ చిత్ ఆనందము మొదటి 3 సత్యమైనటువంటివి.
1: సత్ చిత్ ఆనంద, దీస్ 3 ఆర్ వెరీ,
0: ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
0: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
0: దీనికి పుట్టుక చావులు లేవు.
1: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ 3.
0: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
1: దేర్ఫోర్ దీస్ 3 మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
0: రూపనామములు కల్పనలు.
1: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
0: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
0: ఇవి కేవలము బంధువుల వంటివి.
1: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
0: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు.
1: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
0: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
1: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
0: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
1: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
0: ఇవి ఏనాటికైనా కూడా వెళ్ళునవే.
1: These things any day will be leaving.
0: మార్పు చెందునవే.
1: They undergo change.
0: నశ్వరమైనవే.
1: They are impermanent.
0: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
1: For such things which are impermanent, grieving over them is not correct.
0: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
1: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ 3 థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
0: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
1: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
0: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
1: యాజ్ హస్ బీన్
0: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
1: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
0: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
0: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
1: There will be a number of match sticks in a match box.
0: అగ్ని కావాలంటి అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
1: If you want to fire, there is no need for striking all of them.
0: ఒక్క పుల్లని గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: One match stick can be struck and you can develop fire in the way that you want.
0: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విత్ ది హెల్ప్ ఆఫ్ సర్టన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ యూ బి ఏబుల్ టు అండర్టేక్ దాట్.
0: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
1: యెస్టర్డే వీ హావ్ అండర్స్టూడ్ అబౌట్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్.
0: ఈనాడు అసూయ ద్వేషము.
1: టుడే వీ విల్ టేక్ అప్ జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
1: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ ట్విన్ థీవ్స్.
0: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
1: వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్.
0: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
1: దే టేక్ మ్యూచువల్ షెల్టర్.
0: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ దేర్ ఇస్ ఎన్ ఇన్ఎక్స్ప్లికబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
0: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
1: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
0: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
1: జెలసీ
0: ద్వేషం.
1: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
0: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
1: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
0: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
1: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
0: నవనవలాడుతూ
1: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
0: పువ్వులు పూచి,
1: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
0: కాయలు కాచి,
1: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
0: చూచుటకు అందముగా,
1: ఎ ట్రీ విచ్ ఈస్
0: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
1: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
0: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణము నుండి ఇది వాడిపోతుంది వృక్షం.
1: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
0: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
1: This particular pest goes to the very root of the tree.
0: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
1: It goes to the bottom of the tree.
0: చీడ పురుగు పైభాగంలో సంచరిస్తుంది.
1: The other type of pest, chida, it goes to the branches and
0: వేరును కొట్టడం వేరు పురుగు.
1: One type of pest strikes at the very root.
0: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
1: One type of pest tries to destroy the very life.
0: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
1: The other type of pest spoils the very beauty.
0: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
1: Both of them accompany each other.
0: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
1: Where there is no jealousy, there is no hatred.
0: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాయి.
1: Where hatred is visible, there could be invisible jealousy.
0: అసూయకు రూపం లేదు.
1: For jealousy, there is no form.
0: ద్వేషము ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
1: Hatred can be seen in a particular form.
0: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
1: Jealousy and hatred, therefore, will be inherent and hidden.
0: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
1: It may be said that in the world there is no person who does not suffer from
0: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
1: There will be room for even at least a small way for this jealousy in every person.
0: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫార్ జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
1: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ ఎంటర్, దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందములకు అందం అనేటువంటిది దీని స్వభావం.
1: Beauty is a form of bliss.
0: ikkada ekkada andamuga untunado akkada aanandam kudanu manaku labhistundi.
1: Wherever there is beauty, there is joy also.
0: A thing of beauty is a joy forever.
1: A thing of beauty is joy forever.
0: ye padartham nandu andam untuntado akkada aanandam manalo uppongipothundi.
1: In whichever article and object you have beauty,
0: andam yemiti,
1: what is this beauty?
0: Jagatta andamu,
1: Is it the world which imports?
0: పదార్థమ అందము.
1: Is it the object which is?
0: ఇవన్నీ మార్పు చెందునవే కదా.
1: All these things undergo a change.
0: మార్పు చెందునది ఎంత కాలం అందము?
1: Things which undergo change, for how long can they be beautiful?
0: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
1: Only that which is permanent can be beautiful.
0: కనుకనే శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
1: The permanent entity is God.
0: భగవంతుడే సౌందర్యవంతుడు.
1: God alone is beautiful.
0: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
1: There is nothing in the world which is more beautiful than God.
0: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that duty.
0: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం.
1: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
0: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ వీ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్.
0: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
1: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
1: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
0: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
1: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
0: కేవలము భగవంతుడు అనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జున్ ఎందుంటున్నది.
1: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
0: కాని కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కాని తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
1: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ది థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము.
1: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక ఉపమానము.
1: దేర్ ఇస్ ఎ సిమిలీ.
0: యుద్ధము జరుగుతున్నది.
1: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
0: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
0: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
1: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
0: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
1: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
0: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
1: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
0: సూర్యాస్తమ జరిగింది. రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
1: ఆఫ్టర్ ద సన్ సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
0: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో.
1: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
0: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
1: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు ద హౌస్.
0: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు, కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
0: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
1: అర్జున టోల్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
0: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
0: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
1: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
0: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
1: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
0: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
1: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ ద హావ్ బీన్ థింకింగ్ ద కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
0: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
1: అర్జున థాట్ the still war has to be fought, and I do not want to develop enmity with Krishna. It may not be in my own interest. Therefore, Arjuna got down from the chariot.
0: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
1: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
0: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
1: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున, యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
0: చేయలేక వెళ్ళు లోపల.
1: విత్ లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
0: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
1: కృష్ణ జంప్ డౌన్ ఇమీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
0: తక్షణమే రథం వశం అయిపోయింది.
1: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయిడ్ టు యాషెస్.
0: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
1: ధర్మజ అండ్ అర్జున హూఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
0: అర్జున, దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
1: Divinity, the acts of divinity, no one would be able to understand, O Arjuna.
0: దైవం నాకు స్వార్థం లేదు.
1: For divinity, there is no selfishness.
0: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
1: Protection of the devotees is his only vow.
0: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
1: To encourage and save the devotees is his only duty.
0: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
1: All the weapons which are employed by Bhishma, I kept it under my...
0: కనుకని ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేకపోయాయి.
1: As I held them under my foot, they were not able to exercise their power over you.
0: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా నువ్వు భస్మం చేసి ఉండేది.
1: If only I had got down from the chariot first, these weapons would have destroyed you and also the chariot.
0: ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మం అయి ఉండేటువంటి వాడు.
1: Under those circumstances, you would have also been reduced to ashes.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
1: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ డౌన్ ఫస్ట్.
0: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
1: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ, హీ
0: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
0: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
1: There are a few important signs of jealousy.
0: Tamakante adhika kirtini sampadinchetunte vari paina asuya kalugutundi.
1: Jealousy is developed against persons who earn greater fame than themselves.
0: Tanakante adhika sampada kaliginatunte vani paina asuya kalugutundi.
1: And a person who is having more wealth than himself, there will be jealousy.
0: Atanakante kontha andamuga undinatunte vani paina asuya kalugutundi.
1: Jealousy is developed against a person who is more beautiful.
0: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
1: On a student who scores a higher mark also, jealousy is developed.
0: ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందుకు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందుకు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
1: It is the weakness of ordinary human beings to develop jealousy against people who excel them in terms of wealth, in terms of position, in terms of beauty, in terms of
0: money. ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే,
1: the moment jealousy enters into any person,
0: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడాను భస్మమైపోతాయి.
1: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
0: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
1: Jealousy is not going to leave you just like that.
0: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
1: It would destroy all the great qualities and virtues which are.
0: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: It develops demonic nature.
0: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
1: It destroys human nature.
0: పశుత్వాన్ని బలపరుస్తుంది.
1: It strengthens animal nature.
0: ముందు వెనుక యోచన చేయదు.
1: It doesn't look forward or backward.
0: Karuka motta mota asuya aneetundi manavuni yendu undakunda chusukovali.
1: Therefore in the very first place everyone has to try to see that jealousy doesn't enter into him.
0: Itarli yokka manchini chuchi nee aanandinchu.
1: You should enjoy at the sight of others.
0: Itarli yokka abhirudhini chuchi nee aanandinchu.
1: You should enjoy at the progress of others.
0: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
1: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
1: దిస్ ఈస్ ఎ ట్రూ వర్చ్యూ.
0: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం, పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
0: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణము అసూయని.
1: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ ఇస్
0: తొమ్మిదవ అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
1: ఈ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యు షుడ్ బి అనసూయ, యు షుడ్ నాట్ బి జెలస్.
0: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
1: అనసూయ మీన్స్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
0: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
0: ఆమె అనసూయ.
1: షీ వాజ్ అనసూయ.
0: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
1: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
0: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చు, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చు.
1: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
0: Ee anusuya valla entaina manam sadhinchadaniki veel avutundi.
1: With the help of this particular quality of lack of jealousy you'll be able to conquer
0: anusuya,
1: lack of jealousy. Without that jealousy you'll be able to conquer anything.
0: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
1: If you have jealousy, it is going to destroy all your
0: good qualities. Idi parulanu naasanam cheyatame kaadu, tananu kuda taanu naasanam chestundi.
1: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
0: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
1: A jealous person will not have good sleep.
0: Kanti ninduku nidra, kadupu ninduku tindi kuda tinadu.
1: He would not be able to sleep well or he would not be able to eat to be.
0: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishini cheenimpa chestundi.
1: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
0: be antar chaya ante kuda deeniki oka peru.
1: This is an inner tuberculosis.
0: Chaya rogam aneetundi dehaanni kramakramena kalpinche reethiga taggistundi.
1: Tuberculosis will weaken a person and
0: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
1: జెలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
0: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
1: God will bless us with his grace if only, even though if you, we are in a smaller position, we should enjoy at the glory
0: of God. ఉన్న వారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
1: If a person just feels bad just because other people are having greater things which he does not
0: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఈ అసూయ.
1: Jealousy is all pervasive these days of Kali Age.
0: యోగి యందు భోగి యందు జోగి యందు విరాగి యందు వైరాగి యందు సర్వులు యందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
1: Jealousy is prevalent in all people being యోగి జోగి భోగి రాగి విరోగి.
0: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: On account of this jealousy, people are losing peace of mind.
0: ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
1: Once upon a time, Buddha was going begging for alms.
0: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
1: He was about to reach the village which he was attending.
0: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
1: All those people in the village were having a lot of affection for Buddha.
0: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతన్ని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
1: బట్ as soon as they reached that particular village in the outskirts, some undesirable elements there began criticizing him.
0: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: He stopped there and he just sat down on a stone.
0: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
1: హీ ఆస్క్డ్ దెమ్, వెల్ జెంటిల్మెన్, వాట్ ఈస్ ది ప్లెజర్ దట్ యు గెట్ ఇన్ క్రిటిసైజింగ్ మీ.
0: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
1: వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్డ్ దేర్ క్రిటిసిజం అగైన్స్ట్ బుద్ధ.
0: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
1: బుద్ధ సెడ్, గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
0: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
1: దే క్రిటిసైజ్ టు ఎ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
0: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
1: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
0: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి.
1: If you want to give joy to people, you have to spend a lot of money and make number of
0: kanuka nenu inaadu ee naya paisa kharchu kaakunda kharchu cheyakunda ee vidhamaina shrama padakunda neeku inta mandiki inta aanandanni nenu andisthunnanu enta haayi naaku inaadu annadu.
1: Buddha said, without spending a pie, without making any effort, I have been able to give you so much of joy by allowing you to criticize me. How happy I am.
0: Nannu dooshinchadam meeku aanandanga undalante aa aanandaniki nene kada kaaranam.
1: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
0: Yedu biliki vidhamuga neeku tripti kaliginchanu kabatti ee tripti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
1: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
0: Parulanu santripti pette kosamani aneka mandi chatralu kattistaru.
1: For giving joy and satisfaction, number of
0: chavulu trogistaru.
1: Wells of dirt.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
1: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
0: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గం సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
1: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
0: Mari inka oka vishayam entundi dinini mari chakkaga hrudayaniki hattukune tattu bodhinchadu.
1: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
0: Nee intiki oka bichchagaadu vachadu.
1: Say, suppose a beggar comes to your house.
0: Bhavati bichchandehi ani adigaadu.
1: He asks for alms. Bhavati bichchandehi.
0: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
1: యూ బ్రింగ్ ఆర్మ్స్.
0: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
1: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
0: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
1: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యూ ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
0: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, అదే బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
1: హీ సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
0: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దానిని నేను తీసుకోలేదు.
1: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
0: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
1: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
0: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
1: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
0: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
1: That way you are criticizing yourself and you are not criticizing.
0: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
1: if you send a registered post, a letter by registered post to a friend,
0: aa friend aa register cover nu teeskokunda pote,
1: if the friend does not accept that registered
0: postal
1: post,
0: department lo em avutunda cover?
1: What would the postal department do with that cover?
0: Adi redirect evaru pampicharo vaadiki cherthundi.
1: It will be redirected back to the person who has sent it.
0: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
1: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
0: Kanuka ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనంతానే హింసిస్తుంది.
1: జెలసి గివ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఇట్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: ఒక మహర్షి,
1: ఏ పర్టికులర్ మహర్షి,
0: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
1: హి వాస్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
0: కానీ అతని ఎందుకూడను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
1: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
1: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం, జెలసి ఆల్సో ఎంటర్డ్ ఇంటు
0: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
1: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్, హేట్రెడ్ ఆటోమేటికలీ జాయిన్ దేర్.
0: ఒకనొక సమయం లోపల భగవంతుడు, ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, దీన్ని ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
1: God saw this particular person. He wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old brahmin and came to that garden.
0: Oka chettu daggariki poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhivruddhi ayipindi, ee phalapushpam enta aanandanga untunnayi chudadaniki, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
1: దిస్ ఓల్డ్ బ్రాహ్మిన్ వెంట్ టు ఎ పర్టికులర్ ట్రీ, అప్రిషియేటెడ్ ది ట్రీ యాజ్ ఎ వెరీ నైస్ ట్రీ విచ్ హెస్ డెవలప్డ్ అండ్ దెన్ సెడ్ హూ ఈస్ ది పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు డెవలప్ సచ్ ఎ ఫైన్ ట్రీ.
0: సన్యాసి వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడ పడితే తీసేసింది నేను, వేరు పురుగు పడితే కొట్టేసింది నేను, ఈ రోగ్గు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను నేను నేను అనుకుంటూ వచ్చాడు పాప.
1: దిస్ సన్యాసిన్ కేమ్ అవుట్వర్డ్ అండ్ జస్ట్ సెడ్, ఓ బ్రాహ్మిన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఎంటైర్ గార్డెన్, I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
0: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
1: I am looking after this garden as
0: ఒక్క తోటమాలి లేడు.
1: There is no gardener.
0: నీరు తోడటం నేనే.
1: I draw water.
0: ఎరువు వేయటం నేనే.
1: I put manure.
0: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
1: I clean the roads.
0: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
1: I am developing these flowers and fruits for the sake of others.
0: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
0: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
0: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
1: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాస్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
0: ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
1: ది సన్యాసి హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
0: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
1: ద మొమెంట్ దిస్ స్టిక్ టచ్డ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
0: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ ఐ మే బి షేర్ ది సిన్ ఆఫ్ కిల్లింగ్ ది కౌ.
0: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
1: ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఎ షార్ట్ వైల్ ది సేమ్ ఓల్డ్ బ్రాహ్మిన్
0: అదే దారి నుండి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: ఓల్డ్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ దట్ పర్టికులర్ రోడ్, సా ద కౌ అండ్ జస్ట్ సెడ్, హూ ఇస్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
0: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే, ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
1: హీ వెంట్ టు ద సన్యాసిన్ అండ్ ఆస్క్డ్ హిమ్, సార్, హూ ఈజ్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్ దిస్ పర్టికులర్ కౌ.
0: అంత దైవేచ్ఛ.
1: ది సన్యాసిన్ సెడ్ దట్ ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ ద లార్డ్, విల్ ఆఫ్ గాడ్.
0: దైవేచ్ఛనే లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా?
1: వితౌట్ ది విల్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కిల్డ్, కెన్ ఇట్ బి కిల్డ్ లైక్ దాట్?
0: ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
1: ది మొమెంట్ దిస్ బ్రాహ్మణ్ హర్డ్ దిస్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, this Brahmin told the sannyasin, well, you are responsible for bringing this garden, for all these plants, for putting the roads, but for killing
0: కనుక మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
1: You are taking credit for all the good things that have happened, but for everything that is bad, you are just putting the blame on God.
0: ఈ అహంకారం కూడాను కేవలం అసూయ యొక్క ప్రథమ భాగం అన్నాడు.
1: He said that this egoism is a manifestation of jealousy.
0: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
1: The old Brahmin revealed his identity. He just said, I am God himself. I have come down to destroy your egoism.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
1: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
0: కనుక మొట్టమొదటినే మనం అసూయ దేశము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథ పఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
1: It is not possible to destroy jealousy by merely reading scriptures.
0: ఈ స్వప్రయత్నముతో
1: with self effort
0: సాధనలు సలిపి
1: by doing spiritual exercises
0: హృదయమునందు పరివర్తనలు గావించుకొని
1: by transforming one's own
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకొని
1: by developing complete love
0: దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి.
1: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
0: అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడాను రాణింప చేయదు.
1: So long as we have jealousy, we can never shine.
0: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
1: All the great virtues in us will be destroyed by that.
0: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత has therefore taught that is the primary thing for every person to see
0: నిత్య జీవితం లోపల
1: in daily life
0: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
1: with ideal virtues
0: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని
1: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ will have to be created for oneself
0: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
1: when one lives a happy life
0: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: One would be able to understand the principle of ఆత్మ.
0: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము.
1: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand divinity.
0: ఆత్మ యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of Atma is everywhere.
0: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
1: It is not associated with a person.
0: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
1: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్.
0: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
0: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
1: వీ గెట్ లైట్ అండ్ విల్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
0: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
1: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: కనుకని ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
1: Atma may be compared to effulgence.
0: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
1: For this effulgence there is no form.
0: ఏ రూపమైనా ఏ నామమైనా ధరించవచ్చు.
1: It may take any form and any name.
0: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
1: Taking a vesture as the basis, it takes a particular form.
0: అండి బల్బులో లైట్ వస్తుండాలి.
1: Take for example, light is emanating from the bulb.
0: ఫ్యాన్ లో గాలి వస్తుండాలి.
1: From the fan you get breeze.
0: స్టవ్ లో వంట చేస్తుండాలి.
1: You'll be able to cook food.
0: Machine lo pani chestundali.
1: In the machine you'll be able to just produce.
0: Machine chese paniki fan chese paniki viruddhanga untundali.
1: The work which is done by a machine and fan are different and opposite.
0: Light ichchetundi bulb ichchetundi light ku nu stove chese vantaku vyathasam untundali.
1: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
0: Ee machine yokka idi vyathasam veru veriga untundali.
1: In the machinery there is difference.
0: Ee yantramulu veru veriga untundali.
1: These machines are different.
0: Yantramulu yokka phalitam veru veriga
1: the effects are different
0: kaani current okati gaane untundi
1: but the current is one
0: adhe vidhamugani binna binna upadali yendu binna binna roopamu dharinchi ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ద సేమ్ యూనిటీ.
0: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుంది. ట్యూబ్లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
1: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫారం, ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫారం.
0: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
1: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
0: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
1: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
0: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ, ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్?
0: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్, బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
0: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
1: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్, యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్. ఇది
0: సంపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
0: బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
0: కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
0: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజీగా ఉంటుంటాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
0: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
1: Therefore, develop love.
0: ఈ ప్రేమ చేతని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
0: పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ లాంటర్ తీసుకుని రానక్కర్లేదు.
1: In order to recognize and see moon, there is no need for getting a torch light to look at
0: the chandruni yokka velturu dwarane chandruni chudali.
1: Through the light of moon itself you can see the moon.
0: Kanuka prema swaroopunni nu chudalanukunte prema dwarane prema swaroopunni chudali.
1: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
0: Deshamuto prema swaroopunni chudataniki veelu kaadu.
1: It is impossible to see him with hatred because he is the very
0: important ante blindness. Oka kannu leni grudivani vantidi.
1: Hatred is something like blindness. It makes
0: grudivani eduruga enta powerful ayina light pettinappudiki veeliki cheekate gaani velthuru kaadu.
1: Whatever powerful light is kept before a blind man, he would not be able to see a light at all.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
1: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
0: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
1: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, should be able to directly
0: perceive.
1: A person who has opened the eye of wisdom A person who has closed his eye with ignorance would not be able to perceive God. By closing the eyes, you will have to search for a towel which may be here.
0: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
1: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
0: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
1: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
0: ఇదే సద్గుణములు కలిగినటువంటి వాడు.
1: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
0: గుణములతో దుర్గుణములతో
1: విత్ బ్యాడ్ క్వాలిటీ
0: సంశయాలతో
1: డౌట్స్
0: అనుమానాలతో
1: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
0: అలమటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
1: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కనుకనే డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
1: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ టెండర్ హార్ట్, హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ టు,
0: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూసి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
0: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
0: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
1: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
0: నీవు చదవకుండా, చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పెట్టము, చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పెట్టడం రెండవ తప్పు.
1: Without studying, when you do not get first rank, you feel jealousy. There are two mistakes. You have not studied in the first place, and on the other
0: hand, raledi ani yerchadam moodo tappu.
1: And crying over you are not getting it is the third mistake.
0: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
1: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
0: అదే విధంగానే దుర్యోధనుడు యొక్క గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటు కృష్ణుడు పచ్చని రాజవంశమును పాండవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
1: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హి జస్ట్ సెడ్ దిస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులనింప జనించినారు కార్చిచ్చై రేడు సూత సుత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
1: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
0: ఈ అసూయ పరులకు దుర్మార్గుడు తోడునీడు అవుతారు.
1: For people who are having jealous, bad people will get give company.
0: దానిపై కచ్చిలు రేపి ఆ శకుని గాడు.
1: On the top of this there was Shakuni who is encouraging enmity.
0: వాడు కూడా అసూయ పరుడే.
1: హీ వాజ్ ఆల్సో ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
0: గుడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
1: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ది.
0: పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
1: వాట్ లాస్?
0: ఎవరి అసూయ వారిని హతమార్చింది?
1: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్.
0: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాల క్షీణింప చేసింది?
1: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
0: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
1: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
0: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
1: If we want only when we develop good qualities and virtues we'd be able to understand.
0: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolemu.
1: Correct understanding of Bhagavad Gita is possible only.
0: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
1: Bhagavad Gita is full.
0: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
1: Bhagavad Gita is a wishful filling.
0: Evaru korina arthanni variki andistu vastundi.
1: It gives the meaning according to their desire.
0: Kaani ee naadu manam anarthalu teeskoni yadarthanni kappivestunnam.
1: But today we are only taking wrong meanings, but we are not
0: only anarthani okadu iskunna paravaledu anarthaniki nanarthalu penchutunnamu.
1: For the wrong meaning we are giving a number of other meanings also.
0: Kanuka ee Bhagavad Gita vyartham aipothundali.
1: Therefore Bhagavad Gita is becoming a waste.
0: Kanuka artham chesukovalante sadgunanni penchukovali.
1: If you want to really understand you must develop virtues.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేను.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫార్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jaligipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: Adi lekundamdiya enni undi kuda prayojanam ledu.
1: Without character you may have anything, that's all useless.
0: Ee naadu atti pavitramainatundi yokka deenini padamulu dooram pettaru.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు, కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్, నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okati ga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu otti nishprayojanamainatvi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమే మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropkara punyaya papaya parapedalam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈస్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటప్పుడు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు గివ్ అప్ ది సెల్ఫిష్నెస్. వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అంతే కూడా స్వార్థం స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ సెల్ఫిష్.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూ మన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
0: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కానీ ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: This selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవిది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: Kani pashupakshi mrugadulu endu ekkada vetikinu okkati kodanu manaku chikkadu.
1: These things you do not find among birds, animals and bees.
0: Kani okka character endu maatrame manishi viluva untundali.
1: Man has a value if only he has character.
0: Adi lekunda undina vaadu manishe kaadu.
1: Without character you cannot call him a human being.
0: Kanuka manamu దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబీలు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యూ మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యూ మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఇస్ జీరో.
0: అట్టి వారినే ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina made dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
0: అందరి ఎందు కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మం అనే ప్రధానమైనటువంటి పునాదులు.
1: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
0: ఈ రెండు కూడాను ఒకటైపోతాయి మరి.
1: Both of them, however, get unified.
0: Satyam nasti paro dharma.
1: There is no dharma beyond satya.
0: Satyam ane punadi pranayam.
1: Basing on the foundation of truth.
0: Dharma ane bhavanamu nichi undi.
1: The building of dharma righteousness stands.
0: Satyame kuripote dharma ane pere kuda undadu.
1: When once the foundation of satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: Kanuka ee satya dharma rendu kudanu మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: దేర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: సత్య ధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
1: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ప్రేమ ఆర్ లవ్.
0: పదములు నేను పదము సున్న.
1: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya, dharma, prema, shantulu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: Ee moolu lekunda gele pote asalu shantiye manaku undadu.
1: You will not have the true peace in the true spirit of the term.
0: Evarinaina adagandi నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యు ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ వితౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
0: మనకు కష్టమలే లేవు.
1: There will be no difficulties.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: Man is really meritorious.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
1: Because of past merits, because of observance of truth and righteousness, he is born as a human being today.
0: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: Without these two, he loses the very human quality.
0: లేక దానవుడైనా కావచ్చును లేక అనిమలైనా కావచ్చు.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: Therefore, you can be a true human being if you have satya and dharma.
0: మానవ.
1: There are three letters. మానవ.
0: మా అనగా ప్రపంచ వ్యామోహము.
1: మా means attachment to the world.
0: నా అనగా లేకుండా.
1: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్.
0: హూ మీన్స్ ఉన్నాడు.
1: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. But what is it that we understand by this term attachment? Getting married, having children, taking care of them, bringing them up in life.
0: Ayaka manushyane chusiyaru ilanti attachment chesane ashantini podutunnadu.
1: Man is restless today because of attachment.
0: Tirutaku takku ledu.
1: Yes, enough of food to eat.
0: Enjoy paduku takku ledu.
1: He has all sorts of enjoyment.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడా తెచ్చుకునేదానికి వీల్లేదు.
1: యట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు గెట్ పీస్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దిస్ పీస్,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వీ షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసులు కూడాను సుఖం లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone, and move about freely.
0: ఆ ఫ్రీ లేనప్పుడే మానవుడు బంధిగుతాడు.
1: When once this freedom of oneness is lost, man is in bondage.
0: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
1: And once there is lust, he is far from love.
0: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
1: And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love.
0: అనగా చక్కని గుణములు, చక్కని నడవడికలు, చక్కని మార్గములు చూపుతుంది.
1: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: ఈ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్ ఉండటం చేతనే వాడు మంచివాడు అవుతాడు.
1: యూ విల్ బి న్యాచురలీ గుడ్ ఇఫ్ యూ హావ్ గాట్ ది గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్ టుగెదర్.
0: ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
1: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యూ ఆర్ అటాచ్డ్.
0: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
1: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యూ ఆర్ డిటాచ్డ్.
0: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
1: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
0: నీవు సర్వులకు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడి,
0: కానీ బీదను చూస్తే జాలిపడు.
1: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
0: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కానీ ఉత్తర దేశం వెళ్ళినప్పుడు,
1: when he visited the North India,
0: akkada oka doctor ni chusadu.
1: He met a doctor.
0: Aa doctor ku family tho unnadu.
1: And the doctor has got his family.
0: Appudu taanu Shankara tho vaadam cheyalani digaru.
1: And they were prepared to argue with Shankara.
0: Kaani argue chesinappudiki daniki evarane oka saachi undali kada, evaru jeyincharani.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandala Mishra bharya.
1: And the judge happens to be the wife of Mandala Mishra.
0: Mandala Mishra was secretary to Jagannathapudu.
1: When Mandala Mishra was ready to face Shankara,
0: evaru jayincharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivaledu anetundi nirnayinchadaniki Ubhaya Bharati unnadu.
1: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవ్వరు కూడా పనికే రారు.
1: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
0: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: They do not know what truth is.
0: కానీ truth is God.
1: But truth is God.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని Ubhaya Bharatini ఇవి సత్యం అండి అని చెప్పారు.
1: Ubhaya Bharati, having kept in her view the truth, she has decided to
0: Shankaravare adigaru Mandala Mishrudi.
1: Shankara himself requested Mandala Mishra,
0: mee bhariyaku sachiga undochuna annadu.
1: Can your wife be a judge?
0: Satyaniki evaraithe emi bhariyaina, talli aina, bidda aina, evaraina naaku sarvulu okateinu annadu.
1: To judge what is truth doesn't matter if one is a wife or father or husband, whosoever.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
1: He said, certainly she can be the judge.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: She stood in between the two contestants.
0: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
1: And each one started questioning the other and replying.
0: కట్టగలపటికి
1: ultimately
0: ఆ శంకరుడే జయము అన్నారు.
1: She decided that Shankara won.
0: మండల మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
1: మండల మిశ్రా లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంత కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్రా వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హిమ్సెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
0: వినింది.
1: And she was prepared to undertake that.
0: కట్టగలపటికి జయము శంకరుడు లేదు అంది.
1: Ultimately, Shankara won.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: And she started her life as a renunciant since then.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: సో లాంగ్ వన్ హ్యాజ్ ఎ డిజైర్ హీస్ ఎ సంసారి ఆర్ ఎ హౌస్ హోల్డర్.
0: సంసారి అయినప్పుడు అనేక మంది సంబంధం ఏర్పడుతుంది.
1: When once one is a householder, he will have contact with many people.
0: Oka sannu kodu kadinaante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi,
1: and then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru,
1: and then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్షియంట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని, అనగా కుండ, పిచ్చి తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ సిజ్ డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పి అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్న్,
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: మీరు తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిల్చుకొని, అమ్మా మీరెవరో మహనీయుడుగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: And he promised to continue to be desireless.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: Then ఉభయ భారతి was extremely happy.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: And in fact, he was the guru of ఉభయ భారతి before.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: The master was extremely happy to find the heights attained by
0: ఉభయ. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: In fact, a true renunciant should not have any ambition or desire.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి ఇవ్వను సన్యాసం పూనుకున్నాడు.
1: అండ్ దెన్ హీ డిసైడెడ్ టు బి టోటలీ రెనన్షియంట్.
0: సన్యాసి గాని సంసారి గాని పూజ్యుడు గాని పూజ్యనీయుడు గాని ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబ్రేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రిక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: But today, people appear as though they have given up all.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటిని తీసుకుంటాడు.
1: The one who has given up all wants to acquire all.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: You should have only one desire as you study.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: What is the desire?
0: బ్రహ్మచర్యం.
1: And the desire of celibacy.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్, టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాన్నాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
1: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
0: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పశు బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, represent the place where you live. Dhana bala, the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: Kaluka, manam sthana balam kuda chusukovali.
1: So we should also think of the place where we live.
0: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
1: Rama Lakshmana were moving about in the forest.
0: Oka chettu kindaku poi kucchunnadu Lakshmanudu.
1: Lakshmana sat under a tree.
0: అక్కడ నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు ఇక్కడ లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, వీ డోంట్ వాంట్ కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్, లెట్ మీ గో, హీ సెడ్.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు, రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
0: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసేయాలి ఇంతకుముందు.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
0: అప్పుడు సీత చెప్పింది.
1: దెన్ సీత సెడ్,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama, and she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: Rama deegha aalochana chesadu.
1: Rama thought over the matter.
0: Yochana chesi idantha kudanu kevalamu idirinatvanti rajyam.
1: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatvanti pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam dekipoyatappudiki Rakshasa buddhulu vachayi atiki.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Raman poyi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki nenu namaskaram chesi.
1: Though he is a brother, younger brother, he saluted him.
0: Brother, manam ikkada veldamu, ikkada undana karadu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inko kadaku vadam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi Ayodhya anetuvanti maatani parakaddu.
1: And don't speak of the past Ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: మనం ప్రెజెంట్ లో ఉన్నాము.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ ఈజ్ లవ్ ఇట్.
1: అండ్ ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ యూ లవ్ ఇట్.
0: కనుక మనం పోదాం, పోండి.
1: సో లెట్స్ గో నౌ.
0: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: సీత రాములు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: Anna, naaku teliyakunda eyo rakshasa kudam naalo praveshinchi ninni inni vidhamaga kudanu dushinchindi.
1: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్, ఐ నో ది యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ.
0: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
1: Any day we should be together.
0: కాబట్టి మన కలయికను చెడగొట్టుతున్నది రాక్షస గుణములు.
1: దేర్ఫోర్ ది డెమన్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్ ఇన్ ద టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్.
0: ఫ్రెండ్షిప్ గా ఉండినప్పటికీ వారిని త్యజించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ టెంపరమెంట్ హౌఎవర్ క్లోజ్ యు మే బి.
0: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ దట్ రామా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యు డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్ వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte dalakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Maaku kumarudu kavali kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son, son, son, son.
1: Everyone wants to have a son, beget a son.
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: సన్ హౌ షుడ్ హీ బీ?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ అక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడా లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ ఎట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ దట్ టైప్.
0: కనుక వీడు చెడ్డి సాహసాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్. And all these answers are very well known to Sita.
0: Sita anni rakamaga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be the mother.
0: Bad friendship lo tirutunte chalam kodana nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam. నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: Right from that time Rama was not in the company of anybody.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: Today we are not in the company of good people. Satsanga.
0: Bad సంఘంతో చేరిపోతున్నాము.
1: We are in the company of bad people.
0: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
1: Therefore Kali age, this age of Kali is called Kalaha, the age of conflict.
0: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యు విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ all the bad company and bad thoughts.
0: You know, bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: Mana doshanni pinchetunte vaipoyinayi kani doshanni nirmulam chesetunte vidiyam.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: Meer chucharo ledo.
1: Whether you have noticed or not.
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: Our students, whether it's Sunday or other holiday, first they go to the library straight.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels. చూచి చూచి ఏమిటా వీడియో గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: When one starts wondering what is that he is searching for, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: Today you find educated people going through bad books.
0: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్డ్ అవుతుంటుంది.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: అంతే కాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ అండ్ ద బ్యాడ్ లిటరేచర్ ద చీప్ బుక్స్ అవైలబుల్ అరౌండ్.
0: నీవు నీ ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకుంటుంటాయి.
1: సో లాంగ్ యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, యు ఆర్ బౌండ్ టు బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్ గా ఉంటాయి.
1: Their words are so sweet apparently.
0: కానీ వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: ద మనీ దుడ్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: And he will keep these bad books in secrecy. Maintain them secretly.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: When once you open the book, you will see
0: bad matters.
1: All bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పుట్టాటినట్టుగా పుట్టాడని.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర స్వీట్ గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: In the earlier days there were disciples in the company of the preceptor.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్.
0: నీ కూడబెట్టిన వాడిని కూడదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: హూ ఇస్ ఎ టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundala,
1: such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ ఈ వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్, హీ బిహేవ్ హిస్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ ఈ సెడ్, హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
0: పోనీ వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వాళ్ళతో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచర్స్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పూర్వం
1: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: నాలుగింట్లు బిచ్చబెత్తి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అనుకునేటువంటి వాడు.
1: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
0: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్, ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: టుడే వీ నీడ్ గుడ్ స్టూడెంట్స్.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
1: ఫర్ దిస్ రీజన్ టు హ్యావ్ గుడ్ స్టూడెంట్స్ భగవాన్ స్టార్టెడ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: Teachers cheppina kuda nu pillalu vinaru.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: Alanti bad baatlo povadaniki ishtam undadu.
1: Students will never entertain bad thoughts.
0: Ekkadaina leave lo tallidarulaki intiki pote akkada kotta kaalam kuda undaru.
1: When they go home, they don't stay there at least for some time.
0: Talli cheptuntadi.
1: The mother starts telling him,
0: Naina, ee oka samasyam anta kuda nu Brindavanlo unnavu, ee oka samasyam anta kuda Puttaparthilo untunnavu, ee kontamaina ee kuragayadu kuda kochu maatchaveyavu antadu.
1: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Brindavan for the last 1 year, how is that you don't relish other varieties of preparations I make here at home?
0: Appudu nilabadi taane cheptuntadu talli, మీరు కూడా తినకూడదు.
1: ద బాయ్ విల్ గెట్ అప్ అండ్ సే, మదర్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ ఆన్ యువర్ పార్ట్.
0: రజోగుణ సంబంధమైనటువంటివి.
1: ఆల్ దట్ యూ ఈట్ విల్ మేక్ యూ ప్యాషనేట్ ఆర్ రాజసిక్.
0: తిండి ఎట్టిదో దానికి టిప్పలు అలాంటివి.
1: యాజ్ ఈజ్ ది ఫుడ్, సో ఈజ్ ది హెడ్ అండ్ ద ప్రాబ్లమ్ టు ఫాలో.
0: ఈ ఫుడ్ హెడ్ రెండు చేసేటప్పటికే గాడ్ మర్చిపోతాడు.
1: అండ్ వన్ వన్స్ ది ఫుడ్ అండ్ హెడ్ గో ఇన్ దిస్ రాంగ్ డైరెక్షన్, you forget God.
0: Kanuka ye vidhamainatundi food ni kuda meer marchukandi.
1: Therefore never change your food dietary habits.
0: Aakukuralu tinandi baaga manchiga.
1: And eat vegetables, green leaves.
0: Kuragayalu tinandi.
1: Eat these vegetables, green leaves.
0: Ante gaani ee pichi pichi aaharam antamani bujjinchukodu.
1: Don't eat the other stuff, the bad food.
0: Kanuka ee vidhanga meer perigapude meer manchi vaaru avutaru banga.
1: When once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you'll be noticing everybody praising you because you are students of Sri Satya Sai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: సపోజింగ్ ఇఫ్ ది యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే, దే విల్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: అయ్యా, నీవు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నీవు ఇలా తినవచ్చునా?
1: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
0: మంచిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్, నాట్
0: గుడ్.
1: Give up that habit.
0: అని బుద్ధి చెప్తారు.
1: They will teach him a lesson then there itself.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, గాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: Therefore, teach others. Never give scope to be taught.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: many people with devotion and forbearance,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ లైఫ్ దట్ దే విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.